సంగమా, వెలువే లేని మన జీవితాలకు యేసు విలువ తీసుకొచ్చాడు. ఆరిపోయిన దీపాలుగా మన జీవితాలు ఉండగా వెలుగు తానే మన జీవితంలో ఉదయించాడు. ఇంకేం కావాలి నీ జీవితంలో? కలిసి స్తుతిస్తావా? కలిసి ఆరాధిస్తావా? నీ జీవితంలో పాపాల నుంచి విడిపించిన వాడు, నీకు నీతిగా నిలబడినవాడు, ఇక నాతో కలిసి పాడతావా?

最強

0: PWR ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: నిరీక్షణ మహిళ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు శ్వేత, నాతో పాటు పల్లవి స్టూడియోలో ఉంది. ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు ప్రోత్సహింపబడతారని నమ్ముతున్నాం. జీవితానికి పాఠాలు అనే భాగంలో ఒక తల్లి తన కుమార్తెకు రాసిన మరో ఉత్తరాన్ని ప్రసన్నగారు మనకు చదివి వినిపిస్తారు.
2: ఇక ఆత్మకు పాఠాలు అనే భాగంలో షారోన్ గారు ఒక ప్రశ్నతో మన ముందుకు రాబోతున్నారు. ఆ సమయం ఎప్పుడో మీకు తెలుసా? ఈ ప్రశ్నకు జవాబు నాకు తెలియదు అని ఒప్పుకుంటున్నాను. మన ఆభరణాల పెట్టెలో నుండి మరో ఆభరణాన్ని కూడా తీసుకోబోతున్నాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: పల్లవి, మీ పిల్లలు స్కూల్కు వెళ్తారు కదా, వాళ్ల చదువు విషయమై సహాయం చేయడానికి నువ్వు కూడా కొంత సమయం ఇస్తావు కదా, వాళ్ల పనులలో నువ్వు ఎలా సహాయం చేస్తావు?
1: మొట్టమొదట వాళ్ల హోంవర్క్ చేసుకోవడానికి సరైన స్థలం ఉండేలా చూస్తాను. వాళ్లకు అనుకూలంగా చిన్న బల్లను ఏర్పాటు చేస్తాను. తరువాత వాళ్ల పుస్తకాలన్నీ మరియు చేయాల్సిన పనులను పరీక్షిస్తాను. రేపటి పని కొరకు అవసరమైన పుస్తకాలు, కాగితాలు ఉన్నాయో లేదో చూస్తాను. కొన్నిసార్లు వాళ్ళు వ్రాయబోయే పరీక్షల కొరకు కొన్ని క్విజ్లు తయారు చేస్తాను. మాటల స్పెల్లింగ్లు, చిన్న చిన్న వివరాలను గూర్చి ప్రశ్నలు వేసి వారిని సిద్ధపరుస్తాను. మా బాబు చాలా చిన్నవాడు కదా, వానికే ఎక్కువ సమయం అయిపోతుంది. వాని హోంవర్క్లన్నీ బిగ్గరగా చదువుతాడు, వాడికి అదే అలవాటు.
0: అవునవును, నేను ఊహించగలను. శ్రోతలు, మీ పిల్లల పాఠాల విషయంలో, హోంవర్క్ విషయంలో మీరు ఎలా సహాయం చేస్తారు? ఇప్పుడు ప్రసన్న గారు మనకు ఒక ఉత్తరాన్ని చదివి వినిపిస్తారు. ఒక తల్లి తన కుమార్తెను పరీక్షల కొరకు ఎలా సిద్ధపరిచిందో, అలాగే భవిష్యత్తు జీవితం కొరకు ఎలా సిద్ధపరిచిందో ఈ ఉత్తరం తెలుపుతుంది.
2: ప్రియమైన బిడ్డకు అమ్మ రాయట, పరీక్షలలో మంచి మార్కులు వచ్చినందుకు కంగ్రాచ్యులేషన్స్. నీ కష్టానికి తగిన ఫలితం దక్కింది. ఇప్పుడు నీవు ఏ కోర్సు చేయాలో తీర్మానం చేసుకోబోతున్నావు. నీకిష్టమైన దాన్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉన్నందుకు నీకు సంతోషంగా ఉంది కదూ. నువ్వు బాగా చదువుకోవాలని నేను నీ వెనుకబడినప్పుడు ఈ ఎంపికలను గూర్చి ఆలోచించాను. నువ్వు చాలా కష్టపడి విజయం సాధించావు గనుక పై చదువుల నిమిత్తము నీవు ఏ కోర్సు చేయాలనుకుంటున్నావో ఎన్నుకోవచ్చు. అలాగే ఏ సంస్థలో చేరాలనుకుంటున్నావో నిర్ణయం చేసుకోవచ్చు. ప్రవేశానికి కావలసిన అర్హతల కంటే నీకు ఎక్కువ అర్హతలున్నాయి. ఇది ఓ మంచి అనుభూతి కదా. చివరికి నీవు నేను హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. నీ చదువు కొరకు, ఇతర కార్యకలాపాల కొరకు మరియు నీ సామాజిక జీవితం కొరకు సమయాన్ని సమతుల్యంగా ఉపయోగించుకోవడానికి నీవు ఎంత సతమతమయ్యావో నేను అర్థం చేసుకోగలను. నీవు చదువుకోవడానికి తగినంత సమయం ఇవ్వలేవేమోనని నేను చాలా భయపడ్డాను. ఒకవేళ నీ పనుల కొరకు ఎక్కువ సమయం గడిపితే జూనియర్ కాలేజీలో మంచి మార్కులు సంపాదించుకోలేవని నేను అనుకునేదాన్ని. కాని నీవు ఒకవేళ అలా పూర్తిగా సమయాన్నంతా ఇచ్చి ఉంటే నీ మిగతా జీవితాన్నంతా కోల్పోయేదానివేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. నీవు మిగతా కార్యక్రమాలను సమతుల్యం చేసుకున్నావు. అంతమాత్రమే కాదు, పరీక్షలకు 2 నెలల ముందు పూర్తిగా పాఠాలపై ధ్యానాన్ని ఉంచి చాలా మంచి పని చేశావు. ఒక్కసారే లక్షలాది మంది పరీక్షలు రాశారు కాబట్టి ఆ సమయంలో మేం భయపడ్డాం. నువ్వెంత తెలివైనదానివో మాకందరికీ తెలుసు. అయితే నీవు బాగా చదువుగలవని విద్యారంగ నాయకులను, ఉన్నత విద్య ఎన్నికల బృందాన్ని నీవు ఎలా మెప్పించగలవు? నీ గ్రేడ్ను బట్టే కదా. ఒక విద్యార్థి పరీక్ష బాగా వ్రాసింది అంటే అది ఆమె తీర్మానాన్ని, పట్టుదలను, సమయపాలనను మరియు క్రమశిక్షణను తెలియచేస్తుంది. ఉద్యోగాలు ఇచ్చేవారు ఇలాంటి వారి కోసమే వెతుకుతారు. మరో విషయం, నీ భవితకు, వృత్తికి సంబంధం లేని సబ్జెక్టులను నేనెందుకు చదవాలి అని అనుకోవద్దు. నేను అలాగే అనుకునేదాన్ని. కానీ నేను ప్రైమరీ స్కూల్లో అంకెల స్పెల్లింగ్లు నేర్చుకోకపోతే మీ ట్యూషన్ టీచరుకు చెక్కు రాసి ఇవ్వలేకపోయేదాన్ని కదా. కాబట్టి అలాంటి సబ్జెక్టులను తక్కువగా అంచనా వేయవద్దు. అలాగే నీకు ఇష్టం లేని సబ్జెక్టును కూడా నీవు చదవాల్సి ఉంటుంది. వాటికి కొంత ఎక్కువ సమయం ఇవ్వాలి. అలా లోతుగా చదివితే వాటిపై ఆసక్తి పెరుగుతుంది. కొన్నిసార్లు అందుకు సహాయం అవసరమవుతోంది. కాబట్టి ఎవరినైనా అడిగి తెలుసుకో, లేక ట్యూషన్ పెట్టించుకో. నిన్ను నీవు ఎరగడం కూడా చాలా ముఖ్యం. నీ పరిమితులేంటి? దినములో ఎంత సమయం చదువు కొరకు కేటాయిస్తున్నావు? నీ పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడానికి నీకెంత సమయం పడుతుంది? ఈ విషయంలో నీవు చురుకుగా లేవు అనుకుంటే ఇంకా ఎక్కువ శ్రమ తీసుకోవాలి. ఒకవేళ నీకు అంతా తెలిసినా నీవు రాసినదే పరీక్ష పేపర్లు దిద్దేవారిపై ముద్ర వేసుకొని పోతుంది. కాబట్టి పరీక్షలలో వస్తాయి అనుకున్న ముఖ్యమైన ప్రశ్నలన్నిటికీ జవాబులు వ్రాయడానికి అభ్యాసం చేయి. పరీక్షల తరువాత ఆ అంశాలను నీవు మర్చిపోవచ్చు. కానీ నీవు నేర్చుకున్న విషయాలు ఒక లక్ష్యంను సాధించడానికి నీకు ఉపయోగపడవచ్చు. ఇప్పుడు నీవు యూనివర్సిటీకి వెళ్తావు కాబట్టి మరెక్కువ పరీక్షలుంటాయి. పరీక్షల కోసం చదవడం అన్నది ఒక విధమైన ఒంటరితనం అని నాకు తెలుసు. దానిని నీ అంతట నీవు అలవర్చుకోవాలి. ఇలా ప్రతీ నెల నేను వ్రాసే ఉత్తరాల ద్వారా నీకు క్రమశిక్షణ వస్తుంది. కాబట్టి నేను చెప్పినట్టు చేయగలవు. ప్రేమతో అమ్మ.
1: నా కుమార్తెకు వ్రాసిన ఉత్తరాలు అనే పుస్తకం వ్రాసిన వాల్స్ గారిని నేనెప్పుడూ అభినందిస్తాను. ఆమె ప్రస్తుతం తన కుమార్తెకు నాకు సహాయపడే సలహాలు ఇవ్వడమే కాదు, భవిష్యత్ కొరకు కూడా మంచి సలహాలు ఇస్తుంది. మనకు అలా మంచి సలహాలు ఇచ్చే మరొకరున్నారు. వారెవరో కాదు, షారోన్ గారు. మనం సమయమును గూర్చి ఆలోచించాలని వారు కోరుతున్నారు. అందుకే ఈరోజు చాలా గోడ గడియారాలు మరియు చేతి గడియారాలున్న ఒక వ్యక్తిని గూర్చిన కథను మనతో చెప్పబోతున్నారు. మీరు విని తప్పకుండా ఆనందిస్తారని నమ్ముతున్నాను. నేను కూడా దానికోసమే కనిపెడుతున్నాను. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
3: శ్రోతలకు శుభాశీస్సులు. నిరీక్షణ మహిళ కార్యక్రమం మీరు వింటున్నందుకు సంతోషిస్తున్నాం. సమయానికి వచ్చి వింటున్నారు కదూ. బహుశా కొంతమంది గడియారం వైపే చూస్తూ ఆ సమయం ఎప్పుడొస్తుందా అని కనిపెడుతున్నారేమో అన్నట్టు గడియారం అంటే జ్ఞాపకం వచ్చింది. నాకు ఒకతను తెలుసు. అతనికి గడియారాలంటే చాలా ఇష్టం. అలా అని సమయం తెలుసుకోవాలన్నదే అతని ముఖ్య ఉద్దేశం కాదు. అతడు ఒక్కొక్క గదిలోనికి వెళ్ళినప్పుడు ఏ గదిలోనికి వెళ్ళినా పగలైనా రాత్రి అయినా ఎంత సమయం అయిందో చూచుకునేవాడు. అనుకున్న సమయం కన్నా ఆలస్యమైపోతుందేమో అన్న భయంతో కాదు సుమా, కేవలం అతనికి గడియారాలంటే ఇష్టం కాబట్టి అలా చేసేవాడు. ఏ రకమైన గడియారమైనా ఇష్టపడేవాడు. అతని వద్ద మామూలు గడియారం, ఫ్యాన్సీ గడియారం, ఆటలాడేటప్పుడు పెట్టుకునే గడియారం ఉన్నాయి. వాస్తవానికి అతనికి 7 చేతి గడియారాలున్నాయి. ఇంట్లో ప్రతి గదిలో, చివరికి స్నానాల గదిలో కూడా మొత్తం 8 గోడ గడియారాలున్నాయి. ఇంకా 3 జేబు గడియారాలున్నాయి. అందులో ఒకటి అతని గుండెకు దగ్గరగా ఉంటుంది. అది వాళ్ల తండ్రి జేబు గడియారం. అలాంటివి ప్రపంచంలో 200 మాత్రమే ఉన్నాయి. అది చాలా ఖరీదైనది మాత్రమే కాదు, తండ్రి పట్ల అతనికున్న మనోభావాలకు కూడా గుర్తుగా ఉన్నది. దాన్ని చూచినప్పుడెల్లా అతనికి చాలా సంతోషం కలిగేది. ఒకరోజు నేను, ఇప్పుడు మీకు సరిపోయినన్ని గడియారాలు ఉన్నాయా అని అడిగాను. అతడు, ఆ ఉన్నాయి, నాకు మరొక గడియారం అక్కర్లేదు, అయినా ఇంకొక గడియారం పెట్టడానికి స్థలం ఉందనుకోండి అన్నాడు. అతనికి గడియారాలంటే అంత ప్రియం అన్నమాట. కొంతమందికి ఒక్క గడియారం కూడా ఉండదు. ఒకవేళ మీరు సమయానికి అంతగా ప్రాధాన్యతనివ్వని సంస్కృతిలో జీవించవచ్చు. సంబంధాలు చాలా ప్రాముఖ్యమైనవి. వాటిని నిలబెట్టుకోవడం మంచిది కూడా. కొన్ని సంస్కృతులలో మనుషులు సమయానికి కట్టుబడి ఉండరు, కానీ కొన్ని దేశాలలో మనుషులు సమయానికి దాసులుగా ఉన్నారు. నాకు ఒక చేతి గడియారం ఉన్నది. నేను దాన్ని ప్రతిరోజూ పెట్టుకుంటాను. అది నాకు చాలా అనుకూలంగా ఉంటుంది. అది సమయాన్ని చూపిస్తుంది. నా పనులను, బాధ్యతలను సమయానుకూలంగా చేసుకోవడానికి సహాయపడుతుంది. ఆ గడియారం నాకు ప్రత్యేకమైనదేమీ కాదు. అది నాకు సమయాన్ని చూపిస్తుంది అంతే. అలాగే నేను చేయాల్సిన పని విషయం గాని, ఎక్కడికైనా వెళ్లాలి అనుకున్నప్పుడు గాని నాకు ఇంకా ఎంత సమయం మిగిలి ఉందో తెలియచేస్తుంది. ఏది ఏమైనా నేను ఎంతకాలం జీవించాలి అన్న దానిని ఏ గడియారం కూడా చెప్పదు. అది ఎంత సమయమో మీకు తెలుసా? నేను ఒక దినమునకు ఎంత సమయం అని ప్రశ్నించడం లేదు, కానీ మీరు బ్రతకడానికి ఇంకా ఎంతకాలం మిగిలి ఉంది అని అడుగుతున్నాను. మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారు అంటే ఎవ్వరూ చెప్పలేరు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, మనం ఎల్లకాలం జీవించబోవడం లేదు. మనలో కొంతమంది వృద్ధాప్యంలో చనిపోవచ్చు, కొంతమంది జబ్బులతో లేక అనారోగ్య సమస్యలతో యవ్వన కాలంలోనే చనిపోవచ్చు. అబ్బాయిలు యుద్ధంలో చనిపోతారు, స్త్రీలు ప్రసవ సమయంలో చనిపోతారు. అది వాస్తవం కాదంటారా? ఏదో ఒక సమయంలో మనందరం చనిపోతాం. చావుకు వయస్సుతో పనిలేదు. ప్రసంగి 3:2 ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు సమయము కలదు అని వ్రాయబడింది. సమస్య ఏమంటే, మన జీవితం ఎప్పుడు అంతమవుతుందో మనకు తెలియదు. ప్రసంగి 9:12 బైబిలు ఇలా చెప్తున్నది, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరగరు. చేపలు బాధకరమైన వలయందు చిక్కుబడునట్లు పిట్టలు వలలో పట్టబడునట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారునూ చిక్కుపడుదురు. అయితే ఒకవేళ ఈరోజు మీకు మరణం వస్తే మీరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? అదేంటి అలా ప్రశ్నిస్తున్నారేంటి? ఎవరైనా చనిపోవడానికి సిద్ధంగా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కాని ప్రతి ఒక్కరం అందుకు సిద్ధపడి ఉండాలి. కొంతమంది మీరు చనిపోతే ఇక అదే అంతము అని అనుకుంటారు. ఇక అంతా అయిపోతుంది కాబట్టి ఇక వాళ్లు దాని గురించి ఆలోచించాలని కూడా అనుకోరు. వారు నిత్య జీవాన్ని నమ్మరు. మరికొంతమంది భౌతిక దేహం చనిపోయాక మరో భౌతిక రూపంలో తిరిగి పుడతారు అని నమ్ముతారు. చాలామంది వాళ్లు చేసిన మంచి పనులు లేక చెడ్డ పనులను బట్టి నిత్య జీవంలో ప్రతిఫలాన్ని పొందుతారని నమ్ముతారు. దేవుడున్నాడని మరియు వారి మంచి ఉద్దేశాలు, సరైన లక్ష్యాలు ఇక ముందుకు వారికి విజయాన్ని ఇస్తాయని నమ్మేవారు కూడా ఉన్నారు. బైబిలులో మరణం గురించి చాలా చెప్పబడింది. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని వ్రాయబడింది. అంటే మరణానంతరం ఇంకా జీవితం ఉందన్నమాట. మనుషులొక్కసారే మృతి పొందవలెననియు నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును అని హెబ్రీవులకు రాసిన పత్రిక 9:27 చెప్తుంది. శ్రోతలు, బైబిలు 2 విషయాలను స్పష్టంగా చెప్తుంది. మనం ఒక్కసారే చనిపోతాం మరియు తీర్పు తీర్చబడుతుంది. మనుషులు మనల్ని నిందించవచ్చు, తీర్పు తీర్చవచ్చు, కాని దేవుడే అందరికి తీర్పరి అని బైబిలు చెప్తున్నది. ఆయన తీర్పే ప్రాముఖ్యమైనది. ప్రతి మనిషి పాపంలో పుడుతున్నాడు, పాపం చేస్తున్నాడు గనక మరణం ఉన్నది. పాపము వలన వచ్చు జీతం మరణం అని బైబిలు చెప్తుంది. మనిషి పాపం ద్వారా 3 మరణాలు వచ్చాయి. మొదటిది ఆధ్యాత్మిక మరణం. పాపము చేసిన మనిషి ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉంటాడు. దానిని బట్టి భౌతిక మరణం కూడా వస్తుంది. ఫలితంగా శాశ్వత మరణం పొందుతాడు. కాని మనకు నిత్య జీవమివ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనకు దానిని సిద్ధం చేశాడు. మీరు పాపి అని గ్రహించి యేసుక్రీస్తును రక్షకునిగా విశ్వసించి మీ పాపాలు ఒప్పుకుంటే మీరు ఆధ్యాత్మికంగా తిరిగి లేపబడతారు, నూతన జీవితాన్ని పొందుతారు. భౌతిక మరణం పొందిన యేసు ప్రభువు మధ్యాకాశానికి వచ్చినప్పుడు మీరు తిరిగి లేపబడతారు, మహిమ శరీరాన్ని పొందుతారు, నిత్య జీవాన్ని పొందుతారు, యుగయుగములు ప్రభుతో ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ మీరు ఈరోజే చనిపోతే మీ గమ్యం ఏంటి? మీరు పరలోకంలో ఉంటారన్న నిశ్చయత మీకుందా? ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మరణమును గురించి ఆలోచించడం మాకెవరికీ ఇష్టం లేదు. కాని ఇది మేము తప్పకుండా ఎరగాల్సిన సత్యం. ప్రతి ఒక్కరం దాని కొరకు సిద్ధపడాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విన్న ప్రతి సోదరి మనోనేత్రాల్ని తెరవండి. వారి జీవిత అర్థాన్ని, గమ్యాన్ని తెలుసుకునే కృపనివ్వండి. మరణానంతర జీవితాన్ని నిత్య జీవంలో గడిపేందుకు వారిని సిద్ధం చేయండి. మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి నిత్య జీవాన్ని ప్రసాదించిన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.

0: మనం బ్రతకడానికి మరియు చనిపోవడానికి ఒక సమయముంది. ఈరోజు మన ఆభరణాల పెట్టెలో నుండి మరో కొత్త విషయాన్ని నేర్చుకోబోతున్నాం. మన జీవితాలలో అర్థవంతమైన స్పర్శ యొక్క ప్రాముఖ్యతను గూర్చి అభిలాష గారు మనకు చెప్తారు.
1: నేను యేసు అనే ఒక మానవుని గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఆయన దేవుని కుమారుడు. ఆయనకు స్వస్థపరిచే శక్తి ఉంది. ఒకరోజు యేసు కొండదిగి కిందికి వచ్చాక ఒక గొప్ప జనసమూహం ఆయన్ను వెంబడించింది. ఒక కుష్ఠురోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకరించి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని అడిగాడు. యేసు అతని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడువు కమ్మని చెప్పాడు. వెంటనే అతడు కుష్ఠురోగము నుండి స్వస్థత పొందాడు. యేసు స్వస్థపరిచిన వారిలో చాలామంది వెలివేయబడిన వారిగా, అంటరాని వారిగా ఎంచబడ్డారు. వారి విషయం యేసుకున్న గొప్ప కనికరాన్ని మనం చూడగలం. ఎందుచేతనంటే ఆయన కుష్ఠువ్యాధి గల వారిని ముట్టడానికి భయపడలేదు. యేసు జీవించిన కాలంలో ఎవరూ అలాంటి వారికి దగ్గరగా వచ్చేవారు కారు. వారిని ముట్టుకోవడం బహు తక్కువ. కాబట్టి ఒక కుష్ఠురోగిని యేసు ముట్టడం ఒక గొప్ప ప్రేమ ప్రదర్శన అని చెప్పవచ్చు. అంటరాని వారిగా ఉండడం అంటే ప్రేమించకపోవడం మరియు ప్రేమించబడకపోవడం. కుష్ఠురోగిలాగానే జ్యోతి అనే అమ్మాయి కూడా అంటరాని దానిగా బాధను అనుభవించింది. ఒకరోజు పాఠశాలలో ఉపాధ్యాయురాలు విద్యార్థులకు ఒక ప్రశ్న వేసింది. వారిని గూర్చి వారికి నచ్చిన విషయాలు మరియు నచ్చని విషయాలు ఏవో చెప్పమన్నది. జ్యోతి తన పొడువాటి జుట్టును ముఖంపై ఒకవైపును కప్పుకొని మౌనంగా కూర్చున్నది. ఒకరి తర్వాత మరొకరు చెప్తున్నారు. ఇక జ్యోతి వంతు వచ్చింది. అయినా ఆమె మాట్లాడలేదు. టీచర్ జ్యోతి దగ్గరకు వచ్చి ఆ ప్రశ్ననే మళ్లీ అడిగింది. చివరికి జ్యోతి లేచి నిలబడింది. ముఖంపై కప్పుకున్న జుట్టును వెనక్కి త్రోసింది. ఆమె ముఖంలో సగం మట్టుకు వ్యాపించిన ఎర్ర పుట్టుమచ్చను టీచర్ చూడగలిగింది. ఆ అమ్మాయి గట్టిగా ఏడుస్తూ, నాకు ఇష్టం లేనిదేదో మీకు అర్థమైందా అని అడిగింది. ఆమె పట్ల కనికరంతో టీచర్ హృదయం కరిగిపోయింది. ఆమెను గుండెలకు హత్తుకుని ఆ పుట్టుమచ్చపై ముద్దు పెట్టింది. జ్యోతికి నిజంగా అదెంతో అర్థవంతమైన స్పర్శ. టీచర్ ఆమెతో, జ్యోతి, నీవేమీ బాధపడవద్దు. నీకు ఆ పుట్టుమచ్చ ఉన్నా దేవునికి నాకు నీవు అందంగానే కనిపిస్తున్నావు అని చెప్పింది. జ్యోతి గుండె పగిలేలా ఏడవసాగింది. నన్ను ఎవరైనా కౌగులించుకుని ఇప్పుడు మీరు చెప్పినట్లు చెప్పాలని ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్నాను. నా సొంత తల్లే కొన్ని సంవత్సరాలుగా కనీసం నా ముఖాన్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడదు అని బోరున విలపించింది. చూశారా ప్రియ స్నేహితులారా, మృదువైన ఒక చిన్న కార్యం ఒక వ్యక్తికి ఎంతో విలువైనది. అర్థవంతమైన ఒక స్పర్శ జీవితకాల ఒంటరితనాన్నంతా మరియు బాధనంతా స్వస్థపరచగలిగింది. ఎవరో చెప్పిన ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది. లోకం తన చుట్టూ ఒక వృత్తాన్ని గీసుకుని దానిలో నుండి నన్ను బయటికి నెట్టివేసింది. కాని దేవుడు తన చుట్టూ ఒక వృత్తాన్ని గీసుకుని దానిలోకి నన్ను లాక్కున్నాడు. అవును, మనం లోకంలోకి వెళ్ళి ఒక కౌగిలింతతో, ఒక చుంబనంతో, లేక ఒక మృదువైన అర్థవంతమైన స్పర్శతో మనుషులను ప్రేమ వృత్తంలోకి లాగుకోవచ్చు, కాదంటారా?
2: శ్వేత, అభిలాష గారు చెప్పిన జ్యోతి కథ నిజంగా నా మనసును కదిలించింది. ఆ అమ్మాయి ఎంత బాధపడిందో నీవు ఊహించగలవా? నేను మా పెద్ద పాపను గురించి ఆలోచిస్తున్నాను. సున్నితమైన స్పర్శ మాకు చాలు అనుకునే వాళ్లలో నా కుమార్తె ఒకతే. అలా చాలా మంది ఉంటారు.
0: మా పిల్లలు కూడా అంతే.
2: ప్రియులారా, మీరు కూడా మీ స్పర్శ ద్వారా కొంతమందికైనా మీ ప్రేమను చూపిస్తారని నమ్ముతున్నాం.
0: మహిళగా మీరు మరో మహిళను కౌగిలించుకోవడం ద్వారా, ముద్దు పెట్టుకోవడం ద్వారా మీ ప్రేమను, కనికరాన్ని చూపించడం మాటల కన్నా గొప్పది. వాళ్ళు ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా పర్వాలేదు. శ్రోతలు, మిమ్మల్ని అలా ప్రోత్సహించిన వారెవరైనా ఉన్నారా? ఉంటే మీరు ఏ పరిస్థితులలో ఎవరి ద్వారా అలా ప్రోత్సహింపబడ్డారో మాకు రాయొచ్చు కదా. అలా మీరు పొందిన ఆదరణను మాతో పంచుకుంటారు కదూ. ఇప్పుడు ఒక శ్రోత రాసిన ఉత్తరాన్ని మౌనిక గారు చదివి వినిపిస్తారు.
3: నిరీక్షణ మహిళా నిర్వాహకులకు నా హృదయపూర్వక వందనాలు. నేను నా కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి ఇతరులకు ఏ సహాయం చేయలేకపోతున్నానని బాధపడేదాన్ని. మీ కార్యక్రమాన్ని విన్నాక ఇతరుల పట్ల మన కనికరాన్ని ఎలా చూపించవచ్చో నేర్చుకున్నాను. నేను కూడా ఒక కనికరము గల మహిళగా ఉండాలని తీర్మానం చేసుకున్నాను. ఈ అంశానికి సంబంధించిన నాటిక చాలా బాగుంది. కృపను గూర్చి మీరు ప్రసారం చేస్తున్న నాటిక కూడా నాకు బాగా నచ్చింది. ఈ నాటికలను మాకు పంపించగలరా? నా కోసం, నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కోసం ప్రార్థించండి.
0: శ్రోతలు, ఈ కార్యక్రమంలోని నాటికలు గాని ఆరోగ్య సూత్రాలను గాని ప్రత్యేకంగా సీడీ రూపంలో పొందాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు.
2: శ్రోతలు, ఈ వారమంతా షారోన్ గారి ప్రశ్నను జ్ఞాపకం చేసుకునండి. అది ఎంత సమయమో మీకు తెలుసా? సూర్యుని క్రింద ప్రతిదానికి సమయం ఉన్నది. బ్రతకడానికి, చావడానికి సమయం ఉంది. మనం మన ప్రభువును ముఖాముఖిగా కలుసుకోబోతున్నాం. ఒకవేళ మీరు యేసును ఎరిగి ఉంటే అది మీకు మహిమాన్వితమైన సమయంగా ఉంటుంది. ఆయనను మీ ప్రభువుగా, రక్షకునిగా చేసుకుని ఆయనను వెంబడించడానికి ఈరోజే తీర్మానం చేసుకోండి.

0: ఈ కార్యక్రమాన్ని గురించి మీ అభిప్రాయాలను మాకు వ్రాయండి. ముఖ్యంగా ఈరోజు వర్తమానం ద్వారా అనగా జీవితానికి మరియు ఆత్మకు చెప్పబడిన పాఠాల ద్వారా మీరు ఎలా ఆశీర్వదింపబడ్డారో మాకు తెలియజేయండి. మహిళలుగా మీ విరామ సమయాలలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
1: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: నిరీక్షణ మహిళ టిడబ్ల్యూఆర్ ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: బాధ అన్నది ఒక వ్యక్తిని ఆత్మహత్య చేసుకునేలా ఎలా ప్రేరేపిస్తుందో ఈరోజు మనం వినబోతున్నాం. అలాగే మనకు మరియు ఆత్మహత్యకు గుర్చిన తలంపులతో వేధింపబడుతున్న వారికి సహాయపడే సలహాలు వింటాము. ఆత్మకు పాఠాలు అనే భాగంలో మనం చిరకాలం జీవించడానికి దేవుడు మనల్ని సృష్టించాడని, మన జీవితంలోని కష్టాలన్నీ ఎదుర్కొనేందుకు ఆయన మనకు సహాయం చేస్తాడని నేర్చుకుంటాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: శ్వేత, ఇది ఓ గొప్ప ఆరంభం. ఈరోజు చాలా అద్భుతమైన రోజు కదూ. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న చెట్లను చూశాను. అవి ఎంత ఠీవిగా ఉన్నాయి. వర్షం వచ్చినా ఎండ వచ్చినా అవి తిన్నగా బలంగా నిలబడతాయి, కాదంటావా? మనందరం కూడా వాటిలాగా ఉండాలని నా ఆశ.
1: అవునవును, నాకు అలాగే అనిపిస్తుంది. మన చుట్టూ జరుగుతున్న వాటన్నిటిని గూర్చి బాధపడడం మనకు అలవాటైపోయింది. మనకు సంతోషాన్నిచ్చే వాటిపై, అనగా మన కుటుంబం, స్నేహితులు, పనిచేసే స్థలం మొదలైన వాటిపై మనం ఆధారపడతాం. వాటి ద్వారా ఏదైనా పొరపాటు జరిగితే మనం తట్టుకోలేము.
0: నువ్వు కూడా అలా బాధపడతావా? అందరం అలాగే చేస్తామేమో. ఏదైనా విషాద సంఘటన జరిగినప్పుడు మనలో కొంతమందికి జీవితంపై విరక్తి కలుగుతుంది. ఇక ముందుకు వెళ్లలేము అనిపిస్తుంది.
1: అవును, అలాగే జరుగుతుంది. అది చాలా బాధకరమైన విషయం. కాబట్టి శాంతిగారు ఈరోజు మనతో ఉన్నారు. నిరుత్సాహకరమైన భావాలను మనం ఎలా అధిగమించగలమో, అలాగే అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇతరులకు మనం ఎలా సహాయం చేయగలమో వారు మనకు వివరిస్తారు. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
0: శాంతిగారు, మీరు మా కార్యక్రమంలో ఉండడం చాలా సంతోషం. మా శ్రోతలతో ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ చాలా కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.
2: మొట్టమొదట నేను ఆత్మహత్య చేసుకున్న మా పెద్దమ్మ కొడుకును గూర్చిన కథను మీతో చెప్పాలనుకుంటున్నాను. నిజంగా అది చాలా ఘోరమైనది. అతని మరణం అతనికి తెలిసిన వారందరిపై చాలా ప్రభావం చూపించింది. మేము చాలా బాధపడ్డాం. ఎందుచేతనంటే అతడు ఆ తీర్మానం చేసుకోకుండా సహాయం చేయటంలో మేము విఫలమయ్యామన్న బాధ మమ్మల్ని వేధిస్తున్నది. అతనికి సహాయం అవసరం అనుకున్న సమయంలో మేము అతనికి సహాయం చేయలేదు, అతన్ని అర్థం చేసుకోలేదు. అతడు అలా చేసుకోకుండా మేము ఏమైనా చేసి ఉండవచ్చును కదా అని మేము చాలా బాధపడ్డాం. మా పెద్దమ్మ కొడుకు అప్పుడే రిటైర్డ్ అయ్యాడు కాబట్టి దినమంతా ఖాళీగా ఉండేవాడు. రిటైర్డ్ కాక మునుపు అతడు పెద్ద మొత్తం అప్పు తీసుకున్నాడు. అది అతన్ని చింతతో ముంచివేసింది. వేరే కారణాలు కూడా ఉన్నాయేమో. పిల్లలందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి, ఎవరి కాపురాలు వారికి ఉన్నాయి. అతడు ఒంటరి వాడైపోయాడు. అయితే తన ప్రాణం తీసుకోవటానికి అతనికి ఒక కారణం ఉందని అతడు ఎందుకు తలంచాడు? ఈ విషయం ఎవరితోనైనా పంచుకొని సహాయం కొరకు అడగవచ్చు కదా. అతడు ఎందుకు సహాయం కోరలేదు?
0: ఇది నిజంగా చాలా విచారకరమైనది. శాంతిగారు, మనుషులు తమ ప్రాణం తీసుకోవాలనుకోవడం సాధారణమైన విషయమేనా?
2: అవును, మనందరం కూడా ఏదో ఒక సమయంలో కష్ట పరిస్థితులను ఎదుర్కొంటాం, కాదంటారా? ఆలోచించండి, పరీక్షల్లో ఓడిపోయినప్పుడు, ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోలేనప్పుడు, వ్యాపారంలో తీరని నష్టం వాటిల్లినప్పుడు, అతివృష్టి లేదా అనావృష్టి వలన పొలంలోని పంట అంతా పాడైపోయినప్పుడు మీరు బాధపడరా? భరించలేని బాధ కలిగించే పరిస్థితులు మనందరి జీవితాల్లోనూ వస్తాయి.
0: తమ ప్రాణాలను తీసుకోవాలనుకున్నవారు ఎవరైనా మీకు తటస్థపడ్డారా?
2: కొంతమంది నాతో మాట్లాడాలని, తగిన సలహాలు పొందాలని వచ్చారు. ఇక తమను తాము సంభాళించుకోలేము అనుకున్నప్పుడు వస్తారు. అలా అని వాళ్ళు చెడ్డవాళ్లని, బలహీనులని అనుకోకూడదు. వాళ్ల జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నారు కాబట్టి సలహా కోసం మన వద్దకు వస్తారు. ప్రతి ఒక్కటి వారికి చాలా భారంగా అనిపిస్తుంది. అంటే నిజంగా వాళ్లకు చావాలని ఉండదు, ప్రస్తుత బాధల్ని తట్టుకోలేక అలా అనుకుంటారు. ఒక విషయాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి, ఈ విధమైన తలంపులున్నవారు రోగులు కారు. వాళ్ళు మన సహోదరులు మరియు సహోదరీలు. వారికి మన సహాయం అవసరం. మనమందరము భిన్నమైన వారము. జీవితంలోని కష్ట పరిస్థితులను ఎదుర్కొనే శక్తి అందరికీ సమానంగా ఉండదు. కొంతమంది ఆ బాధను భరించగలరు, మరికొంతమంది భరించలేరు. కొంతమంది నాతో మాట్లాడాలని, తగిన సలహాలు పొందాలని వచ్చారు. ఇక తమను తాము సంభాళించుకోలేము అనుకున్నప్పుడు వస్తారు. అలా అని వాళ్ళు చెడ్డవాళ్లని, బలహీనులని అనుకోకూడదు. వాళ్ల జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నారు కాబట్టి సలహా కోసం మన వద్దకు వస్తారు. ప్రతి ఒక్కటి వారికి చాలా భారంగా అనిపిస్తుంది. అంటే నిజంగా వాళ్లకు చావాలని ఉండదు, ప్రస్తుత బాధల్ని తట్టుకోలేక అలా అనుకుంటారు. ఒక విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి, ఈ విధమైన తలంపులున్నవారు రోగులు కారు. వాళ్ళు మన సహోదరులు మరియు సహోదరీలు. వారికి మన సహాయం అవసరం. మనందరము భిన్నమైన వారము. జీవితంలోని కష్ట పరిస్థితులను ఎదుర్కొనే శక్తి అందరికీ సమానంగా ఉండదు. కొంతమంది ఆ బాధను భరించగలరు, మరికొంతమంది భరించలేరు.
0: ఒకవేళ నేను తట్టుకోలేని క్లిష్ట పరిస్థితి నాకు వచ్చిందనుకోండి, నా ప్రాణం తీసుకోవడం ఒక్కటే పరిష్కారం అని నేను అనుకున్నప్పుడు నేను ఏమి చేయాలి? ఆ బాధ నుండి ఎలా విడుదల పొందాలి?
1: పల్లవి, నీ ప్రశ్నకు శాంతిగారు జవాబు చెప్పకముందు ఓ పాటను విందామా? తరువాత మనకున్న బాధకరమైన పరిస్థితులను ఎలా తట్టుకోగలమో శాంతిగారి సలహాలను విందాము.

0: నిరీక్షణ మైల కార్యక్రమం మీరు వింటున్నారు. పల్లవి, నువ్వు ఇంతకుముందు శాంతిగారికి వేసిన ప్రశ్నలను మళ్ళీ ఒకసారి చెప్తావా?
1: శాంతిగారు, ఒకవేళ నేను తట్టుకోలేని క్లిష్ట పరిస్థితి నాకు వచ్చిందనుకోండి, నా ప్రాణం తీసుకోవడం ఒక్కటే పరిష్కారమని నేను అనుకున్నప్పుడు నేను ఏమి చేయాలి? ఆ బాధ నుండి ఎలా విడుదల పొందాలి?
2: చాలా మంచి ప్రశ్న వేశావు పల్లవి. దాని జవాబు చాలా ముఖ్యమైనది, అయినా అది చాలా సులభమైనది. మొట్టమొదట, ఒకవేళ నీకు అలాంటి తలంపు వస్తే ఎవరితోనైనా మాట్లాడటం మంచిది. మీ స్నేహితురాలితో, లేక డాక్టర్తో, లేక మీ సంఘంలో ఎవరితోనైనా పంచుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు మీకు సహాయం చేయలేకపోయినా మిమ్మల్ని మరొకరి దగ్గరకైనా తీసుకొని వెళతారు. మనుషుల జీవితాల్లో చాలాసార్లు బాధాకరమైన విషయాలు జరుగుతాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ప్రేమించిన వారిని, అనగా తల్లిదండ్రులను, స్నేహితులను, లేక కన్నబిడ్డలని కోల్పోయినప్పుడు, లేక తీవ్రమైన దీర్ఘకాల అనారోగ్యానికి గురైనప్పుడు ఇక బతకకూడదు అనుకుంటారు. లేక వారికి పరిచయం చేస్తున్న వారు, కుటుంబస్తులు తమను బట్టి బాధపడకూడదు అని, మేము చనిపోతే వాళ్లకు మేలు అని అనుకుంటారు. ఇంకా ఒక వ్యక్తి బాగా కుంగిపోయి చివరికి తన దైనందిన కార్యాలను కూడా చేసుకోలేని స్థితికి వచ్చినప్పుడు, నేను బ్రతకటం కన్నా చావటం మేలు అనుకుంటారు.
1: అలాంటి ప్రమాదాన్ని తెలుసుకునేందుకు ఏమైనా సూచనలున్నాయా?
2: చాలా మట్టుకు వారిలో కొన్ని సూచనలు కనిపిస్తాయి. వాళ్ళు చాలా కుంగిపోయినప్పుడు బాగా ఏడుస్తారు. నేను చచ్చిపోయినా బాగుండును అని అంటూ ఉంటారు. లేక కొన్ని రోజులు, వారాలు, కొన్ని నెలల వరకు విచారంగా ఉంటారు. కొంతమందిలో ఓటమిని గుర్చిన భావం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది ఏ పనిలోనూ ఆసక్తి చూపించరు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఎవరితోనూ మాట్లాడరు. ఇదివరకే ఆత్మహత్య ప్రయత్నం చేసిన వారు మళ్ళా చేసే ప్రమాదం ఉంది. అయితే కొన్నిసార్లు ఏ సూచనలు కనిపించవు. ఆ కుటుంబానికి అది పెద్ద షాక్ లాగా ఉంటుంది. అలా జరుగుతుందని వాళ్ళు ఊహించరు. కాబట్టి అలాంటి సూచనలేవి మేము గమనించలేకపోయామని కుటుంబస్తులు వారి చావు విషయం తామే దోషులము అన్న అపరాధ భావమునకు చోటియ్యకూడదు.
1: శాంతిగారు, ఈ విధమైన తలంపులతో సతమతమవుతున్న వారికి సహాయం చేయడానికి నేను ఏ ట్రైనింగ్ చేయలేదు. వారికి ఎలా సహాయం చేయగలమో చెప్తారా?
2: మొట్టమొదట, వారి బాధ వాస్తవికమైనదని, మీరు దాన్ని అర్థం చేసుకున్నారని వారికి చెప్పండి. వారి ప్రశ్నలన్నింటికీ మీ వద్ద జవాబులు లేవని, అయినా మీరు వారి విషయం చింతిస్తున్నారని, వారిని గూర్చి శ్రద్ధ తీసుకుంటున్నారని వారికి తెలియజేయాలి. వారి భావాలను, తలంపులను అర్థం చేసుకోనండి. వారికి సహాయపడేందుకు మీరు ఏం చేయాలో, వారికి ఏ విధమైన సహాయం కావాలో వారిని అడగండి. ఆ వ్యక్తి క్షేమం ముఖ్యం కాబట్టి మీరొక్కరే దాన్ని చేయలేరు. వాళ్ళు తమ ప్రాణాన్ని తీసుకోవాలని అనుకుంటున్న విషయాన్ని రహస్యంగా ఉంచకూడదు. మీరు వారిని ఒక సంఘ కాపరి వద్దకు, లేక డాక్టర్ వద్దకు, లేక సలహాదారుని వద్దకు తీసుకొని వెళ్ళవచ్చు. ఈ విషయంలో నిపుణుల సహాయాన్ని వారికి అందించవచ్చు. ఆత్మహత్యను గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న వారు ఆమెను ఎవరూ అర్థం చేసుకోవటం లేదని, తనను గూర్చి ఎవరూ శ్రద్ధ తీసుకోవటం లేదని బాధపడతారు. కాబట్టి వాళ్లతో యథార్థంగా మాట్లాడండి. ఆమె ఏమి చేయాలనుకుంటున్నదో, ఆమె ప్రణాళికలేమిటో తెలుసుకోనండి. అలా తన ఉద్దేశాలు మీతో పంచుకున్నప్పుడు ఆమె హృదయం తేలికవుతుంది. కనీసం ఒక్కరైనా తన బాధను అర్థం చేసుకున్నారని, తను చెప్పినవన్నీ విన్నారని తృప్తి కలుగుతుంది. దీన్ని నమ్మటం కష్టమే, కానీ ఇది వాస్తవం. ఒకవేళ మీ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లు మీతో చెప్తే, ఆమె తలంపు ఎంత స్థిరంగా ఉందో తెలుసుకోవటానికి ప్రయత్నించండి. సాధ్యమైనన్ని వివరాలు సేకరించండి. ఒకవేళ ఆమె ఆయుధాలను, లేక మాత్రలను ఉపయోగించుకోనాలనుకుంటే వాటిని ఎక్కడ దాచిపెట్టిందో తెలుసుకొని అవి ఆమెకు అందుబాటులో లేకుండా చేయండి. అలా చేశాక మీ స్నేహితుల సహాయాన్ని కోరండి. అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవటానికి వాళ్ళు మీకు సహకరిస్తారు. ఇవన్నీ చేస్తూ ఆమెను ఓదార్చటం మర్చిపోవద్దు. ఇతరుల సహాయం అందేంతవరకు ఆమెను ఏదో ఒక దానిలో నిమగ్నం చేయాలి. ఎదుట ఎవరైనా ఉంటే సాధారణంగా ఆత్మహత్య చేసుకోరు. మీ స్నేహితురాలి ఉద్రేకం తగ్గి ఆ తలంపును విరమించుకునేంతవరకు, లేక ఆమె నిద్రపోయేంతవరకు ఆమెతోనే ఉండండి.
1: ఈ విధమైన బాధ నుండి తిరిగి కోలుకోగలరా?
2: ఎందుకు కోలుకోరు? ఇక చావే శరణ్యం అనుకున్న వాళ్ళందరికీ తగిన సమయంలో సహాయం అందించబడినప్పుడు ఆత్మహత్యను విరమించుకున్నారు. ఇప్పుడు హాయిగా బ్రతుకుతున్నారు.
1: శాంతి గారు, ఇప్పుడు వారి పరిస్థితులలో ఆత్మహత్య ఒక్కటే మార్గం అనుకుంటున్న వారికి మీరిచ్చే సలహా ఏంటి?
2: జీవితం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది, మళ్లీ మంచి రోజులు వస్తాయి. కాలచక్రంలో ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. సుఖం తర్వాత దుఃఖం, దాని తర్వాత మళ్ళా సుఖం, ఇవన్నీ మామూలే. కాబట్టి కొంతకాలం ఉండిపోయే సమస్యను గూర్చి మీకు మీరే హాని చేసుకోవాలన్న తీర్మానం చేసుకోకండి. నమ్మదగిన వారు అని మీరు అనుకుంటున్న వారితో మీ భావాలను పంచుకొనండి. మీ తలంపులతో మీరే సతమతం కావద్దు. వాటిని గూర్చి ఇతరులతో పంచుకుంటే మీకు చాలా ఉపశమనం కలుగుతుంది. మీ పరిస్థితిని ఎదుర్కోవటానికి అది సహాయపడుతుంది. ఒకవేళ మీరు నీళ్లలో మునిగిపోతున్నారని లేక రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారని తెలిస్తే మీ కుటుంబస్తులు పరిగెత్తుకుని వస్తారు కదా. అలాగే మీరు ఆత్మహత్య అనే ప్రమాదంలో చిక్కుకొనబోతున్నారని చెప్తే తప్పకుండా మీకు సహాయం చేస్తారు.
1: ఇంత మంచి సలహాలు వివరాలను మాకు మా శ్రోతలకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ శాంతి గారు. ఇప్పుడు మేము కూడా ఇతరులకు సహాయం చేయగలమన్న ధైర్యం వచ్చింది. శ్వేత, నీవెప్పుడైనా ఇలా తలంచావా?
0: నేను కూడా చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. అయితే ఇక నేను బ్రతకకూడదు అన్నంతగా బాధపడలేదు. అబ్బో, అది చాలా భయంకరమైన అనుభూతి.
1: అవును, నా స్నేహితురాలి భర్త చాలా సంవత్సరాలు కృంగుదలలో ఉన్నప్పుడు ఒకరోజు నేను నా తరగతిలో బోధిస్తూ ఉండగా అతడు తన ప్రాణాన్ని తీసుకున్నాడని ఫోన్ వచ్చింది. నేను వెంటనే సెలవు పెట్టి నా స్నేహితురాలిని ఓదార్చడానికి వెళ్లాను. అది ఆమెకు చాలా కష్టమైన సమయం. ఆమెతో మాట్లాడడానికి కొన్ని రోజులు గడిపాను. ఇద్దరం కలిసి ఏడ్చాము. ఆమె మనోభావాలను బయటికి తీసుకుని రావడానికి ప్రయత్నించాను.
0: అవును, ఎవరైనా తమ ప్రాణాలను తీసుకున్నప్పుడు వాళ్ళు విడిచిపెట్టి వెళ్లిన వారికి కూడా సహాయం అవసరం కాదంటారా? శ్రోతలు, అప్పుడే వెళ్ళిపోకండి. మనతో మరొక అతిథి ఉన్నారు. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ. మన జీవితాలు ఎందుకు ప్రాముఖ్యమైనవో మరియు మన సమస్యలను దేవుని వద్దకు ఎలా తీసుకొని వెళ్లగలమో ఇప్పుడు షారోన్ గారు మనకు చెప్తారు.
3: శ్వేత, పల్లవి, మీరు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు థ్యాంక్స్. నేను మొదట ఒక వాస్తవిక జీవిత గాథను మీకు చెప్తాను. నేను ఒకసారి ఒక దంపతులను కలుసుకున్నాను. వాళ్లు చాలా విచారంగా ఉన్నారు. వారి కుటుంబంలో భార్య, భర్త మరియు 11 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. ఆ పాప పేరు ప్రియ. ప్రియ అంటే తల్లిదండ్రులకు ప్రాణం. కంటికి రెప్పలా చూచుకునేవారు. ఆమె చాలా తెలివైన పిల్ల. పాఠశాలలో ఉపాధ్యాయులందరి మన్నన పొందేది. ఆమె చురుకుదనాన్ని చూచిన తల్లిదండ్రులు తమ బిడ్డ అన్ని రంగాలలో రాణించాలన్న ఉద్దేశంతో ఆమెకు చేయాల్సినదంతా చేశారు. ఆమె కోరినవన్నీ ఇచ్చారు. ఆమె తల్లి ప్రేమగలదే కాని ప్రియ విషయం కొంత ఖచ్చితంగా కూడా ఉండేది. తల్లులుగా మనందరం కూడా కొన్నిసార్లు అలాగే చేస్తాం కదా. ఒకరోజు ప్రియ తండ్రి పర్సులో నుండి కొంత డబ్బు పోయింది. తండ్రి దాన్ని గమనించాడు. ఇంట్లో ఆ ముగ్గురు తప్ప మరెవరూ లేరు కనుక వాళ్లు ప్రియను అడిగారు. ప్రియకు ఈ డబ్బుల విషయం ఏమీ తెలియదు. దాని గురించి తల్లిదండ్రులను ఒప్పించడానికి ప్రయత్నించింది. విచారకరమైన సంగతి ఏమంటే ఆమె తల్లిదండ్రులు ఆమె మాటల్ని నమ్మలేదు. ఆమెనే ఆ డబ్బులు తీసి ఉంటుందన్న తలంపు వారిలో నుండి పోలేదు. తల్లి కోపముతో ఈ విషయం మీ టీచర్లకు చెప్తానని కూడా బెదిరించింది. పాపం ప్రియా ఏం చేస్తుంది? టీచర్లతో చెప్పొద్దని తల్లిని బతిమిలాడింది. తల్లి ఆమెను అర్థం చేసుకోకపోగా పదే పదే బెదిరించసాగింది. ప్రియ చాలా బాధపడింది. పాఠశాలలో తనకున్న మంచి పేరు పోతుందన్న భయంతో బిగ్గరగా ఏడ్చింది. తల్లి ఉపాధ్యాయులకు చెప్తుందేమోనన్న కలవరంతో నిస్సహాయంగా, నిరీక్షణ లేనిదానిగా, ఒంటరిగా వెక్కి వెక్కి ఏడ్చేది. ఆమె ఈ సమస్య పరిష్కారానికి మార్గం వెతకసాగింది. ప్రియా దాని గురించి ఆలోచించి ఆలోచించి చివరికి ఒక తీర్మానానికి వచ్చింది. ప్రియా తన జీవితాన్ని అంతం చేసుకోవాలని నిశ్చయించుకున్నది. ఆమె ఏమి చేసిందో తెలుసా? తల్లిదండ్రులకు ఒక ఉత్తరం వ్రాసి పొడవాటి గుడ్డను తన మెడకు బిగించుకొని తన గదిలో ఉరివేసుకున్నది. చిన్ని ప్రియ ఇక లేదు. ఎంత విషాదం జరిగిపోయింది! తన తల్లిదండ్రులను బట్టి ఆమె ఎంత ప్రమాదకరమైన తీర్మానం చేసుకుంది. వాళ్లు ఆమెను ప్రేమించినా ఆమె నిరపరాధి అన్న విషయాన్ని అంగీకరించలేదు. ఈ విషయంలో సహాయం కొరకు ఎక్కడికి వెళ్లాలో ప్రియకు తెలిస్తే ఈ ఘోరం జరిగేది కాదు. ఆ గృహంలోని పరిస్థితిని ఒక్కసారి ఊహించండి. వాళ్లు తమ కుమార్తెను శాశ్వతంగా పోగొట్టుకున్నారు. తల్లి తనను తాను క్షమించుకోలేకపోయింది. తన మాటలు ఎంత ఘోర పరిణామానికి దారితీశాయో గ్రహించింది. అవును, మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి సరైన ఉపదేశం చేయడానికి తగిన జ్ఞానమిమ్మని దేవుణ్ణి అడగాలి.

0: నిరీక్షణ మహిళ కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. షారోన్ గారు, ప్రియ వాళ్ళ అమ్మ తర్వాత ఏం చేసిందో చెప్తారా?
1: ప్రియా తల్లికి రోజులు గడవడం కష్టమైపోయింది. కుమార్తె జ్ఞాపకాలు ప్రతిరోజు ఆమె గుండెల్ని పిండివేసేవి. ఆమె కూడా తన జీవితాన్ని అంతమొందించుకోవాలని ఆలోచించసాగింది. సరిగ్గా ఆ సమయంలోనే నేను ప్రియ వాళ్ల అమ్మను కలవడం జరిగింది. నేను ఆమెకు దేవుని ప్రేమను గురించి చెప్పాను. యేసుక్రీస్తు ఆమెను ఈ బాధ నుండి విడిపిస్తాడని, ఆమెను క్షమిస్తాడని, ఆమె కూడా తనను తాను క్షమించుకోవడానికి సహాయం చేస్తాడని చెప్పాను. ఆమె ఆ మాటల్ని నమ్మి దేవుని సహాయం కొరకు ఆయనను విశ్వసించడం ఆరంభించింది. ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. ప్రియ స్నేహితులారా, మీ సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య కాదు. మనం ఆత్మహత్య చేసుకోకూడదని బైబిల్ చెప్తుంది. ఆ తలంపును మనం ఎలా జయించాలో కూడా చెప్తుంది. మనం నేర్చుకోవలసిన మొదటి సత్యం ఏమంటే, దేవుడు మనందరినీ చేసిన సృష్టికర్త. ఆయనకు మన పరిస్థితులన్నీ తెలుసు. మనకు ఏ చిన్న కష్టమొచ్చినా ఆయన సహించలేడు. ప్రియలాగా ప్రాణాన్ని తీసుకుంటే ఆయన సహించడు కదా. మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కనుక మన సమస్యను ఆయన వద్దకు తీసుకుని వెళ్ళాలి. మనం గ్రహించాల్సిన రెండో విషయం ఏమంటే, ఆయన మనల్ని నిర్మించడమే కాదు, ఆయన ఊపిరిని మనలో ఊదాడు. ఈ ఊపిరిని అనగా మన ప్రాణాన్ని తీసుకునే హక్కు దానిని ఇచ్చిన దేవునికే ఉన్నది. మనకు ఆ అధికారం లేదు. ఆత్మహత్య ఆయన దృష్టిలో పాపం. కాబట్టి మీకు అలాంటి తలంపు కలిగినప్పుడు మీ పరిస్థితులను ఎదుర్కొనే శక్తి కొరకు దేవుని సహాయం కోరండి. ఇక మనం నేర్చుకోవలసిన మూడవ సత్యం ఏమంటే, కొంతమంది తలంచినట్లు మరణం జీవితానికి అంతం కాదు. మనం శాశ్వతంగా జీవించడానికి సృష్టించబడ్డామని బైబిల్ చెప్తుంది. అయితే దేవుడు చేసిన మానవులు దేవునికి అవిధేయులై మరణానికి పాత్రులయ్యారు. అయినా కనికరము గల దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల ద్వారా మనకు మరణంపై విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయాన్ని నమ్మితే శాశ్వతంగా ఆయనతో పరలోకంలో జీవించగలుగుతాం. కాబట్టి మరణం జీవితానికి అంతం కాదు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. మీ పరిస్థితులన్నిటినీ ఆయన వద్దకు తీసుకొని రండి. వాటిపై విజయాన్ని పొందండి. ప్రభువు మిమ్మను దీవించునుగాక.
2: షారోన్ గారు చెప్పిన తలంపులు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి కదూ. మీరు నిరీక్షణ గల మహిళగా ఉన్నారా? ఈ కార్యక్రమం మీకు ప్రస్తుత జీవితానికి మరియు భవిష్యత్ జీవితానికి సరిపడినంత గొప్ప నిరీక్షణనివ్వాలన్నదే మా ఆకాంక్ష. ఈరోజు మన ఆభరణాల పెట్టెలో నుండి మాధురి మనకు ఒక పద్యాన్ని వినిపిస్తుంది.
3: నేను నా కిటికీలో నుండి బయటకు చూశాను. దర్శనమిచ్చింది నాకు ఒక క్రొత్త రోజు. దాన్ని ఎటువంటి దినంగా మార్చుకోవాలో నేను మాత్రమే నిశ్చయించుకోగలను. ఊపిరి సలపని పనితో దాన్ని వేడిగా మార్చుకోవచ్చు, నవ్వుతూ తుళ్ళుతూ గడపవచ్చు, లేక ప్రొద్దుపోని దినంగా నిస్సారమైన దినంగా చేసుకోవచ్చు. సంతోషం లేకుండా నిరాశతో గడపవచ్చు. దానికంతా మూలం నా మానసిక స్థితే. నేను ఎలా ఉండాలో నేను మాత్రమే నిశ్చయించుకోగలను. ఒక ఆలోచన పరిరాలిగా సహాయకరమైన పనులు చేయవచ్చును, లేక స్వార్థ పరిరాలిగా నన్ను గురిచే ఆలోచించుకోవచ్చు. నేను చేయాలనుకున్నవన్నీ చేసి దాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు, లేక ఫిర్యాదులతో ఇతరుల పట్ల కఠినంగా ప్రవర్తించవచ్చు. అంతగా అర్థం చేసుకోలేని వారి పట్ల సహనం చూపించవచ్చు, లేక హేళన చేసి కించపరిచి

0: నాకిష్టం వచ్చినట్లు గాయపరచవచ్చు. నా మట్టుకు నాకు విశ్వాసముంది. నేను ఏమి చేస్తున్నానో ఏమి చెప్తున్నానో దాన్ని నమ్ముతాను. ఈ రోజును అద్భుతంగా మార్చుకోవడానికే వ్యక్తిగతంగా నేను సంకల్పించాను.
1: వావ్, ఎంత మంచి పద్యం! దీని నేను ఒప్పుకుంటాను. మనకు ఇవ్వబడిన దినాన్ని మంచిగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉందిగా. కాబట్టి ఈరోజు ఒక శ్రేష్టమైన దినంగా మార్చుకుందాం. హ్యావ్ ఏ గుడ్ డే. ఇంతవరకు మీరు నిరీక్షణ మహిళ కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆశీర్వాదాలను, మీ ప్రార్థన అంశాలను మాకు ఉత్తరం ద్వారా లేక ఫోన్ ద్వారా తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
2: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

0: సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. ఇది మన రెండవ నమోదు. ఫస్ట్ నమోదు చాలా ముఖ్యం, ఎందుకంటే అది ఫౌండేషన్. ఈ రోజు మనం ఎంతో ముఖ్యమైన ఉపమానం చూడబోతున్నాం. మాథ్యూ రికార్డ్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ అయిన పారబుల్ మాథ్యూ 9లో నమోదైంది. ఇంకా చెప్పాలంటే ప్రశ్నగా అడుగుతున్నాను, ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ అని అంటారు, సహజంగా నేను ఫాస్టింగ్ ఉండాలా? ఎందుకంటే నేను ప్రార్థించి బైబిల్ చదువుకునే అలా ఉండొచ్చు కదా. ఎందుకంటే ఫాస్టింగ్ ఉండడంలో ఒక వ్యత్యాసమైన ఎఫెక్ట్ ఉందని ఒక ప్రశ్న ఉంది. ప్రశ్న నేను అడగలేదు, అక్కడున్న డిసైపుల్స్ అడుగుతున్నారు. దానికి ఒక ఉపమానం చెప్తున్నాడు, దాని గురించి మాట్లాడుకుందాం.
1: ఇప్పుడు మనం ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ గురించి మాట్లాడాలంటే అదొక ఎపిసోడ్ అవుతుంది,
0: ఎందుకంటే దీన్ని ప్రశ్నగా అడుగుతున్న అందులోనే ఉపమానం ఉంది.
1: అవును, ఎంతైనా ఆ యొక్క ఉపమానానికైన కారణం అదే, అదే ప్రశ్న. అయితే వారు దేన్ని, ఎవరిని మెన్షన్ చేస్తున్నారన్నదే ప్రశ్న. ఇక్కడ ఏం చెప్పదలిచారంటే, పరిసయులు, యోహాను శిష్యులు ఆయన ఎద్దకొచ్చి, ఫారసీసు, డిసైపుల్స్ ఆఫ్ జాన్, వీరందరూ వస్తున్నారు.
0: డిసైపుల్ జాన్ అని కొంచెం వస్తుంది. అవును, నమోదై ఉంది.
1: యోహాను శిష్యులని రాయబడి ఉంది.
0: అవును,
1: వీరిరువురు వచ్చి ఏం అడుగుతున్నారంటే, మమ్మల్నే యోహాను ఉపవాసం ఉండమంటున్నాడు.
0: అవును,
1: మేముంటున్నాం ఫారసీస్ కూడా, వారు ఫాస్టింగ్ ఉండేవారే. ఈరోజు కూడా మనం ఆ ఫారసీస్ వారు, జాన్ ద బ్యాప్టిస్ట్ ఉండేటువంటి ఆ యొక్క ఉపవాసాన్ని మనం చేస్తూ ఉన్నాం. వెంటనే దీని గురించి ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో. 21 దినాల ఫాస్టింగ్ ఉంది, తర్వాత 40 దినాల ఫాస్టింగ్ అనేది ఉంది, ఇలా అనేకములు ఉన్నాయి. నేనిప్పుడు ఇది తప్పు అని చెప్పడానికి రాలేదు. అంటే ఒక డిసిప్లిన్ క్రమము, ప్రేయర్, ది ఆర్డర్ ఆఫ్ సర్వీస్, ఇవేవి తప్పు కాదు, కాలం యొక్క అవసరం. అలా చేస్తే వీరిని సరిచేయొచ్చు అని చెప్పి మన చర్చిలో ఉన్న లీడర్సు, ఎల్డర్సు ఒక కాలంలో సెట్ చేశారు. ఇవేవి కూడా తప్పని చెప్పలా. ఇది బిబ్లికలా అనేదే ప్రశ్న లేవనెత్తినప్పుడు, ఇది బైబిల్ చట్టము కాదు, 2-3 చట్టాలున్నాయి. ఒకటి దేవుడు మనకిచ్చేటువంటిది, ఇంకొకటి మన సంఘ పెద్దలు మన కొరకు ఏర్పరిచింది, ఇంకొకటి మనకే ఏర్పరచుకునే చట్టం ఉంది, స్వనీతి. సో ఇందులో వచ్చి ఇప్పుడు నేను చెప్పదలిచింది ఏంటంటే, ఈ ఫారసీస్ను యోహాను యొక్క మరి శిష్యులొచ్చి వారు చెప్పదగినటువంటి ఇది వచ్చి వీరేర్పరచుకుంది, ఓల్డ్ టెస్టమెంట్ లో ఉండేటువంటిది.
0: అయితే ప్రశ్న మంచి
1: ప్రశ్నే, వారు ఫాస్టింగ్ ఉంటున్నారు, వీరు ఉండడం లేదు.
0: అవును,
1: మరి డిసైపుల్స్ వచ్చి, జీసస్ ఉన్న డిసైపుల్స్ వచ్చి ఆయన ఉన్న 3.5 సంవత్సరాల వరకు రాజుల వలె ఉన్నారు, కూడా ఆయనతో నడుస్తున్నారే గాని, మంచి భోజనం, తర్వాత వెళ్లేదారుల్లో పొలాల్లో ఉండేవన్నీ కూడా తుంచుకుని తింటారు. ఈయనతో ధనవంతునింటికి వెళ్తే, సీమోనింటికి వెళ్తే అక్కడ భోంచేస్తారు. అదే టైంలో వీరిని ఆకలితో ఆయన వదలలేదు, మిగిలిన ఏదైనా ఉంటే 12 గంపలు తీసి పెట్టమని చెప్తాడు. అది విధంగా ఉండేవారు. అలాగుంటున్నప్పుడు ఈ ప్రశ్న, దానికెందుకు ఆయన ఉపమానంగా చెప్తున్నాడు? 16లో ఎవడునూ పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షరసము కారిపోవును, తిత్తులు పాడగును, అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండునూ చెడిపోకయుండునని చెప్పాను. ఎందుకు ఈయన హఠాత్తుగా దీనిని చెప్తున్నాడు?
0: ప్రశ్నకు బదులు డైరెక్ట్ గా లేదు,
1: నేను ప్రారంభించిన బదులును ఇక్కడ దీంతో మీకు లింక్ చేయొచ్చు. ఎలా లింక్ చేయగలమో మీతో చెప్తాను. ఈయనేం చెప్పదలుస్తున్నాడు, పాతరసము క్రొత్త రసం, మనం ఎక్స్ప్లెయిన్ చేసేది కొంత డీటెయిల్ గా చెప్దాం. పాతరసము క్రొత్త రసము అనే దాంట్లో రసం అనేది నిబంధనకు సూచన. పాత నిబంధనలో ద్రాక్షరసం వచ్చి అక్కడ తెమ్మని చెప్తాడు, దావీదిస్తాడు. ఆ ద్రాక్షరసము అదొక పెద్ద జర్నీ. మీరు బాగా గమనిస్తే ఇక్కడ సౌలు చేతిలో తిత్తి ఇవ్వబడుతుంది. మరి దావీదే ద్రాక్షరసాన్ని ప్రజలకిస్తాడు, సౌలుకి ఇవ్వబడదు. సౌలు చేతిలోకి ఆ ముగ్గురొచ్చి ద్రాక్షరస తిత్తినిస్తారు. ఆ తిత్తి అన్నది స్టోర్ చేసేటువంటి స్కిన్, అంటే ఒక కంటైనర్, అది ఇస్తారు. అయితే అందులో ఉన్న ద్రాక్షరసాన్ని దావీదు రాజైనప్పుడు జనులకు అందిస్తాడు. అది ఇవ్వడంలో సౌలు ఇవ్వడానికి లేదు, దావీదే ఇవ్వాలి. దాని వెనుక ఒక సీక్రెట్ ఉంటుంది. సో ఆ యొక్క ద్రాక్షరసం అన్నది నిబంధనకైన గుర్తు. ఇప్పుడు యేసు చెప్తున్నారు, ఇది నా యొక్క, దీనిని తీసుకుని భుజించండి, ఇది నా నూతన నిబంధనగా ఉంది,
0: కమ్యూనియన్.
1: అప్పుడు పాత నిబంధనను క్రొత్త నిబంధనను ఒకటిగా చేర్చలేమంటున్నాడు.
0: సరే,
1: ఈ ప్రేయర్ కంటూ ఎందుకు చెప్పదలుస్తున్నాడని అడిగినట్లయితే, అదే మీతో చెప్పాను, ఓల్డ్ టెస్టమెంట్లోని నిబంధన ప్రార్థనను తీసుకొచ్చి న్యూ టెస్టమెంట్ నిబంధన యొక్క ప్రేయర్లో మీరు కలపలేరు, ఆ పాటింపును దీంతో మీరు చేర్చలేరు అంటాడు.
0: అయితే అది కావాలి,
1: అది కావాలి, ఇది కావాలి,
0: ఇది
1: అందులో పోయండి, ఇది ఇందులో పోయిండే అంటున్నాడు. ఎందుకు అని చెప్పినట్లయితే, దానితో ఇది మిక్స్ చేస్తే ఇది పాడైపోతుంది అంటాడు. అది తిత్తిని పాడు చేస్తుంది, రసం పాడవుతుంది, రసం కారిపోతుంది. దాని అర్థం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని, క్రొత్త నిబంధన నియమము, స్వాతంత్ర నియమము ఒకటిగా చేర్చినట్లయితే, ఒకటి అది ధర్మశాస్త్రాన్ని లేకుండా చేస్తుంది, చింపేస్తుంది. లేదా ఇది క్రొత్త నిబంధన నియమాన్ని పడవేస్తుంది. క్రింద పడేస్తుంది, పాడవుతుంది. రెండు వేరువేరుగా ఉండాలి. అదే మంచిది అని అంటున్నాడు.
0: అయితే ట్రెషర్ని వెతికేవారికి ఇది బేసిక్గా అర్థం కావాలి.
1: బేసిక్గా అర్థమవ్వాలి. ధర్మశాస్త్రాన్ని, స్వాతంత్ర నియమాన్ని కలపకూడదు. అలా ఈ కాంటెక్స్ట్లో చూస్తే ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన నియమాన్ని, పాత నిబంధన నియమాన్ని చేర్చేప్పుడు ఏమవుతుందని అడిగినట్లయితే ఈరోజు ఆ సమస్య ఉంది. వీరు పాదరసాన్ని క్రొత్త రసాన్ని కలుపుతున్నారు. అలా అనేక విషయాల్లో ఉంది. అంటే ఇది విశ్రాంతి దినాన్ని ఆరంభమై ఆ దశమ భాగముల కానుక వరకు ఉంది. ఓల్డ్ టెస్టమెంట్ని, అవసరమైన ఓల్డ్ టెస్టమెంట్ని న్యూ టెస్టమెంట్లోకి తేవడం, అవసరమున్న న్యూ టెస్టమెంట్ని ఓల్డ్ టెస్టమెంట్లోకి చేర్చుకోవడం. వీరేం చెప్తారంటే ఆ ఓల్డ్ టెస్టమెంట్ వద్దని కొన్ని విషయాలకు చెప్తారు. కొన్ని విషయాలకు అది మన బైబిల్లో చెప్పబడింది, అది మనకు అవసరమని తీసుకుంటారు. ఇప్పుడు ఇందులో ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదని వీరే డిసైడ్ చేస్తున్నారు. అది వారి వారి ఇష్టం. అయితే నియమము మట్టుకైతే లా వేరే, గ్రేస్ వేరే. అది న్యాయ తీర్పు, ఇది క్షమాపణ. ఇప్పుడు రెండు నియమాలు ఒకటిగా చేరుస్తే ఏమవుతుంది? రెండు ఒకదానికొకటి చెడుకు దారితీస్తాయి. ఇప్పుడు ఈ రెండిటినీ చేర్చకూడదు అనేందుకు నేరుగా వాక్యముందా? ఇది వచ్చి ఉపమానం. దీనికి సూటి అయిన వాక్యము పౌలు వెనుక రాస్తున్నాడు. ఎక్కడంటే 7వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనం, Hebrews 7:11. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడిను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చెప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇక్కడేం చెప్పదలిచాడంటే, ముందుగానే అహరోను మూలముగా ధర్మశాస్త్రం అనే మెథడు ఇస్రాయేలీయులకు ఇవ్వబడింది, అవన్నీ ఉన్నాయి, అది పర్ఫెక్ట్ అని చెప్పినట్లయితే మరలా యేసు ఎందుకు క్రొత్త నియమాన్ని ఏర్పరచాలి? యేసు వచ్చి ఎందుకు న్యూ కవనెంట్ అని చెప్పాలి? ఇది తీసుకుని భుజించుడి నా క్రొత్త నిబంధన, ఎందుకు ఆ న్యూ వర్డ్ యూస్ చేస్తున్నాడు? అప్పుడు న్యూ అనేటువంటిది వస్తున్నప్పుడు ఓల్డ్ వేస్ట్ అవుతుందని అర్థం, న్యూ స్టార్ట్ అవుతుందంటే ఓల్డ్ స్టాప్ అవుతుందని అర్థం అని ఈయన రాస్తున్నాడు. Hebrews 7:11లో ఉంది. ఇదే యేసు ఇక్కడ చెప్తున్నారు. ఓల్డ్ వైన్, న్యూ వైన్, ఓల్డ్ కవనెంట్, న్యూ కవనెంట్.
0: అందుకనే దానియేలు చెప్తున్నాడు, దీన్ని నమోదు చెయ్యము, ఇది చాలు, దీనికి తర్వాత మరో ప్లాన్ నేను తర్వాత చెప్తాను, నీ పని ముగించబడింది అని అక్కడ నమోదు చేయబడింది.
1: అందులో దానియేలు ఎవరికి రాస్తున్నాడు? జీవ్స్కి రాస్తున్నాడు. ఎంతో తేట,
0: ఆ కాలఘట్టానికి తగిన
1: కాలఘట్టంలో జీవ్స్కి రాస్తున్నాడు. జీవ్స్కి రాయడంతో స్టాప్ చేసుకో. నేనిప్పుడేం చేస్తాను, న్యూ వన్ ఇస్తా. అది ఎవరికైనది? జెంటైల్స్కి అయింది.
0: చెప్పాలంటే దానియేలు వద్ద చాలా విషయాలు మరుగు చేశాడు.
1: మరుగు చేసి యోహానుకు బయలుపరుస్తున్నాడు. ఇందులో సీక్రెట్ అందులో ఉంటుంది, అందులో సీక్రెట్ ఇందులో ఉంటుంది, అలా తీసుకోవచ్చు.
0: అయితే అది ధ్యానించవలసింది ఒక అవసరం.
1: అదే చెప్తున్నాను, ఇప్పుడు రెండింటినీ చేర్చలేరు అంటున్నాను. ఇప్పుడు మీరు ధర్మశాస్త్ర ప్రకారం, ఇప్పుడు డానియేల్ చెప్పేదానికి స్వాతంత్ర నియమం ప్రకారం ఉండేటువంటి రెవల్యూషన్ని చేర్చి చదవగలరే గాని రెండింటినీ ఒకటిగా అప్లై చేయాలి.
0: అప్పుడు ఎలా బ్యాలెన్స్ చేయగలం? లా అండ్ గ్రేస్ అని మనం మాట్లాడుచున్నాం. అయితే ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం? ఇదొక యాంగిల్గా ఉంది, ఇదొక యాంగిల్గా ఉంది. సమ్టైమ్స్ మనం గ్రేస్ అంటున్నాము అని అంటే అది ఒకలా వెళుతుంది, అది గ్రేస్, హైపర్ గ్రేస్ అని వెళుతుంది. దీన్ని గమనిస్తే ఇది ఒక టైప్గా పోతుంది. అయితే దీన్ని ఎలా క్రైస్ట్ బ్యాలెన్స్ చేసి చెప్తున్నాడు?
1: నేను ఒక ఉదాహరణ, ఉపమానం చెప్పనా?
0: మీరు ఉపమానం చెప్తారా?
1: ఇప్పుడు బ్లాక్ టీ ఉంది,
0: అవును,
1: అలాగే నార్మల్ టీ ఉంది,
0: అవును.
1: నార్మల్ గా బ్లాక్ టీ తాగే వారిని చూడండి, పాలు కలపరు, షుగర్ కలపరు, అది అట్లాగే ఉంటుంది, అట్లే రాగా ఉంటుంది,
0: అవును.
1: ఇప్పుడు నార్మల్ టీ తాగితే ఇప్పుడు టీలో పాలు ఉన్నాయి, ఈ బ్లాక్ టీ యొక్క డికాషన్ ఉంటుంది, అందులో షుగరు ఉంటుంది, ఇందులో మొత్తం ఉంటుంది,
0: అవును.
1: నా కుట్టి బ్లాక్ టీ కావాలన్న వారే బ్లాక్ టీ తాగుతారు. టీ అంటేనే నార్మల్గా ఏం చేస్తారంటే వాళ్ళు టీతో మిక్స్ చేసి ఉంటుంది. ఇప్పుడు న్యూ టెస్టమెంట్ కవనెంట్ అనేది ఈ ఓల్డ్ టెస్టమెంట్ని కలిపి అందులో ఉంటుంది. ఓల్డ్ టెస్టమెంట్లో చెప్పబడిన విషయాలన్నీ న్యూ టెస్టమెంట్లో ఫుల్ఫిల్ అయ్యాయి.
0: సో ఏదో ఒక యాంగిల్లో ఎక్స్ట్రీమ్కి పోలేం మనం.
1: మీరు న్యూ టెస్టమెంట్ కవనెంట్ గ్రేస్ని ఫాలో చేస్తేనే అందులో లాలోనికి వస్తుంది. అందులో ఇక మీరు చూస్తే అది మరొక వర్షన్గా ఉంటుంది. మీరు దాన్ని ఏం చేయక్కర్లా. మీరు న్యూ టెస్ట్మెంట్ కవనెంట్ని ఫాలో చేయండి, ఓల్డ్ టెస్ట్మెంట్ కవనెంట్ అందులో తనుగా వస్తుంది.
0: సో న్యూ టెస్ట్మెంట్లో ఒక ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంది.
1: ఇప్పుడు మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ని ఫాలో చేస్తున్నారు, అప్పుడు మీరేం చేస్తారంటే పస్కా గొర్రెపిల్లను బలి ఇస్తారు. పస్కా గొర్రెపిల్లను కొట్టి బలి ఇచ్చి దేవా నా పాపమును క్షమించమంటారు. ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్కి వచ్చేశారు. నేను ఓల్డ్ టెస్ట్మెంట్ ఫాలో చేయడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే దేవుడు స్టాప్ చేయమన్నాడు. న్యూ టెస్ట్మెంట్కి వస్తున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు బలి అయ్యారు, నాకై యేసు బలి అయ్యారు, దేవా నా పాపం క్షమించమంటారు. ఇప్పుడు ఏసై దగ్గర మీరు అడిగారు, గొర్రెపిల్ల బలి ఇవ్వాలా? అక్కర్లేదా? మరి గొర్రెపిల్లను బలి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గొర్రెపిల్లకు బదులుగా యేసు బలి అయ్యాడన్నది
0: క్లియర్గా ఉంది.
1: క్లియర్గా ఉంది. యేసునొద్ద క్షమాపణ కోరితే చాలు, నేను దీన్ని ఫాలో చేసినట్టు అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని ఫాలో చేయలా, కానీ ఇది ఫాలో చేయడం వల్ల ఇదిలోనికి వచ్చింది. ఇదే విధంగా అన్నిట్లో ఉంటది. నేను ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళక్కర్లా. ఎందుకు వెళ్ళక్కర్లా? నేనేసుని ఫాలో చేస్తే ప్రత్యక్షపు గుడారంలో ఏవేవి ఉంటాయో అవన్నీ ఇందులో ఉంటాయి. 7 దీపస్తంభాలు ఉంటాయి, రొట్టె ఉంటుంది. ఇక్కడికి వెళ్ళినట్టుగా ఇక్కడ పరిశుద్ధాత్మ నాకు రొట్టెనిస్తున్నాడు, మన్నా భుజిస్తున్నా. అక్కడ ఏసే దీపమై ఉన్నాడు, వెలుగుంది. నేనేసుని ఫాలో చేస్తే, న్యూ టెస్ట్మెంట్ ఫాలో చేస్తే అందులో ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా ఉంటుందంటున్నాను.
0: అందుకనే అక్కడున్న పారంపర్యంగా ఉన్న అక్కడున్న ప్రీస్ట్ క్రైస్ట్ని తృణీకరించడానికి కారణం ప్రాబబ్లీ ఈయన చెప్పేదంతా కాంట్రాగా ఉందని ఆయన ఒకలాగా ప్రేమించడానికి బదులుగా ఆయన్ని ద్వేషించడం ప్రారంభించారు.
1: వారేది అర్థం చేసుకోలా, యేసు వ్యతిరేకంగా చెప్తున్నాడు, ఆపోజిట్ గా చెప్తున్నాడు అనుకున్నారు. అయితే యేసు దీని యొక్క మరొక వర్షన్ చెప్తున్నాడని అనుకోలేదు. యేసు లోపల వీరు చెప్పే పారంపర్యమంతా ఉంది, యేసు దాన్ని నెరవేర్చేవాడు. ఈయనే ఆ గొర్రెపిల్ల, ఆయనలో ఉన్న గొర్రెపిల్ల యొక్క బలిని వారు అర్థం చేసుకోలేదు. ఇది తెలుసుకున్నవాడు యోహాన్. ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్న గొర్రెపిల్ల. ఇప్పుడు ఒక ఉదాహరణకు నేను చెప్తున్నా. ఆదామున్నాడు, ఆదాము లోపల హవ్వుండింది 1 అధ్యాయంలో. ఇప్పుడు వాక్యమంటుంది, నరుడు ఒంటరై ఉండుట మంచిది కాదు,

0: వచ్చేది.
1: ఆ కాంటెక్స్ట్ ని అర్థం చేసుకోమంటున్నాడు.
0: ఇప్పుడు మీరు రెండింటిని మిక్స్ చేశారనుకోండి, డబుల్ డోస్ లాగా అయిపోతుంది మీకు. గొర్రెపిల్లను బలి ఇస్తారు, యేసు దగ్గరకు వచ్చి పాపక్షమాపణ కోరుతారు. ఒకటా పాపక్షమాపణ అడుగు, లేకపోతే ఇదని అడుగు.
1: అయితే ఈ ప్రశ్నకు ఫాస్టింగ్ అనే పాయింట్కి వస్తున్నాను. తిరిగి ఈ ప్రశ్నకు ఈ ఉపమానమును చెప్పి వివరిస్తున్నారు. అందులో దీని వెనుక
0: ఆయనేం చెప్తున్నాడు, పరిసయ్యులు ఫాలో చేసేది నా శిష్యులు ఫాలో చేయరు. పరిసయ్యుల ప్రార్థన వెనుక ఉన్నటువంటి పారంపర్యము వేరే. పరిసయ్యులు ఏం ఫాలో చేస్తున్నారు? వారు పాపక్షమాపణకై ఫాలో చేయలేదు, వారు సంప్రదాయంగా ప్రేయర్ చేస్తున్నారు.
1: ట్రెడిషన్ ఫాలో చేస్తారు,
0: ట్రెడిషనల్ ప్రేయర్ అది. అప్పుడు అటువంటి ఒక ప్రేయర్ ని నా శిష్యులు చేయనే చేయరు.
1: అదే ఎక్స్ప్లెయిన్
0: చేస్తున్నాడు. ఇది పాత తిత్తి, ఇది పరిసయ్యులకు చెప్తే అర్థం కాదు, కోప్పడతాం.
1: మీరేంటి మాకు చెప్పడం?
0: ఏంటి నా పారంపర్యాన్ని తిడుతున్నావు? మేము 2000 సంవత్సరాలుగా మోషకాలం నుండి చేస్తున్నామని ప్రారంభిస్తారు. అప్పుడు ఆయన చెప్తాడు, నీ యొక్క ప్రేయర్ని నా యొక్క ప్రేయర్తో కలపలేరు, మీ యొక్క కవనంటు నా యొక్క కవనంటుతో కలపలేరు. నీ నిబంధనతో వచ్చే ప్రేయర్ వేరే, నా కవనంటికైన ప్రేయర్ వేరే. యేసు ప్రార్థన చేయొద్దని చెప్పలా. ఈరోజు ఇంకొక గ్రూప్ ఉంది, యేసు ప్రార్థన చేయొద్దని చెప్పాడు, వారు వేరే విధంగా తీసుకుంటున్నారు. ఎడతెగక ప్రార్థించమని బైబిల్ చెప్తుంది, యేసే చెప్పారు ప్రార్థించమని చెప్పారు. అప్పుడు ఈ ప్రేయర్ ఈ యొక్క కవనంటితో కలవదు.
1: అది స్పష్టం చేస్తున్నాడు,
0: స్పష్టం చేస్తున్నాడు ఇక్కడ. అలా మీరు చేసినట్లయితే ఇద్దరునూ చేరి కారణాన్ని వేస్ట్ చేస్తారు మీరు.
1: సో ఆ ట్రెషర్ని వెతికినప్పుడు ట్రెషర్ వెతికినట్టు ఉంటుంది, వేరే ఎక్కడికో పోయినట్టు ఉంటుంది.
0: ఇది ఏ సమస్యకు దారితీస్తుందంటే, ఈ సమస్య వచ్చి ఆ ఆది సంఘాల్లో వస్తుంది. ఫస్ట్ చర్చ్ ఆరంభమైనప్పుడు ఇదే సమస్య లోనికి వస్తుంది. ఎలాగ వస్తుందంటే, శిష్యుల మధ్య యూదా పారంపర్యము ఫాలో చేయాలా అక్కర్లేదా.
1: ఎందుకని పౌలుకి పేతురుకి ముందే
0: కలుగుతాయి. దానికి ముందు ఈ సమస్య వస్తుంది. అంటే పేతురుకి పౌలుకి మధ్య రాకముందే ఈ సమస్య వస్తుంది, యాక్సిల్ వస్తుంది. వచ్చిన వెంటనే పౌలు ఏం చెప్తున్నాడు, మనం యెరూషలేముకి వెళ్దాం, వెళ్లి దీనికి పరిష్కారం చూద్దాం, దీనితో ఇన్ని సమస్యలు వాటిల్లుతున్నాయి, ఒక పరిష్కారం చేద్దాం అని చెప్పి వెళ్ళినప్పుడు వారు డిసైడ్ చేస్తున్నారు. ఏం డిసైడ్ చేస్తున్నారు? యూదా పారంపర్యం మాకొద్దు, ఆ పారంపర్యాల్లో ఏది వద్దు, అందులో రక్తాపరాధము నిమిత్తమైన దానికి వ్యభిచరణకైన విషయంలో మనం తగు చర్యలు తీసుకుందాం, మిగతావేవి వద్దు, సున్నతి వద్దు, ప్రత్యక్షపు గుడారం వద్దు అని డిసైడ్ చేశారు.
1: పౌలు ఈ పాయింట్ ని కరెక్ట్ గా
0: పట్టుకున్నాడు, కాన్సెప్ట్ ని పౌలు నెరవేరుస్తున్నాడు,
1: కరెక్ట్ గా అర్థం
0: చేస్తున్నాడు. ఎంతో తేటగా ఆరంభంలో పౌలు కొంత ఆసిలేషన్లోకి వస్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్నప్పుడు వారి మధ్యకెళ్లి ఏం చేస్తాడంటే, యూదుల ఆచార ప్రకారం డబ్బు కడుతున్నాడు, అన్ని చేస్తున్నాడు, సున్నతి కూడా జరిగిస్తున్నాడు. తర్వాత ఈయన ఒక దగ్గర ఏం చేస్తున్నాడంటే, వారితో కలిసి డబ్బు కట్టి అన్నీ చేస్తున్నాడు, ఒక దగ్గర చూస్తున్నాడు. వీరు అవసరం లేని దాన్ని పట్టుకుని తిరుగుతున్నారు. వద్దు వదిలే చెప్పాడు. ఇక అన్యజనుల మధ్యకి వెళ్తున్నాను. మీరేం చెప్తున్నారు? మీరు అన్యజనుల మధ్యకి వెళ్ళి రావడానికి యూదునకు అలవాటు కాదని పేతురు చెప్తుండేవాడు. అన్యుల మధ్యకి వెళ్ళి రాకూడదు, మేము యూదులు మాత్రమే.
1: అవును.
0: అప్పుడు వారు ఏం ట్రై చేస్తున్నారంటే, క్రైస్తవ మార్గాన్ని నేను అర్థం చేసుకోవడానికి చెప్తున్నా, యేసు చూపించిన క్రొత్త మార్గమున యూదా మార్గముగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాను. డిజైన్డ్ జ్యూయిష్ రిలీజియన్గా ధర్మశాస్త్రం యొక్క మరొక వర్షన్గా మారుస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, 1st సెంచరీ ముగింపు వరకు రోమన్స్ వచ్చి ఈ యొక్క మార్గము జీవిష్ యొక్క రిలీజియన్ అని అనుకున్నారు. ఇది జీవిష్ యొక్క మరొక ఎక్స్టెన్షన్. అందువల్ల ఎప్పుడు చూసినా ఆ ధర్మశాస్త్రాన్ని వీరికే పంపుతారు. శాస్త్రుల దగ్గరికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, రోమన్స్ బదిలీ ఇవ్వరు.
1: అవును, మీరే తీర్మానం చేసుకోండి.
0: మరి ఏంటి కారణమంటే, మీ యొక్క రిలీజియన్ అని వారు అనుకున్నారు. ఒక్క దగ్గర మాత్రం ఆఫ్టర్ 1st సెంచరీ ముగిసిన తర్వాత వారికి తెలుస్తుంది, యూదులకి వీరికి సంబంధం లేదు, వేరే దారిలో వెళ్తుంది. తర్వాత పర్సిక్యూషన్ ఆరంభమవుతుంది క్రిస్టియానిటీకి. అప్పుడు పాతది కొత్తదానితో కలపకూడదని యేసు చెప్పింది, ధర్మశాస్త్రంతో కలపకూడదు. 1st సెంచరీలో అది వచ్చింది చర్చ్ లోపల, అవన్నీ కూడా లోనికి వస్తున్నాయి. ఇదొచ్చి జ్యూయిష్ మాది. అప్పుడు ఈ సమస్య ఈనాటి సంఘాల్లో ఉన్నాయి. నేను ఆరంభంలో చదివేప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకున్నానంటే, కొంచెం జోక్గా చెప్పేవాడిని ఇలాగా, పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు వారు ఏం చేయరు, వారు ఉపవాసం ఉండరు, పెళ్లి కుమారుడు ఎత్తబడే దినం వస్తుంది, ఆ రోజు ఉంటారని చెప్పి. నేను ఎలాగనుకుంటా, ఏసిచ్చేంత వరకు తిండికి సమస్య లేదు, వెళ్ళిన తర్వాతే వీరికి తిండికి సమస్య వస్తుందని చెప్పి. యాక్చువల్గా దీని అర్థం, పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు వారికి ఆ ప్రాబ్లం లేదు, వెళ్ళిన తర్వాత వారు వేరొక ఫాస్టింగ్ ఉంటారు, వారు మరొక ప్రేయర్ చేస్తారు, వారు మరొక కవనెంట్లోనికి వారు వస్తారు, అప్పుడు వారు ఉంటారు. అదే యేసు చెప్తున్నాడు, అప్పుడు వారు ఉపవాసం ఉంటారు, అయితే మీతో కూడా చేర్చి ఉండరు. ఎందుకంటే ఇది ఓల్డ్ టెస్టమెంట్. మీరు ఒక ఉదాహరణకు చూడండి, యోహాను బాప్తిస్మం ఇస్తున్నాడు. ఆయన ఏ బేసిస్ మీద బాప్తిస్మం ఇచ్చేవాడు? అనేకులకు ఒక ప్రశ్న ఉంది.

0: పొందుడి, దేవుని రాజ్యం వస్తుంది, ది కింగ్డమ్ విల్ కమ్ అనేగా రాసుకుని
1: చెప్తున్నాడు కదా.
0: అవును,
1: అయితే సామాన్యంగా యోహాను ఏ బేసిస్ లో బాప్తిసం ఇచ్చాడన్నది పౌల్ రాస్తున్నాడు. ఇక్కడ చూడండి, నాకు ఇప్పుడు ఇది తిరిగి తిరిగి చదువుతుంటేనే కొన్ని నిజాలు కొంచెం కొంచెంగా తెలుస్తూ ఉన్నాయి. మనము బాప్తిసం ఇచ్చేప్పుడు ఏమని చెప్పిస్తాము? ప్రభువైన యేసుకృష్ణ దేవుని కుమారుడని విశ్వసిస్తున్నావా? ఇదే బాప్తిస్మానికి ఆయన నియమంగా పెట్టుకున్నాం, అపొస్తలు 8:34. అయితే యోహాను ఏమని బాప్తిస్మం ఇచ్చాడు, దేని బేసిస్లో బాప్తిస్మం ఇచ్చాడంటే, వాక్యం చెప్తుంది Acts 19:4, అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువానియందు, అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చాడని చెప్పాను. కాబట్టి రానున్న క్రీస్తును నమ్మండి, రానున్న యేసును నమ్మండి, అలా బాప్తిస్మమిచ్చాడు. బాప్తిస్మిచ్చేప్పుడు ఏమని అడుగుంటాడు? వచ్చే మెస్సయ్యని నమ్ముతావా? అవును, నేను మెస్సయ్య వస్తాడని నమ్ముతున్నాను. మారు మనసు పొందావా? పొందాను. పాపాన్ని ఒప్పుకున్నావా? ఒప్పుకున్నాను. బాప్తిసం తీసుకో. ఇదే యోహానిచ్చింది. ఇప్పుడు మనం ఆ బాప్తిసం ఇవ్వడంలా. ఇప్పుడు మనమేం చెప్తున్నాం? యేసే దేవుని కుమారుడని విశ్వసిస్తున్నావా? యేసు దేవుడని విశ్వసిస్తున్నావా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇస్తున్నాం. ఆ బాప్తిస్మానికి దీనికి ఏం వ్యత్యాసం?
0: డిఫరెన్స్.
1: ఈ రెండు బాప్తిస్మాలను మీరు ఎలా కలపగలరు?
0: అదే అదే ఈ పారాబుల్.
1: ఇదే ఆ పారాబుల్.
0: చాలా క్లియర్ గా ఉంది.
1: ఆ బాప్తిస్మం వేరే, ఈ బాప్తిస్మం వేరే, రెండు ఒకటిగా చేర్చలేం. ఇప్పుడు ఆ బాప్తిస్మం తీసుకుని వచ్చిన ఒకడు అడుగుతున్నాడు, మీ యొక్క శిష్యులు ఎందుకు ఫాస్టింగ్ ఉండడం లేదు?
0: వారు అడిగేది న్యాయమే కదా.
1: ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, నువ్వు ఒక ఉదాహరణకు చెప్తున్నాను, నువ్వు ఒక రీతిలో లోనికి వచ్చినవాడవు, అతను వేరొక రీతిగా లోనికి వచ్చినవాడు, మీరిద్దరి విధానము ఒకటిగా చేర్చలేను. చేర్చితే ఏమవుతుందని అడిగినట్లయితే ఇవి రెండింటిని కూడా వేస్ట్ చేసేస్తుంది. సో నియమం వేరుగా ఉండనివ్వు, ఆ గ్రేసు వేరుగా ఉండనివ్వు. ఆ కృప వేరుగా ఉండడం అంటే నియమం పాటించవద్దని కాదు, నియమం పాటించేప్పుడు నిబంధన అందులో ఇమిడి ఉంటుంది, మొత్తం అందులోనికి వచ్చేస్తుంది. కానీ నువ్వు కరెక్ట్గా చేయాలి ఇది. ఇది నువ్వు చేసి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే కృపను తీసుకుంటూ అవసరమైన చోట లాను తీసుకుంటున్నారు, అవసరమైన దగ్గర ఇది కూడా తీసుకుంటారు.
0: అందుకనే చెప్తున్నాడు మిక్స్ చేయడం తప్పు.
1: మిక్స్ చేసేది తప్పుగా ఉంటుంది, రెండు పిగిలిపోతాయి. ఒకదానికొకటి కలవదు, రెండు బట్టలు కలపవద్దు, రెండు బట్టలు కలపకూడదన్నందుకు పారంపర్యంగా వేరే చెప్తారు. మన స్పిరిచువల్ గా తీసుకుందాం, రక్షణ వస్త్రము, వారికి ఇవ్వబడినటువంటి రక్షణ వస్త్రము వేరే, మనకివ్వబడిన రక్షణ వస్త్రం వేరే. ఇప్పుడు చూస్తే ఆయనొచ్చి పెళ్లి కుమార్తె మీద వేసే వస్త్రానికి లేదా అక్కడ చెప్పబడుతున్న వస్త్రము రక్షణ కార్యము వేరే. న్యూ టెస్టమెంట్లో సన్నని వస్త్రం ఉంటుంది, అది వేరే. ఇవి రెండు కూడా మీరు ఒకటిగా ఏం చేయలేరు,
0: ఫిక్స్ చేయలేం.
1: ఇప్పుడు పాత నిబంధన పరిషత్తులు, కొత్త నిబంధన పరిషత్తులు ఇద్దరిని మీరు ఒకటిగా ఏం చేస్తారు? వాక్యం స్పష్టంగా ఉంది, వారు మనము లేకుండా పూర్ణులు కాకుండానట్లు విశేష కార్యముగా బయలుపడుతుంది. ఇవి రెండు కూడా వేరే వేరే. సో ఈ రెండింటిని వేరు చేసేదే, ఈ రెండింటిని ఒకటిగా చేర్చదన్నది ఈ పారాబుల్ విశేషం
0: విషయం. ఈ పారాబుల్లో చూస్తే ఫాస్టింగ్లో ప్రారంభించి ఆయన ఒక ఉపమానం చెప్పి, క్రైస్త ఒక ఉపమానం చెప్పి, ఓల్డ్ టెస్ట్మెంట్ ఇన్ ది న్యూ టెస్ట్మెంట్ ఎలా చూడాలి అవన్నీ చెప్పి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ ట్రెషర్ ఎండ్లో నేను అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఒక్కటి స్పష్టంగా ఉంది, ఆ ట్రెషర్ని ఫోకస్ చేసి మనం వెళ్లాలే గాని ఆ వెనుక చరిత్రను మనం ఫోకస్ చేస్తే ట్రెషర్ని మిస్ చేస్తామేమో అన్న భయం కలుగుతుందనే స్పష్టమవుతుంది. ఈ సీక్రెట్స్ ఆఫ్ పారాబుల్స్ అనే అంశాన్ని ప్రారంభించి కొనసాగుతున్నాం. ఈ పారాబుల్స్కి వెనుక ఈ ఉపమానములకు తీసుకున్న ఈ పర్టికులర్ ఉపమానం, ఇందులో వేరే ఎలాంటి విడువబడిన రహస్యాలు వేరే ఏమున్నాయి?
1: మీరు ఆరంభంలో ఒక ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నలు ఏమడిగారంటే ఈ మత్తయికి లూకాకి
0: అవును
1: డిఫరెన్స్ ఉంది కదండి.
0: అవును,
1: మాథ్యూలో ఈ పారాబుల్ ఎలాగ ముగించబడుతుందో చూడండి. మత్తయిలో ముగించేప్పుడు 9వ అధ్యాయంలో ఆయన ఈ పారాబుల్స్ ని చెప్తున్నాడు. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా 18వ వచనం, సరేనండి, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి, అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అని అన్నాడు.
0: అవును,
1: ఇక్కడ ఈ పారాబుల్ ఎలాగ ముగించబడింది? మాట్లాడుతుండగానే మరొకడొచ్చి పిలిచాడు అని ముగిస్తుంది కదా. కానీ లూకాలో అలాగ ముగించలా. లూకాలో చదివేప్పుడు 5వ అధ్యాయంలో అక్కడ చదువుతున్నప్పుడు ఆ పారాబుల్ ముగిసే విధానం చూడండి. చివరి వచనము, పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్తదానిని కోరువాడెవడునూ లేడు, పాతదే మంచిదనునని చెప్పాను. ఇప్పుడు వీరేం చేస్తున్నారు? క్రొత్త తిత్తులో పాత ద్రాక్షారసం ఉంచుతున్నారు,
0: మిక్స్ చేశారు.
1: మిక్స్ చేసిన వెంటనే ఒకడు చెప్తున్నాడు, ఇది బాగలేదండి, పాతదే బాగుంది. అప్పుడు మీకు దేవుడు వచ్చిన ఉద్దేశం క్రొత్త రసాన్ని ఇవ్వడానికి, క్రొత్త నిబంధన ఇవ్వడానికి. ఈ క్రొత్త నిబంధనను పాత నిబంధనను మిక్స్ చేసి అన్ని చేసినట్లయితే ఒక దగ్గర ఒకడు చెప్తాడు, ఇవి రెండు మిక్స్ చేసి ఎందుకు పాడు చేస్తున్నారు? ఈ ఓల్డ్గా ఫస్ట్లో ఉంది కదా, అదే బెటర్ అండి. అయితే ఇదే కార్యాన్ని యోహాను 2లో పెళ్లి ఇంటి ఉపమానములు చెప్పేప్పుడు అతనేం చెప్పాడు? క్రొత్తది బాగుంది,
0: పాతది
1: అక్కడ రెండు మిక్స్ చేయలేదు. పాతది ముగిసింది, అయిపోయింది,
0: ఫ్రెష్గా ఇస్తున్నాడు.
1: ఇక్కడ రెండు కూడా మిక్స్ చేస్తే అతను క్రొత్తదానికి రాడు, పాతదానికి వెళ్ళిపోతాడు.
0: ఇంకా చెప్పాలంటే ఆ మ్యారేజ్లో అయితే వారే ఆశ్చర్యపడుతున్నారు, ఎప్పుడు కొత్తదే బాగుంటుంది, అయితే మీరు దీన్ని సర్వ్ చేసి కొత్తగా ఇస్తున్నప్పుడు ఇంకా
1: బాగుందన్నంగా వైన్లో చెప్తారు. ఎన్ని సంవత్సరాలు అవుతుందో అంతగా టేస్ట్గా ఉంటుందని అలా చెప్తుంటారు. ఆయన ఇదే చెప్తున్నాడు,
0: స్పిరిచువల్ డెప్త్
1: అందులో ఉంది. రెండును మిక్స్ చేస్తే న్యూగా ఉండేది క్రొత్తదిగా ఉండేది వద్దంటారు. నాకు కొత్తది
0: ఇక్కడ వస్తుంది ఆ పాయింట్.
1: ఇక్కడ పాయింట్ ఉంది.
0: ఇంకా చెప్పాలంటే ఈ డిజిటల్ ఎరర్ ఈ పాయింట్ గమనించాలి,
1: బాగా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. రెండింటిని తీసుకొచ్చి మీరు మిక్స్ చేస్తే లానీ ఆ గ్రేస్ని మిక్స్ చేశారు. ఈ రోజున వారికి మనం చెప్తున్నాం, లానీ గ్రేస్ని మిక్స్ చేస్తే ఒకరోజు ఆ గ్రేస్ లేకుండా పోతుంది, లానే ఉంటుంది, అదే వచ్చే 7 సంవత్సరాల్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మిక్స్ చేస్తూ ఉంటే ఇప్పుడు జనులు క్రిస్టియానిటీలో ఉండేటువంటి గ్రేస్ డాక్ట్రిన్, ఈ విధంగా ఉండే ప్రభు చెప్పిన స్వాతంత్ర్య నియమం ఇది వద్దని చెప్తారు. ఇప్పుడు ఇది కొంచెం కొంచెంగా జరుగుతుంది, వద్దని చెప్పింది జరుగుతూ ఉంది. ఒకరోజు వస్తుంది ఇది మొత్తం రిమూవ్ అవుతుంది, అప్పుడు సంఘము ఎత్తబడుతుంది, భూమిలో ఉండేవారు ఇది వద్దంటారు. ఇప్పుడు పలుచోట్ల కూడా అదే చెప్తున్నారు కదండి. దానికి బదులుగా మరలా ఏం తీసుకొస్తున్నారు, పాతదే మంచిది, తిరిగి 7 ఇయర్స్ ధర్మశాస్త్రం వస్తుంది. ఇదే యేసు ఇక్కడ ప్రాఫిటికల్గా ఫిక్స్ చేస్తున్నాడు.
0: అప్పుడు అంత సీక్రెట్ ఇమిడి ఉంది ఒక్క విషయంలో.
1: ఈ యొక్క 3 పారాబుల్స్ను 3 అధ్యాయాల్లోనూ చదివేప్పుడు నాకు ఈ విధంగా కొన్ని విషయాలు లూకాలో ఎక్స్ట్రా ఉండడం తెలుస్తుంది. నాకు తెలుస్తుందంటే కనిపెట్టానని చెప్పడం లేదు, ఉన్నది చూడగలుగుతున్నాను లూకాలో. అప్పుడు దేవుడొచ్చి ఒక్కొక్క పారబుల్ వెనుకను తర్వాత జరగబోయే ప్రాఫెసెస్ యొక్క పూర్తి కార్యాన్ని దాచి ఉంచాడు. మీరు చేర్చద్దు, చేర్చారంటే కథ ముగిసిందే. అది చేర్చారంటే కొరతది పిగిలిపోతుంది, పాడవుతుందన్నది వేరే. మనిషి పాతదానికి వెళ్ళిపోతాడు,
0: కాదు వద్దనే చెప్తున్నాడు,
1: వద్దనే చెప్తున్నాడు, నువ్వు దానికే వెళ్ళొచ్చని చెప్తున్నాడు.
0: అవును, అదే బెటర్గా
1: ఉంది. అయితే ఆ పెండ్లింటిలో అతను కొరతది అడిగాడు,
0: అవును
1: కలిపితే దీనికి వెళతానంటున్నాడు.
0: ఇంకా చెప్పాలంటే ఆ వివాహ గృహంలో ఖాళీ చేసిన తర్వాతే సమస్య,
1: నీవు తీసుకొస్తున్నాడు. అది ఖాళీ కావాలి, దాని వెనుక అనేక విషయాలున్నాయి.
0: అవునవును,
1: ఆ విధంగా ఇక్కడ చూస్తే రెండిటినీ మిక్స్ చేస్తున్నాడు. సో ఇది ఒకే మాటలో చెప్పి ముగించచ్చు, ప్రభు దైవమైతే ప్రభునొద్దకి రండి, బయలుదేవుడైతే బయలునొద్దకి వెళ్ళండి. ఒకటి గ్రేస్ లేక లా, రెండింటిని మిక్స్ చేయడానికి లేదు. ఒకటి యేసు చెప్పింది లేక లోకం చెప్పేది, నాట్ ఓన్లీ లా గురించి మాట్లాడటం లేదు, ఒకటి లోకం చెప్పేది. యేసు ఒక చోట చెప్తున్నాడు, మీరు 2 యజమానులకు మీరు పనిచేయలేరు, ఒకటి లోకానికైనా దేవునికైనా పనిచేయాలి.
0: అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే న్యూ టెస్ట్మెంట్లో ఆ గ్రేస్ వచ్చినప్పుడు లా కూడా ఉంది, ఆ ప్యాకేజ్లో
1: ఫుల్ఫిల్ అయిపోయింది. అందువల్ల చెప్తున్నాడు నువ్వు రెండింటిని ఫాలో చేయడానికి అవసరం లేదు,
0: అందులోనే
1: ఈజీగా అర్థం అవ్వాలని చెప్తున్నాం. గొర్రెను బలి ఇవ్వద్దు, యేసుని క్షమాపణ అడగద్దు. ఒకటి యేసుని క్షమాపణ అడుగు, గొర్రె బలి కావడం లోనికి వస్తుంది. ఇదే ఈ ఉపమానంలో ఉండేటువంటి ముఖ్యమైన విషయం.
0: ఈ టైంలో మొదటి నమోదులో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా తెలియని విషయాలు చాలా చూసాం. మరో నమోదులో మనం ఒక హోంవర్క్ ఇస్తామని చెప్పాం. తర్వాతి పేరబుల్లో మనం దేని గురించి చూడబోతున్నాం, దానికి ప్రేక్షకులు ఎలా ప్రిపేర్గా ఉండాలి?
1: తర్వాత వచ్చి మనము ల్యాంప్ స్టాండ్ అంటే ఈ ఆ దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెడతారనే ఉపమానం ఉంది, అదొచ్చి మత్తయి 5లో ఉంటుంది, మార్కు 4లో ఉంటుంది, లూకా 8లో ఉంటుంది. ఈ కార్యాన్ని వచ్చి మనము చూడబోతున్నాం. దీని గురించి వీక్షకులు మరి
0: కొంచెం ప్రిపేర్గా
1: ధ్యానించండి, వారికి తెలిసింది వీలైతే ఈమెయిల్ చేయమనండి, కమెంట్స్లో చెప్పనివ్వండి. మనము దాని తర్వాత వచ్చే కార్యాలను చూద్దాం. ఇక్కడ ఎవరూ పైన క్రింద అనేది కాదు, నన్ను అడిగితే మనకంటే అనేక రెవల్యూషన్స్ వారు ఇవ్వగలరు, మనం కూడా తెలుసుకోవచ్చు వారి నుండి. దేవుని చిత్తమైతే మనం అది చూద్దాం.
0: సంతోషం బ్రదర్ జగన్, ఈ కార్యక్రమంలో చాలా సీక్రెట్స్ మనం రివీల్ చేసాం అంటే పరిశుద్ధాత్మ రివీల్ చేశాడు, చాలా ప్రయోజకరంగా ఉంది. తరువాతి పేరబుల్ కోసం వెయిట్ చేస్తున్నాను. మరో కార్యక్రమంలో మనం మళ్లీ కలుసుకుందాం. డిస్కవరింగ్ ది సీక్రెట్స్ ఆఫ్ పేరబుల్స్. సంతోషం, వందనాలు.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాపక్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: దేవుని యొక్క అపారమైన కృప కనికరాన్ని బట్టి మనందరినీ కూడా ఈ రీతిగా కాచి కాపాడుతూ ఉన్న దేవునికి కోట్ల కొలది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనం దేవుడు అనగానే మనం ప్రార్థన చేసుకునేది, లేకపోతే దేవుని దగ్గర ఆశించేది మన యొక్క బాధలు, మన కష్టాలు, మన సమస్యలు, మనం వెళ్తున్న దారుణమైన పరిస్థితులు దేవుడు ఎప్పుడు మారుస్తారు, ఎప్పుడు నా ప్రార్థనలకి జవాబు చెప్తారు, నా సమస్యలు ఆయన ఎప్పుడు తీరుస్తారు అనే ఒక అభిప్రాయం ఉంటుంది. రెండవదిగా, నేను దేవునిలో ఎదగాలి, దేవుని కొరకు జీవించాలి, నా కుటుంబాలు రక్షించబడాలి, ఒక ఆత్మీయమైన ఎదుగుదలను గురించిన తృష్ణ కూడా మనకి ఉంటుంది. ఒకవేళ మనం ఏదైనా ఒక అలవాట్లో ఉంటే దేవునికి అయిష్టమైన ఒక తలంపులు కానీ, కార్యం కానీ, అలవాటు కానీ మన జీవితాల్లో ఉంటే అప్పుడు కూడా ఈ అలవాటు నుంచి, లేకపోతే ఈ పరిస్థితి నుంచి నేను బయట పడి పరిశుద్ధంగా జీవించాలి. ఇలాంటి దృక్పథాలతో మనం దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. ఇదంతా మన వైపు నుంచి, ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా మన వైపు నుంచి. ఇంకా ఒకవేళ మీకు వేరే కారణాలు ఉంటే కూడా ఉండవచ్చు, కానీ దేవుని వైపు నుంచి దేవుడు మన దగ్గర ఏం కోరుతూ ఉన్నారు మనకి బాగా అర్థం అవ్వాలంటే, మనం ఏదైనా ఒక వస్తువు కొన్నామనుకో, లేకపోతే ఒక టికెట్ కొనుక్కోడానికి వెళ్ళామనుకో, ఒక పావలైనా 10 రూపాయలు అయినా అది చెల్లిస్తేనే కానీ ఆ టికెట్ మన చేతికి రాదు. పర్వాలేదులే తీసుకో అంటాడా? ఎవరు అనరు. అలాగే దేవుడు మన సమస్యలు తీర్చాలన్నా, లేక దేవునికి మనం ఇష్టమైన బిడ్డలుగా ఉండాలన్నా, దేవుని కోసం మనం ఈ లోకంలో ఏదో ఒకటి చేయాలన్నా, దేవుడు కూడా మన దగ్గర కోరేవి కొన్ని ఉన్నాయి. అవి ఇంచుమించు మీ అందరికి కూడా తెలుసు. పరిశుద్ధమైన జీవితం, చెప్పండి, పరిశుద్ధమైన జీవితం, క్షమాపణతో కూడిన జీవితం, పవిత్రమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం, ఇతరులను క్షమించగలిగే జీవితం, ఎలాంటి కక్షలు, పగలు, ద్వేషాలు. ఈరోజు మనకి ఏదైనా మనసు కష్టమైతే దేవుడు చెప్పిన సూత్రం ప్రకారం ఒక రాత్రి కూడా తెల్లారకూడదు. సూర్యుడు అస్తమించే లోపల నీ కోపం ఏమైపోవాలంట? మాయమైపోవాలి, సూర్యుడితో పాటు వెళ్ళిపోవాలి. పవిత్రమైన జీవితం, ఒక సాక్ష్యమైన జీవితం. ఒక వ్యక్తిని చూస్తే ఇరుగు పొరుగు వాళ్ళు, మీరంతా బళ్ళేసుకునో, లేకపోతే ఇళ్లలో బయలుదేరి వస్తే వెళ్తూ ఉన్నారు చర్చికి, నిజంగా ఎంత బాగుంటారో వీళ్ళు, ఎంత పరిశుద్ధంగా ఉంటారో, ఎంత నెమ్మదిగా ఉంటారో, అలాంటి భక్తి నేను కూడా చెయ్యాలి అనే ఒక ప్రేరణ ఇతరుల్లో మనం కలిగించగలగాలి. వీటన్నిటితో పాటు నేను చాలా రోజులుగా ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటానంటే, ఒక్కొక్క టాపిక్ తీసుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటాను. అలాగే ఈ మధ్య నేను మనసాక్షి అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. సాధారణంగా ఈ మనసాక్షి అనేది మనం ఎప్పుడు వాడతాం? మీ మనసులో అనుకోండి, ఎప్పుడు వాడతాం? మనం ఎవరికైనా చాలా సహాయం చేశాక వాళ్ళు ఏదో సందర్భంలో మన మీద తిరగబడో, లేకపోతే మనల్ని గురించి ఏదన్నా చెడ్డగా చెప్పో, లేకపోతే మనతో పోట్లాడుకొస్తే అప్పుడు మనసులో చాలా బాధపడి వీళ్ళకి అస్సలు మనసాక్షి లేదు, ఇంకెప్పుడు కూడా వీళ్ళకి సహాయం చేయకూడదు అని తప్పకుండా మీ అందరి జీవితాల్లో కూడా అనుకొని ఉండి ఉంటారు. అనుకోలేదా? అనుకోలేదా? అనుకోలేదా? అనుకునే ఉండి ఉంటాం. నేను కూడా ఒక సందర్భంలో చాలా విపరీతమైన బాధ పడిపోతూ ఉంటే మనకి జవాబులన్నీ కూడా బైబిల్లోనే దొరుకుతాయి. ఆ రోజు నేను బైబిల్ చదువుతూ ఉన్నాను, అంటే నా ఓన్ పోర్షన్, మామూలుగా చదివే వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. అప్పుడు నాకు ఒక మాట కనపడి నాకు చాలా ఆదరణ అనిపించింది. మీకు కూడా తెలిసిన మాటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. నేను ఈ మాట చదివాక చాలా ఆదరణ పొందాను, చాలా ఊరట పొందాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడ్ల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడ్ల అది దేవునికే హితమగును. తీసారు అందరూ మొదటి పేతురు 215వ పేజీ కొత్త నిబంధన. తప్పిదానికి దెబ్బలు తింటే అదేంటది, అది మామూలే. కానీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే, దేవుడు మనల్ని పరలోకం ఇవ్వటానికి పిలిచారు, ఈ లోకంలో దేవుని రాజ్యానికి వారసులంగా ఉండటానికి పిలిచారు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచారు, చాలా విషయాలకి పిలిచారు. దాదాపు 11-12 పాయింట్లు అక్కడ చెప్పుకోవచ్చు. అదే సమయంలో మేలు చేసి బాధపడటానికి కూడా మనల్ని దేవుడు పిలిచారు. మించుమించు ఈ మాట మనందరి జీవితాల్లో నెరవేరుతుంది. కానీ ఈరోజు మన టాపిక్ మనస్సాక్షి. చెప్పండి, మనస్సాక్షి. చాలా తక్కువగా ఈ మనస్సాక్షిని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి నేను బైబిల్ చదువుకుంటూ దాదాపు 13 రకాల మనస్సాక్షిని గురించి రాసుకున్నాను. ఇంకెన్నున్నాయో నాకైతే తెలీదు. ఇదేది బైబిల్ డిక్షనరీ చూసి కాదు, నాకు నేను చదువుకుంటూ రాసుకున్నాను. మొట్టమొదటిగా అపొస్తల కార్యాలు 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరుచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి కలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింపగా. పౌలు తీర్పు కొరకు నిలబడ్డాడు. ఇది ఇక్కడ మాట ఉంది కదా, మహాసభవారు. దయచేసి ఈ వాక్యం వినేటప్పుడు మన మనస్సాక్షిని కూడా మనం పరీక్ష చేసుకోవాలి. ఊరికే వాక్యం వింటున్నామని కాదు, నాకు ఎలాంటి మనస్సాక్షి ఉంది? పౌలు తీర్పు కొరకు నిలబడ్డాడు. రోమా గవర్నర్ ఉన్నాడు, అక్కడ సైనికులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, నింద మోపడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, ప్రధాన యాజకుడితో పాటు కొంతమంది యాజకులు వచ్చింటారు. ఇక్కడ ఒక మాట ఉంది, ఏ మాట ఇది? మహాసభ. ఇదేమి 10 మంది ఒకరు ఇద్దరు ఉన్నది కాదు, ఇదేంటంట, మహాసభ. ఆ మహాసభ వారిని తేరుచూచి అందరినీ చూశాడు. ఏ మాట చెప్తే బాగుంటుంది అనుకున్నాడు. పరిశుద్ధాత్మ అతని నోటి వెంట ఒక మాట పలికిచ్చారు, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకున్నాను. ఎంత సవాలైన ఒక మాట, ఎంత గొప్ప మాట, మనం చెప్పగలమా? అలాగా మనం మన బంధువులు కానీ, మన చుట్టాలు కానీ, లేకపోతే మనకి ఎవరన్నా వచ్చినప్పుడు, లేకపోతే సాక్ష్యం చెప్పడానికి నిలబడినప్పుడు, నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా మంచి మనస్సాక్షి కలిగి జీవించాను, నేను దేవుని ఎదుట మాట చెప్పగలను. చాలాసార్లు మన మనస్సాక్షిని మనం చంపేసుకుంటూ ఉంటాం, మనస్సాక్షి లేకుండా బ్రతుకుతూ ఉంటాం. దేవుడు ఎన్ని మేలులు చేస్తూ ఉన్నా దేవుని పట్ల మనస్సాక్షి ఉండదు, మనుషుల పట్ల కూడా మనస్సాక్షి ఉండదు. ఈరోజు దేవుడు మనల్ని బ్రతికిచ్చారు అంటే నేను దేవుని కొరకు ఏ రీతిగా జీవించాలి అనే ఒక తపన మన జీవితాల్లో తప్పకుండా ఉండాలి. మహాసభ వారిని తేరుచూచి ఏమన్నాడు, నేను దేవుని ఎదుట కేవలం మంచి మనసాక్షి కలిగి జీవించాను. ఆ మాట అనేసరికి ప్రధాన యాజకుడు తట్టుకోలేకపోయాడు. ప్రధాన యాజకుడికి చంప చెల్లిని కొట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇదే ప్రధాన యాజకుడు యేసు ప్రభుని సిలువకు అప్పచెప్పాడేమో తెలీదు, ఇదే ప్రధాన యాజకుడు మరి క్రైస్తవులను హింసలకి అప్పగిస్తూ ఉన్నాడు, పత్రాలు రాసి ఇస్తున్నాడు, అధికారం ఇచ్చేస్తున్నాడు, వెళ్ళు క్రైస్తవులను మీరు చంపేయచ్చు. మన మన కుటుంబాల్లో, వ్యక్తిగతమైన జీవితంలో, తల్లిదండ్రుల పట్ల, అక్కచెల్లెళ్ళ పట్ల, అన్నదమ్ముల పట్ల దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎలా బ్రతుకుతారో మనకి అనవసరం. కానీ నేను లేకపోతే నువ్వు, నేను కూడా బైబిల్ ఎప్పుడు చదివినా కూడా నాకు చాలా బాధ, వేదన, దుఃఖం వస్తూ ఉంటుంది. బైబిల్ ఎందుకు చదువుతాం మనం? ఆ మాటకు వస్తే ఆ బైబిల్లో మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. బైబిల్ ప్రకారం మన జీవితం సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. రేపు మనల్ని పరలోకం తీసుకెళ్ళేది కూడా బైబిలే. పౌలు అంటున్నాడు, దేవుని ఎదుట ఒక మాట చెప్తా ఉన్నాను, నేను కేవలం ఎప్పుడు కూడా మంచి మనసాక్షి, కుటుంబాల్లో మనసాక్షి కలిగి జీవిస్తున్నామా? దేవుని పట్ల మనసాక్షితో జీవిస్తున్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎవరికి వాళ్ళం, నేను మామూలుగా ఏదో ప్రసంగం చెప్పాలని చెప్పట్లేదు. దేవుడు మన సమస్యలు తీర్చడం ఎంత ముఖ్యమో, అంతకన్నా ఇందాక మనం చెప్పుకున్నట్లు నీ చేతికి ఒక టికెట్ రావాలన్నా, ఒక వస్తువు రావాలన్నా, ఆ వస్తువు కొనుక్కున్నప్పుడు పైసాలతో సహా డబ్బులు చెల్లిస్తేనే వాడు ఆ వస్తువు మనకి ఇస్తారు. లేకపోతే ఏమంటారు, అమ్మ వెళ్ళి నువ్వు డబ్బులు పట్టుకొచ్చి పట్టుకెళ్ళు, నీ పొట్లం ఏమీ అవ్వదు, నీ ప్యాకెట్ ఇదిగో ఇక్కడ పెడుతున్నాను, డబ్బులు పట్టరా అంటారు. చాలాసార్లు మనం అనుకుంటాం, దేవుడు నాకు ఎందుకు మేలు చేయట్లేదు, దేవుడు నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు అనే కొన్ని కొన్ని విషయాలకి మనం బాధపడిపోతూ ఉంటాం. ఇది ఎవరికో చెప్పట్లేదు, నాకు నేను చెప్పుకున్నదే మీకు చెప్తా ఉన్నాను. దేవునికి కూడా మన దగ్గర కావలసినవి కొన్ని ఉన్నాయి. పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, ఒక మాదిరికరమైన జీవితం, ప్రతి క్షణము కూడా దేవుణ్ణి సన్మానిస్తూ జీవించే జీవితం. ఇళ్ళల్లో ఉండు, బయట ఉండు, పని దగ్గర ఉండు, నీ ఎక్కడన్నా ఉండు, దేవుని యొక్క దృష్టికి పరిశుద్ధంగా, పవిత్రంగా, ఇష్టమైన జీవితం జీవించకపోతే భక్తి వ్యర్థం అనుకుంటా నేను. మహాసభవారిని బైబిల్ చదివినప్పుడు మనం ఊహించుకోవాలి. బైబిల్ చదివినప్పుడు ఎప్పుడు కూడా నువ్వే అక్కడ నిలబడ్డట్టు ఊహించుకోవాలి. అప్పుడు దాని అర్థం మనకి బాగా తెలుస్తుంది. మహాసభవారిని తేరి చూచి, తేరి చూడటం వేరు, మామూలుగా చూడటం వేరు. అందరినీ చూశాడు. పౌలు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటాడు. నేనేం మాట్లాడాలి అనుకున్నాడేమో, దేవుడు ఒక మాట పలికిచ్చారు. నేను దేవుని ఎదుట, అపొస్తల కార్యాలు 23:1, నేను దేవుని ఎదుట మంచి మనసాక్షి కలవాడనై ఉన్నాను. ఈ మాట అనగానే ప్రధాన యాజకుడు తన్ను తాను పరీక్షించుకోవటం కాదు, అమ్మో ఎంత గొప్ప మాట అన్నాడు, అవును నిజమే, నేను ఎలాగా జీవిస్తూ ఉన్నాను. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది మీకైతే ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఒక వ్యక్తి అక్కడ నిలబడి నేను మంచి మనసాక్షితో దేవుని ఎదుట జీవించాను అనగానే ప్రధాన యాజకుడు గుండె పగిలిపోవాలి. అమ్మో అయితే నా బ్రతికేంటి, నేను ఒక ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే యూదులందరికీ కూడా ప్రధాన పూజారు అన్నమాట. ఇక అతన్ని మించినోడు ఇంకెవరు లేరు. అతని గుండె ఒక్కసారి ఆగిపోవాలి. నేను ఈ మాట చెప్పగలనా? ఏంటి ఎలా చెప్తున్నాడు వ్యక్తి? ఆ వ్యక్తికి, పౌలుకి తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు ప్రధాన యాజకుడు. అతని హృదయం ఏమీ స్పందించల. పైగా ఏమన్నాడు, అతనిని నోటి మీద కొట్టండి, ఒకవేళ మనం అక్కడ ఉండి ఆ మాట వింటే ఏడ్చేస్తాం నేనైతే అనుకుంటాను. అయ్యో ఆ గొప్ప దైవజండి అంత మాట చెప్తే కనీసం ఊరుకోవచ్చు కదా. ఏమన్నాడు, నోటి మీద కొట్టండి. చాలాసార్లు మనం దేవుని వాక్యం వింటాం కానీ ఆ వాక్యాన్ని పట్టించుకోం. వాక్యాన్ని పట్టించుకోం కాబట్టి జీవితాలు కూడా పట్టించుకోం. ఏ మాట చదివినా ఏ మాట విన్నా వెంట వెంటనే మన జీవితాలకి దాన్ని మనం అన్వయించుకోవాలి. ఒక కాఫీ తాగినా టీ తాగినా పాలు తాగినా చక్కగా ఎంజాయ్ చేస్తా తాగుతాం, హ్యాపీగా తాగుతాం కదా. వేడిగా లేకపోతే మళ్ళీ ఏం చేసుకుంటాం, మళ్ళీ వేడి చేసుకుంటాం. దాన్ని మనం ఆస్వాదిస్తాం, తెలుగులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం, సంతోషంగా తాగుతాం, తృప్తిగా తాగుతాం. బైబిల్ చదివేటప్పుడు కూడా సంతోషంగా చదువు, తృప్తిగా చదువు. ఇది నన్ను పరలోకం తీసుకెళ్తుంది అనే ఒక ధ్యానపూర్వకంగా దుఃఖంగా అమ్మో ఇది నా దగ్గర ఉందా లేదా అని ఆలోచించుకుంటూ చదవాలి. ఏ ప్రధాన యాజకుడిలాగా మనం ఉండకూడదు. ఎవరైనా మంచి చెప్తా ఉంటే మాకు మాడిపోతూ ఉంటుంది. అలా కాదు బాబు కొంచెం ఇలా ఉండు అని చెప్తా ఉంటే లోపల ఏమొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. మంచి చెప్పకూడదు మనిషికి, క్రైస్తవులకు కూడా చెప్పకూడదు, విశ్వాసులకు కూడా చెప్పకూడదు. ఒకసారి దేవుడు నాకేమిస్తారు కాదు, దేవుని పట్ల నా జీవితం ఎలా ఉంది. మొట్టమొదటి లక్షణం మంచి మనసాక్షి. ఇళ్ళల్లో పిల్లలు తల్లిదండ్రుల పట్ల, తల్లిదండ్రులు పిల్లల పట్ల, ఫ్రెండ్స్ అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు చాలా గొడవలు వస్తాయి. ఎక్కడ ఆస్తుల దగ్గర చాలా గొడవలు వస్తాయి. ఎక్కడ అహం, నేను ఎవరికి వంగడానికి ఇష్టపడను, నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే చెయ్యాలి. పర్సనాలిటీ, నేనే గెలవాలి, నా మాట పైన ఉండాలి, నేను చెప్పినట్టు అందరూ చేయాలి. ఒక పోరాటం, పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్ అంటాం, ఒక పోరాటం ఇళ్ళల్లో. ఏ నువ్వు చెప్పిందే చేయాలా, నేను ఎందుకు చేయాలి, ఏమి లేదు లోపల, ఏమి లేదు లోపల. మంచి మనసాక్షి. భక్తి ఆటలు కాదండి, భక్తి సరదా కాదు, భక్తి ఏదో తమాషా కాదు, భక్తి భావోద్రేకం కాదు, భక్తి డౌన్ టు ఎర్త్ అంటాం ఇంగ్లీష్లో. ఆగు ప్రాక్టికల్గా జీవితంలో దేవుడికి చూపించవలసిన లక్షణాలు. ఇదే మంచి మనసాక్షిని గురించి మొదటి తిమోతి పత్రిక 1:5 ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఎలా వస్తుందంట ఈ మంచి మనసాక్షి? ఇక్కడ చెప్తా ఉన్నాడు ఉపదేశానుసారమేదనగా. అసలు ఏంటి బైబిల్ అంతా? అమ్మో ఎంత బైబిలా, 66 పుస్తకాల. ఈ మొత్తం కలిపితే ఉపదేశానుసారము ఏదనగా, ఏంటి ఉపదేశం, ఏం చెప్తావు, ఏం చెప్తావు దేవుడు పక్షంగా నిలబడి. పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. 3 విషయాలు. ఏమి ఇంత చాటభాత్వం చెప్పలేదు ఇక్కడ, ఏవేవో చెప్పలేదు, 3, చాలా సింపుల్గా. పవిత్రమైన హృదయం, హృదయం ఎప్పుడు పవిత్రంగా ఉంచుకో. కోపాలు, ద్వేషాలు, కక్షలు, పగలు, సోమరతనం, నిద్రమత్తు, మురికి, ఇవన్నీ చూడటం, సెల్ ఫోనుల్లో వ్యర్థమైనవి చూడటం, అనవసరమైనవి మాట్లాడటం, చెత్త చెదారం అంతా హృదయంలో పోగేసేసుకొని యేసు ప్రభు నీకు వందనాలని ఎలా అంటాం? అసలు దేవుడికి అయిష్టమైనవన్నీ లోపల దాచుకొని
1: దేవానికి వందనాలు అనగలమాసలు ఆలోచించకుండా భక్తి చేస్తాం. అందుకనే జీవితంలో కూడా ఆత్మీయంగా ఎదుగా ఉపదేశానుసారం ఏమనగా పవిత్ర హృదయం నుండి, రెండు మంచి మనసాక్షి నుండి. ఏ మనసాక్షి ఇది? మంచి మనసాక్షి, మనసాక్షి కలిగిండు. ఒకరికొకరు మనసాక్షిగా బతకాలి. కుటుంబాల్లో మనసాక్షి ఉండాలి. నీకు మేలు చేసిన వాళ్ళకి ఎప్పుడు నువ్వు ద్రోహం చేయకూడదు. వాళ్ళ గురించి ఎప్పుడు చాటుగా కూడా మనం చెడ్డ మాట మాట్లాడకూడదు. మూడు, నిష్కపటమైన విశ్వాసం. ఏ విశ్వాసం అంటే ఇది? నిష్కపటమైన విశ్వాసం. ఇది స్వార్థంతో కూడిన విశ్వాసం కాదు. దేవుడు నాకు ఏదో మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి, జలగల్లాక పీకటం కాదు. దేవుడు మన హృదయం, మన జీవితం, మన విశ్వాసం చూస్తారు. ఏ విశ్వాసం కావాలంట దేవుడి దగ్గర? నిష్కపటం హృదయం, నిష్కపటంగా ఉండడం. కపటము లేని హృదయం మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. నమ్మకంగా ఉండు, మనిషికి నమ్మకంగా ఉండు, దేవునికి నమ్మకంగా ఉండు. నేను చాలాసార్లు అనుకుంటాను, ఎప్పుడు అనుకుంటాను, మనం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇలా మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ నిలబడి 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి అని చెప్తూ ఉంటాను. ప్రభువ, మీ సన్నిధిలోకి వస్తున్నాను, నేను కూడా చేసుకుంటాను, మీ సన్నిధిలో అడుగు పెడుతున్నాను, మీ పక్షంగా నిలబడి వాక్యం చెప్తాను, మీ మంత్రంలో అడుగు పెట్టడం నీకు ఇష్టంగా లేకపోతే నేను లోపలికి వెళ్ళడం ఏమవుతుంది? ఆశీర్వాదమా శాపమా? లేకుండానే ఎన్నోసార్లు శాపాన్ని తీసుకుని వెళ్తాం. గమనించాం, గుర్తించాం, ఆలోచించాం. నేను అడుగు పెట్టేది పరిశుద్ధమైన మందిరంలో. ఒక హాస్పిటల్కి వెళ్తే నీకు హాస్పిటల్ వాతావరణంలోకి వెళ్ళిపోతావు. మార్కెట్కి వెళ్తే మార్కెట్ వాతావరణంలోకి వెళ్ళిపోతాం. అర్థమైందా? రైల్వే స్టేషన్కి వెళ్తే లేకపోతే బస్ స్టాండ్కి వెళ్తే మనం బస్ స్టాండింగ్లో ఉన్నామన్న విచక్షణ మనకి ఉంటుంది. బస్ స్టాండింగ్కి వెళ్ళి కాయగూరలు కొనుక్కో. బస్ స్టాండింగ్కి ఎందుకు వెళ్తాం? బస్ ఎక్కటానికి వెళ్తాం, ఊరెక్కటానికి వెళ్తాం. మందిరానికి ఎందుకు వస్తాం? మందిరానికి ఎందుకు వస్తాం? ఆదివారం అని వచ్చేస్తామా? కాదు. దేవుని యొక్క దృష్టి నా మీద ఉండాలి. దేవుడు నన్ను కనికరించాలి. దేవుడు నా మీద జాలిపడాలి. దేవుడు నన్ను రక్షించాలి. దేవుడు నా కుటుంబాన్ని రక్షించాలి. నశించిపోతున్న ప్రజల్ని దేవుడు రక్షించాలి. నేను మందిరంలో అడుగు పెట్టడం ఒక్క మాట చెప్పాలంటే ఆయనకి ఇష్టం అవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను లోపల అడుగు పెట్టడం, నా బిడ్డ వచ్చేసిందే సన్నిధికి అని ఆయన సంతోషించాలి. అలాంటి దృక్పథంతో రావాలి కావని ఏదో ఆదివారం ఓలేసేసి 7 గంటల నుంచి 10 గంటలకు అయిపోద్ది, 9 గంటలకు అయిపోద్ది, ఇంటికి వచ్చేసి పనులు చేసేసుకోవచ్చు. అలా వస్తే దానివల్ల నీకేమీ ఆశీర్వాదం దొరకదు. ఎలా వస్తుందంట? పవిత్రమైన హృదయం, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. పవిత్రమైన హృదయం చెప్పండి. పవిత్రమైన హృదయం, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. అక్కడి నుండి వస్తుంది జీవితం, భక్తి. ఇది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అక్కడే 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఉంది చూడం. 1 తిమోతి 3:9, విశ్వాస మర్మము పవిత్రమైన మనసాక్షితో గైకొని వారై ఉండవలెను. ఏ మనసాక్షి అంటే ఇది? పవిత్రమైన మనసాక్షి. ఏ మనసాక్షి ఉండాలి? ఇందాక ఏ మనసాక్షి? మంచి మనసాక్షి. మంచి మనసాక్షికి పవిత్రమైన మనసాక్షికి తేడా ఏంటి? కొంచెం మీరే ఆలోచించండి. మనందరి చేతిలో ప్రపంచం అంతా ఉంది కదా, ఏముంది? సెల్ ఫోన్ ఖాళీగా ఉన్నావు, చాలాసార్లు చూస్తూ ఉంటాను. ఏం చేస్తారు ఖాళీగా ఉంటే కొంతమంది సెల్ ఫోన్లో ఆటలాడతారు కదా, మీకు ఇష్టమైనవి ఏవో చూస్తూ ఉంటారు కదా, యవనస్తులు ప్రత్యేకంగా. మీ సెల్ ఫోన్ ఎవరైనా చూడొచ్చా మీ ఇంట్లో వాళ్ళు చెప్పండి, ఎవరైనా జవాబు. మీ సెల్ ఫోన్కి ఒక కోడ్ ఉంటుంది కదా, మీ ఇంట్లో వాళ్ళందరూ తెలుసా? మంచిది. నా సెల్ ఫోన్ ఎవరికన్నా తెలుసు, మన చర్చ వాళ్ళకి కూడా తెలుసు. ఇదే మనసాక్షి, పవిత్రం, హోలీ, పరిశుద్ధం, వ్యర్థమైనవేవి చూడను.
2: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా దేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్.
3: మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.

0: క్రీస్తునందు సహృదయ శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. యేసే నా గానం అనే ఈ క్యాసెట్ ద్వారా మీ ఆత్మీయ జీవితాలకు బలం చేకూరాలని ఆశిస్తున్నాం. ఈ గీతాలను ఆలపించిన వారు బ్రదర్ యెహోషువా, లలితాసాగరి, ఉషాప్రియన్, యేసుదాసు. రచన బ్రదర్ కె రాజా, జి యేసుదాసు. సంగీతం కె కమలాకర్.
1: రాత్రిజాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నది అన్నాడు కీర్తనాకారుడైన దావీదు. ఆయన ప్రేమ ఎంత మధురం, ఎంత మధురం.

దేవుని కరుణ లేకుండా ఆనందించడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన ఆశీర్వదిస్తే అడ్డుకోవడం కూడా ఎవరితరం కాదు. అందుకే ఆ మహోన్నతుని దీవెనలు అపేక్షించి ఆయన సన్నిధిలో ఆయనతో పోరాడి వాటిని సొంతం చేసుకోవాలి.

రాజాధిరాజైన యేసు ఆరాధ్యుడు, మహిమ వస్త్రధారి, కారుణ్యధాముడు, మహోజ్వల తేజస్వి. యేసునాథుడు సమస్తమునకు ఆది అంతము. ఆయన విశ్వాసులకు ప్రాణప్రియుడు. ఆయన శిరముపైన రాజమకుటము మహిమకాంతులను విరజిమ్ముతున్నది. సుందర దరహాస శోభాయమానుడవైన యేసు, నీకిదే

खरा।

బెత్లహేములో జన్మించిన ప్రభువు రాజాధిరాజు కన్యక కన్న కుమారుడు. రండి, ఆయనకు నమస్కరించండి, ఆరాధించండి. పవిత్ర జన్మ ఎత్తిన యేసు శరీరము ధరించిన అనాది వాక్యం. సర్వేశ్వరుడు నరరూపమెత్తాడు, ఆయనను ఆరాధించి తరించండి. ఈ గీత రచయిత ఫ్రెడరిక్ ఓకెల్లీ.

నెమ్మది నొసగే యేసు మన విమోచకుడు. పాతదాన్ని తొలగించి కొత్తది ఇచ్చే సృజనాత్మక కృప ఆయనది. మనం క్రీస్తును బట్టి దేవునికి రక్తబంధువులం. రక్షిత ప్రజలందరూ క్రీస్తునందు మనకు ఆధ్యాత్మిక బంధువులే. యేసు విమోచన కృపకు మనం సాక్షులం. ఆది అంతము సర్వము యేసే. యేసు నన్ను కాపాడు. యేసు నన్ను కాపాడు.

రాత్రివేళ బెత్లహేము కుగ్రామంలో యేసు జన్మించాడు. కన్యక గర్భవాసాన పుట్టిన ఇమ్మానుయేలు శిశువై సత్రములో స్థలం లేక పశులశాలలో పరున్నాడు. కాపరులకు ఈ వార్త భయంగొల్పింది. అది సంతోషప్రదమైన శుభవార్త, క్రిస్మస్ కబురు. అక్షయుడైన యేసు రక్షణ తెచ్చిన క్రీస్తు. ఈ పాట రాసిన వారు కొమ్ము కృపా.

అలనాడు గృడ్యువాణి కేకలు విని ఆగి పిలచి చూపును ఇచ్చిన యేసయ్య ఈనాడు మన అందరినీ పిలుచుచున్నాడు. కావున చూచుచున్నాము అంటూ గృడ్యువారంగా ఉండక శారీరక ఆత్మీయ అంధత్వము నుండి విడుదల కొరకై అడుగుదామా ఆ జాలిగల యేసుని.

ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నేను నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీ మధ్యకి వచ్చి ఉన్నాను. మాది గుంటూరు జిల్లా, ఇప్పుడు విభాగించబడి పల్నాడు జిల్లాగా ఉన్నటువంటి జిల్లాలో గురజాల అనేటువంటి ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాను. దేవుడు నన్ను ప్రేమించి నాకు ఒక రెండు సంఘాలు అనుగ్రహించాడు. దేవుడు నన్ను ఆశీర్వదించి నాకు ఒక కుమారుని అనుగ్రహించాడు. ఇవాళ పాస్టర్ బర్నబాస్గా ఉన్నటువంటి నేను 30 సంవత్సరాల క్రితం నా జీవితాన్ని మీకు నేను పరిచయం చేయటానికి రోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇంచుమించు చాలామందికి తెలుసు, నేను యూట్యూబ్లో నన్ను చూస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, సాక్ష్యానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ నామానికి స్తోత్రం. నీ సాక్షిగా నేను నిలబడి ఉండగా ఈ సాన్నిధ్యంలో నాయన నీ నామం మా ఘనత వచ్చినట్లు మీరు మాట్లాడండి. నీకు సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం మా స్వస్థలం. ఈ తెనాలి పట్టణంలో చెంచుపేట ఇందిరానగర్ కాలనీ అనే ప్రాంతంలో మేము నివసించేవాళ్ళం. కులరీత్యా మేము ఎస్టీ గిరిజనుడు. మా కులంలో చాలా మూఢమైన సాంప్రదాయాలు, అనాగరికమైన ఆచారాలు మాకు ఆచారంగా వస్తూ ఉండేవి. మా కులంలోకి మా కుటుంబం ఒక ప్రత్యేకమైనది. ఎందుకంటే మా తాతగారు, ఆయన పేరు గోపాలం, మాంత్రిక విద్యలో, క్షుద్ర విద్యలలో పేరు మోసినటువంటి వాడు ఆయన. ఆ దినాల్లో మా తాతగారు భూతవైద్యం చేస్తూ ఉండేవారు. భూతవైద్యం అంటే ఏమి చేస్తారు అంటే, మా తాతగారు చేసేటువంటి 4 పనులు. ఒక పని దెయ్యాలు పట్టిన వాళ్ళకి వెళ్ళగొడతాం, 2వ పని తాయిత్తులు కడతాం, 3వ పని చేతపడి చేసిన వాళ్ళకి బాగు చేయటం, 4వ పని ఈయన కూడా మరిన్ని డబ్బులు ఇస్తే ఎవరికైనా సరే చెరు పనగా చేతబడి చేయటం, ఇలాంటి పనులు మా తాతగారు చేస్తూ ఉండేవాడు. అప్పుడు నా వయసు 13 సంవత్సరాలు. నా పేరు భద్రయ్య, దేవుడిని ఎరగక మునుపు. మా తల్లిగారి పేరు అంజమ్మ గారు, మా నాన్న పేరు కోటయ్య గారు. మేము 4 మగపిల్లడం, నేను 2వ వాడిని. మా తాతగారికి భూత వైద్య విద్యంలో ఆరితేరినటువంటి వ్యక్తి. అయితే ఆయన వయసు పైబడి కళ్ళు కనిపించిన పరిస్థితికి వచ్చాడు. అప్పుడు మా కుటుంబస్తులందరినీ కూడా ఒక సలహా అడిగాడు. మా నా వయసు అయితే అయిపోవస్తుంది, మరి నా తర్వాత దీన్ని ఎవరు చేయగలరు, ఈ బాధ్యత నేను ఎవరికైనా అప్పగించాలనుకుంటున్నాను అని మా తాతగారు మా కుటుంబ సభ్యులను అడిగినప్పుడు, మా కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలు చదువుకుంటున్నారు, ఇలాంటి మాయలు, మంత్రాలు, భూత వైద్యాలు ఈ రోజుల్లో ఎవరు నమ్మరు, దయచేసి పిల్లలకేమి నేర్పబాకమని చెప్పారు. అయినా మా తాతగారికి మనసులో ఏదో ఒక విధంగా ఎవడికో ఒకడికి నేర్పాలి అన్న తృష్ణ ఉండేది ఆయనలో. మా తాతగారికి మనమళ్ళ వరసం అయ్యేవాళ్ళం మేము 9 మంది దాకున్నాం. మా అందరిని కూడా పరిశీలన చేసి మా యొక్క రేఖలు చూసి, జ్యోతిష్కుని చూసి, ఎవుడికి నేర్పితే ప్రయోజకుడు గట్టి భూత వైద్యుడు కాగలుగుతాడు అని ఆయన తను ఆలోచన చేసి తను ఒక నిర్ణయానికి వచ్చాడు. మా తాతగారు అంజనం వేసి చూశాడంటే దానికి తిరగలేదు, ఆయన మనవడిగా నాకు ఆ విషయం తెలుసు. కానీ మా తాతగారు మా అందరిలో కూడా ఆయన ఎంచుకున్న వ్యక్తిని నేనే కావటం గొప్ప విశేషం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మా తాతయ్య అనుకున్నాడు నా యొక్క జాతకం ప్రకారం నేను గొప్ప భూత వైద్యుడిని అవుతాను, తాంత్రిక విద్యలో, మాంత్రిక విద్యలో ఆరితేరిన వాడినిగా చేయాలని తను
నా మీద విశ్వాసం ఉంచి, నా మీద నమ్మకం ఉంచి తను ఏర్పాటు చేసుకున్నాడు నన్ను. కానీ మనుషుల ఆలోచనలు వ్యర్థపరచగలిగిన ఆయన, ఆకాశమందున్న ఒక దేవుడు ఉన్నాడు, ఆయనకి అసాధ్యమైనది ఏదియో లేదని వాక్యం చెప్తుంది. మా తాత నన్ను భూత వైద్యుడిలా చూడాలనుకున్నాడు, దేవుడు నన్ను ఒక సేవకుడిగా తీర్చాలనుకున్నాడు. ఈరోజు నేను సేవకుడిగానే ఉండిపోయాను, మా తాతగన్న కలలో కలగానే మిగిలిపోయాయి. మా తాతయ్య గారు ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే, నేను అప్పుడు 6వ తరగతి చదువుతున్నాను, స్కూల్ నుంచి ఇంటికి రాగానే నాతో ఇలా మాట్లాడాడు, చూడు నాన్న, నీకు స్కూల్లో టీచర్ గారు పాఠాలు చెప్పినట్టుగా నేను కూడా నీకు కొన్ని పాఠాలు నేర్పుతాను, నేర్చుకో. నేర్చుకున్నాక ఆ పాఠాలు నాకు అప్పగించు, ఇంట్లో ఎవరికి చెప్పొద్దు, అందుకు నీకు నేను కృప ఇస్తానన్నాడు. చిన్నవాడిని కాబట్టి మా తాత మాటలు నమ్మి ప్రతిరోజు కూడా మా తాతయ్య తను మలయాళంలో నేర్చుకున్న క్షుద్ర మంత్రాలండి, మామూలు మంత్రాలు కావు, బ్రాహ్మణ మంత్రాలు అంతకంటే కావు, క్షుద్ర విద్యలను నాకు నేర్పించాడు. ప్రతిరోజు కూడా ఒక పేపర్ మీద నేను రాసుకొని చక్కగా చదివి మా తాతయ్య గారికి అప్పగించేవాడిని. తను మాట ఇచ్చిన ప్రకారం నాకు ఒక రూపాయి ఇస్తూ ఉండేవాడు. మా ఇంట్లో ఎవరికి తెలియదు ఈ విషయం. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ నాలో అనేకమైన మార్పులు రావటం ప్రారంభించాయి. నాకు నేను దేవుడిగా భావించటం, ఎదుటివాడిని చూస్తే మా తాత నాకు చేతబడి నేర్పాడు కదా, నేను ఏదైనా చేయగలను, ఎదుటి మనిషిని చంపగలను అన్న స్వభావం నాలో రావటం ప్రారంభించింది. మా తాతయ్య గారితో ఇదే విషయం నేను పంచుకున్నప్పుడు మా తాతయ్య అన్నాడు, ఇంత చిన్న వయసులోనే ఇలాంటి బుద్ధి, ఇలాంటి మనసు, ఇలాంటి ఆలోచన నీకు వస్తుందంటే నువ్వు మాత్రం పెద్ద మాంత్రికుడు అవుతావని చాలా సంతోషించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మా లెక్కల టీచర్ గారికి నా చదువులో మార్పులు చూసి, నా ప్రవర్తనలో ఉన్నటువంటి మార్పును బట్టి ఆవిడ నన్ను పిలిచి, ఎరా నువ్వేందో వచ్చిన కాడి నుంచి ఒకలా కూర్చొని చదువుతున్నావు, ఒకసారి నీ బుక్స్ ఎత్తురా అంది. నా బుక్స్ తీసుకెళ్ళి ఇచ్చాను, ఆ బుక్స్లో పాటు నేను నేర్చుకునే తాంత్రిక మాంత్రిక విద్యల పుస్తకం కూడా ఆమెకి ఇచ్చాను. ఆమె చూసిన ఆవిడ నన్ను చూసి చాలా ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆవిడ అంటుంది, అసలు మీరు ఏం చేస్తారా అంది. నా పక్కన నా స్నేహితుడు అన్నాడు, వాళ్ళు భూత వైదికాలు చేస్తారండి అని చెప్పాడు. చెప్పేసరికి టీచర్ గారికి భయం వచ్చింది. భయం వచ్చి ఒకనాడన్నా చెప్పలేదేరా, మేము భూత వైదికాలు చేసేవాళ్ళం అని నన్ను అనవసరంగా ఎన్నిసార్లు కొట్టాను నేను అంది. హెడ్ మాస్టర్ గారు తీసుకొచ్చి అప్పచెప్పింది, ఈడేదో కొంచెం తేడాగా ఉందండి చూడండి అని. హెడ్ మాస్టర్ గారు మీ తల్లిదండ్రులను తీసుకురావా అన్నాడు. తెల్లరిపేటికి మా నాన్న తీసుకొని వెళ్ళాను నేను. మా నాన్న అడిగాడు పంతులు గారు, మీరు మీ బాబుని స్కూల్కి పంపుతున్నారు కానీ వాడు ఏం నేర్చుకుంటున్నాడో మీకు తెలుసా అన్నాడు. తెలియదు అని అంటే పుస్తకం చూపించాడు. మా నాన్నకు అర్థమైంది, మా ఇంట్లో ముసలాయన చేయాల్సిన పని అంతా చేశాడండి. అయ్యా పిల్లోడికి తెలియదు, మేము వాడికి చెప్పుకుంటాం, దయచేసి వాడిని ఏమనబాకండి అన్నాడు. భలేవాడే ఊరుకోవయ్యా, ఎలాంటి వాడికన్నా చదువు నేర్పుతాం, కానీ ఇట్లా భూత వైదికలు చేసేవాడికి ఎవడు చెబుతాడు చదువు. వాడు ఆ పుస్తకంలో శాతపడి ఎట్ట చేయాలో రాసిపెట్టాడు. వాడిని నేనే కనుక గట్టి కొడితే అలాంటిది నాకేమన్నా చేస్తే మేమేం కావాలా, అసలు మీ గురించి తెలియక మేము ఈ బళ్ళో చేర్చుకున్నాం, మీ కుటుంబమే అలాంటిదంట, వద్దులే నాయన మీకు ఒక దండం, ఈ స్కూల్ ఈ ఊళ్ళో చాలా స్కూల్ ఉండి ఎక్కడైనా చేర్చుకోమని చెప్పి అర్జెంటుగా 6వ తరగతి టీసీ ఇచ్చి పంపించేశాడండి. అలా నా చదువు 6వ తరగతితోనే అంతమైపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా చదువు అదేనండి. హల్లెలూయా. ఇంటికి వచ్చాం, పంచాయతీ పెట్టారు, ఏరా ఎందుకు నేర్చుకున్నావు అని. నేను మనకు తరతరాల నుంచి వస్తుంది, ఈ తరంలో నాకు వస్తే తప్పేంటి అన్నాను. తొరమూసుకో, నువ్వు ముసలోడు కలిసి ఇలాంటి పనులు చేస్తారా అని చెప్పి కోపపడ్డారు. మా తాతయ్య గారు అన్నాడు, మీ కోపం వస్తే నన్ను ఒక దెబ్బ కొట్టండి కానీ వాడు జోలికి పోవాకండి అమ్మాయి. వాడికి నేను అన్నీ నేర్పాను, చిన్నవాడు వయసులో ఏమన్నా చేస్తే మీ ఇష్టం అన్నాడు. అనేసరికి మా ఇంట్లో వాళ్ళకి భయం వేసింది, మా అమ్మకి ఈడు మాకే శాతపడి చేస్తాడంట, ఇంట్లో ఉంది కంట్లో పుల్లని. వాళ్ళు ఆలోచన చేసి, నీ కర్మ ఎట్టుంటే అట నీకు బతుకు తెల్లారిద్ది, వద్దని అనుకున్నావు నువ్వు ఇటు చేసావని చెప్పి నా తల్లి నన్ను తిట్టి, నీ నొసట్రా తెల్లగా ఉంటాడు, నీ బతుకట్ట తెల్లాడిద్దని వదిలేసింది. అంతకుముందు దొంగచాటుగా నేర్చుకున్నా కానీ ఇప్పుడు మా తాతయ్య గారితో కలిసి క్షుద్ర మాంత్రిక విద్యలు డైరెక్ట్గా నేర్చుకోవటం ప్రారంభించాను. ప్రారంభించటం కాదు, మా తాతయ్యతో కలిసి అనేకమైన పనులు నేను చేశాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నేను చెప్తున్నాను మీరు వింటున్నారు, కొంత అనుమానం ఉంటుంది నిజంగా చేశారంటావా, అది ఎలా,
ఏం చేస్తారు? అసలు భౌత వైద్యం అంటే ఎలా ఉంటుంది? మాంత్రిక విద్యలు అంటే ఎలా ఉంటాయి? ఏ నేర్చుకుంటారా? ఏంది ప్రియమైన దేవుని పిల్లలారా, నేను వదిలేసింది ఎవరికి నేర్పాలని నేను అనుకోవట్లేదు. మేము చేసినట్లు ఒకటి రెండు విషయాలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ప్రతి ఆదివారం మా దగ్గర కొన్ని వందల మంది సంఖ్యలో ప్రజలు వచ్చేవాళ్ళు. దేనికంటే పెట్టబోయిన గొడ్డుపోయిన అనుకున్నది జరగకపోయినా మా దగ్గర వచ్చి అడిగేవాళ్ళు. చాలామందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. వాటిలో ఇంట్లో ఒంట్లో బాగోలేదండి, నాలుగు మందులు మింగినా తగ్గలేదు, వీళ్ళకి వచ్చి మొట్టమొదటి అనుమానం ఏంటో తెలుసా? మాకెవడో శాతబడి చేశాడు. ఈ శాతబడి పిచ్చోళ్ళు శాతున్నట్టు ఉంటారు దేశంలో. రెండో అనుమానం ఏంటంటే, మాకు తెలియదమ్మా, ఆ గొంతులో ఎవరో ఒక ఆమె చచ్చిపోయిందంట, మేము చీకటి పొద్దు మాటలు అట్లా వెళ్ళి ఇలా వచ్చాం, వచ్చిన కాడి నుంచి అస్సలు ఒంట్లో బాగలేదు, ఇప్పుడు వీళ్ళకేం పట్టింది? దయ్యం పట్టింది. ఇట్లాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మూడోది ఏంటంటే, వచ్చేదారిలో మేము చూసుకోలేదయ్యా, కమానం కాలు తీసి చూసేసరికి కాలు కింద రెండు మిరపకాయలను ఒక నిమ్మకాయ ఉంది, అది తొక్కిన కాడి నుంచి ఒంట్లో అస్సలు ఏమి లేదులే. ఇట్లాంటి అనుమానపోళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మా దగ్గరికి వచ్చి ప్రజలు మేము ఏం చేసేవాళ్ళం, ఎట్ట చీట్ చేసేవాళ్ళం, ఎట్ట మోసగించేవాళ్ళం చెప్తుంది అనమాట. అయ్యా, మాకు ఇంట్లో ఒంట్లో ఏం బాగుండట్లేదు, 2 నెలల నుంచి మాకేదో కొంచెం అనుమానంగా ఉంది. ఏంటి నీ అనుమానం? ఏం లేదు, ఎవరన్నా సేదపడి చేశారేమోనని. మేమనే వాళ్ళం, పా నీకెవరు చేస్తారు సేదపడి అనేవాళ్ళు. కాదయ్యా, బలేవాడు మా ఇంటికి ఎదురోడే చేశాడు మాకు, బల్ల గుద్ది చెప్పేవాళ్ళు మా ఇంటికి ఎదురోడు. కొంతమంది ఏమన్నారు, మా కోళ్ళ మన మీద తగాది పెట్టుకొని అది అంది, నీ ఎవరం తెలుస్తా నుండు అంది. అది ఆ మాట అన్న కాడి నుంచి నాకు అసలే ఒంట్లో బాగుండట్లేదయ్యా అని కొంతమంది అనేవాడు. ఇంటి పక్క వాడు చేశాడు, ఇంటికి ఎదురోడు చేశాడు, మా కోళ్ళ చేసింది మల్లుడు చేపించాడు, ఇట్లా చెప్పుకొచ్చేవాళ్ళు. నిజానికి మా దగ్గరికి వచ్చేవాళ్ళు, నిజానికి వాళ్ళకి ఇంట్లో ఉంది ఒంట్లో ఉంది చెప్పాల్సింది మేమా వాళ్ళ? మేం చెప్పాలి కదా, మమ్మల్ని చెప్పనిచ్చేవాళ్ళు కాదు వీళ్ళు, వాళ్ళే చెప్పేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో విషయం. మరి చేతికి జుట్టు పట్టియటం అంటే ఇదే కదండి. మేమేం చేసేవాళ్ళం అంటే, చూడు నీకేం చేశారో, ఎలా వచ్చిందో, నువ్వు తొక్కుటి వల్ల వచ్చిందో, శాతపడి చేశారో, లేకపోతే ఏమైనా దయ్యం పట్టిందో, ఏదన్నా కానీ రేపు రాత్రి 12 గంటలకు రా, నీ కళ్ళకు చూపిస్తామనేవాళ్ళు. ఏం చూపిస్తారయ్యా కళ్ళకు అని అడిగేవాళ్ళు. నీ ఒంట్లో ఉంటే, నీ ఒంట్లో ఏదుందో, నీ ఇంట్లో ఏదుందో అదే నీకు చూపిస్తామని చెప్పేవాడు. చెప్పేసరికి అట్లానా నిజంగా కనపడిద్దా, ఏ చూసే ధైర్యం లేదా అనేవాడు. లేదయ్యా అలాంటిదేం లేదు, ఒక్కదాన్నే కదా, అంత బాగానే ఉంది, కానీ రాత్రి 12 గంటలకి అంటున్నావయ్యా, ఆ టైంలో ఎందుకయ్యా సందకాడు చూపించరాదయ్యా, ఒంట్లో 10 గంటలకే వచ్చి కూర్చునేవాళ్ళు. ఇదిగో కూర్చున్నవాళ్ళు మేము అనిగేవాళ్ళం, ఎవరికి మీలో బాగోలేదు, నాకేనా నువ్వు లేచిరా, లేచి వచ్చేవాళ్ళు. ఏంటయ్యా, ఇక్కడ ఒక పవిత్రమైన పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో నీకు నచ్చిన దేవుని తెలుసుకొని ఒక పేపర్ చించమని వాడు, ఒక పేపర్ చించేవాళ్ళు. ఈ పేపర్ని నుప్పుల మీద ఇలా పట్టుకోమనేవాడు. ఆ పేపర్ నుప్పుల మీద ఇలా పట్టుకోగానే ఏం జరిగేదో తెలుసా? అప్పటికప్పటికే అక్కడికక్కడికే ఆ పేపర్లో ఒక భయంకరమైన ఆకారం, చిప్పిరి చిప్పిరి జుట్టు, పొడవాటి కొమ్ములు, ఇంత అడలపు నాలుగు కలిగిన ఒక భయంకరమైన రూపం కనిపించేది. దాన్ని పట్టుకున్న వాళ్ళు గడగడగడగడగడగడ మునిగిపోయేవాళ్ళు అన్నమాట. ఏందయ్యా ఇది ఎంత భయంకరంగా ఉందంటే, మా తాత నేను అనేవాళ్ళం, తాత పట్టాల్సింది గట్టిదే పట్టింది, కానీ 2 నెలలుగానే ఎక్కువ బతకరీళ్ళు అని చెప్పేవాడు. ఆ మాట ఏనగానే వాళ్ళు అక్కడే పడిపోయి గిజగిజగిజ తన్నకలాడేవాళ్ళు అన్నమాట బతికుండు. కానీ అమ్మ నేను 2 నెలలుగానే ఎక్కువ బతకను, నా పిల్లలు ఏం కావాలా, నా మనవాళ్ళు ఏం కావాలా, నా కుటుంబం ఏం, అయ్యా నన్ను బతికించండి, నిన్ను బతికించాలంటే కనీసం 5 వేలు అవుతాయి, అప్పుడు కానీ నువ్వు బతుకుతావు అని చెప్పేవాడు. తల తాకట్టు పెట్టైనా 5 వేలు తెస్తామయ్యాన్ని తెల్లారి పడక తెలిసి 5 వేల రూపాయలు కట్టమని ఎదురు పెట్టేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారు, ఇలాంటి పనులు చేసేవాళ్ళం మేము. నిజానికి ఇప్పుడు మనకు అవసరమైంది ఏంటంటే, ఆ పేపర్లోకి ఆ దెయ్యం బొమ్మ ఎలా వచ్చింది అది తెలిస్తే అసలు విషయం బయటపడుతుంది. ప్రియమైన దేవుని, 30 సంవత్సరాల క్రితం ఇంత టెక్నాలజీ లేదు ఆ దినాల్లో. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మా తాత ఏం చేసాడు, ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ నీళ్ళతో ఒక తెల్లని పుస్తకం మీద కొన్ని బొమ్మలు గీసేవాడు, నేను కూడా గీసేవాడిని. నిమ్మరసంతో రాసిన వైట్ పేపర్ మీద ఏదన్నా రాస్తే కాసేపటికి కనపడదు, కానీ దానికి ఉన్న గుణం ఏంటంటే
నొప్పుల దగ్గరికి వెళ్ళినప్పుడు, లేకపోతే వేడి గల ప్రదేశానికి మనం రాసిందైనా గీసిందైనా పేపర్ చేరినప్పుడు, దాంట్లో మనం రాసింది ఉద్భవించే గుణం ఈ నిమ్మరసానికి ఉంది. దీన్ని ఇంద్రజాలితనం అంటారు. మాకు తెలిసినటువంటి ఇంద్రజాల విద్యలను మాంత్రిక విద్యలుగా నమ్మించి ప్రజల దగ్గర మేము ఏం చేసేవాళ్ళం అంటే డబ్బులు వేల కొలది వసూలు చేసేవాళ్ళం. ఒక్కడు కూడా ఆలోచించేవాడు కాదు, దాంట్లో బొమ్మ ఎలా అవుతుందమ్మా, నాకు ఎంత లావు పెట్టింది అంత లావు పెట్టింది అని నమ్మి డబ్బులు ఇచ్చేవాళ్ళే కానీ అసలు ఈ చేసేది వట్టిదాన్ని నిజమా అబద్ధమా అని ఒక్కడు కూడా ఆలోచించేవాళ్ళు కూడా. అలాంటి వాళ్ళు మా దగ్గరికి వందల మంది వచ్చేవాళ్ళు. మా గురించి చుట్టుపక్కల ఏం చెప్పుకునేవాళ్ళు అంటే పలాన బిడ్డ పోయినా గొడ్డు పోయినా అనుకున్న జరగకపోయినా పలానా చాటకి వెళ్ళాలరా, వాళ్ళు గోట్లో చూపిస్తారు, కోడిగుడ్లో చూపిస్తారు, అద్దంలో చూపిస్తారు, తమలపాకులో చూపిస్తారు, పేపర్లో చూపిస్తారని చుట్టుపక్కల నుంచి జనం గుట్ల గుట్లగా మా దగ్గరికి వచ్చేవాళ్ళు. చాలా సంపాదించేవాళ్ళం ఆ దినాల్లో. ఇట్లా సంపాదిస్తూ బతికేవాళ్ళం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము చేసే దాంట్లో యథార్థత

దేవుని పిల్లలారా, మా దగ్గర రెండు రకాల తాయెత్తులుండి. ఒక తాయెత్తు ఏంటంటే, మీకు చెప్తున్నాను, నేను చెప్పే మాత్రం మీరు వినటానికే కానీ ప్రయోగాలు చేయటానికి మాత్రం కాదు. దయచేసి ఎవరు కూడా ఎలాంటి ప్రయోగాలు చేయకండి. ఎందుకంటే ఈ మధ్య నేను ఇలాగే సాక్ష్యం చెప్పొస్తే, ముసలావిడంట ఏడో తాయెత్తులో పలానా ఉందని చెప్పాడని తాయెత్తు కోసం ఊరంతా తిరిగిందంట. అలాంటి పనులు చేయకండి. లేని ఫోన్ సైతాలను తెచ్చి తగిలించుకోబాకండి. ఒక తాయెత్తును కనుక పగలగొట్టి చూస్తే దాంట్లో ఎంత రేఖ కనపడుతుంది, దాన్ని మన హిందూ సహోదరులు రక్షరేఖ అంటారు. ఈ రక్షరేఖ మీద కొన్ని అక్షరాలు ఉంటాయి, వాటిని బీజాక్షరాలు అంటారు. మేమేం చేసేవాళ్ళం అంటే, ఒక్కొక్క తాయెత్తులో 100 నుంచి 200 దెయ్యాలను ఇమిడ్చి ఉంచేవాళ్ళం. దేంట్లోనంటే తాయెత్తులో దెయ్యాలు పడతాయా? పందుల్లోకి 8000 దెయ్యాలు పోయినాయండి, 2000 దెయ్యాలు వెళ్ళినాయి. ఒక సైతాన్ అంటది, నా పేరు సేన, మేము అనేకులము. ఒక ఇంట్లో ఒక అపవిత్రాత్మ దూరంగా వెళ్ళిపోయి దానికి తోడు మళ్ళీ 7 దెయ్యాలను తీసుకొచ్చి ఆ ఇంట్లో పీటిందని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ పెట్టేవాళ్ళం. ఒకళ్ళు వచ్చేవాళ్ళు మా దగ్గరికి, అయ్యా మాకు బాగలేదయ్యా, అస్సలేం బాగలేదయ్యా అంటే, ఈ తాయెత్తు ఇచ్చేవాళ్ళం, 50 రూపాయలు తీసుకో. ఒకటి 100 రూపాయలు, ఒకటి 50 రూపాయలు. ముందు ఫస్ట్ 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం. 50 రూపాయలు కట్టించుకొని వెళ్ళేవాళ్ళు. ఒక్క దెయ్యం పట్టిందని వాళ్ళు మా దగ్గరికి వచ్చి మేము వాళ్ళకు తోడేని పంపిస్తున్నాము. ఏందండి మీకు లెక్కలు కూడా రావా? 200 మీకు నాకు చాలా దూరం ఉందిగా. మీరు నవ్వేది అర్థం కావట్లేదు, మాట్లాడేది అర్థం కావట్లేదు. యేసు రక్తమే జయం. తెల్లర పెట్టుకు వచ్చేవాళ్ళు, అయ్యా నువ్వు ఏమంట కట్టావు కానీ మాకు అస్సలు బాగలేదయ్యా, మీకు తగ్గదని మాకు తెలుసు అనేవాళ్ళం. మేము తెలుసా, మరి ఎట్లా తగ్గిద్ది అయ్యా? ఇది తగ్గాలంటే నల్లకోడు కావాలని. నల్లకోడా? నల్లకోడు మాకు ఇప్పటికిప్పటికీ ఆడించి మా దగ్గర ఉంది కొనుక్కో. ఎంత? 500 అంత రేటా? మరి దేవుడు కోరిక రేటు ఎక్కువే ఉంటుంది అని చెప్పేవాళ్ళు. సరేలే అయ్యా అని చెప్పి ఒక 500 ఇచ్చేవాళ్ళు. 500 ఇస్తే మా కోడిని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. వెంటనే మేము అడిగేవాళ్ళం, బాగు చేయాలిగా మా కోడిని మాకు ఇచ్చేయని. అప్పటికప్పటికే మళ్ళీ కోడిని ఇచ్చేసాడు. కోడి వెనక భాగంలో ఒక ఏకను గట్టిగా బీకి ఆ బ్లడ్ని వాళ్ళకి మొహం మీద ఎలా పెట్టి తూర్పు తిరిగి దండం పెట్టనేవాడు. దేనికి పెట్టాలి అంటే, వెనక ఏం జరిగినా పట్టించుకోబాక అని చెప్పేవాడు. సరే నేను వాళ్ళు తూర్పు తిరిగి దండం పెడతాం ముట్టేవాళ్ళు. మా దగ్గర ఇంత పొడుగు తాటి బెత్తం ఉండేది. ఎందుకో తెలుసా, అట్లా వచ్చిన వాళ్ళ బాత్తానికి వెనక పట్టించి 3 దెబ్బలు, మా బలం ఎంత ఉంటే అంత పెట్టి గట్టిగా 3 పీకులు పీకేవాడు. 4వ దెబ్బకి అడిగేవాడు, ఉందా అని అడిగేవాడు. అయ్యా లేదయ్యా, దయ్యం పోయిందయ్యా అనేవాళ్ళు. దయ్యం పోయిందయ్యా అనేవాళ్ళు 4వ దెబ్బకి. అనేసరికి ఇక పోయినట్టేలే పో అని చెప్పి మెళ్ళలో తాగి తెంచి అవతలు పడేసేవాళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా, 500కి 500 పోయే కొనుక్కున్న కోడి పోయేది. మళ్ళీ ఈ పెనకాల 3 దెబ్బలు. ఈ తన్నులు తినటానికి కడప నుంచి, కర్నూలు నుంచి, అనంతపురం నుంచి బస్సుల మీద వచ్చేవాళ్ళు మా దగ్గరికి భక్తులు. ఏమనేవాళ్ళు తెలుసా, మీ చెయ్యాల తగిలితే చాలయ్యా, మాకున్నయన్నీ పోతాయి స్వామి. నేనంట స్వామినంట, మా తాత ఏమో పెద్ద స్వామి, నేనేమో చిన్న స్వామి, లేకపోతే ఆయన పెద్ద గురువు, నేనేమో బుడ్డ గురువు. ఈ గురువులు చేసే పనులు తెలిస్తే మా ఈపులు ఎప్పుడూ బగలగొట్టేవాళ్ళు. ప్రియమైన దేవుని పెళ్ళారా, ఇలా చేసేవాళ్ళు, తన్నులు తినిపోయేవాళ్ళు. అంత నమ్మకం మేమంటే, మేము చేసే యదో పనులైనా వాళ్ళు మమ్మల్ని గట్టిగా నమ్మేవాళ్ళు. ఇంకొకటి, రెండో విధమైన తాయెత్తు ఏంటంటే, పూర్వకాలంలో దెయ్యం పట్టిన వాళ్ళకి పంది పెంట పొగయిండ్రా అంటారు. రానున్న కాలంలో దాన్ని ఒప్పుకోవట్లేదు. అందుకని మేము ఏం చేసేవాళ్ళం అంటే, పంది పెంటను, పచ్చి పంది పెంటను తీసుకొచ్చి కాల్చి పొడి చేసి బూడి చేసి ఆడ పోసేవాళ్ళం. తాయెత్తులు శుభ్రంగా వాళ్ళు తీసుకొని అత్తుకొని మెళ్ళలో కట్టుకునేవాళ్ళు. కొంతమంది అయితే ఆ పొడిని ఆ పరిని అది విభూది అనుకోని, పాపం వాళ్ళకి తెలియదండి, ఆ పరిని మింగేసేవాళ్ళు అన్నమాట. పంది పెంటని స్పష్టంగా వాళ్ళకి తినిపించేవాళ్ళం మేము దగ్గర చేరి. మన నేనేవాడిని, తాత తాత వాళ్ళు ఎంత పని చేస్తున్నారంటే, మా తాతను డే ఎర్రబాకు, వాళ్ళు మింగితే మనకెందుకు, పూసుకుంటే మనకెందుకు, రాసుకుంటే మనకెందుకు, నువ్వేం మాట్లాడబాకు అనేవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పరిని ఎప్పుడైతే ఇది కట్టుకుంటారో వాళ్ళు ఒంట్లో ఉన్నదైనా వాళ్ళ మీదకి వచ్చి ఎగరటం మొదలుపెట్టేది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి 5000 మేము బేరం పెట్టి కూర్చునేవాళ్ళు అన్నమాట. ఏ రకంగా అన్నా కానీ డబ్బు వైపు చూసేవాళ్ళం, డబ్బు వైపు నడిపించేవాళ్ళం. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రాంతంలో కూర్చున్నటువంటి నా బిడ్డలకి
దేవుని పిల్లలకి.

ఎవరి దగ్గర నేను తాయత్రులు ఇవ్వని అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటే నేను చెప్తున్నాను, భూత వైద్యుడిగా చెప్తున్నాను, మాంత్రిక విద్యలో నుంచి వచ్చిన వాడిగా చెప్తున్నాను, ఈ రాత్రి నీ దగ్గర ఉన్న దాన్ని తీసి పారవే. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా, నాకు తెలిసినటువంటి ఒక మహాశక్తివంతమైనటువంటి ఒకే ఒక్క ఆయుధం ఉంది, దీనిని మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. హల్లెలూయా. కొన్ని వేల మందికి గట్టే నేను తాయిత్తులు, నేను చెప్తున్నాను ఈ బైబిలే నీకు సరైన ఆయుధం, దీనిని మించిన శక్తి ఎక్కడా లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంతమందికి తాయిత్తులు కట్టేవాళ్ళం మేము ఒక్కడ కట్టుకునేవాళ్ళం కాదు. ఎందుకు, దాంట్లో ఏముందో మాకు బాగా తెలుసు కాబట్టి. మాకు జలుబు వచ్చిన MBBS డాక్టర్ దగ్గరకు పోయేవాళ్ళం. డాక్టర్లు అనేవాళ్ళు మీరు ఎంత మోసగలరా బాబు, మీ దగ్గరకు వస్తే నేను దెయ్యాలు పట్టినాయి అని చెబుతారు, మా దగ్గరకు మీకు బాగోకపోతే మా దగ్గరకు వస్తారనేవాళ్ళు. మేమని వాళ్ళ నమ్మకం మేము, మా నమ్మకం మీరు అని చెప్పేవాళ్ళం. మనకి హల్లెలూయా, లక్షలు సంపాదించేవాళ్ళం అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా జాగుతున్న మా జీవితాల్లో యేసు ప్రభు అంటే మాకు తెలియదు. యేసు ప్రభు అంటే మాకు తెలిసినటువంటి అంశాలు ఏంటంటే, బ్రిటిష్ మతం, ఇంగ్లీష్ వాడు దేవుడు, ఏదో అంటరాని జాతి వాళ్ళకి ఆయనకు ఒక దేవుడు అని ఒక భావన మాలో ఉండిపోయేది. ఆ భావన ప్రకారం మేము ఉండేవాళ్ళం. ఉన్నట్టుగుండి మేము మా తెనాల నుంచి కొలిపరి మండలం వల్లభాపురం చిన్న గ్రామానికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి స్థిరపడ్డాక నాకు అక్కడికి వెళ్ళిన కానీ చిన్న చోదన ప్రారంభమైంది. అది ఏంటంటే, దగ్గరలో ఒక చర్చి ఉంది, ఆ చర్చి పాస్టర్ గారు తెల్లారి గట్ల పాటలు పెట్టేవాడు. ఆ పాటలు ఇంటి నాకు తలకాయ నెప్పొచ్చేది ఖచ్చితంగా. మైక్ గొట్టాలు కూడా మా ఇంటి వైపు తిరిగి పెట్టేవాడు ఆయన. నేను అనుకున్నాను ఒకసారి పాస్టర్ గారు గట్టి వార్నింగ్ ఇవ్వాలనుకున్నాను. ఆ పాస్టర్ గారు ఎదురు పడితే నేను ఆయన్ని అడిగాను, పాస్టర్ గారు అండి కొంచెం సౌండ్ తగ్గించి పెట్టుకోండి, తలనొప్పి వస్తుందండి మీరు పెట్టే సౌండ్కి, అయినా గొట్టాలు మా ఇంటి వైపు తిప్పారు మార్చుకోండి అని చెప్పాను. ఆ మాటలు విన్న పాస్టర్ గారు నా వైపు అలాగే చూసి, నీకేమవుతుంది అన్నాడు. తలనొప్పి వస్తుందండి అన్నాను. ఏమనాలి, సౌండ్ తగ్గించుకుంటాను అనాలి, లేకపోతే గొట్టాలు అటు తిప్పుకుంటాను అయ్యా అనాలి, ఈ రెండు అనకుండా ఆయన ఏమన్నాడంటే, బురే సైతానోడా నీకు తలనొప్పిగా ఆనందం ఎట్టొస్తుందిరా అన్నాడు. యో అమ్మో, నేను ఎంత మర్యాదగా మాట్లాడితే నన్ను పట్టుకుని సైతానన్నాడు అని చెప్పి ఇంటికి చాలా కోపంతో వచ్చాను. బాధ వేసింది. ఎందుకో తెలుసా, నన్ను చూసి దండం పెట్టినోళ్ళే కానీ సైతాన్ అన్నోడు అంతవరకు ఎవరు కూడా లేరు. ఎందుకు, నేను మాంత్రికుడిని, భూత వైద్యం చేసేవాడిని కాబట్టి. మా పిన్ని వస్తే మా పిన్నికి చెప్పాను, పిన్ని నన్నాడు ఎవడో సైతాన్ అన్నాడు పిన్ని అన్న. మా పిన్ని అంది ఇది తేలిగ్గా తీసుకోకూడదురా, వాళ్ళకి మన దేవుళ్ళు సైతాన్లే, మనం కూడా సైతాన్లమే కాబట్టి వాళ్ళ మీద చెరి గట్టిగా తీసుకోవాలి, ఏం చేద్దాం చెప్పన్న. వాడి జోలు మనకింతకు కానీ వాళ్ళ దేవుడైన యేసుక్రీస్తుని నీ మాంత్రిక శక్తి చేత బంధించరా అంది. హల్లెలూయా. నేను అన్నాను, ఆ పని అయితే నేను చేయగలుగుతాను అన్నాను. ఎందుకంటే అంత సత్తా ఉందని నా మీద నాకు నమ్మకం ఉంది. సరేనని వారం రోజులు ఉపవాసం ఉన్నానండి. దేనికో తెలుసా, యేసు ప్రభువుని కట్టేయటానికి లేకపోతే బంధించటానికి ఒక తాయిత్తుని తయారు చేయటానికి అండి. వారం రోజులు ఉపవాసం ఉండి ఒక తాయిత్తుని తయారు చేసి పెట్టుకున్నానండి. సరైన టైం కోసం చూస్తున్నాను, చర్చిలోకి వెళ్ళి ఆ దేవుడికి ఇది నేను మెళ్ళ వెయ్యాలి అని ఉద్దేశంతో 1997 మా పల్లెలో వాళ్ళంతా కూడా క్యారల్స్కి మా ఇళ్లలోకి వచ్చారండి. అప్పుడు నేను తరతరగా చర్చి దగ్గరికి వెళ్ళి చర్చిలో ఈ తాయిత్తు ఆ యేసు ప్రభు సిలువ మెళ్ళ వేసేసి ఇంటికి వచ్చేసి చాలా సంతోషించాను. ఎందుకో తెలుసా, ఈ రోజు నుంచి యేసు ప్రభు బంధించబడ్డాడు, అష్ట దిగ్బంధనం చేశాను, కదలలేడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా పిన్నీతో చెప్పి చాలా సంతోషించాను. ఇలా నేను చేయడానికి గల కారణం ఏంటంటే, మా ఇంటికి పగలు చుట్టాలే కానీ రాత్రులు అక్కడ ఉండేవాడు కదా మా ఇంట్లో. దేనికో తెలుసా, ఈ ఒక్క పూట ఉండండి అంటే ఇంట్లో అస్థి పంజరాన్ని అట్ట ఏలా వేసి పెట్టి పూజలు చేస్తుంటే ఈ ఇంట్లో ఎవడు పనుకుంటాడే తల్లి అని. అది ఊగులాడుతుంటే దాన్ని చూస్తే ఎవడికి నిద్ర పట్టిద్దని ఒక్కడు ఉండేవాడు కాదు. నన్నదమ్ములు ఎవరన్నా నా తోడొచ్చి పనుకోండిరా అంటే ఏమనేవాళ్ళు, బాబు నీకు తన్నురా ఏంట్రా, ఏ రేత్రి పూట ఏ దెయ్యమో వచ్చి, నువ్వు భూత వైద్యుడు కదా, పొరపాటున చీకట్లో దానికి కళ్ళు కనపడక నిన్ను దట్టపోయి పొరపాటున మమ్మల్ని దడితే మేమే గనక కళ్ళు తెరిచి దాని ఎంక చూస్తే అరే భద్రయ్యాలేగవరా అని అంటే మేము చచ్చిపోతామరాని ఆయన నీకు ఒక దండం అని చెప్పి ఒక్కడు కొనుక్కునేవాడు. రోడ్డు నత్తుంటేనండి వీడు భూత వైద్యుడు తెల్లవారులు ఎన్నో చేతనే ఉన్నాడు,
ఈడి దగ్గర ఎన్ని ఉన్నాయి అని చెప్పి నన్ను చూసి బురద కాళ్ళలో కాని దిగేవాళ్ళు కానీ ఎదురొచ్చేవాళ్ళు కాదు. అట్లాంటి వాడిని నన్ను పట్టుకొని ఏమన్నా అడిగినా సైతానా. అందుకే నా పవర్ ఏంటో చూపించాలనుకున్నాను. ఈడు ఎంతటాడు మసలు అడిగాలి కాకపోతే రేపు చత్తాడు చూసుకునేది నా దేవుడి మీద చూసుకోవాలని యేసు ప్రభుకు తాయితి గట్టి చాలా సంతోషపడ్డాను. నేను అనుకున్నాను ఇక ప్రపంచంలో యేసు ప్రభుని ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన సమాధానం చెప్పడనుకున్నాను. కానీ నా ఆలోచన ఇలా ఉంది, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆకాశం నా సింహాసనం భూమి నా యొక్క పాదపీఠము అన్నాడు. అంత తండ్రిని ఇంత దారంతో కట్టేయటం ఎంత అవివేకం అండి. నిజంగా నాకు తెలియక నేను చేసిన పని అది. ఆ పనే ఈరోజు ఆయన మహిమ కొరకు మాట్లాడటం అవుతుంది. దేవునికి స్తోత్రం. రోజులు గడుతున్నాయి నాకేం అర్థం కావట్లేదు. ఎప్పుట్లాగే పాటలు పాడుతున్నారు, ఎప్పుట్లాగే ప్రార్థన చేస్తున్నాడు. యేసుప్రభు విడిపోయాడంటో అర్థం కావట్లేదని మా పిన్నిని అడిగాను. పిన్నిని అడిగితే పిన్ని అంత ఇంకెంత దానికి నేను సమాధానం చెప్పలేను. ఆయన నువ్వే వారం వారం గద్ది చెప్తావు కదా, గద్దెలో అమ్మని అడుగుంది. సరే నేను గద్దెలో నేను పూజించేటువంటి శక్తిని నేను అడుగుతున్నాను. యేసుప్రభు నేను బంధించాను కదా, ఎందుకు పనిచేయలేదు అని అడిగాను. అప్పుడు ఆవిడ నాకు ఇచ్చిన సమాధానం ఏమిటంటే ఆ దేవుడు మనకలాగా రాళ్ళల్లో రప్పల్లో చెట్టల్లో పొట్టల్లో ఉండే దేవుడు కాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను. మోషే అయితే దేవుడు చెప్తున్నాడు పైన ఆకాశం అందని కానీ కింద భూమి అందని కానీ భూమి కింద నీళ్ళ అందనే కానీ నువ్వు ఏ రూపమునో చేసుకోకూడదు, దానికి సాగిలు పడి నమస్కారమో చేయకూడదు. వాక్యం చెప్పిందండి నాకు ఇండైరెక్ట్గా, నేను అర్థం చేసుకోలేకపోయాను. కొద్ది రోజులు గడిచింది, మా కులంలో నుంచి ఒక ఆవిడ ప్రార్థనకి వెళ్ళటం ప్రారంభించింది. ఈ ప్రార్థనకి వెళ్ళి ఆవిడ నా దగ్గరకు వచ్చి ఒక చక్కని సలహా చెప్పింది. ఏంటంటే నా దగ్గరకు వచ్చి నాతో ఇలా అంటుంది, ఏమంటుందంటే అయ్యా నువ్వు యేసు ప్రభువు నమ్ముకో, మాంత్రికులకు పరలోక రాజ్యంలో స్థానమో లేదని చెప్పింది. చెప్పినప్పుడు నేను అన్న నాకు లేకపోతే లేకపోయింది, ముందు నీకుండేటట్టు చూసుకోమన్నాను. సరేనని మనసంతా వేదనగుంది. మరలా అడిగాను నేను గద్దెలో ఉండగా, ఎమ్మా నేను చనిపోతే పరలోకం పానన్నది వాస్తవమా అని అడిగాను. అప్పుడు నేను పూజించినటువంటి నేను ఆరాధించినటువంటి ఆ శక్తి క్షుద్రశక్తి నాతో చెప్తున్న విషయం ఏంటంటే పరలోకంలో ముగ్గురు ప్రధానమైన దేవదూతులు ఉన్నారు. ఆ ప్రధానమైన దేవదూతుల్లో నేను ఒకదాన్ని అంది. అమ్మా నువ్వు ఉంటే నేను ఉన్నట్టేగా, నేను ఎక్కడ ఉంటే నువ్వు కూడా అక్కడే ఉంటావని సెలవిచ్చింది. ఆ మాటను పట్టుకొని నేను ఇక ఆ విషయం మరి ప్రస్తావన చేయటం మానివేశాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొద్ది రోజులు గడిచింది. ఒకనాడు ఆదివారం అమావాస్య, తాయిత్తులు కడుతున్నాను. భౌతిక వైద్యుడిని కాబట్టి నాకు ఇంకదే పని. కడుతున్న టైంలో మరలా ముసలావిడ నా దగ్గరికి వచ్చి నీకు ఒక మాట చెప్తాను వింటావా అంది. ఏంటో చెప్పమన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది ఒక పెద్ద అగ్నిగుండం భగభగ భగభగ మండుతుంది, దాంట్లో బడి చచ్చిపోతావు, యేసు ప్రభుని నమ్ముకో. నేను అన్నాను ఎవడు చెప్తే చెప్తున్నావు నాకు ఈ మాటలు అన్నాను. అప్పుడు ఆవిడ నేను బైబిల్ చదివి చెప్తున్నాను అయ్యింది, ఆ బైబిల్ నాకు ఇచ్చేళ్ళు నేను నేర్చుకుంటాను, నా ఇంట్లో ఉంది తెచ్చుకోపో అంది. ఇంటి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇంట్లో ఉన్న ఆ బైబిల్ని చూశాను. నేను అనుకున్నాను ఈ బైబిలు సామాన్యమైన గ్రంథం కాదు, ఒక మాంత్రిక విద్యలు నేర్చిన క్షుద్ర మాంత్రికుడైన నన్నే గజగజలాడించగలిగే మాటలు ఈ బైబిల్లో ఉన్నాయి. మాంత్రికుడి ఏముందండి, భూమిని తలకిందులు చేయగలిగిన శక్తి ఈ బైబిల్కు ఉంది. నేను అనుకున్నాను ఈ బైబిల్ ఆవిడికి లేకుండా చేయాలని యగాదిగా నా చేతులతో చింపేసి అగ్గిపుల్ల కోసి ముట్టించానండి. నిజానికి అది కాలిపోలేదు కానీ కొద్దిగా కాలింది. నేను తగలబెట్టాలనే ఉద్దేశంతోనే ముట్టించా కానీ పూర్తిగా కాలలేదు. సాయంత్రానికి ఆవిడొచ్చిన బైబిల్ నాకు ఇస్తావయ్య అంటే నీ ఇంట్లోనే మూలను పెట్టాను చూసుకోపోవంటే చూసుకొని వచ్చిన ఆవిడ నన్ను చూసి ఏడుస్తుంది, తిట్టలేదు నన్ను ఏడుస్తుంది. ఎంత పని చేసావో తెలుసా, నువ్వు తగలబెట్టి చించింది ఒక పుస్తకం అని నువ్వు అనుకుంటున్నావు కానీ అది బైబుల్ అంది. అయితే ఏందంట అన్నా నేను, ఏ బైబుల్నైతే నువ్వు కాల్చావో, ఏ బైబుల్నైతే నువ్వు చింపావో, ఏ దేవుడు నా దేవుడు కాదనుకుంటున్నావో అదే గ్రంథాన్ని ఒకనాడు నీ చేతితో నువ్వు పట్టుకుంటావు. హల్లెలూయా. ఇదే గ్రంథాన్ని నువ్వు పట్టుకొని పల్లె పల్లె పట్టణ పట్టణ గ్రామ గ్రామానికి తిరిగి ఈయనే నిజమైన దేవుడు, ఈయనే లోక రక్షకుడు, ఈయన తప్ప మరొక దేవుడు లేడని
నువ్వు కేకలు వేసి సాక్ష్యం ఇచ్చే దినాలు రాబోతున్నావు అని ప్రవచనాత్మకంగా ప్రవచించింది. నేను అనుకున్నాను, నేనేంది యేసు ప్రభుని ప్రకటేటివేంటి, ఈ కుతికైన కత్తితో కోసుకుంటా కానీ పరాయి మతాన్ని నేను అనుసరిస్తానా, నేను దాన్ని ప్రకటిస్తానా, ఇది జరిగే పని కాదనుకున్నా. కానీ గర్విష్ఠుల గర్వాన్ని అణచగలిగిన ఆయన ఆకాశమందు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ముందు వీరులు శూరులు ధీరులు ఎందుకు కూడా పనికిరానటువంటి మహాప్రజ్ఞశాలి యుద్ధశాలి ధైర్యశాలి నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని పిల్లలారా, 1998 ఆగస్టు 16, 17, 18 తారీఖుల్లో అప్పట్లో దేవుడి చేత బహుబలంగా వాడబడిన దైవజనుడు కేఏ పాల్ గారు తెనాలి నన్నపనేని వెంకటరామయ్య ప్రాణాంగణంలో 3 రోజులు సభలు ఏర్పాటు చేశారు. అది 2వ రోజు దాటిపోయింది, 3వ అండి. నేను సినిమాకి వెళ్ళిన ఉద్దేశంతో మా పల్లెటూరులో రోడ్డు మీద నిలబడిన బస్సు రాలేదు. అంతలోకి ప్రాంతానికి వెళ్ళే ట్రాక్టర్ వస్తుంది. ఆ ట్రాక్టర్ని చూసి నాకు ఒక ఆలోచన వచ్చింది, ముందు వెళ్తే టికెట్లు దొరుకుతాయి అని చెప్పి వచ్చే ట్రాక్టర్ని చెయ్యెత్తి ఆపాను. డ్రైవర్ గారు షడన్ బ్రేక్ వేసి నువ్వు పార్థనకా అన్నాడు. ఏ నేను రాకూడదా అన్నా, అట్టని కాదులే, మీలాంటి వాళ్ళు పార్థనకి ఏమొస్తారు అన్నాడు. లేదు లేదు నేను వస్తున్నాను అన్నాను. అయితే ఇంజిన్ మీద కాళ్ళు లేదు, ట్రక్కుల్లోకి వెళ్ళన్నాడు. ట్రక్ దగ్గరకు పోతేనండి, ట్రక్కులో ఉన్నదంతా ప్రార్థనలే కానీ మహా చండాలు పోళ్ళు అండి, వాళ్ళు తిట్టుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ తిట్లు నాకు అనిపించింది వీళ్ళు ఆ పరలోకం పోయేవాళ్ళు. ప్రార్థన ప్రార్థన అంటారు, ఆ ముసలిద నన్ను అందగా నువ్వు నరకానికి పోతావు అని వీళ్ళు పోతారా? వీళ్ళకి సోట్లు లేక ఇంత బండ బండ మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకుంటూ అయ్యా త్వరగా ఎక్కువ అన్నాడు. కాలు తీసి ఆ ట్రక్కులు అలా పెట్టానమ్మా, నాకు కొంచెం ఖాళీ ఇవ్వండి అన్నాను. మూలిగైనక్క మీదంట తాటికాయ పడిందంట. అసలుకై నేను భూత వైద్యుడిని మాంత్రికుడిని, మా ఊరు వాళ్ళ మొత్తానికి తెలుసు. వాళ్ళందరూ కూడా నా ఇంకా అలా చూసి ఒక ఆమంటది, ఒరే అనోగ్గా, మాకు సూటలు చాలక మేము చత్తుంటే మాంత్రికుడిని మధ్యలో ఒక దోలుని వేరా, మేమేం చెయ్యాలిరా అంటుంది. నేను నమ్మ తిట్టింది చాలులే కానీ నాకు సోటు ఇండి అని, ఇత్తామయ్యా అని. ఎంత సోటు ఇచ్చారో తెలుసా? నేను పండుకునేంత కూర్చునేంత కాదు, పండుకునేంత సోటు ఇచ్చారు వీళ్ళు. ఒక్కసారి ఇస్తే ఇలాగే కూర్చున్నాను, అలాగే కూర్చొని నేను అక్కడ దిగేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయాక ఆ టికెట్లకు పోతే టికెట్లు దొరకలేదని మా చుట్టాలకి తిరిగి వస్తున్నప్పుడు బస్సు జస్ట్ మిస్ అయింది. మా పిన్ని గారితో నేను కలిసి మరి ఇక్కడ ప్రార్థనకి మన వాళ్ళు వచ్చారు, అక్కడికి వెళదాం పద అన్నాను. అంటే సరే నాకు అయితే గుర్తులేదు, మరి ట్రాక్టర్ అయితే గుర్తుంటుంది, ప్రజలు మరి వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలియదు కదా. నేను ట్రాక్టర్ దగ్గరికి వచ్చి ఏ ట్రాక్టర్ రా నువ్వు ఎక్కువచ్చింది అంది. అన్ని ట్రాక్టర్లు ఒకేలాగా ఉన్నాయి, కొన్ని 100 ట్రాక్టర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ రాత్రి మీటింగ్ 3 లక్షల మంది వచ్చారు. పిన్ని నాకు గుర్తు రావట్లేదు అన్నాను. మా పిన్ని పుళ్ళు కొరికి జరగబోయేది చెప్తారు, జరిగేది చెప్తారు, ఊరు మొత్తానికి చెబుతావు గారు, నువ్వు అది జరిగిద్ది ఇది జరిగిద్ది నీకు అట్టయిద్ది ఎట్టయిద్ది అని ట్రాక్టర్ గుర్తుపట్టలేవరని ఎక్కువచ్చింది. నువ్వు నిజంగా మాంత్రికుడు భూత వైద్యుడు అయితే నువ్వు ఎక్కువచ్చిన ట్రాక్టర్ గుర్తుపట్టింది. ఇప్పుడు నేను ఎన్ని మంత్రాలు నెంబర్ ఏ దెయ్యం వచ్చి ఇవ్వాలండి? నేను అన్నా నా వల్ల కాదన్నా, నిన్ను కాదరా, నీ దగ్గరికి వచ్చి భక్తులు అన్నాను అంది. సరళి ఇప్పుడు ఏం చేద్దామో చెప్పన్న, లోనికి వెళ్దాం పద, నాకు ఇష్టం లేదు ప్రార్థనకు రావటం అంటే, ఎవరికి ఇష్టం ఉందేడా, పావాలి తప్పదని చెప్పి గ్రౌండ్లోకి వెళ్ళాం. గ్రౌండ్లోకి వెళ్తే మా ఊరు వాళ్ళని గుర్తుపెట్టి వాళ్ళ దగ్గర కూర్చున్నామండి. వాళ్ళందరూ నా ఇంకా అలాగే చూస్తున్నారు. పాపం అప్పుడు దాకా వాళ్ళు వాక్యం ఏంటన్నారు, నాయన పోయేసరికి వాక్యం వాగులో పడేసి నన్నే చూస్తున్నారు. నేను అన్నాను, కొత్త పెళ్లి కొడుకుని చూసినాడు చూస్తున్నారు పిన్ని అన్నాను. ఏయ్ ఏం కాదు మేము ఎక్కడ కూర్చోరండి, ఆయన అన్నాడు దైవజనుడు కేఏ పాల్ గారు లేచి నిలబడిన ప్రార్థన చేస్తుంటే అందరితో పాటు నేను కూడా లేచి నిలబడ్డాను. రోగుల కొరకు చేశాడు, ఆయన సమస్యలు ఉన్న వారి కొరకు, 3వసారి ఆయన దెయ్యాలు పెట్టిన వాళ్ళ కొరకు, దురాత్మ చేత పీడించబడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తాను అనేసరికి నా కరికాల నుంచి దడ మొదలైందండి. దేవునికి స్తోత్రం. ఒళ్ళంతా షేక్ వస్తుంది, సలీజ్వరం వచ్చేసింది నిమిషాల ప్రకారం. నేను అంటున్నాను మా పిన్నితో, పిన్ని నాకు ఇది అయిపోతుంది అన్న. మా పిన్ని అంది ఏమవుతుందరు నీకు అంది. ఒకసారి పట్టుకోమంటే పట్టుకుంటే, అరే నీకు సలీజ్వరం వచ్చిందిరా అంది. నాకు అర్థమైంది ఏంటంటే ఆ స్టేజ్ మీద నిలబడ్డోడు నాకు ఇప్పుడు చేస్తున్నాడు శాతబడి. నేను అన్నాను, వాడు నాకేదో చేస్తున్నాడు పిన్ని అన్న. అంటే ఏ ఊరిక ఆయన నీ పేరు ఎత్తలా, నీ ఊరు ఎత్తలా, నీ ఊసి ఎత్తలా, ఆయన ఏదో చేసుకుంటున్నాడు ప్రార్థన. ఆ ప్రార్థనే నాకు ఎట్టుందంటే నా మెడక పాశం బిగించినట్టుంది. ఇక్కడ నా ఒంట్లో మా తాతయ్య 550 క్షుద్ర శక్తులను అనగా క్షుద్ర దేవతలను వశీకరించి నా ఒంట్లో ఉంచాడు. ఇవన్నీ కూడా గజ గజ గజ గజ వణుకుతున్నాయి. దేనికో తెలుసా?
చిన్న ప్రార్థన. ప్రార్థన ఎంత శక్తివంతమైందో ఒక భూత వైద్యుడిగా నాకు తెలుసు. ఏంటో తెలుసా, నేను ఆరాధించిన 550 శక్తులు గజ గజ గజ వణికి అల్లాడిపోయాయి చిన్న ప్రార్థన. దేవునికి స్తోత్రం. అవి నాలో అల్లాడుతుంటే నేను కూడా అల్లాడిపోతున్నాను. వెంటనే నేలకాయ అలా కూర్చున్నాను. కూర్చొని నా ఒంట్లో ఉన్న శక్తులు మొత్తాన్ని బయటికి పిలిచి ఆ ప్రార్థన చేసేవాడిని ఒకే ఒక్క తనుదంటే ఎల్లికలు పడి నెత్తురుగక్కి చావాలా, ఎల్లండి అన్నాను. ఈ 550 శక్తులు ఆయన వైపు పరుగులు తీశాయి. నేను అనుకున్నాను కేఏపాలు ఈ పాప నన్ను తక్కువ అంచనా వేసాడు, చచ్చిపోయాడు ఈరోజు నా చేతులు అనుకున్నాను. నేను కళ్ళు తెరి చూసేసరికి ఆయన బాగానే ఉన్నాడు. ఇవన్నీ తిరిగొచ్చి వెనక నిలబడ్డి, వామ్మో మీరు ఆయన ఏం చేయలేదా అని అడిగాను. ఎవరు కూడా మాట్లాడతలేదు. నేను అదంతా చూడండి అని చెప్పి 2 అడుగులు ముందుకేసాను. నేను నేల నన్ను ఇలా పట్టుకున్నట్టు స్తంభించిపోయాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా శక్తి అంతా ప్రయోగించి ప్రభువు నేను బంధించాలని, ఓడించాలని, ఆయనను ఎదిరించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ నా శక్తియుక్తులు చాలటం లేదు. ఇక ఆ దైవజనుడు ముగింపు ప్రార్థనలోకి వచ్చాడు. ఆయన చేతులు పైకెత్తి ఉండగా ఒక గమనీయమైన, ఒక దృశ్యమైన దృశ్యాన్ని నా కన్నులతో నేను చూశాను. అదేంటో తెలుసా, ఆ దైవజనుడి యొక్క చేతుల్లో నుంచి చిన్న వెలుగు కొవ్వొత్తిలాగా ఆకాశం వెళ్ళటం నేను గమనించాను. దేవునికి స్తోత్రం. ఆ వెళ్ళిన వెలుగు భగ్గునమండి ప్రకాశించి ఆకాశంలో ప్రజ్వలిస్తుంటే ఆకాశం అంతా కూడా పలపల పలపల పలని శబ్దాలతో కృంగుతుంది. ఈ నేల గజగజగజగజ వణుకుతుంది. నా ఒంటిలో ఆవహించి ఉన్న 550 క్షుద్ర శక్తులన్నీ కూడా పరాల్లో ఉన్నాయి ఆ వెలుగు దెబ్బకి. నేను పెద్దగా కేకలు వేస్తూ నన్ను కాపాడిన నా గ్రౌండ్లో నేను పడిపోయాను. ఆ తేజస్సు నన్ను తాకగా నాకు స్రోహ వచ్చేసరికి నేను పడేద్దాం అనుకున్న ఆయన నన్నే పడేసి వెళ్ళిపోయాడు. ఇంటికి అవమానంతో వచ్చాను. రావటం మా ఇంట్లో ఉన్నటువంటి మేము పూజించేటువంటి విగ్రహాన్ని పడేసాను. మా తాతలు వేసి తిట్టాడు నన్ను. ఒరే నీకేం పుట్టిందిరా ఇలాంటి పని చేసావన్నాడు. తాతయ్య నువ్వు నాకు 550 అపాసనం పెట్టి అప్పచెప్పావు కానీ ఏళ్ళందరూ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇదిగో కింద పడి దొల్లాడాను, నాకెంత అవమానం కలిగింది. అలాంటప్పుడు నేను వీళ్ళు నాకు అవసరమా అని అడిగాను. అప్పుడు మా తాతయ్యను ఎక్కడికి వెళ్ళావు నువ్వు అన్నాడు. ప్రార్థనకి వెళ్ళాడు అన్నాడు. ప్రార్థన అనేసరికి మా తాతయ్యకి మెళ్ళలో నరాలు తగిలినట్టు అయింది. అక్కడికి ఎందుకు వెళ్ళావురా అన్నాడు. ఏమో తాతయ్య అనుకోకుండా వెళ్ళాను అన్నాడు. ఏమైంది అక్కడ అన్నాడు. ఆకాశంలో ఒక తేజస్సును చూశాను, వీళ్ళందరూ పారిపోయారన్నాను. మా తాతయ్య అన్నాడు, అయిపోయింది, చరిత్ర ముగిసిపోయింది, నా కలలన్నీ పోయాయి. నిన్ను ఒక భూత వైద్యుడిగా నేను చూడాలనుకున్నాను, నా వారసుడిగా నిన్ను నేను చూసుకోవాలనుకున్నా, కానీ ఎంత పని చేశాడ్రా నిన్ను అన్నాడు. ఏంటి తాతయ్య ఎంతకు నాకు కనపడ్డ వెలుగేంటి అని అడిగాను. మా తాతయ్య అన్నాడు, పొణుకోర పొద్దున మాట్లాడదాం అన్నాడు. తెల్లరి పడిగా మా తాతయ్య నా కంటికే కనపడకుండా పోయాడు. సచ్చే వరకు ఆయన యేసు ప్రభుని నమ్మలేదు. పత్తి మాంత్రికుడికి తెలుసు యేసు క్రీస్తు నిజమైన దేవుడని, కానీ వాళ్ళు అంగీకరించరు. ఆ యూదులకున్న రోగమే వీళ్ళకి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లలారా, తెల్లారింది ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. అయ్యో సోది చెబుతువా అంది. నాకు చెప్పు, రాత్రి కింద పడి తన్నగలాడి గిజగిజగలను కొట్టగలాడితే నాకు చెప్పినోడు లేడు సోది. అసలు ఎందుకు జరిగిందో నాకు తెలియదు, నేను ఎంతమందిని అడుగుతున్నా ఎవరు చెప్పట్లేదు, నువ్వు చెప్పు అన్నాను. కోపడతావేందయ్యా అని వెళ్ళిపోయింది. మనసు బాగాలేదు. అన్నం తిన బుద్ధి కావట్లా, నీళ్లు తాగ బుద్ధి కావట్లా, కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా నాకేం గుర్తుకొస్తుందంటే నేను ఆకాశంలో చూసిన మహా వెలుగు గుర్తుకొస్తుంది. హల్లెలూయా. పండుకుంటే నా చుట్టూ అదే తిరుగుతుంది. నాకు మా తాతయ్య నేర్పిన మంత్రాలన్నీ కూడా ధ్యానం చేసి ఆ వెలుగు మీద ప్రయోగిస్తాను, నా దగ్గరికి రాకుండా పోవాలని. ఎన్ని మంత్రాలు దాని మీద ప్రయోగించినా దాన్ని నేను ఆపటం నా వల్లగాటల్లా. నేను అనుకుంటున్నా ఇంతలా మాంత్రికుడినైనా నన్ను బట్టి వదులుతలేదంటే ఇది ఎంతలా దెయ్యమో. దెయ్యం అనుకుంటున్నా నేను ఆ వెలుగుని, దేవుడని పొరపాటును కూడా నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే నా దగ్గరకి జ్యోతిష్కం చూపించుకోవడానికి, తాయిత్తులు కట్టించుకోవడానికి, కుంకుమ పెట్టించుకోవడానికి యాకోబులు, ఇస్రాయేలులు, మరియమ్మలు, మార్తమ్మలు వరస పెట్టి వచ్చేవాళ్ళు. క్రైస్తవులే పేరుకి మాత్రం నా దగ్గరకు వచ్చేవాళ్ళు. రానే వాళ్ళు పిల్లలను పంపి మధ్యవర్తులుగా పంపించేవాళ్ళు. ఇల్లు వాస్తు చూయించుకునేవాడు తీసుకెళ్ళి. అందుకని నాకు యేసు ప్రభు అంటే నమ్మకం లేదు. ఇవన్నీ చేసి నా వెలుగు నేను
తట్టుకోలేకపోతున్నాను. ఇంకొక ఆవిడ వచ్చి అంటే నాకు ఒక తాయిత్తు కడతావు అంద, నాకు గట్టు కట్టేవాడు ఎవడన్నా ఉంటే చెప్పు, నేను కట్టించుకుంటాను అన్నాను. అసలు మనసు బాగలేదు, చాలా వేదనగా ఉంది. అప్పుడు ఎవరినైతే మేము ఆరాధించి నమస్కరించి పూజిస్తూ మా కులదేవతగా ఎంచుచున్నామో ఆవిడ మా దగ్గరకు వచ్చి నిజం నేను చెప్తారా నీకు అంది. ఎవరంటే మేము పూజించిన క్షుద్రదేవత, ఈ క్షుద్రదేవత సాక్షాత్తు సాతాన్తో సమానం. వీళ్ళని హిందువులు కూడా పూజించరు క్షుద్రదేవతల్ని. ఏంటో చెప్పమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంది, ఆకాశంలో నువ్వు చూస్తున్న సూర్య చంద్ర నక్షత్రాదులను, భూమిని దాని విశాలమును చేతితో తాకకుండా నోటి మాట ద్వారా కలగజేసిన వాడు దేవుడు, ఆయనే నీకు కనిపించిన ఆ తేజస్సు అన్న. దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అన్నాను, దేవుడంటే ఎవరమ్మా అన్నాను. అప్పుడు ఆవిడ అంటుంది, దేవుడంటే ఎవరో కాదయ్యా, నజరేయుడు అనబడిన యేసుక్రీస్తే సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెల్లేద్దాం. ఈ సృష్టిని కలగజేసింది ఆయనేనట. సాక్షాత్తు నేను ఆరాధించి నమ్మి నమస్కరించిన క్షుద్రశక్తి చెప్పింది నాకు ఈ విషయం. అప్పుడు నేను యేసు ప్రభుని మనస్ఫూర్తిగా అంగీకరించాను. నాకు ఒక పాస్టర్ చెప్పలేదు, నేను ఒక బైబిల్ చదవలేదు, నాకు ఎవరు చెప్పలేదు. నేను నమ్మి నమస్కరించి 30 సంవత్సరాలు మా ఇంట్లో ఆరాధించిన శక్తి చెప్పింది నాకు యేసు ప్రభు దేవుడని. ఇన్ని లాభాలున్న భూత వైద్యాన్ని పక్కన పెట్టి నేను యేసు ప్రభువుని అంగీకరించాను. ఆ రోజు నుంచి ఆ తండ్రి నేను అంగీకరించి మా ఇంట్లో ఉన్నటువంటి బొమ్మలు గేమ్మలు విగ్రహాలు మొత్తం తీసుకెళ్ళి కృష్ణానదిలో పడేసి ఓ చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్తే చర్చి పాసగారన్న, నువ్వు కనుక వచ్చావంటే ఊళ్ళో ఒక్కడు ఉండడు అన్నాడు. ఇంకో చర్చికి వెళ్ళాను, ఆయన రమ్మన్నాడు, కానీ విశ్వాసులు వాడిని కనుక రానిస్తే నిన్ను పంపిస్తామన్నారు. ఇక నేను 8 నెలలు అజ్ఞాతంగా ప్రార్థన చేశాను దేవుడికి మందిరంకి వెళ్ళాలని. ఎట్టకొట్ట ఒక చిన్న మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను ఒక పిల్ల ద్వారా. ఆ పాస్టర్ గారు నాకు బాప్తిసం ఇచ్చాడు. మా అమ్మకి చెప్పాము, నేను బాప్తిసం తీసుకున్నానండి. మా అమ్మ అంది, బాప్తిసం అంటే ఏమిట్రా అంది, నీళ్ళలో ముంచి లేపారని చెప్పాను. స్నానం చేసి వచ్చావా అంది, స్నానం కాదు అది, ఇప్పుడు నేను చచ్చిపోయిన నన్ను కాలు పెట్టకూడదు, నువ్వు పెట్టలు పెట్టి మట్టిలో పెట్టాలని. వాళ్ళు తనకి ఇచ్చేయి అంది, అది ఇస్తే పోయేది కాదని చెప్పాను. అంటే రేపు నుంచి పనికి బాగున్నారు, నేను భూత వైద్యం చేసి తాయెత్తులు కడతాం, సోదలు చెప్పటం, నీ చేతులు చూస్తాం తెలుసు, కానీ మాకు పని చేయడం తెలియదు. పనికి పోయేసరికి చలి జ్వరం వచ్చింది. వాళ్ళు అన్నారు, నీ దేవుడు నమ్ముకో, నేను కట్టాలి వచ్చింది, నీకు ఆ దేవుడు నమ్ముకపోతే ఇన్ని బాధలు రావు కదా, 100 రూపాయల కోసం పొద్దుబూకులు పని చేయాలా, ఒక్కళ్ళు వచ్చిన చాలు ఒక్క తాయితం 100 రూపాయలు అమ్ముతావు కదరా అన్నారు. నేను సామనన్న చేస్తానేమో కానీ ఏసైన మాత్రం వదిలిపెట్టను అన్నాను. హల్లెలూయా. తరువాత మా అమ్మకు ఒక వ్యాధి వచ్చింది, ఎక్కడ చూపించినా తగ్గట్లేదు, చివరిలోకి వచ్చామండి. మా వాళ్ళకి ఒక అనుమానం వచ్చింది, కొంప తీసేమన్నా పట్టిందా దెయ్యం అని. ఇప్పుడు నేను మానేశాను కదా, అందుకని వేరే ఆమెను తీసుకొచ్చి మా ఇంట్లో సోది పెట్టించారు. నేను గోడకు అనుకొని వింటున్నాను, ఏంటి అసలు మా అమ్మకు బాగుండట్లేదని. నేను ఇంట్లో ఉన్నాను కదండి, ఎడిపోయాను, నేను కూడా సోదులు పడిన ఉండే కానీ మరి సోదులు మానేశాను కదా, అందుకని అలా కూర్చొని ఆలకిస్తున్నాను. వాళ్ళు అడుగుతున్నారు, ఇది పైనుంచి వచ్చిందా, వంట పుట్టి వచ్చిందా, ఒంటి రోగాన్ని బట్టి వచ్చిందని అడుగుతున్నారు. అడుగుతుంటే ఆ సోద ఆమె ఏం చెప్తుందో తెలుసా, ఏమని చెప్పనయ్యా, బొట్లేని దేవుడు మీ కొంపలోన చేరి 30 తిప్పలు పెడుతున్నాడయ్యా. ఏందేంది తల్లే మాట మంది తెలవనోళ్ళం, బొట్లేని దేవుడా, ఎవరని చెప్పు, ఆయనకు ఊరు పేరు లేదా ఏందని అడిగారు. ఆ పేరునైనను గాని ఆ నామమునైనను గాని ఉచ్చరింపడానికి మాకు శక్తి చాలదయ్యా. హల్లెలూయా. ఆ సోదులో ఉన్న దేవుళ్ళు దేవతలు దెయ్యాలు భూతాలు పిశాసులు రాక్షసులకు ఒక్క దానికి ధైర్యం చాలతల్లా, యేసు అని నోరు తెరిచి చెప్పడానికి. సోదం ఆపేసి అంది, ఈలక శాత కాలేదు కానీ యేసు ప్రభు పట్టాడని నిన్ను అంద మా అమ్మని. మా అమ్మ దెబ్బ కింద పడిపోయింది, యేసు ప్రభు పట్టాడా. నేను అన్నాను, ఎక్కడా అనలేదు నేను చరిత్రలో, దెయ్యాలు దేవుళ్ళు మనసు వచ్చిన మనుషులు పడతాం తెలుసు, కానీ యేసు ప్రభు పెట్టేదేంది అసలు, ఇంకెన్నేమో. దేని స్తోత్రం. మా నాన్న అన్నాడు, నీ వ్యవహారం ఇక్కడ కాదు, ఇంకోసారి తేలుతావు. నెల్లూరు పోయి చూపించుకుంటే ఒక మహాపట్టణంలో ఉన్నాడంట దేవుడు, ఆ దేవుడిని పిలవండి అయ్యా అంటే ఆయన పిలిస్తే వచ్చే దేవుడు యేసు ప్రభు. ఏనాడుగోడు సోదుల్లోకి రాడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ సోదులో ఉన్న వాళ్ళని ఆయన దగ్గరికి వెళ్ళమంటే ఆయన దగ్గరికి వెళ్ళే అర్హత ఒక్కళ్ళకు కూడా లేదంట. మా ఇంటికి వచ్చి మా నాన్న అన్నాడు, ఆయన సోదులోకి రాడంటే ఈ సోదులో వాళ్ళు ఆయన దగ్గరికి పోడంటే ఇట్లాంటి అట్టగోలు దేవుడిని ఎట్ట నమ్ముకున్నవారు నువ్వు అని అడిగాడు. కళ్ళు బాతి అన్న, కళ్ళు కాదు మేము కూడా పోయేటట్టున్నాం అన్నాడు. మా అమ్మ వచ్చి నేను చచ్చిపోవటం నీకు ఇష్టమే, అమ్మ నువ్వు చచ్చిపోవటం నాకు ఇష్టమని కదా, ప్రార్థన చేయి నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. మా అమ్మ ప్రార్థన చేస్తే దేవుడు దర్శనాన్ని చూసిందండి.
ఒక స్వరం అమ్మతో మాట్లాడిందంట, నా బిడ్డను ఎందుకు బాధ పెడుతున్నావు, అందుకే నేను నిన్ను బాధ పెట్టాను. అప్పుడు మా అమ్మ అంటది నన్ను, ఏ ఉర్ర అయినా నిన్ను పట్టుకొని నా బిడ్డ అంటాడు, నేను కదా అసలు తల్లిని అంది. ఆమెకు అసలే తెలీదు. నేను అన్నాను, నీకన్నా నాకు ఆయనే తల్లి అన్నాను, ఎట్టవుతాడు అంది. అంటే నువ్వు నన్ను కన్నావు కానీ తన ప్రాణం పెట్టి నన్ను కొన్నాడని చెప్పాను. హల్లెలూయా. అరే నీ భాష నాకు అర్థం కావట్లేదు కానీ ఏమో నాకు రోగం తగ్గే మార్గం చెప్పరా అంది. రోగం తగ్గాల్సిన అవసరం ఏం లేదు, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు క్షమించమని అడుగు, దేవుడు నీకు తగ్గిస్తాడని. మా తల్లి ప్రార్థన ఆమెని స్వస్థపరిచిందండి. మా అమ్మ బాప్తీసం పొంది దేవుడిని నమ్ముకుంది. మా నాన్న అన్నాడు, అందుకేరా మీ మతం వాళ్ళని కొట్టేది, బజార్కు ఒకడు ఉంటే సార్, ఊరికి నలుగురు ఉంటే సార్, మొత్తానికి కుప్పేయుళ్ళు. నేను అన్నాను, నువ్వు తిట్టి తిట్టి నువ్వే దేవుడిని నమ్ముకుంటావు అన్నాను. కానీ దేవుడి చిత్తం అలాగే జరిగింది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఈరోజు 100 మంది మా కులంలో బాప్తీసాలు పొందారండి. నేను ఐపీసీలో ట్రైనింగ్ చేసి మరి పల్నాడు ప్రాంతంలో సేవకుడుగా నేను స్థిరపడ్డానండి. ఈరోజు అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక ప్రదేశాల్లో ఎందుకు పనికిరాని నన్ను తన సాక్షిగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు.

పక్షి జాతుల్లో పిచ్చులేనిది పావురం. నిష్కలంకమునకు అది చూచెన. 10,000 మంది పురుషులలో అతిశ్రేష్ఠుడు నా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు.

స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనము.

కన్నీరే కానరాని, కనికరమే కలకాలమైనా ఆ పరలోకమే మన దేశమైతే మనం ధన్యులమే.

సంగమా, విలువే లేని మన జీవితాలకు యేసు విలువ తీసుకొచ్చాడు. ఆరిపోయిన దీపాలుగా మన జీవితాలు ఉండగా వెలుగు తానై మన జీవితంలో ఉదయించాడు. ఇంకేం కావాలి నీ జీవితంలో? కలిసి స్తుతిస్తావా? కలిసి ఆరాధిస్తావా? నీ జీవితంలో పాపాల నుంచి విడిపించినవాడు, నీకు నీతిగా నిలబడినవాడు, ఇక నాతో కలిసి పాడతావా?

ఎందరో నిన్ను మర్చిపోయి ఉన్నారేమో, నీ స్నేహితుని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. యేసు ప్రేమ నీ పట్ల ఎన్నడు మారదు. ఎన్ని యుగాలైనప్పటికీ మారని ప్రేమ, ఈ ప్రేమకు సమస్తము సాధ్యమే.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 12-13 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ఎఫ్రాయిమీలకు గిద్యోనుతో జరిగిన గొడవ మరలా యెఫ్తాతో కూడా జరిగింది. తమను యుద్ధానికి పిలువనందుకు యెఫ్తా ఇంటిని అగ్నితో కాల్చివేస్తామని చెప్పారు. పిలిచినప్పుడు రాలేదు, కానీ విజయం సాధించిన తర్వాత తమకు ఘనత దక్కలేదనే అక్కసుతో ఇప్పుడు మాట్లాడుతున్నారు. అహంకారం తగాదాలకు మూలం. వ్యక్తుల సంతోషకరమైన జీవితం శాంతియుతమైన సమాజానికి దారితీస్తుంది. ప్రశాంతంగా జీవించడం, మన చుట్టూ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉండడం, స్పష్టమైన మనస్సాక్షిని కలిగి ఉండడం, అన్నిటికంటే అది లేకుండా మనము జీవించి ఉన్నంతవరకు మన రక్షకుడైన దేవునితో సహవాసాన్ని ఆస్వాదించడం, ఇతరులతో సమాధానం కలిగి ఉండడం మన లక్షణమై ఉండాలి. న్యాయాధిపతుల అనే పుస్తకంలో మొత్తం 12 మంది న్యాయాధిపతులు ఉన్నారు. సంసోను చివరివాడు. అతని గురించిన కథ విషయాలు ఈ పాఠంలో చూపబడ్డాయి. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, నేడు మనం న్యాయాధిపతులు 12 అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో ఎఫ్రాయిమీయుల కలహం చెప్పబడింది. ఇబ్సాను, ఏలోను, అబ్దోను అనే న్యాయాధిపతులు మనకు పరిచయమవుతున్నారు. వివరాలు వినండి. ఎఫ్రాయిమీయులు యెఫ్తాతో వివాదం పెట్టుకున్నారు. అన్నారు, నీవు యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మను ఎందుకు పిలవలేదు? నీవు కాపురమున్న ఇంటిని అగ్నిచే కాల్చివేస్తాము. యెఫ్తా అన్నాడు, నేను పిలిచాను గాని మీరు రాలేదు. అందుకని నా ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకుని అమోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళాను. యెహోవా వారిని నా చేతికి అప్పగించాడు. ఇప్పుడు మీరు నాతో పోట్లాడడానికి వచ్చారా? ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో కూడా ఇలాగే వివాదం పెట్టుకున్నారు. మిద్యానీయులతో యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు ఎఫ్రాయిమీయులు సహకరించకపోగా వివాదం పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. ఎఫ్రాయిమీయులకు ఈర్ష్య, అసూయ ఎక్కువ. రానురాను రాజ్యం రెండుగా విభజించబడినప్పుడు, ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యం ఏర్పడినప్పుడు తిరుగుబాటుదారులు ఎఫ్రాయిమీయులే. దీనికంతటికీ కారణం ఎఫ్రాయిమీయుల నీచ బుద్ధి. ఈరోజున కూడా సంఘాలలో అసూయ ఒకరి పట్ల ఒకరికి ఎక్కువగా ఉన్నట్లు కనపడుతోంది. అందుకే పౌలు ఫిలిప్పీ 2:3 హెచ్చరిక చేస్తూ అన్నాడు, కక్షచేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయ మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచాలి. కుళ్ళు, అసూయ, మత్సరం, ఈర్ష్య విశ్వాసులకు తగని లక్షణాలు. ఇలాంటివారు ఎదుటివారిని ఊరికే విమర్శిస్తూ ఉంటారు. యెఫ్తా అట్టి పరిస్థితులలో జాగ్రత్తగా ఉన్నాడు. ఎఫ్రాయిమీయులు అతని ఇల్లు తగలబెడదామని వచ్చారు. అప్పుడు యెఫ్తా గిలాదు వారినందరినీ పోగు చేసుకుని ఎఫ్రాయిమీయులతో యుద్ధం చేయగా గిలాదువారు ఎఫ్రాయిమీయులను జయించారు. ఏలయనగా వారన్నారు, ఎఫ్రాయిమీయులకు మనష్షీయులకు మధ్య గిలాదువారైన మీరు ఎఫ్రాయిమీయుల ఎదుట నిలువక పారిపోయినవారు. ఎఫ్రాయిమీయులతో యుద్ధం చేయడానికి గిలాదువారు యొర్దాను దాటే రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీయుల్లో ఎవడో అన్నాడు, నన్ను దాటనీయండి. గిలాదువారు అతణ్ణి అడిగారు, నీవు ఎఫ్రాయిమీయుడవా? అందుకతడు, నేను కాను అనిన ఎడల వారు అతణ్ణి చూచి షిబ్బోలెతు అనే శబ్దము పలకమన్నారు. అతడు అట్లు పలుకనేరక షిబ్బోలెతు అని పలుకగా వారు అతణ్ణి పట్టుకుని యొర్దాను రేవుల వద్ద అతణ్ణి చంపారు. గమనించండి, గిలాదీయులు ఎఫ్రాయిమీయులను ఓడించారు. యొర్దాను భాగాన్ని ఆక్రమించారు. ఎఫ్రాయిమీయులు ఇక తప్పించుకోలేకపోయారు. వారు ఉచ్చరించడానికి వీలుకాని ఒక మాటను కల్పించారు. అది సాంకేతిక పదం షిబ్బోలెతు. అందులో షీ అనే హల్లు ఎఫ్రాయిమీయుల భాషలో లేదు. ఈ మాట అన్నప్పుడు దాని ఉచ్చారణను బట్టి అతడెవరో పసికట్టగలరు. ఎఫ్రాయిమీయులు షిబ్బోలెతు అనలేరు. ఈ విధంగా వారిని వారి జాతిని గుర్తించగలిగారు. ఎఫ్రాయిమీయులలో 42,000 మంది పడిపోయారు. యెఫ్తా 6 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో ఒకదానియందు పాతిపెట్టబడ్డాడు. సోదరీ సోదరులారా, ఇశ్రాయేలీయుల మధ్య ఒక గోత్రానికి ఇంకొక గోత్రానికి అంతఃకలహాలు రావడం దురదృష్టకరం. ఎఫ్రాయిమీయులు గర్విష్ఠులు, ఎల్లప్పుడూ వివాదాలు పెట్టుకుంటారు. ఈ కలహం ఎంతో జననష్టానికి కారణమైంది. 8వ వచనం, యెఫ్తా తరువాత బేత్లెహేమువాడైన ఇబ్సాను ఇశ్రాయేలీయులకు అధిపతి అయ్యాడు. అతనికి 30 మంది కుమారులు, 30 మంది కుమార్తెలు కూడా ఉన్నారు. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరని వారికి ఇచ్చి, తన వంశమునకు చేరని 30 మంది కన్యలను తన కుమారులకు ఇచ్చి పెళ్లి చేశాడు. అతడు 7 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు. ఇబ్సాను చనిపోయి బెత్లహేములో పాతిపెట్టబడ్డాడు. ఇప్పుడు 3 న్యాయాధిపతులు వస్తున్నారు, ఇబ్సాను, ఏలోను, అబ్దోను. వీరు పేరుకు మాత్రమే న్యాయాధిపతులు. వీరు ఇశ్రాయేలు జాతికి చేసిన మేలు ఏమీ లేదు. 60 మంది పిల్లలను కన్నాడు ఇబ్సాను. అదే అతడు చేసిన ఘనకార్యం. ఇతడు బెత్లహేమువాడు. బెత్లహేము దక్షిణ దేశంలో యూదాగోత్రానికి చెందింది. 7 సంవత్సరాల పరిపాలనలో తన ఇంటికి కోడండ్లను అల్లుళ్లను సమకూర్చుకోవడంతోటే సమయమంతా గడిచిపోయింది. పరిపాలనా వ్యవహారాలు వీరు పట్టించుకున్నట్లు లేదు. కుటుంబ విషయాలు మాత్రం చూసుకుంటూ కాలం వెళ్లబుచ్చారు. కుటుంబం పనులు చూసుకోవచ్చు, అందులో తప్పేమీ లేదు. కాని ఇబ్సాను అంతకు మించి ఏమి చేశాడు? తన బాధ్యతలేవో అతడు గుర్తించినట్లు లేదు. కుటుంబంలో నీ పిల్లలను ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, వారిని పోషించు. కాని కేవలం నీవు అందుకేనా జీవించేది? నీ ధ్యేయమేమిటి? నీ గమ్యమేమిటి? దేవుని పనికి ఆటంకం కలిగించే పక్షంలో నీ కుటుంబ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవచ్చు. ముఖ్యమైనది ఏదో అది మొదట చేయాలి. ఇబ్సానులాంటి దైవసేవకులు కొందరున్నారు. ఎంతసేపటికి కుటుంబ అక్కరలను గూర్చే మాట్లాడతారు. ఏలోను అనే మరో న్యాయాధిపతి, ఇతడు జబూలూనీయుడు. అతడు 10 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు. అతడు చనిపోయి జబూలూను దేశమందలి అయ్యాలోనులో పాతిపెట్టబడ్డాడు. ఇతనికి కుటుంబం కూడా ఉన్నట్లు లేదు. 10 ఏండ్లు ఇతడు ఏమి చేస్తున్నట్లు? కడుపులోని చల్ల కదలకుండా ఉన్నచోటనే ఉండిపోయాడు. చివరికి చనిపోయాడు. అతని తరువాత పిరాతోనీయుడైన హెల్లేబు కుమారుడైన అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతి అయ్యాడు. అతనికి 40 మంది కుమారులు, 30 మంది మనుమలు ఉన్నారు. వారు 70 గాడిద పిల్లలను ఎక్కి తిరిగేవారు. అతడు 8 ఏండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉన్నాడు. అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీయుల మన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడ్డాడు. అబ్దోను యాయీరులాంటివాడే. కొడుకులకు మనమలకు వాహనాలు కొనిపెట్టాడు. 70 గాడిదలు పట్టణమంతా తెగతిరుగుతున్నాయి. ఆ గాడిదలనెక్కినవారు న్యాయాధిపతిగారి పిల్లలు, కొడుకులు, మనమలు. ఇది అబ్దోను చేసిన నిర్వాకం. ఇబ్సాను, ఏలోను, అబ్దోను, వీరు చేసినది చెప్పుకోదగ్గది ఏమీ లేదు. ఇప్పుడు మనం 13వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు 7వసారి తమ దేవుడైన యెహోవా నుండి మరల తొలగిపోవటం జరిగింది. సంసోను అనే న్యాయాధిపతి కొంతవరకు వారికి విడుదల కలిగించాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల క్రింద అణగారిపోయారు.

వివరాలు వినండి. ఇశ్రాయేలీయులు మరల యహోవా దృష్టికి దోషులు కాగా, యహోవా 40 సంవత్సరాలు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాడు. పడమటి దిక్కున ఫిలిష్తీయులు బలంగా ఉన్నారు. ఆ కాలమున దాను వంశస్థుడు, జొరియా పట్టణస్థుడు అయిన మానోహ అనే ఒకడున్నాడు. అతని భార్య గొడ్రాలు. యహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలివి, నీకు కాన్పులు లేవుగదా, అయితే నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కాని మద్యమునే కాని త్రాగకుండా ఉండాలి. అపవిత్రమైన దేనిని తినకూడదు. నీవు గర్భవతివై కుమారుణ్ణి కంటావు, అతని తలమీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిష్తీయుల చేతి నుండి ఇశ్రాయేలీయులను రక్షించ మొదలు పెడతాడు. సంసోను పేరు తెలియని క్రైస్తవుడెవరూ ఉండరు. అతనికి ఎన్నో యోగ్యతలు, అర్హతలున్నాయి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాని అతడు చేజేతుల అన్నీ పోగొట్టుకున్నాడు. ఇతడే చిట్ట చివరి న్యాయాధిపతి. ఫిలిష్తీయుల చేతిలో

0: నుండి ఇశ్రాయేలీయులను కొంతవరకు విడిపించగలిగాడు. యెఫ్తా కాలంలో మొదలైన అంతఃకలహాలు రానురాను ఎక్కువ కాజొచ్చాయి. సంసోను న్యాయాధిపతిగా ఉన్నప్పుడు అతని బలానికి బలహీనతలకు గల రహస్యమేమిటో దేవుడు మనకు తేటగా చూపాడు. సంసోను అంతటి గొప్ప వ్యక్తి ఎవరూ లేరు. గొప్ప వ్యక్తి అయి ఉండి అవకాశాలను పోగొట్టుకుని జీవితాన్ని విషాదాంతం చేసుకున్న వ్యక్తి కూడా ఎవరూ ఉండరు. జొరియా అనే పట్టణముంది. ఈ పట్టణం దానుకు యూదాకు మధ్యన ఉంది. యెరూషలేముకు పడమటి దిక్కున ఉంది. మానోహ దంపతులకు పిల్లల్లేరు. సంసోను పుట్టుక దేవుని అద్భుతమే. ఇస్సాకు, యోసేపు, బెన్యామీను మొదలైన వారిలాగే ఇతడు అద్భుతంగా జన్మించాడు. సంసోను పుట్టకముందే దేవుడతణ్ణి ఏర్పరుచుకున్నాడు. అతడు ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయుల బారి నుండి విడిపించాలని దేవుని నిర్ణయం. దేవుని దూత కనబడి మానోహ భార్యకు చెప్పాడు, నీవు కొడుకును కంటావు, అతడు నాజీరు. సంఖ్యాకాండంలో నాజీరు అంటే ఎవరో తేటగా చెప్పబడింది. అతడు మద్యం తాగడు, ద్రాక్ష పండ్లు కూడా తినడు. ద్రాక్షరసం లౌకిక సంతోషానికి సంకేతం. నాజీరు సంతోషం దేవునియందే ఉండాలి. ఎఫెసి పత్రిక 5:18 దేవుడంటున్నాడు, మద్యముతో మత్తులై ఉండవద్దు, అందులో దుర్వ్యాపారమున్నది, ఆత్మపూర్ణులై ఉండండి. ఆనందం ఆత్మఫలం. గలతీపత్రిక 5:22 ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దీనికి విరుద్ధమైన నియమము ఏదీ లేదు. నాజీరు తలవెండ్రుకలు కత్తిరించుకోకూడదు. 1 కొరింథీ 11:14 పురుషుడు తలవెండ్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తెలుసుగదా. పొడుగాటి వెంట్రుకలు పురుషునికి అవమానం. అయితే నాజీరు తన దేవుని కోసం ఈ అవమానాన్ని భరించాలి. నాజీరు శవాన్ని ముట్టకూడదు. తన బంధువుల శవమైనా సరే ముట్టకూడదు. ముట్టితే అపవిత్రుడవుతాడు. లూకాసువార్త 14:26-27 ప్రభు అన్నాడు, ఎవడైననూ నా వద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రను, తన ప్రాణమును సైతం ద్వేషించకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఎవడైనను తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అనగా విశ్వాసి జీవితంలో యేసుక్రీస్తుకే ప్రాధాన్యముంది. ఆయనే మొదటివాడు, ఆయనకే ప్రథమ స్థానం. సంసోను నాజీరు. అతడు దైవజనుడు. బాల్యం నుండి అతడు నిష్టగా పెంచబడ్డాడు. అయితే అతడు దేవుడిచ్చిన పనిని, అప్పగించిన బాధ్యతను పూర్తిగా నిర్వర్తించలేకపోయాడు. ఈ 5:00 చూడండి, అతడు పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడై ఫిలిస్తీయుల చేతి నుండి ఇశ్రాయేలీయులను రక్షించమొదలుపెట్టుతాడు. దేవుడతనికి ఎంత ప్రాముఖ్యమిచ్చాడో చూచారా? విజయం అతని తలుపు తట్టింది. అతడు గొప్పగా ఆరంభించాడు, ముగించలేకపోయాడు. చాలామంది క్రైస్తవులు ఇదే స్థితిలో ఉన్నారు. ఆరంభిస్తారు, వీరు ఆరంభశూరులు మాత్రమే. గలతీపత్రిక 5:07 మీరు ఇంతవరకు బాగుగా పరిగెత్తుతున్నారు, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించాడు? చాలామంది బైబిలు చదవడం మొదలు పెడతారు, మధ్యలో ఆపేస్తారు. ప్రారంభం బాగానే ఉంటుంది, ముగింపు అపజయం. దేవుడప్పగించిన పనిని ముగించకపోతే అది దేవునికి మహిమ కలిగించదు సరిగదా. అన్యుల మధ్య అవహేళనకు కారణమవుతుంది. ఆ స్త్రీ తన పెనిమిటికి చెప్పింది, దైవజనుడొకడు నాకు చెప్పాడు, అతని పేరు నాకు చెప్పలేదు, నాకు బిడ్డ పుడతాడని అన్నాడు. అతడు జీవితాంతం వరకు నాజీరుగా ఉంటాడట. అప్పుడు మానోహ తన భార్యతో కలిసి మరొకసారి దేవుని దర్శనం చేసుకున్నాడు. దేవుడు తాను చెప్పిన మాటను ధృవపరిచాడు. మానోహ అర్పణము సిద్ధం చేస్తాను అన్నప్పుడు యెహోవా దూత ఒప్పుకోలేదు. నీ పేరేమిటని మానోహ అడిగితే అది చెప్పశక్యము కానిది అన్నాడు. మానోహ అతని భార్య నైవేద్యముగా ఒక మేకపిల్లను రాతిమీద యెహోవాకు అర్పించారు. జ్వాలలు బలిపీఠము నుండి ఆకాశమునకు లేస్తూ ఉంటే యెహోవా దూత బలిపీఠమందున్న ఆ జ్వాలల్లో పరమునకు ఆరోహణమయ్యాడు. ఆ తరువాత యెహోవా దూత మరల మానోహకు అతని భార్యకు ఇంకా ప్రత్యక్షం కాలేదు. ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకుని, మనం దేవుణ్ణి చూచాము గనుక మనం నిశ్చయముగా చనిపోతాము అని తన భార్యతో అన్నాడు. అతని భార్య అన్నది, యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహనబలిని నైవేద్యమును మన చేత అంగీకరించడుగదా. ఈ సంగతులన్నిటినీ ఆయన మనకు చూపించాడు, వినిపించాడు. ఆ తరువాత ఆ స్త్రీ కుమారుణ్ణి కని అతనికి సంసోను అనే పేరు పెట్టింది. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతణ్ణి ఆశీర్వదించాడు. యెహోవా ఆత్మ మహనిదానులో సంసోనును ప్రేరేపించడానికి మొదలుపెట్టాడు. గమనించారా, సంసోను విజయ రహస్యమిదే. అతని బలం కేవలం బాహుబలం కాదు, ఆత్మబలం. అతని బలం అతని వీపులో లేదు. గాజా ద్వారాలను విరిచి వీపు మీద వేసుకుని వెళ్ళాడనుకోండి, అది ఆత్మబలం. అతని బలం వెండ్రుకల్లో లేదు. వాటిని క్షౌరం చేసినప్పుడు అతడు బలహీనుడు అయ్యాడనుకోండి, అతనిది ఆత్మబలం. దేవుని ఆత్మ అతణ్ణి ప్రేరేపించినప్పుడే అతనికి ఎక్కడ లేని బలం వచ్చింది. అతని వెండ్రుకలు నాజీరు వ్రతానికి సూచన మాత్రమే. దేవుని ఆత్మ అతనిలో లేడుగనక బలహీనుడయ్యాడుగాని వెంట్రుకలు క్షౌరము చేసినందుకు కాదు. సోదరీ సోదరులారా, సంసోను బలాఢ్యుడు నిజమే, కండలు తిరిగిన యోధుడు. అయితే సంసోను బలము భౌతికమైనది కాదు. అందుకే పౌలు తిమోతికి రాస్తూ అన్నాడు, క్రీస్తునందున్న కృపచేత బలవంతుడవు కావాలి. సంసోను అనే మాటకు అర్థం చిన్న సూర్యుడు. పొడవైన వెండ్రుకలున్నాయి. స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. మహాబలవంతుడు, చివరికి ఎంతో బలహీనుడయ్యాడు. ఆత్మ బలపరచినప్పుడు బలవంతుడు, ఆత్మ అతణ్ణి విడిచినప్పుడు బలహీనుడు. సోదరీ సోదరులారా, బలహీనులను దేవుడు వాడుకుంటాడు. దేవుడు వాడుకోని బలవంతులు బలహీనులే. సంసోను జీవితంలో జరిగిన గొప్ప కార్యాలు దేవుడు చేసినవే. అతనికి కలిగిన వ్యక్తిగత అపజయాలు స్వయంకృతాపరాధాలు. వచ్చే పాఠంలో సంసోను జీవితంలోని మరికొన్ని విశేషాలను పరిశీలిద్దాము. ముగింపులో సంసోనును గురించి ఒక్క మాట చెప్పాలి. దేవుడిచ్చిన తలాంతులను దుర్వినియోగపరిచే నేటి విశ్వాసులకు సంసోను జీవితం గొప్ప హెచ్చరిక. ప్రియమైన సోదరి సోదరుడా, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? అప్పుడే నీవు ఆధ్యాత్మికంగా బలవంతుడవు. దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.
1: గిద్యోను మిద్యానీయులతో యుద్ధానికి వెళ్ళినప్పుడు గిద్యోనుతో ఎవరు వివాదం పెట్టుకున్నారు? ఒకటి ఎఫ్రామీయులు, రెండు బెన్యామీనీయులు, మూడు లేవీయులు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశంలో సంసోను గురించిన కథలో ఇస్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఎప్పుడూ యెహోవా అని సంబోధించలేదని చూడగలం. వారు ఆయనను నిబంధన దేవునిగా పరిగణించలేదు. ఇస్రాయేలు ప్రజలు దేవునికి దూరమయ్యారు. వారు ఫిలిస్తీన్లతో పోరాడడం మానేశారు. వారు దేవునికి చెడు ప్రపంచానికి మధ్య తేడాను చూడలేకపోయారు. అయినప్పటికీ దేవుడు తన ప్రణాళికలను కొనసాగించాడు. సంసోను అనే వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. అతడు స్వార్థపూరిత చర్యలను కూడా తన స్వంత ప్రయోజనాల కోసం ఉపయోగించాడు. సంసోను దేవునితో కలిసి పనిచేసిన గొప్ప నైపుణ్యాలు కలిగిన నాయకుడు కాదు. నైపుణ్యం లేని వారిని దేవుడు ఎలా ఉపయోగించగలడు అనేదానికి అతడు ఒక ఉదాహరణ. అతడు ఖచ్చితంగా కొన్ని సహజ విషయాలను తిరస్కరించాలి, అంటే వాటన్నిటినీ అతడు నిరాకరించవలసి వచ్చింది. దేవుని విషయంలో అతడు ఎంత నిక్కచ్చిగా ఉన్నాడో ఇది చూపుతుంది. సంసోను తల్లి వాగ్దానంలో కొన్ని విషయాలను పాటించవలసి వచ్చింది. దేవుడు అనుమతించనిదేది కూడా ఆమె తినలేదు, త్రాగలేదు. తన జుట్టును ఎవరు కత్తిరించుకోకూడదనే నియమాన్ని మాత్రమే సంసోను పాటించాడు. అతడు ఇతర నిబంధనలను పాటించలేదు. ఏది ఏమైనప్పటికీ ఇస్రాయేలు ప్రజల జీవితం మన జీవితాలకు గొప్ప హెచ్చరికగా ఉంటున్నది. కాబట్టి ఈ సత్యాలను మనము అన్వయించుకొని జాగ్రత్త పడులాగున దేవుడు మనకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహిమగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా మనము యెహోషువ గ్రంథము 11-12 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 11వ అధ్యాయంలో ఉత్తరాదిన ఇస్రాయేలులకు గొప్ప విజయము కలిగినట్లుగా చూస్తాం. యెహోషువ యొక్క నాయకత్వానికి దేవుని మరియు ప్రజల గుర్తింపు లభించినట్లుగా చూస్తాం. ఇస్రాయేలు సైన్యము తన దారిలో ఉందని హాసోరు రాజు యాబీను తెలుసుకున్నప్పుడు అతడు చుట్టుపక్కలనున్న రాజ్యాల రాజులను సంప్రదించాడు. ఆ రాజులు వారి మనుషులు ఇస్రాయేలుకు వ్యతిరేకంగా పోరాడడానికి చేతులు కలిపారు. యెహోషువ గెలవబోతున్నాడు గనుక ధైర్యంగా ఉండమని దేవుడు అతనికి చెప్పాడు. యెహోషువ అన్ని రాజ నగరాలను వాటి రాజులను జయించాడు. వాళ్ళందరినీ కత్తితో చంపించాడు. ఇక 12వ అధ్యాయంలో ఇస్రాయేలీలు జయించిన రాజులందరినీ, అలాగే వారు స్వాధీనం చేసుకున్న యోర్దానుకు తూర్పున ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు హెర్మోను పర్వతం వరకు మొత్తము తూర్పు ప్రాంతాలను యెహోషువ ఒక జాబితాగా చేశాడు. ఈ అధ్యాయం అనేక పేర్లతో నిండి ఉన్నది. దేవుని వాగ్దానము ఎంతైనా నమ్మదగింది. యెహోషువ చేయుచున్న యుద్ధము పవిత్రమైనది, ఎందుకంటే ఇది దేవుడు చేయుచున్న యుద్ధం, అనగా దేవుని సంకల్పం పవిత్రమైనది. యుద్ధము యెహోవాదే. ఇక సందేశాన్ని వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం యెహోషువ గ్రంథం 11-12 అధ్యాయాలు వినబోతున్నాము. మొదటి 6 వచనాలు: ఉత్తరాదిన ఇస్రాయేలీయులకు అఖండ విజయం, యెహోషువ నాయకత్వానికి దేవుని గుర్తింపు, ప్రజల గుర్తింపు లభించింది. యాబీను అనేవాడు హాసోరు రాజు, అతడు చుట్టుప్రక్కల రాజ్యాలకు వర్తమానం పంపాడు. జరిగిన వాటిని గూర్చి తాను విన్నదంతా వారికి తెలియజేశాడు. చుట్టుప్రక్కల రాజ్యాలు ఏవనగా మాదోను, షిమ్రోను, అక్షాపు, మన్యదేశం, అరాబా, షఫేలా, దోరు రాజులు, యోబాబు మొదలైనవారు. తూర్పు పడమటి దిక్కులయందలి కనానీయులకు, అమోరీయులకు, హిత్తీయులకు, పెరిజీయులకు, మన్యంలో ఉన్న యబూసీయులకు, హెర్మోను దిగువన ఉన్న హివ్వీయులకు అనగా గిబియోనీయులకు కబురు పంపాడు. వారి సైన్యం సముద్ర తీరమందలి ఇసుక రేణువులంత విస్తారముగా ఉన్నది. సైనికులనందరినీ సమకూర్చుకొని వచ్చారు. విస్తారమైన గుర్రాలతో, రథాలతో బయలుదేరారు. ఆ రాజులందరూ కూడుకొని ఇస్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మేరోము నీళ్ల వద్దకు వచ్చి దిగారు. యెహోవా యెహోషువతో అన్నాడు, వారికి భయపడవద్దు, రేపు ఈ వేళకు ఇస్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగిస్తాను. నీవు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథాలను అగ్నిచేత కాలుస్తావు. శ్రోతలు వింటున్నారా? దేవుని వాగ్దానం ఎంతైనా నమ్మదగినది. యెహోషువ చేస్తున్న యుద్ధం పవిత్రమైనది. యుద్ధము ఎలా పవిత్రమైనది అవుతుంది అంటారా? దానికి ఒకటే జవాబు: ఇది దేవుడు చేస్తున్న యుద్ధం. దేవుని సంకల్పం పవిత్రమైనది, అందుచేత దేవుని యుద్ధం కూడా పవిత్రమైనదే. పాత నిబంధనలోని యుద్ధాలు దేవుడు జరిగించినవే, యుద్ధం యెహోవాదే. మా శ్రోతలు గ్రహించాలి, దేవుడే స్వయంగా తన ప్రజలైన ఇస్రాయేలుకు ఆజ్ఞాపించాడు, కనాను దేశములోని 7 అన్యజాతులను మీరు నిర్మూలం చెయ్యాలి అన్నాడు. కనాను దేశమంతటినీ దేవుడు ఇస్రాయేలుకు వాగ్దానం చేశాడు. యెహోషువకు ముందే 400 సంవత్సరాల కిందటనే వాగ్దానం చేయబడింది. అబ్రహామును పిలిచాడు, అతని ద్వారా ఇస్రాయేలు జాతి ఆవిర్భవించింది. దేవుడు అబ్రహాముతో చేసుకున్న నిబంధన తిరిగి తిరిగి పునరుద్ఘాటించబడింది. కనానీయ ప్రజలను తొలగించాలి, ఆ దేశాన్ని ఇస్రాయేలీయులు స్వాధీనం చేసుకోవాలి. కనానీయుల అవినీతి, వారి భ్రష్ట జీవితం దేవుని తీర్పునకు గురి అయ్యాయి. దేవుడు ఇస్రాయేలును తన సాధనంగా వాడుకున్నాడు. కనాను దేశం పలు రకాల పాపాలకు పుట్టినిల్లు. అక్కడ ఉన్న దేవస్థానంలో ఎన్నో అవినీతి కార్యాలు జరిగాయి. నరబలులు అర్పించారు. అందుకే దేవుని ఉగ్రత వారిపైకి వచ్చింది. కనానీయ దేవతల్లో బయలుదేవత ముఖ్యమైనది. బయలు భార్య అనాతు చిన్న పిల్లలను కూడా దేవతలకు బలి ఇచ్చారు. కనాను మరి ఒక సొదొమ గొమొర్రాలాగా అయిపోయింది. దేవుడు ఎంతో కనిపెట్టాడు. వారు దేవుని వైపు తిరగలేదు. సొదొమ గొమొర్రాలను దేవుడు అగ్నిగంధకాలతో దహించి వేశాడు. కనాను విషయం అలా కాదు. యెహోషువా అనే సేనాపతి దేవుని సహాయంతో ఆ జాతులను నిర్మూలం చేశాడు. తిరిగి ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు దేవుడు వారిని కూడా శిక్షించాడు. అన్యజాతులు ఇశ్రాయేలును చెరగొనిపోయారు. ఇశ్రాయేలు కనానులోని ఇతర జాతుల చేత ప్రభావితులవుతూ వచ్చారు. విగ్రహారాధన సంస్కృతి అంటువ్యాధిలాగా సోకింది. అందుకే కనానీయులను హతమార్చవలసిందని దేవుని ఆజ్ఞ. కనాను భూమిని శుద్ధి చేయాలని దేవుడు చెబితే ఆ కల్మషాన్ని వీరు కొంత అంటించుకున్నారు. యెహోషువా చేసిన యుద్ధాలు జాతిపరమైనవి కావు. అది వెలుగుకు చీకటికి మధ్య జరిగిన యుద్ధం. దేవుని ప్రజలకు, దేవుణ్ణి ఎదిరించిన ప్రజలకు మధ్య జరిగిన యుద్ధం. నోవహు దినాలలో వచ్చిన జలప్రళయంలో నోవహు కుటుంబం క్షేమంగా ఉంది. అలాగే సొదొమ గొమొర్రాలు భస్మీపటలమైపోయినప్పుడు కొందరు నీతిమంతులు తప్పించుకున్నారు. యెహోషువా గ్రంథంలో యెరికో నాశనమైనప్పుడు రాహాబు అనే వేశ్య, ఆమె కుటుంబము రక్షించబడ్డారు. సోదరీ సోదరులారా, గ్రహించారా? పాత నిబంధనలో దేవుడు ఒకే ఒక జాతిని ప్రత్యేకించుకున్నాడు. అది దేవుని కృపా సంకల్పం. అదే జాతిలో నుండి మెస్సీయా వచ్చాడు. కనాను భూమి ఇశ్రాయేలుకు వాగ్దత్త భూమి. యేసు ప్రభు యొక్క ప్రథమ శిష్యులు ఆ దేశంలోనే నివసించారు. అయితే ప్రభు యొక్క అంత్య సందేశం, భూదిగంతాల వరకు వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, ప్రపంచాన్ని ప్రేమతో జయించండి, అన్ని జాతులకు, కులాలకు, మతాలకు ప్రేమ సువార్త ప్రకటించండి, వారిని దేవుని కోసమై గెలవండి. ప్రియశ్రోతలు వింటున్నారా? యెహోషువా చేసిన యుద్ధాలు యేసుక్రీస్తు వైపునకే చూపుతున్నాయి. యేసుక్రీస్తు తన ప్రజలను ఆధ్యాత్మిక యుద్ధంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు. ఇప్పుడు యెహోషువా 11:7 నుండి, యెహోషువా అతనితో కూడా ఉన్న యోధులందరూ మేరోము నీళ్ల వద్దకు వారి మీదకు వచ్చి పడ్డారు. యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారినప్పగించాడు. వీరు వారిని హతం చేశారు. మిస్పే లోయ వరకు వారిని తరిమి నిశ్శేషముగా చంపారు. యెహోవా చెప్పినట్లే అతడు చేశాడు. వారి గుర్రముల గుదికాలి నరములను తెగకోసి వారి రథాలను అగ్నితో కాల్చివేశాడు. హసోరు రాజ్యం ప్రధానమైనది. ఆ రాజును యెహోషువా ఖడ్గంతో హతమార్చాడు. ఎవ్వరూ తప్పించుకోలేకపోయారు. హాసోరును అగ్నితో కాల్చివేశాడు. ఆ రాజులందరినీ హతం చేశాడు. వారి పట్టణాలను పట్టుకొని కొల్లబెట్టాడు. యెహోషువా మోషే పద్ధతినే అనుసరించాడు. హాసోరు మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణాలను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. అక్కడి కొల్ల సొమ్మును, పశువులను దోచుకున్నారు. యెహోషువా ఎవరినీ విడువకుండా అందరినీ హతం చేశాడు. యెహోషువకు మోషే మంచి మాదిరి. యెహోషువా మోషే ద్వారా ఇవ్వబడిన ఆజ్ఞలన్నిటినీ పాటించాడు. హాలాకు కొండ నుండి మొదలుకొని ఇశ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులనందరినీ పట్టుకుని వారిని కొట్టి చంపాడు. ఆ రాజులందరితో బహుదినములు యుద్ధం చేశాడు. అయితే గిబియోను నివాసులైన హివ్వీయులు తమతో సంధి చేసుకున్నారు. మిగతా వారెవ్వరూ సంధి చేసుకుని ఉండలేదు. ఆ పట్టణములన్నిటినీ ఇశ్రాయేలీయులు యుద్ధంలో పట్టుకున్నారు. కనికరించక వారిని నాశనం చేసే నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసేటట్లు యెహోవా వారి హృదయాలను కఠినపరిచాడు. ఆ కాలమున యెహోషువా వచ్చి ఆ ప్రాంతంలోని అనాకీయులనందరినీ నాశనం చేశాడు. వారి పట్టణాలను నిర్మూలం చేశాడు. ఇశ్రాయేలీయుల దేశమున అనాకీయులలో ఎవ్వరూ మిగిలి ఉండలేదు. గాజాలో, గాతులో, అష్డోదులో మాత్రమే కొందరు మిగిలి ఉన్నారు. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువా దేశమంతటినీ పట్టుకున్నాడు. యెహోషువా వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించాడు. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉంది. ఈ అధ్యాయంలో మనము ఒక విశేషాన్ని గుర్తించగలం. ఉత్తరాది, దక్షిణాది అని రెండు విభాగాలు చేసి యెహోషువా దండయాత్ర కొనసాగించాడు. యెహోషువా యుద్ధనీతి ప్రశంసించదగినదే. ఇప్పుడు 12వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో యెహోషువా జయించిన రాజుల సంఖ్య 31. ఈ అధ్యాయమంతా పేర్లే. దేవుడు ఇలాంటి వివరాలు రాసిపెట్టి ఉంచాడంటే బైబిలు యొక్క చారిత్రక వాస్తవానికి ఇది ప్రబలమైన రుజువు. దేవుడు మన జీవితంలోని చిన్న చిన్న విషయాలను కూడా శ్రద్ధగా గమనిస్తున్నాడని దీనివలన మనం గ్రహించగలం. దేవుని వాక్యంలో ఒక పొల్లుగాని సున్నాగాని నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. పరలోకంలో గ్రంథాలుంటాయి. ముఖ్యంగా రెండు గ్రంథాలు. ఒకటి క్రియల గ్రంథం, రెండు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం. యేసుక్రీస్తును నీ స్వంత రక్షకుడుగా ఎప్పుడు అంగీకరిస్తావో అప్పుడే నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథమందు రాయబడుతుంది. నీ స్వప్రయత్నంతో నీ పేరును అందులో రాయించుకుందామంటే కుదరదు. ఆ జీవగ్రంథంలో ఎవరి పేరు ఉన్నదో వారే క్రీస్తునందు నిత్య జీవము పొందినవారు.

0: ఇక క్రియల గ్రంథం. ఇందులో నీవు చేసిన ప్రతి పని రాయబడి ఉంటుంది. ఎంత స్వల్పమైన పనైనా, ఎంత గొప్ప పనైనా, అన్నీ అందులో రాయబడి ఉంటాయి. దేవుని బిడ్డలకు గిన్నెడు మంచినీళ్ళిచ్చినా అది కూడా అందులో రాయబడి ఉంటుంది. ఈ అధ్యాయంలో ఇన్ని పేర్లున్నాయి కదా, ఈ పేర్లు ఏమిటో మనకు తెలియదు, కాని దేవునికి తెలుసు. అదే ఇందులోని రహస్యం. ఈ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తెస్తాము. ఇంతమంది రాజులు యెహోషువకు లొంగిపోయారు. యెహోషువా 12:1 ఇశ్రాయేలీయులు యొర్దానుకు తూర్పుగా అవతల ఉన్న అర్నోను లోయ మొదలుకొని హెర్మోను కొండ వరకు తూర్పునందలి మైదానమంతటిలో హతం చేసి వారి దేశాలను స్వాధీనపరుచుకొనిన రాజులు ఎవరనగా 24 ఆ రాజులందరి సంఖ్య 31. సీహోను, ఓగు, ఎరికోరాజు, హాయిరాజు, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషురాజు, గెజరు రాజు, దెబీరు, గెదెరు, హోర్మా, అరాదు, లిబ్నా, అదుల్లాము, మఖేదా, బేతేలు, తప్పూయా, హెపెరు, అఫెరు, లషారోను, మాదోను, హాసోరు, షిమ్రోన్ మెరోను, లక్షాపు, తానాకు, మెగిద్దో, ఖెదెషు, కర్మెలు, యొక్నయాము, ఓరు, గోయీయా, తిర్సా. ఇవి స్థలాల పేర్లు. వీటిని పరిపాలించిన రాజులు యెహోషువా చేతిలో ఓడిపోయారు. సోదరీ సోదరులారా, 11 యాబీను అనే రాజు పేరు చెప్పబడింది. ఇతడు మంచి పలుకుబడిగల రాజు. యాబీను యెహోషువాకు ప్రత్యర్థి, అయినా అతడు ఘోరంగా పరాజితుడయ్యాడు. ద్వితీయోపదేశకాండం 6:10-12 మోషే స్పష్టంగా చెప్పాడు, నీ దేవుడైన యెహోవా తాను చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవి అయిన మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు తవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఆలివు తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఈజిప్టు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడు. హాసోరు పట్టణం దహించబడింది. ఆ పట్టణంలోని సంస్కృతి హేయమైనది. దానితో మిగతా రాజ్యాలన్నీ లొంగిపోయాయి. ఈ అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైన విషయమున్నది. దేవుడు మోషేకు చెప్పినదంతా మోషే యెహోషువాకు చెప్పాడు. యెహోషువా మోషే తనకు చెప్పినదంతా చేశాడు. ఈ సందర్భంలో మీకు 2 తిమోతి 2 పౌలు చెప్పిన మాట జ్ఞాపకం చేయగోరుతాము. నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడవుకా. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించు. దేవుడు పౌలుకు చెప్పాడు, పౌలు తిమోతికి చెప్పాడు, అదే తిమోతి తిరిగి మరి ఒకరికి చెప్పాలి. దైవసేవకులు తమకు ముందున్న సేవకులకు చెప్పింది చేసింది కొనసాగించాలి. ఏలియా తన దుప్పటి ఎలీషా మీద వేశాడు. దేవుడు యేసును పంపాడు. యేసు అపొస్తలులను పంపాడు. యెహోషువా దేవునికి చూపిన విధేయత ఎంతో ప్రశంసనీయమైనది. దేవునికి విధేయులైన వారికే పరిస్థితులు లోబడతాయి. దేవుని విధానమే మన విధానం. ఆయన చెప్పినట్లే చెయ్యాలి. ప్రియశ్రోతలారా, యెహోషువా జైత్రయాత్ర 7 కొనసాగింది. ఒక్కరోజులో జరగలేదు. అలాగే మన వ్యక్తిగత జీవితాలలో కూడా అనేక పాపాలు మనల్ని శోధించినప్పుడు వాటిని జయించడం అంత సులువేమీ కాదు. అయితే మనం దేవునితో ప్రయాణం చేస్తున్నాము. మన జీవితంలో క్రమేణా మార్పు వస్తుంది, వచ్చి తీరుతుంది. అసహనం మనకు మంచిది కాదు. నిరీక్షణతో ముందడుగు వెయ్యాలి. దేవుడు మనల్ను విడువడు, ఎడబాయడు. ఆయన మనతో మనలో ఉన్నాడు, ఉంటాడు. యెహోషువా 11:21 మన్యదేశం హెబ్రోను, దెబీరు, అనాబు, యూదామన్యములు అని చెప్పబడ్డాయి. ఇక్కడ అనాకీయులున్నారు. మోషే కాలంలో వేగుల వారిని పంపినప్పుడు వారు తెచ్చిన నివేదిక వీరిని గురించే. వీరు రాక్షసులు, అనాకీయులు. సంఖ్యాకాండం 13-14 అధ్యాయాలలో 10 మంది వేగులవారు తెచ్చిన నివేదిక ఉన్నది. వారన్నారు, ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు. వారి పట్టణములు ప్రాకారములు గలవి. అవి మిక్కిలి గొప్పవి. అక్కడ అనాకీయులను చూచాము. యెహోషువా వారిని హతం చేశాడు. వాగ్దత్త భూమిని స్వాధీనపరుచుకొన్న యెహోషువా అభినందనీయుడు. ప్రియశ్రోతలారా, ఈ 2 అధ్యాయాలలో ఎన్నో స్థలాలు, ఎందరో వ్యక్తులు ఉన్నట్లు చూచాము. శత్రురాజులందరూ కూటమిగా ఏర్పడినప్పుడు వారి కాల్బలం 300,000, ఆశ్వికులు 10,000 మంది, రథాలు 20,000, మొత్తం గుర్రాలు 30,000. ఇంత గొప్ప సైన్యాన్ని ఇశ్రాయేలు ఎదుర్కొన్నారు. వీరికి కాల్బలం మాత్రమే ఉన్నది. దేవుడు వీరి పక్షాన ఉండబట్టిగాని అంతమందిని జయించడం అసాధ్యం. కనానులో ఉన్న లోయలను కూడా యెహోషువా స్వాధీనపరుచుకున్నాడు. ఈ యుద్ధాలు ముగిసేటప్పటికి యెహోషువా వయస్సు 85 సంవత్సరాలు. యెహోషువా అనాకీయులు ఉన్న స్థావరాలను పట్టుకుని వారిని హతం చేశాడు. అయితే గాజాలో, గాతులో, అష్డోదులో కొందరు మిగిలిపోయారు. శత్రురాజులు తూర్పు వైపున 2, పడమటి దిక్కున 31 మంది, మొత్తం 33. తూర్పువైపున రాజులు 2, సీహోను మరి 1 ఓగు. సీహోను అమోరియ రాజు, అతడు అనాకీయుడే. ఓగు బాషానురాజు, అతడు కూడా రాక్షసుడే. ప్రియశ్రోతలారా, బైబిలు చరిత్రలో యెహోషువా పాత్ర ఎంత గొప్పదో గమనించండి. యెహోషువా గొప్ప యుద్ధవీరుడు. యేసుక్రీస్తు సమాధానాధిపతి. మోషే తరువాత యెహోషువా నాయకత్వపు బాధ్యతలు చేపట్టాడు. మోషే యెహోషువను నాయకత్వానికి పరిచయం చేశాడు. యెహోషువా నమ్మకమైన సేవకుడు, విశ్వాసము నిరీక్షణ గలవాడు. కనానీయులను జయించాలి, కనాను దేశాన్ని స్వాధీనపరుచుకోవాలి. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు దేవుని మాట ఒకటి యెహోషువాకు ధైర్యం గొలిపింది. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. యెహోషువా ఇశ్రాయేలీయులను యొర్దాను నది గుండా నడిపించాడు. సేనానాయకుడుగా ముందు నడిచి ఎన్నో విజయాలు సాధించాడు. యెహోషువా గ్రంథంలో 12 అధ్యాయాలతో యుద్ధకాండ ముగిసింది. ఎరికో గోడలు కూలాయి అంటే సూర్యచంద్రుల గమనం ఆగిపోయిందంటే దీనికంతటికీ దేవుని తోడ్పాటు మాత్రమే కారణం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా యెహోషువాకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు పాలస్తీనా దేశం ఇశ్రాయేలుకు నివాసయోగ్యమైంది. అబ్రహామీయ నిబంధన చిట్టచివరికి సంపూర్ణంగా నెరవేరింది. 13వ అధ్యాయం నుండి భూముల పంపకం వృత్తాంతం మనం వినబోతున్నాము. ఇంకా చాలా భూమి కనానీయుల వశంలోనే ఉంది. దావీదు కాలం వరకు పూర్తిగా దేశం స్వాధీనం కాలేదు. అయినా యెహోషువా ద్వారానే భూముల పంపిణీ జరిగింది. యెహోషువా 13-22 అధ్యాయం వరకు మళ్లీ గోత్రాల పేర్లు, భూముల వాటాలు, వివరాలు ఎన్నెన్నో ఉంటాయి. ఈ పేర్లు మనకు విచిత్రంగా ధ్వనించవచ్చు, కాని ఈ పేర్లు వింటూ ఉంటే ఇశ్రాయేలుకు ఎంతో సంతోషం, ఉత్సాహం. పితరుడైన అబ్రహాముతో దేవుడు చేసుకున్న నిబంధన నెరవేరిన విధానం సవివరంగా దేవుడు రాయించాడు. ఇప్పుడు యెహోషువా వృద్ధుడైపోతున్నాడు. ఈ అధ్యాయాలలో యెహోషువను జాగ్రత్తగా పరిశీలించండి. ఎన్నో సంవత్సరాలు దేవునికి నమ్మకమైన సేవ చేశాడు. తన 110వ ఏట చనిపోయాడు. అయితే ఒక మాట, బైబిలు అంతటిలో అబ్రహాము మోషేల పేర్లు ఎక్కువగా చెప్పబడ్డాయి. కాని కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 45వ వచనంలో స్తెఫను యెహోషువను ప్రస్తావించాడు. మన పితరులు తమ పెద్దల చేత దానిని, అనగా సాక్ష్యపు గుడారమును తీసుకునినవారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకుని వచ్చారు. హెబ్రీ పత్రిక 4:8 యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోయేవాడే. ప్రియశ్రోత, యేసుక్రీస్తు అందరికంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, యెహోషువ కంటే శ్రేష్ఠుడు. ఆ యేసుక్రీస్తును నీవు స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా. దేవుడు నిన్ను దీవించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్.
1: కనాను దేశమంతయు యెహోషువకు ముందు 8 సంవత్సరాల క్రితం దేవునిచే వాగ్దానం చేయబడింది. కనాను దేశమంతయు యెహోషువకు ముందు 8 సంవత్సరాల క్రితం దేవునిచే వాగ్దానం చేయబడింది. 1 400, 2 1500, 3 1600. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఈ సందేశంలో మనము ఉత్తరాదిన ఇస్రాయేలులకు గొప్ప విజయము కలిగినట్లుగా గమనించాం. యెహోషువ యొక్క నాయకత్వానికి దేవుని మరియు ప్రజల గుర్తింపు లభించినట్లుగా గమనించాం. యెహోషువ యుద్ధాలన్నింటిలో గెలవబోతున్నాడు గనక ధైర్యంగా ఉండమని దేవుడు చెప్పాడు. యెహోషువ శత్రువులపై దాడి చేసి వారిని ఓడించాడు. యెహోషువ అన్ని రాజ నగరాలను, వాటి రాజులను జయించాడు. 12వ అధ్యాయంలో ఇస్రాయేలులు జయించిన రాజులందరినీ, అలాగే వారు స్వాధీనం చేసుకున్న యోర్దానుకు తూర్పున ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు హెర్మోను ప్రాంతం వరకు మొత్తం తూర్పు ప్రాంతాలను యెహోషువ ఒక జాబితాగా చేశాడు. దేవుని వాగ్దానాలు ఎంతైనా నమ్మదగినవి. యెహోషువ చేయుచున్న యుద్ధము పవిత్రమైనది, ఎందుకంటే ఇది దేవుడు చేయుచున్న యుద్ధం, అనగా దేవుని సంకల్పం పవిత్రమైనది. యుద్ధం యెహోవాదే. దేవుడు మోషేకు చెప్పినదంతా మోషే యెహోషువకు చెప్పాడు. యెహోషువ మోషే తనకు చెప్పిందంతా చేశాడు. మోషే తన తర్వాత మంచి నాయకత్వాన్ని తయారు చేసినట్లుగా చూశాం. పాత నిబంధనలో దేవుడు ఒకే ఒక జాతిని తన కృపా సంకల్పం చేత ప్రత్యేకించుకున్నాడు. అందులో నుండే రక్షకుడైన యేసుక్రీస్తు వచ్చాడు. యెహోషువ చేసిన యుద్ధాలు యేసుక్రీస్తు వైపునకే చూపుచున్నవి. యేసుక్రీస్తు తన ప్రజలను ఆధ్యాత్మిక యుద్ధంలో ముందుకు నడిపిస్తున్న నాయకుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మన వ్యక్తిగత పాపములను మనము జయించలేం, కానీ దేవుని సహాయంతోనే వాటిని జయించగలం. నిరీక్షణతో ముందుకు సాగాలి. దేవుడు మనలను విడువడు. తద్వారా మన ఆధ్యాత్మిక జీవితంలో జైత్ర యాత్రను కొనసాగించగలం. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

దేవుని యొక్క అపారమైన కృప కనికరాన్ని బట్టి మనందరినీ కూడా ఈ రీతిగా కాచి కాపాడుతూ ఉన్న దేవునికి కోట్ల కొలది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలాసార్లు మనం దేవుడు అనగానే మనం ప్రార్థన చేసుకునేది, లేకపోతే దేవుని దగ్గర ఆశించేది మన యొక్క బాధలు, మన కష్టాలు, మన సమస్యలు, మనం వెళ్తున్న దారుణమైన పరిస్థితులు దేవుడు ఎప్పుడు మారుస్తారు, ఎప్పుడు నా ప్రార్థనలకి జవాబు చెప్తారు, నా సమస్యలు ఆయన ఎప్పుడు తీరుస్తారు అనే ఒక అభిప్రాయం ఉంటుంది. రెండవదిగా, నేను దేవునిలో ఎదగాలి, దేవుని కొరకు జీవించాలి, నా కుటుంబాలు రక్షించబడాలి, ఒక ఆత్మీయమైన ఎదుగుదలను గురించిన తృష్ణ కూడా మనకి ఉంటుంది. ఒకవేళ మనం ఏదైనా ఒక అలవాట్లో ఉంటే దేవునికి అయిష్టమైన ఒక తలంపులు కానీ, కార్యం కానీ, అలవాటు కానీ మన జీవితాల్లో ఉంటే అప్పుడు కూడా ఈ అలవాటు నుంచి, లేకపోతే ఈ పరిస్థితి నుంచి నేను బయట పడి పరిశుద్ధంగా జీవించాలి. ఇలాంటి దృక్పథాలతో మనం దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. ఇదంతా మన వైపు నుంచి, ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా మన వైపు నుంచి. ఇంకా ఒకవేళ మీకు వేరే కారణాలు ఉంటే కూడా ఉండవచ్చు, కానీ దేవుని వైపు నుంచి దేవుడు మన దగ్గర ఏం కోరుతూ ఉన్నారు మనకి బాగా అర్థం అవ్వాలంటే, మనం ఏదైనా ఒక వస్తువు కొన్నామనుకో, లేకపోతే ఒక టికెట్ కొనుక్కోవడానికి వెళ్ళామనుకో, ఒక పావలైనా 10 రూపాయలు అయినా అది చెల్లిస్తేనే కానీ ఆ టికెట్ మన చేతికి రాదు. పర్వాలేదులే తీసుకో అంటాడా? ఎవరు అనరు. అలాగే దేవుడు మన సమస్యలు తీర్చాలన్నా, లేక దేవునికి మనం ఇష్టమైన బిడ్డలుగా ఉండాలన్నా, దేవుని కోసం మనం ఈ లోకంలో ఏదో ఒకటి చేయాలన్నా, దేవుడు కూడా మన దగ్గర కోరేవి కొన్ని ఉన్నాయి. అవి ఇంచుమించు మీ అందరికి కూడా తెలుసు. పరిశుద్ధమైన జీవితం, చెప్పండి, పరిశుద్ధమైన జీవితం, క్షమాపణతో కూడిన జీవితం, పవిత్రమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం, ఇతరులను క్షమించగలిగే జీవితం, ఎలాంటి కక్షలు, పగలు, ద్వేషాలు. ఈరోజు మనకి ఏదైనా మనసు కష్టమైతే దేవుడు చెప్పిన సూత్రం ప్రకారం ఒక రాత్రి కూడా తెల్లారకూడదు. సూర్యుడు అస్తమించే లోపల నీ కోపం ఏమైపోవాలంట? మాయమైపోవాలి, సూర్యుడితో పాటు వెళ్ళిపోవాలి. పవిత్రమైన జీవితం, ఒక సాక్ష్యమైన జీవితం. ఒక వ్యక్తిని చూస్తే ఇరుగు పొరుగు వాళ్ళు మీరంతా బళ్ళేసుకున్నావు, లేకపోతే ఇళ్లలో బయలుదేరి వస్తే వెళ్తూ ఉన్నారు చర్చికి, నిజంగా ఎంత బాగుంటారో వీళ్ళు, ఎంత పరిశుద్ధంగా ఉంటారో, ఎంత నెమ్మదిగా ఉంటారో, అలాంటి భక్తి నేను కూడా చెయ్యాలి అనే ఒక ప్రేరణ ఇతరుల్లో మనం కలిగించగలగాలి. వీటన్నిటితో పాటు నేను చాలా రోజులుగా ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటానంటే ఒక్కొక్క టాపిక్ తీసుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటాను. అలాగే ఈ మధ్య నేను మనసాక్షి అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. సాధారణంగా ఈ మనసాక్షి అనేది మనం ఎప్పుడు వాడతాం? మీ మనసులో అనుకోండి, ఎప్పుడు వాడతాం? మనం ఎవరికైనా చాలా సహాయం చేశాక వాళ్ళు ఏదో సందర్భంలో మన మీద తిరగబడో, లేకపోతే మనల్ని గురించి ఏదన్నా చెడ్డగా చెప్పో, లేకపోతే మనతో పోట్లాడుకొస్తే అప్పుడు మనసులో చాలా బాధపడి వీళ్ళకి అస్సలు మనసాక్షి లేదు, ఇంకెప్పుడు కూడా వీళ్ళకి సహాయం చేయకూడదు అని తప్పకుండా మీ అందరి జీవితాల్లో కూడా అనుకొని ఉండుంటారు. అనుకోలేదా? అనుకోలేదా? అనుకోలేదా? అనుకునే ఉండుంటాం. నేను కూడా ఒక సందర్భంలో చాలా విపరీతమైన బాధ పడిపోతూ ఉంటే మనకి జవాబులన్నీ కూడా బైబిల్లోనే దొరుకుతాయి. ఆ రోజు నేను బైబిల్ చదువుతూ ఉన్నాను, అంటే నా ఓన్ పోర్షన్, మామూలుగా చదివే వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. అప్పుడు నాకు ఒక మాట కనపడి
నాకు చాలా ఆదరణ అనిపించింది. మీకు కూడా తెలిసిన మాటే, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. నేను ఈ మాట చదివాక చాలా ఆదరణ పొందాను, చాలా ఊరట పొందాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమ్మునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడ్ల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడ్ల అది దేవునికి హితమగునం. తీసారు అందరూ మొదటి పేతురు 215వ పేజీ కొత్త నిబంధన. తప్పిదానికి దెబ్బలు తింటే అదేంటది? అది మామూలే. కానీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితే, దేవుడు మనల్ని పరలోకం ఇవ్వటానికి పిలిచారు, ఈ లోకంలో దేవుని రాజ్యానికి వారసులంగా ఉండటానికి పిలిచారు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచారు, చాలా విషయాలకి పిలిచారు. దాదాపు 11-12 పాయింట్లు అక్కడ చెప్పుకోవచ్చు. అదే సమయంలో మేలు చేసి బాధపడటానికి కూడా మనల్ని దేవుడు పిలిచారు. మించుమించు ఈ మాట మనందరి జీవితాల్లో నెరవేరుతుంది. కానీ ఈరోజు మన టాపిక్ మనస్సాక్షి. చెప్పండి, మనస్సాక్షి. చాలా తక్కువగా ఈ మనస్సాక్షిని గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి నేను బైబిల్ చదువుకుంటూ దాదాపు 13 రకాల మనస్సాక్షిని గురించి రాసుకున్నాను. ఇంకెన్నున్నాయో నాకైతే తెలీదు. ఇదేది బైబిల్ డిక్షనరీ చూసి కాదు, నాకు నేను చదువుకుంటూ రాసుకున్నాను. మొట్టమొదటిగా అపొస్తల కార్యాలు 23వ అధ్యాయం 1వ వచనం. పౌలు మహాసభ వారిని తేరుచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి కలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నానని చెప్పాను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచిన వారికి ఆజ్ఞాపింపగా. పౌలు తీర్పు కొరకు నిలబడ్డాడు. ఇది ఇక్కడ మాట ఉంది కదా, మహాసభవారు. దయచేసి ఈ వాక్యం వినేటప్పుడు మన మనస్సాక్షిని కూడా మనం పరీక్ష చేసుకోవాలి. ఊరికే వాక్యం వింటున్నామని కాదు, నాకు ఎలాంటి మనస్సాక్షి ఉంది? పౌలు తీర్పు కొరకు నిలబడ్డాడు. రోమా గవర్నర్ ఉన్నాడు, అక్కడ సైనికులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, నింద మోపడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రధాన యాజకుడు ఉన్నాడు, ప్రధాన యాజకుడితో పాటు కొంతమంది యాజకులు వచ్చింటారు. ఇక్కడ ఒక మాట ఉంది, ఏ మాట ఇది? మహాసభ. ఇదేమి 10 మంది ఒకరు ఇద్దరు ఉన్నది కాదు, ఇదేంటంట? మహాసభ. ఆ మహాసభ వారిని తేరుచూచి అందరినీ చూశాడు. ఏ మాట చెప్తే బాగుంటుంది అనుకున్నాడు. పరిశుద్ధాత్మ అతని నోటి వెంట ఒక మాట పలికిచ్చారు, నేను నేటి వరకు కేవలము మంచి మనసాక్షి కలిగి దేవుని ఎదుట నడుచుకున్నాను. ఎంత సవాలైన ఒక మాట, ఎంత గొప్ప మాట, మనం చెప్పగలమా? అలాగా మనం మన బంధువులు కానీ, మన చుట్టాలు కానీ, లేకపోతే మనకి ఎవరన్నా వచ్చినప్పుడు, లేకపోతే సాక్ష్యం చెప్పటానికి నిలబడినప్పుడు, నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా మంచి మనస్సాక్షి కలిగి జీవించాను, నేను దేవుని ఎదుట మాట చెప్పగలను. చాలాసార్లు మన మనస్సాక్షిని మనం చంపేసుకుంటూ ఉంటాం, మనస్సాక్షి లేకుండా బ్రతుకుతూ ఉంటాం. దేవుడు ఎన్ని మేలులు చేస్తూ ఉన్నా దేవుని పట్ల మనస్సాక్షి ఉండదు, మనుషుల పట్ల కూడా మనస్సాక్షి ఉండదు. ఈరోజు దేవుడు మనల్ని బ్రతికిచ్చారు అంటే నేను దేవుని కొరకు ఏ రీతిగా జీవించాలి అనే ఒక తపన మన జీవితాల్లో తప్పకుండా ఉండాలి. మహాసభ వారిని తేరుచూచేమన్నాడు, నేను దేవుని ఎదుట కేవలం మంచి మనసాక్షి కలిగి జీవించాను. ఆ మాట అనేసరికి ప్రధాన యాజకుడు తట్టుకోలేకపోయాడు.
ప్రధాన యాజకుడికి చంప చెల్లిని కొట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇదే ప్రధాన యాజకుడు యేసు ప్రభుని సిలువకు అప్పచెప్పాడేమో తెలీదు, ఇదే ప్రధాన యాజకుడు మరి క్రైస్తవులను హింసలకి అప్పగిస్తూ ఉన్నాడు, పత్రాలు రాసి ఇస్తున్నాడు, అధికారం ఇచ్చేస్తున్నాడు, వెళ్ళు క్రైస్తవులను మీరు చంపేయచ్చు. మన మన కుటుంబాల్లో, వ్యక్తిగతమైన జీవితంలో, తల్లిదండ్రుల పట్ల, అక్కచెల్లెల పట్ల, అన్నదమ్ముల పట్ల దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎలా బ్రతుకుతారో మనకి అనవసరం. కానీ నేను లేకపోతే నువ్వు, నేను కూడా బైబిల్ ఎప్పుడు చదివినా కూడా నాకు చాలా బాధ, వేదన, దుఃఖం వస్తూ ఉంటుంది. బైబిల్ ఎందుకు చదువుతాం మనం? ఆ మాటకు వస్తే ఆ బైబిల్లో మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. బైబిల్ ప్రకారం మన జీవితం సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. రేపు మనల్ని పరలోకం తీసుకెళ్ళేది కూడా బైబిలే. పౌలు అంటున్నాడు, దేవుని ఎదుట ఒక మాట చెప్తా ఉన్నాను, నేను కేవలం ఎప్పుడు కూడా మంచి మనసాక్షి, కుటుంబాల్లో మనసాక్షి కలిగి జీవిస్తున్నామా, దేవుని పట్ల మనసాక్షితో జీవిస్తున్నామా, ఒకసారి పరీక్ష చేసుకుందాం ఎవరికి వాళ్ళం. నేను మామూలుగా ఏదో ప్రసంగం చెప్పాలని చెప్పట్లేదు. దేవుడు మన సమస్యలు తీర్చడం ఎంత ముఖ్యమో, అంతకన్నా ఇందాక మనం చెప్పుకున్నట్లు నీ చేతికి ఒక టికెట్ రావాలన్నా, ఒక వస్తువు రావాలన్నా, ఆ వస్తువు కొనుక్కున్నప్పుడు పైసాలతో సహా డబ్బులు చెల్లిస్తేనే వాడు ఆ వస్తువు మనకి ఇస్తారు. లేకపోతే ఏమంటారు,

జీవితం, ఒక మాదిరికరమైన జీవితం. ప్రతి క్షణము కూడా దేవుణ్ణి సన్మానిస్తూ జీవించే జీవితం. ఇళ్ళల్లో ఉండు, బయట ఉండు, పని దగ్గర ఉండు, నీ ఎక్కడన్నా ఉండు, దేవుని యొక్క దృష్టికి పరిశుద్ధంగా పవిత్రంగా ఇష్టమైన జీవితం జీవించకపోతే భక్తి వ్యర్థం అనుకుంటా నేను. మహాసభవారిని బైబిల్ చదివినప్పుడు మనం ఊహించుకోవాలి. బైబిల్ చదివినప్పుడు ఎప్పుడు కూడా నువ్వే అక్కడ నిలబడ్డట్టు ఊహించుకోవాలి. అప్పుడు దాని అర్థం మనకి బాగా తెలుస్తుంది. మహాసభవారిని తేరి చూచి, తేరి చూడటం వేరు, మామూలుగా చూడటం వేరు. అందరినీ చూశాడు. పౌలెప్పుడు కూడా పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉంటాడు. నేనేం మాట్లాడాలి అనుకున్నాడేమో, దేవుడు ఒక మాట పలికిచ్చారు. నేను దేవుని ఎదుట, అపొస్తల కార్యాలు 23:1, నేను దేవుని ఎదుట మంచి మనసాక్షి కలవాడనై ఉన్నాను. ఈ మాట అనగానే ప్రధాన యాజకుడు తన్ను తాను పరీక్షించుకోవటం కాదు, అమ్మో ఎంత గొప్ప మాట అన్నాడు. అవును, నిజమే, నేను ఎలాగా జీవిస్తూ ఉన్నాను. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది మీకైతే ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఒక వ్యక్తి అక్కడ నిలబడి నేను మంచి మనసాక్షితో దేవుని ఎదుట జీవించాను అనగానే ప్రధాన యాజకుడు గుండె పగిలిపోవాలి. అమ్మో అయితే నా బ్రతికేంటి, నేను ఒక ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే యూదులందరికీ కూడా ప్రధాన పూజారు అనమాట. ఇక అతన్ని మించినోడు ఇంకెవరు లేరు. అతని గుండె ఒక్కసారి ఆగిపోవాలి. నేనే మాట చెప్పగలనా, ఏంటి ఎలా చెప్తున్నాడు వ్యక్తి? ఆ వ్యక్తికి, పౌలుకి తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు ప్రధాన యాజకుడు. అతని హృదయం ఏమీ స్పందించలా. పైగా ఏమన్నాడు, అతనిని నోటి మీద కొట్టండి. ఒకవేళ మనం అక్కడే ఉండి ఆ మాట వింటే ఏడ్చేస్తాం నేనైతే అనుకుంటాను. అయ్యో ఆ గొప్ప దైవ చెండంత మాట చెప్తే కనీసం ఊరుకోవచ్చు కదా. ఏమన్నాడు, నోటి మీద కొట్టండి. చాలాసార్లు మనం దేవుని వాక్యం వింటాం కానీ ఆ వాక్యాన్ని పట్టించుకోం. వాక్యాన్ని పట్టించుకోం కాబట్టి జీవితాలు కూడా పట్టించుకోం. ఏ మాట చదివినా, ఏ మాట విన్నా వెంట వెంటనే మన జీవితాలకి దాన్ని మనం అన్వయించుకోవాలి. ఒక కాఫీ తాగినా, టీ తాగినా, పాలు తాగినా చక్కగా ఎంజాయ్ చేస్తా తాగుతాం, హ్యాపీగా తాగుతాం కదా. వేడికే లేకపోతే మళ్ళీ ఏం చేసుకుంటాం, మళ్ళీ వేడి చేసుకుంటాం. దాన్ని మనం ఆస్వాదిస్తాం, తెలుగులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం, సంతోషంగా తాగుతాం, తృప్తిగా తాగుతాం. బైబిల్ చదివేటప్పుడు కూడా సంతోషంగా చదువు, తృప్తిగా చదువు. ఇది నన్ను పరలోకం తీసుకెళ్తుంది అనే ఒక ధ్యానపూర్వకంగా, దుఃఖంగా అమ్మో ఇది నా దగ్గర ఉందా లేదా అని ఆలోచించుకుంటూ చదవాలి. ఏ ప్రధాన యాజకుడిలాగా మనం ఉండకూడదు. ఎవరైనా మంచి చెప్తా ఉంటే ముఖం మాడిపోతూ ఉంటుంది. అలా కాదు బాబు, కొంచెం ఇలా ఉండు అని చెప్తా ఉంటే లోపల ఏమొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది. మంచి చెప్పకూడదు మనిషికి, క్రైస్తవులకు కూడా చెప్పకూడదు, విశ్వాసులకు కూడా చెప్పకూడదు. ఒకసారి దేవుడు నాకేమిస్తారు కాదు, దేవుని పట్ల నా జీవితం ఎలా ఉంది, మొట్టమొదటి లక్షణం మంచి మనసాక్షి. ఇళ్ళల్లో పిల్లలు, తల్లిదండ్రుల పట్ల, తల్లిదండ్రులు పిల్లల పట్ల, ఫ్రెండ్స్, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, చాలా గొడవలు వస్తాయి ఎక్కడ, ఆస్తుల దగ్గర చాలా గొడవలు వస్తాయి ఎక్కడ, అహం, నేను ఎవరికి వంగడానికి ఇష్టపడను, నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే చెయ్యాలి, పర్సనాలిటీ, నేనే గెలవాలి, నా మాట పైన

0: ఉండాలి. నేను చెప్పినట్టు అందరూ చేయాలి. ఒక పోరాటం, పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్ అంటాం, ఒక పోరాటం ఇళ్ళల్లో. ఏ నువ్వు చెప్పిందే చేయాలా, నేను ఎందుకు చేయాలి, ఏమి లేదు లోపల, ఏమి లేదు లోపల. మంచి మనసాక్షి. భక్తి ఆటలు కాదండి, భక్తి సరదా కాదు, భక్తి ఏదో తమాషా కాదు, భక్తి భావోద్రేకం కాదు, భక్తి డౌన్ టు ఎర్త్ అంటాం ఇంగ్లీష్లో. ఆగు, ప్రాక్టికల్గా జీవితంలో దేవుడికి చూపించవలసిన లక్షణాలు. ఇదే మంచి మనసాక్షిని గురించి మొదటి తిమోతి పత్రిక 1:5 ఉపదేశానుసారం ఏదనగా, పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఎలా వస్తుందంట ఈ మంచి మనసాక్షి? ఇక్కడ చెప్తా ఉన్నాడు ఉపదేశానుసారం ఏదనగా. అసలు ఏంటి బైబిల్ అంతా? అమ్మో ఎంత బైబిలా, 66 పుస్తకాల. ఈ మొత్తం కలిపితే ఉపదేశానుసారము ఏదనగా. ఏంటి ఉపదేశం? ఏం చెప్తావు, ఏం చెప్తావు? దేవుడు పక్షంగా నిలబడి పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. 3 విషయాలు. ఏమి ఇంత చాటభాత్వం చెప్పలేదు ఇక్కడ, ఏవేవో చెప్పలేదు. 3 చాలా సింపుల్గా. పవిత్రమైన హృదయం, హృదయం ఎప్పుడు పవిత్రంగా ఉంచుకో. కోపాలు, ద్వేషాలు, కక్షలు, పగలు, సోమరతనం, నిద్రమత్తు, మురికి, ఇవన్నీ చూడటం, సెల్ ఫోనుల్లో వ్యర్థమైనవి చూడటం, అనవసరమైనవి మాట్లాడటం, చెత్త చెదారం అంతా హృదయంలో పోగేసేసుకొని యేసు ప్రభువా నీకు వందనాలని ఎలా అంటాం? అసలు దేవుడికి అయిష్టమైన అన్ని లోపల దాచుకొని దేవా నీకు వందనాలు అనగలమా? అసలు ఆలోచించకుండా భక్తి చేస్తాం. అందుకనే జీవితంలో కూడా ఆత్మీయంగా ఎదగం. ఉపదేశానుసారం ఏమనగా, పవిత్ర హృదయం నుండి, 2 మంచి మనసాక్షి నుండి. ఏ మనసాక్షి ఇది? మంచి మనసాక్షి. మనసాక్షి కలిగిండు. ఒకరికొకరు మనసాక్షిగా బతకాలి. కుటుంబాల్లో మనసాక్షి ఉండాలి. నీకు మేలు చేసిన వాళ్ళకి ఎప్పుడు నువ్వు ద్రోహం చేయకూడదు. వాళ్ళ గురించి ఎప్పుడు చాటుగా కూడా మనం చెడ్డ మాట మాట్లాడకూడదు. 3 నిష్కపటమైన విశ్వాసం. ఏ విశ్వాసం అంటే ఇది? నిష్కపటమైన విశ్వాసం. ఇది స్వార్థంతో కూడిన విశ్వాసం కాదు. దేవుడు నాకేదో మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి, మేలు చేయాలి, జలగల్లాక పీకటం కాదు. దేవుడు మన హృదయం, మన జీవితం, మన విశ్వాసం చూస్తారు. ఏ విశ్వాసం కావాలంటే దేవుడి దగ్గర నిష్కపటం హృదయం, నిష్కపటంగా ఉండడం, కపటము లేని హృదయం. మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. నమ్మకంగా ఉండు. మనిషికి నమ్మకంగా ఉండు, దేవునికి నమ్మకంగా ఉండు. నేను చాలాసార్లు అనుకుంటాను, ఎప్పుడు అనుకుంటాను, మనం ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఇలా మందిరంలోకి వచ్చినప్పుడు అక్కడ నిలబడి 2 ప్రార్థన చేసుకోండి అని చెప్తూ ఉంటాను. ప్రభువా, మీ సన్నిధిలోకి వస్తున్నాను, నేను కూడా చేసుకుంటాను. మీ సన్నిధిలో అడుగు పెడుతున్నాను, మీ పక్షంగా నిలబడి వాక్యం చెప్తాను. మీ మందిరంలో అడుగు పెట్టడం నీకు ఇష్టంగా లేకపోతే నేను లోపలికి వెళ్ళడం ఏమవుతుంది? ఆశీర్వాదమా శాపమా? లేకుండానే ఎన్నోసార్లు శాపాన్ని తీసుకుని వెళ్తాం. గమనించాం, గుర్తించాం, ఆలోచించాం. నేను అడుగుపెట్టేది పరిశుద్ధమైన మందిరంలో. ఒక హాస్పిటల్కి వెళ్తే నీకు హాస్పిటల్ వాతావరణంలోకి వెళ్ళిపోతాం. మార్కెట్కి వెళ్తే మార్కెట్ వాతావరణంలోకి వెళ్ళిపోతాం. అర్థమైందా? రైల్వే స్టేషన్కి వెళ్తే లేకపోతే బస్టాండ్కి వెళ్తే మనం బస్టాండింగ్లో ఉన్నామన్న విచక్షణ మనకి ఉంటుంది. బస్ స్టాండింగ్కి వెళ్ళి కాయగూరలు కొనుక్కో. బస్ స్టాండింగ్కి ఎందుకు వెళ్తాం? బస్ ఎక్కటానికి వెళ్తాం, ఊరు ఎక్కటానికి వెళ్తాం. మందిరానికి ఎందుకు వస్తాం? మందిరానికి ఎందుకు వస్తాం? ఆదివారం అని వచ్చేస్తామా? కాదు, దేవుని యొక్క దృష్టి నా మీద ఉండాలి. దేవుడు నన్ను కనికరించాలి. దేవుడు నా మీద జాలిపడాలి. దేవుడు నన్ను రక్షించాలి. దేవుడు నా కుటుంబాన్ని రక్షించాలి. నశించిపోతున్న ప్రజల్ని దేవుడు రక్షించాలి. నేను మందిరంలో అడుగు పెట్టడం ఒక్క మాట చెప్పాలంటే ఆయనకి ఇష్టం అవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను లోపల అడుగు పెట్టడం, నా బిడ్డ వచ్చేసిందే సన్నిధికి అని ఆయన సంతోషించాలి. అలాంటి దృక్పథంతో రావాలి కావని ఏదో ఆదివారం ఓలేసేసి 7 గంటల నుంచి 10 గంటలకు అయిపోద్ది, 9 గంటలకు అయిపోద్ది, ఇంటికి వచ్చేసి పనులు చేసేసుకోవచ్చు. అలా వస్తే దానివల్ల నీకేమీ ఆశీర్వాదం దొరకదు. ఎలా వస్తుందంట? పవిత్రమైన హృదయం, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. పవిత్రమైన హృదయం చెప్పండి. పవిత్రమైన హృదయం, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం. అక్కడి నుండో వస్తుంది జీవితం, భక్తి. ఇది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అక్కడే 3వ అధ్యాయంలో 9వ వచనంలో ఒక మాట ఉంది చూడం. 1 తిమోతి 3:9, విశ్వాస మర్మము పవిత్రమైన మనసాక్షితో గైకొని వారై ఉండవలెను. ఏ మనసాక్షి అంటే ఇది? పవిత్రమైన మనసాక్షి. ఏ మనసాక్షి ఉండాలి? ఇందాక ఏ మనసాక్షి? మంచి మనసాక్షి. మంచి మనసాక్షికి పవిత్రమైన మనసాక్షికి తేడా ఏంటి? కొంచెం మీరే ఆలోచించండి. మనందరి చేతిలో ప్రపంచం అంతా ఉంది కదా. ఏముంది? సెల్ ఫోన్. ఖాళీగా ఉన్నావు? చాలాసార్లు చూస్తూ ఉంటాను. ఏం చేస్తారు ఖాళీగా ఉంటే కొంతమంది? సెల్ ఫోన్లో ఆటలాడతారు కదా. మీకు ఇష్టమైనవి ఏవో చూస్తూ ఉంటారు కదా, యవనస్తులు ప్రత్యేకంగా. మీ సెల్ ఫోన్ ఎవరైనా చూడొచ్చా మీ ఇంట్లో వాళ్ళు? చెప్పండి ఎవరైనా జవాబు. మీ సెల్ ఫోన్కి ఒక కోడ్ ఉంటుంది కదా, ఇంట్లో వాళ్ళందరూ తెలుసా? మంచిది. నా సెల్ ఫోన్ ఎవరికన్నా తెలుసు, మన చర్చ వాళ్ళకి కూడా తెలుసు. ఇదే మనసాక్షి, పవిత్రం, హోలీ, పరిశుద్ధం. వ్యర్థమైనవేవి చూడను.
1: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్.
2: మా అడ్రస్: శ్రీమతి జాయిస్ అంబెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక చాలా బాధ అన్నమాట. వేరే ఏం కాదు, యుక్రెయిన్లో ఉన్న వాళ్ళంతా యూదులు. ప్రేమ ఆసక్తి మీద కనీసం రోజుకో గంటన్నర అన్నా ఖాళీగా ఉంటే యుద్ధం ఎలా జరుగుతుంది, వీడు ఎవడు గెలుస్తున్నాడు, వీడు ఏం చేస్తున్నాడు, అయ్యో యుక్రెయిన్ వాడు ఓడిపోతున్నాడా, ఈ యావ ఎక్కువ ఉండేది. అలాగా కొన్ని రోజులు చూశాక సడన్గా గుర్తొచ్చింది, యుద్ధంని నేను సెల్ ఫోన్లో చూడటం కాదు, యుద్ధం కొరకు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. కొన్ని లక్షల మంది వలస వెళ్ళిపోయారు. పసిపిల్లలు, మా పిల్లలు ఆడుతూ ఉంటారు, మా మనవాళ్ళు మనవరాలు, ఎప్పుడు వాడిని చూసాను అనుకుంటాను. పాపం యుక్రెయిన్ దేశస్తులు కూడా ఆ పిల్లలు ఎలాగ ఆడుకున్నారు, ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులు ముద్దలో పెట్టుంటారు. చాలామంది, కొన్ని వందల మంది, వేల మంది చనిపోయారు, ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఒకరోజు నాకు బుద్ధి వచ్చింది, నేను యుద్ధం చూడటం కాదు, యుద్ధం కొరకు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. వీళ్ళిద్దరు కూడా, నాయకులు ఇద్దరు కూడా మనసు మార్చుకోవాలి. చిచ్చి, నేను ఇట్లా అడిక్ట్ అయిపోతూ ఉన్నానా, యుద్ధం నేనేం చేస్తాను, నేను అందులో చేసేదేమీ లేదు, ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కనీసం ఏదో ఒకటి చేస్తారు. అది ఆగలేదనుకోండి, ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క దానికి బానిసలం అయిపోతాం, లేకపోతే ఒక్కొక్కటి మనకి ఇష్టం. అందుకే ఈ మనసాక్షిది పవిత్రమైన మనసాక్షి. ఈ మాట చెప్పాలంటే దేవుని ఆత్మచేత నింపబడిన మనసాక్షి, దేవుని ఆత్మకు అనుకూలమైన మనసాక్షి. మనం మారు మనసు పొందాక, బాప్తీసాలు తీసుకున్నాక, దేవునిలోకి వచ్చాక, దేవుని బిడ్డలమయ్యాక దేవుడు తన పరిశుద్ధాత్మను మనకిస్తారు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తారు. ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని జాగ్రత్తగా గైడ్ చేస్తూ ఉంటారు. ఇలా వెళ్ళు, అలా వెళ్ళు, ఇలా చేయి, అలా చేయి, నువ్వు అట్లా ఉండకు, నాకు ఇష్టం ఉండదు అనే ఒక స్వరం మనకి ఎప్పుడూ ఉంటుంది. ఏ మనసాక్షిది? పవిత్రమైన మనసాక్షి. విశ్వాస మర్మము పవిత్రమైన మనసాక్షితో నీ విశ్వాసాన్ని, మనకి విశ్వాసం ఉంటుంది అందరికీ, మనకున్న విశ్వాసాన్ని పవిత్రమైన విశ్వాసంగా కాపాడుకోవాలి. పవిత్రమైన మనసాక్షి. ఈ మాటలు విన్నప్పుడు మన హృదయాన్ని మనం పరీక్ష చేసుకోవాలి. మూడవదిగా ఆ ప్రక్కనే ఉంది, 4వ అధ్యాయం 1 తిమోతి 4. పౌలు గారికి ఈ మాట ఎక్కువ ఇష్టమేమో, అందుకే తరచుగా వాడుతూ వచ్చాడు. అయితే కడవరి దినముల్లో మొదటి నుంచి చదువుతున్నాను. కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. నిజమే, ఈ రోజుల్లో నా సలహా ఏంటంటే, మీరు ఎవ్వరు అసలు యూట్యూబ్లో ఏ క్రైస్తవుడిది చూడకండి. మనసు ఏమైపోతుంది? కలవరం. మీకేం పని? బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి. చాలా దరిద్రం. అసలు అది క్రైస్తవ్యమే కాదు నన్ను అడిగితే. అసలు క్రైస్తవ్యం కాదు, క్రైస్తవ్యం కుళ్ళిపోతూ ఉంది. క్రైస్తవ్యం ఏమైందో తెలియదు, బైబిల్ క్రైస్తవ్యం కాదు ఇది. ఒకడికొకడు పొట్లాడుకోవడం, ఒకడు మీద ఒకడు దరిద్రం. ఇంత దరిద్రం బతికుండి చూస్తామని అనుకోలేదు. నాకైతే చాలా పిచ్చెక్కిపోతుంటుంది. ఒక్కొక్కసారి దేవుడు ఎక్కడున్నారు? పరిశుద్ధత ఎక్కడుంది? ప్రేమ ఎక్కడుంది? క్షమాపణ ఎక్కడుంది? సిలువుని ఎత్తుకొని నడిచేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరెవ్వరు దయచేసి యూట్యూబ్ జోలికి వెళ్ళకండి. మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా మంచి స్పీకర్స్ ఉంటే చూడండి అంతే. మొన్న ఒక ఆయన వచ్చి అడిగాడు, అసలు అమ్మాయి ఏం చూడాలి తెలియట్లేదు. నేను చెప్పాను, అసలు ఏం చూడకు, కూర్చొని బైబిల్ చదివి ఆ బైబిల్ అంతా నీ గుండెల్లో చేర్చుకో చాలు. చెత్త చెదారం చూసి ఆ దుర్మార్గతలోనికి మీరు కూడా వెళ్ళకండి. కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మయందు దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుతారు. ఈ రోజుల్లో విశ్వాస భ్రష్టత్వంలోకి నడిపించేవి ఎక్కువ కనపడతా ఉన్నాయి. పరిశుద్ధాత్మను హత్తుకొని ఉందాం, బైబిలు హత్తుకొని ఉందాం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి. వాతలు అంటే తెలుసా మీకు? పూర్వకాలం పుట్టిన పిల్లలకి ఏమేసేవాళ్ళు? వాతలు వేసేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఈ ట్రైబల్స్ మాల్టో వాళ్ళు పిల్ల పుట్టగానే, పిల్లోడు పుట్టగానే మాంత్రికుడి దగ్గర తీసుకెళ్తే వాడు ఒక చువ్వ కాల్చి పొట్ట మీద అంతా ఏమేస్తాడు? వాతలు వేస్తాడు. మనస్సాక్షికి ఒక మనిషి వాత వేసుకుంటాడంట. మీరు ఆలోచించండి, ఇంటికి వెళ్ళాక మీ ఫ్యామిలీలో కూడా డిస్కస్ చేసుకోండి, ఎవడేస్తాడు ఈ వాతలో? ఎవడేస్తాడు? సైతాన్ వేస్తాడు. సినిమా చూస్తే తప్పేంటి? ఇది చూస్తే తప్పేంటి? అది చూస్తే తప్పేంటి? ఇది చూస్తే తప్పేంటి? ఇలా మాట్లాడితే తప్పేంటి? నేనైనా దొరికాను, నీకు నువ్వే వేసుకుంటావు వాతలో. వాత వేయబడిన మనసాక్షి. ఏ మనసాక్షిది? కొన్ని అలవాట్లకి కొంతమంది నిన్ననా చెప్పు వాత వేసినట్టుగానే ఉంటారు వాళ్ళు. వాత వేయబడిన మనసాక్షి. ఇంకా వాత అనేది ఒక వ్యక్తికి పడ్డాక అది బాగవుతుందా చెప్పండి? అసలు వాతలు అంటే తెలుసా? ఒక సువ్వ కాల్చి, కడ్డీ కాల్చి సన్నటిది అయ్యండి ఇనుపది, ఏం చేస్తారు? సర్రని అంటిస్తారు. కొన్ని మనకి కొన్ని మచ్చలు ఉంటాయి. ఈ మచ్చలు పోతాయా చెప్పండి? పోతాయా చెప్పండి? జీవితంలో కొన్ని మచ్చలు ఉంటాయి. ప్రతి జీవితానికి కొన్ని మచ్చలు ఉంటాయి. ఆ మచ్చ పోతుందా ఎప్పటికైనా? చెప్పండి. జాగ్రత్త, మచ్చ రాకుండానే చూసుకోవాలి జీవితం. జీవితం చాలా విలువైంది. ఇది దేవుడు మనకిచ్చిన జీవితం. ఇది ఆషామాషి కాదు. భక్తి ఆషామాషి కాదు. భక్తి ఏమి చెలగాటం కాదు. ఒక వ్యక్తికి ఒక చెడ్డ పేరు పడ్డాక ఆ పేరు ఎప్పటికైనా పోతుందా? దేవుడు క్షమిస్తారు, మనిషి క్షమిస్తారు, నీకు నువ్వు కూడా క్షమించుకోవాలి. కొంతమంది ఎందుకు పిచ్చోళ్ళు అయిపోతారు తెలుసా? నేను చాలామందికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఫోన్లో, ఒక్కొక్కసారి నా దగ్గరకు వస్తుంటారు. క్షమించుకోలేరు, తమ్ముని తాము క్షమించుకోలేరు. తమ్ముని తాము క్షమించుకోలేరు కాబట్టి ఇతరుల్ని క్షమించలేరు. ఒక మచ్చ నీ జీవితంలో పడితే ఇంకా మచ్చ ఎప్పటికీ పోదు. మచ్చ పడకుండానే చూసుకోవాలి. ఇది యేసు రక్తము చేత కొనబడిన జీవితం. ఏ జీవితం ఇది? ఇది యేసు రక్తం చేత కొనబడిన జీవితం. ఇది పరిశుద్ధమైన జీవితం. ఇది పవిత్రమైన జీవితం. నా జీవితం మీద ఒక మచ్చ పడితే అందరు ఏం చూస్తారు? దీని మీద ఏదన్నా ఒక మచ్చ ఉందనుకోండి, అయ్యో అమ్మగారు చూసుకోలేదు, అక్కడే ఉంది మచ్చ ఉంది, అయ్యో చూసుకుంటే బాగుండు అనుకుంటారా లేదా? మీరు మనిషిని చూస్తారా, మచ్చలు చూస్తారా? జీవితం అండి ఇది. ఇదేంటిది? ఇది ఒకరోజు పరలోకమైన వెళ్ళాలి, ఇది ఒకరోజు నరకానికైనా వెళ్తుంది. చాలా జాగ్రత్త. నీ జీవితం ఏ క్షణం అంతమవుతుందో తెలియదు, ఏ క్షణం దేవుడు వస్తారో తెలియదు. కొంతమంది వాత వేయబడిన మనస్సాక్షి. అదే పని చేస్తూ ఉంటారు, అదే ఇష్టం చేస్తూ ఉంటారు, అలాగే బతుకుతారు, అలాగే మాట్లాడతారు. మాట్లాడరు ఇంకా, ఇంకా ఇంకా వేరే మాట రాదు. ఈ వాత వేయబడిన మనస్సాక్షి గల వాళ్ళంట వివాహాన్ని నిషేధిస్తారంట. పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అలా ఒక డినామినేషన్ ఉంది. మనకు అనవసరం అలజోలు, మనం ఎవరిని విమర్శించాం. నేను ఒకసారి చాలా కాలం క్రితం ట్రైన్లో వెళ్తూ ఉంటే ఒక మీటింగ్కి చాలామంది వెళ్తున్నారు. ట్రైన్ అంతా ఇంచుమించి వాళ్ళే ఉన్నారు. ఒక పెద్ద ఆయన బైబిల్ చదువుకుంటా ఉన్నారు, నేను ఒక బుక్ చదువుతూ ఉన్నాను. చాలాసేపు నన్ను చూసి అన్నాడు, అమ్మ నువ్వు సేవకురాలువా అన్నాడు. నాకు చాలా సంతోషం ఎవరన్నా అడిగితే. అవునండి నేను సేవకురాలనే అన్నాను. అప్పుడు ఆయన అన్నారు, అంటే కొంచెం మాట్లాడుకున్నా, ఏ ఊరు ఏంటి అక్కడికి వెళ్తున్నారు అవి అయిపోయాక అన్నారు, నువ్వు పెళ్ళి చేసుకున్నావమ్మా అని అడిగాడు. అదే తక్కువని ఎవరన్నా అడిగితే మనకి కొంచెం లాగైపోతాం. అవునండి చేసుకున్నాను అన్నాను. నువ్వు చాలా తప్పు చేసావు అన్నాడు. అయ్య బాబాయ్ పెళ్ళి చేసుకుంటే తప్పు చేసుకుంటున్నా, తప్పు ఎందుకు చేశాను నేను? పెళ్ళి చేసుకోకూడదమ్మా, పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలనుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. అందుకే మేము ఎవరం కూడా పెళ్ళిళ్ళు చేసుకోలేదు. నేను అంటే నాట సంభాషణ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వెంటనే మనసులో ఆలోచించుకుంటాను ఏం జవాబు చెప్పాలి, సయ్య బాబోయ్ ఏంటి అసలు ఇట్టాడు సంభాషణ తిరిగామని. అప్పుడు నేను అన్నాను ఆయనతో, అండి దేవుడు ఏం చెప్పారు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమని చెప్పారు. అంటే ఇంకొంచెంసేపు చెప్పాను అనుకోండి, క్లుప్తంగా ఏం చెప్తున్నానంటే, అండి మీరు పెళ్లి చేసుకోలేదు, మీరు పరిశుద్ధంగా జీవించారు, మంచిదే, మీకు వందనాలు, దండం ఏందన్నా చెప్పొచ్చు, కానీ మీ తర్వాత ఇంకంతే స్టాప్, మీ తర్వాత ఏమీ లేదు. అప్పుడు నేను చాలా ధైర్యంగా చాలా సగర్వంగా చెప్పాను, నాకు నలుగురు పిల్లలండి, నలుగురు పిల్లల్ని దేవుని కోసం అగ్నిలాగా తయారు చేసి నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతాను, నా వెనక వాళ్ళు దేవుని కోసం వండుతారు. ఒకవేళ మనలాంటి వాళ్ళు మనం పెళ్ళిళ్ళే చేసుకోకపోతే ప్రపంచమంతా దుష్టులతో నిండి ఉంటుంది, దుష్టులే పరుగులుతారు, మీకు కంటిన్యూషన్ లేదు, తరం వెనక తరం ఉంటుంది బైబిల్ ప్రకారం. ఎందుకు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించమన్నారు? నేను గ్యారంటీ చెప్తాను, నాకు నలుగురు పిల్లలు, నలుగురు పిల్లల్ని దేవుని కోసం మండించి ఈ లోకం నుంచి నేను వెళ్ళిపోతాను. దేవుని స్తోత్రం. నా వెనక నలుగురు పిల్లలు మండుతారు, ఆ వెనక ఆ పిల్లలు వాళ్ళకు పుట్టిన పిల్లల్ని దేవుని కోసం, మనలాంటి వాళ్ళం పెళ్ళిళ్ళు చేసుకోకపోతే ప్రపంచమంతా దుష్టులతోనే ప్రబలుతుంది. బైబిల్లో ఎక్కడా కూడా పెళ్లి చేసుకోవద్దని లేదు, మీకు ఇష్టమైతే చేసుకుంటారు, లేకపోతే చేసుకోరు. కొంతమంది అలా ఉండిపోయారు, వివాహాన్ని నిషేధిస్తారు, రకరకాల బోధలు వచ్చేసాయి, చాలా మనిషిని తిక్కమక్క పెట్టే బోధలు వచ్చేసాయి. ఇలాంటి వాళ్ళు ఎంత చెప్పినా ఏం చేయరు, చాలా చేసి చెప్పాక సరేలేమ్మా మీ ఇష్టం అంతే, మేము చేసుకో అంతే, మా డినామినేషన్లో చేసుకో అన్నాడు. ఏం మనసాక్షి అది, వాత వేయబడిందని నేను చెప్పను కానీ వినరంతే. కొంతమంది ఎలా కదమ్మా బైబిల్ అలా చెప్పట్లేదు అంటే కూడా ఏమనండి, మా తెలియదు, మా పాస్టర్ గారు అంతే చెప్పారు, మేమంతే. పాస్టర్ గారు చెప్పింది కాదు చెయ్యాలి, ఎవరు చెప్పింది, మేం చెప్పింది కూడా చెయ్యొద్దు, ఏం చెప్పింది చెయ్యాలి, బైబిల్ చెప్పించి, మేము కూడా బైబిల్ చెప్పిందే చేస్తాను, నేను ఎంతమందిలో నిలబడినా సవాల్ చేస్తాను. నో, నీకు మీరు ఎన్నన్నా చెప్పండి, నేను విన్నంతే, బైబిల్ ఏం చెప్తే నేను అది చేస్తాను, ప్రయత్నం చేస్తాను, నేనేమి 100% చేస్తాను అని చెప్పను, కానీ నాకు దేవుడిచ్చిన దిక్సూచి గైడ్ బైబిల్ ఒకటే. ఎన్ని మనసాక్షులు మాట్లాడుకున్నాం, ఒకటి మంచి మనసాక్షి, రెండు పవిత్రమైన మనసాక్షి, మూడు మాత వేయబడిన మనసాక్షి. ఎబ్రీ పత్రిక 10:22 మనసాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు కలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు కలవారమే ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మనందరం దేవుని సన్నిధికి వచ్చాం, కానీ ఎలా రమ్మంటున్నాడు, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. మనస్సాక్షికి ఎంత వస్తుందంట, కల్మషం, చెడిపోతుంది మనస్సాక్షి. ఎలా కల్మషం సోకుతుంది, కొన్ని విషయాల్లో మనం తప్పు నిర్ణయాలు చేసేస్తాం. మన మనస్సాక్షి అంటది తప్పు, నువ్వు చేసే నిర్ణయం తప్పు, అలా కాదు. ఈ మనస్సాక్షి కొంతసేపు మాట్లాడుతుంది, ఈ మనస్సాక్షి బ్రతుకుంటే కొంతసేపు మాట్లాడుతుంది, ఈ మనస్సాక్షి చచ్చిపోయాక ఈ మనస్సాక్షికే కల్మషం వచ్చేస్తుంది. మీరు చెప్తాను ఎలాగో, తప్పు, అలా మాట్లాడకూడదు, తల్లిదండ్రులను అలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్తుంది ఎప్పుడు ఘోష. మనసాక్షి ఎక్కడి నుంచి వచ్చింది మనకి, దేవుడు మానవునిలోకి జీవవాయు ఊదినప్పుడు దైవత్వం మనలోకి వచ్చింది. ఈ మనసాక్షిని ఎలాగ తప్పు వెళ్ళిపోతుంది అంటే, కొంతకాలం తప్పు తప్పు తప్పు తప్పు అని చెప్పాక తప్పేమీ లేదు. బోల్డ్ మంది చేస్తున్నారు అలాగ, ఎంతమంది క్రైస్తవులు చేస్తున్నారు, వాళ్ళు చూడట్లేదా, వీళ్ళు చూడట్లేదా, వాళ్ళు చేయట్లేదా, ఏమో అలా చేయకూడదు అంతే. ఈ మనస్సాక్షికి ఏమవుతుంది, కల్మషము సోకుతుంది. ఇట్ విల్ బికమ్ ఏ ఈవిల్ కాన్షియన్స్. చెడ్డ మనసాక్షి అయిపోతుంది ఇది. నేను దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో నా జీవితంలో ఒక ఉదాహరణ చెప్తాను. దేవుళ్ళలోకి వచ్చిన కొత్తలో నేను కొన్ని నిర్ణయాలు చేశాను చాలా కాలం క్రితం. 70లో దేవుడు నన్ను పిలిచినప్పుడు 100 రూపాయలు మించి చీర కొనుక్కోకూడదు. నాకు అప్పట్లో ఈ చిన్న పత్రికలు, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, మరి ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలీదు, చిన్న చిన్న పత్రికలు ఉండేవి. అవి 40 పైసలు మా రోజుల్లో, కాలేజ్ చదివే రోజుల్లో. ఎవరన్నా డబ్బులు ఇస్తే దాచుకొని ఆ పత్రిక చదువుకునేదాన్ని. అదొక పిచ్చి అన్నమాట. దేవునిలోకి వచ్చాక అనుకున్నాను ఇవి చదవకూడదు, ఇంకా చదువుకుంటే బైబిల్ చదువుకోవాలి, దేవుని పుస్తకాలు చదువుకోవాలి, అపవిత్రం కాకూడదు అని కొన్ని నిర్ణయాలు చేశాను. కొంతకాలం అయ్యాక, అది మ్యారేజ్ అయిపోయింది, కొంతకాలం అయిపోయాక ఒక పెద్ద పాస్టర్ గారు, స్వాతి అనే ఒక బుక్ ఉంటుంది కదా, ఉందా ఇప్పుడు కూడా ఉందో లేదో నాకు తెలియదు, అది చదువుతుంది ఆ పాస్టర్ గారు. అప్పుడు నాకేమనిపిస్తుంది, మనమే నిర్ణయం చేసాం ఏమీ చదవకూడదు. చాలా కాలం బాగున్నాను, అంటే నేనేం మళ్ళీ చదవలేదు, నేను నా నిర్ణయాన్ని కట్టుబడ్డాను. నాకు ఒక పిచ్చి ఉంటుంది, ఏదన్నా అనుకుంటే జరగాలి అంతే, జాగ్రత్త చచ్చిపోవాలి, అందుకని ఇంకా వదులుకున్నాను అన్నమాట. అప్పుడు నేను అన్నాను, ఇలాంటి మనం చదవటం మంచిది కాదు, మనం కల్మషం అయిపోతాం కదా, లోకం ఉంటుంది కదా దాంట్లో. అయ్యో తప్పేముందరా, దీంట్లో వంటలు ఉంటాయి, దీంట్లో ఇవి ఉంటాయి, డిజైన్లు ఎలాగో ఇది ఎలా కుట్టుకోవాలి, అది ఎలా కుట్టుకోవాలి, ఇది ఎలా వేసుకోవాలి. చాలామంది రకరకాల జళ్ళు వేసుకొస్తారు. ఎక్కడ చూస్తారు మీరు ఆ జళ్ళు? ఎక్కడ చెప్పాను, 10 జళ్ళు వేసుకొచ్చింది ఒకసారి. అమ్మ మీ అమ్మాయి బాగా జళ్ళు వేసావు, బాగానే ఉంది, 10 వాక్యాలు నేర్పించావా అని అడిగాను. అప్పటి నుంచి ఆ గుడికి రావడం మానేసింది. ఏ గుడికి వస్తుందో లేదో తెలియదు. ఎక్కడ చూస్తారు? టీవీల్లో, పుస్తకాల్లో. మనసాక్షి ఏమైపోతుందో తెలుసా? నా మనసాక్షి గట్టిగా ఉంది కాబట్టి సరిపోయింది. కల్మషం మీకు అర్థమైందా? ఇప్పుడు తప్పే ఉంది, తప్పే ఉంది. నిజంగా బైబిల్లో పేతురు గారు, పౌలు గారు మగవాళ్ళు, వాళ్ళిద్దరూ ఆడవాళ్ళ జడలు చూసి చూసి విసిగిపోయి ఉంటారు. సాధారణంగా మగవాళ్ళు జడలు గిడలు మాట్లాడరు కదా. నాకు ఈ మహాభక్తులు ఇద్దరిని చూసి అనిపించింది, ఆ రోజుల్లోనే మరి ఎన్ని రకాల జడలు వేసుకొచ్చారు. మనస్సాక్షికి కల్మషం, ఎందుకు ముఖానికి ఒక జడ చాలు, చిన్నపిల్లలకి 2 జడలు చాలు, మేము కూడా అలాగే వేసుకున్నాం. జడలు కాదు అల్లుకోవాలి. ఏం అల్లుకోవాలి? హృదయంలో దేవుని వాక్యం అల్లుకో. పిల్లల జీవితాలకి దేవుని వాక్యం అందించు, దేవుని వాక్యంతో అలంకరించు. అందరూ వేసుకుంటారండి, మనం వేసుకుంటే తప్పేంటి? వేసుకో, అందరు అక్కడ పోతారో అక్కడికే పో. రకరకాల ఫ్యాషన్స్, రకరకాల స్టైల్స్ మనసాక్షికి ఏమో చేసింది, కల్మషం. రకరకాల విషయాల్లో ఆనందం, తిండిలో ఆనందం, దీంట్లో ఆనందం, దాంట్లో ఆనందం, దేవుని వాక్యంలో ఆనందం లేదు. ఎవరైనా 1 గంట, 1.5 గంటలు ప్రసంగం చేస్తే బాబోయ్ ఇదే పట్టుకొని జిడ్డులాగా వదిలేటట్లేడు అనుకునే మహానుభావులు ఉన్నారు కదా. ఎక్కడికి వెళ్తారు ఇల్లు? టికెట్ లేకుండా పోతారు నరకానికి, తిన్నగా పోతారు. మనసాక్షికి కల్మషము తోచకుండా జాగ్రత్తగా కాపాడుకో. ఒకసారి ఎదురించిన వ్యక్తి ఎప్పుడు ఎదురిస్తూనే ఉంటారు. ఒకసారి పాపంలో కూరుకున్న మనిషి ఎప్పుడు పాపంలోనే కూరుకొని ఉంటారు. నీకే అలవాటు ఉంటే అలవాటు మానుకో, అది దేవుడికి ఇష్టమైన అలవాటుగా చేసుకో. నావిడ చాలా పెద్ద పాస్టర్ గారు, నేను ఆమెను కన్విన్స్ చేయలేకపోయాను. ఏదైనా మంచిది మంచి తీసుకో, మీరు ఎందుకు అసలు అట్లా నిర్ణయం చేశారంది. ఓరు బాబు ఇంక ఈ వ్యక్తితో మనం మాట్లాడకూడదు, దగ్గరుంటే నేను కూడా కల్మషం అయిపోవచ్చు. నేను ఒక్క ఉదాహరణే చెప్పాను, జీవితంలో ఏవైనా సరే నీ జీవితాన్ని కల్మషం. కొంతమందికి డబ్బులు పిచ్చి, బట్టల పిచ్చి, కొంతమందికి అహంభావం, నా మాటే, నేనన్నదే. నీ మాట కాదు, ఇతరుల మాట గౌరవించు. మా చిన్నప్పుడు ఒకటి నేర్చుకున్నాం, జీసస్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, యూ లాస్ట్. యేసుకి ఫస్ట్ స్థానం ఇవ్వు, తర్వాత ఇతరులకి ఇవ్వు. వాళ్ళని గౌరవించడం నేర్చుకో. అది కూతురైనా, కొడుకైనా, కోడలైనా, ఎవరైనా, వాళ్ళకి చదువు సంజయం లేకపోయినా సరే వాళ్ళు ఏదైనా ఒక సలహా చెప్తే తీసుకో, అవమానించుకో. యేసు ఫస్ట్, సెకండ్, ఇతరులు, థర్డ్ నేను, నేను నా ఇష్టం. చాలా కష్టం, బట్ అదే స్టెప్స్. మనసాక్షికి కల్మషం ఎక్కడైనా ఉందేమో చూసుకుందాం. 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము, గమనించండి, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఇదే మనసాక్షి, శుద్ధి చేయబడిన మనసాక్షి. ఇప్పటికి ఎన్ని మాట్లాడుకున్నాం? పవిత్రమైన మంచి మనసాక్షి, వాత వేయబడిన మనసాక్షి, కల్మషము సోకే మనసాక్షి. జాగ్రత్త, కల్మషం లోకం అంతా మన మీద కల్మ. పక్కోడు ఏదో ఏవో సినిమా ఏవో మాట్లాడుకుంటూ ఉంటాడు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ హృదయం కల్మషం అవ్వకుండా చూసుకోవాలి. ఏదో పరిస్థితి వస్తుంది, నువ్వు కూడా నోరు జారేవనుకో, ఏమైపోతావు? కల్మషం అయిపోతావు. సామెత ఉంటుంది కదా, కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలే, కల్మషం అయిపోతుంది. హృదయం కల్మషం అవ్వకుండా జాగ్రత్త పడాలి. మనమంతా జాగ్రత్తగా ఉంటున్నాం, ఏదో ఒక విషయానికి, ఏదో ఒక విషయానికి తప్పిపోవడానికి ఆస్కారం ఉంది. వెంటనే దేవుణ్ణి మనం, అమ్మో ప్రభు ఇంకొక్కసారి నేను ఇలాగా మాట్లాడకూడదు. మనం వెళ్ళే మార్గం ఉంటుంది, ఏంటది? పరలోకం. ప్రతిరోజు కూడా పరలోకం చేరుకోవడానికి యాత్ర చేస్తూ ఉన్నాం. మనసాక్షికి కల్మషం సోకకూడదు. ఇది శుద్ధి చేయబడిన మనసాక్షి. ఏ మనసాక్షిది? శుద్ధి చేయబడిన మనసాక్షి. బైబిల్ చదివేటప్పుడు ఊహించుకొని చదవమని చెప్తూ ఉంటారు. చూడండి, అక్కడ అగ్నిగుండం ఉంది. ఒకరోజు పిల్లలకి కథ చెప్తా ఉన్నాను, చిన్నప్పుడు అన్నీ ఊహించుకుంటూ చెప్పేదాన్ని. షడ్రకు మెషకు అభిజ్ఞగో అంటే ఎందుకో నా మనసుకి అది గుర్తొచ్చింది, అది చెప్తా ఉన్నాను. ఆ ముగ్గురు అగ్నిగుండం ముందు నిలబడ్డారు. వాళ్ళు ముందు రోజు కొన్ని రోజులుగా ఎప్పుడైతే దేవునికి, ఎప్పుడైతే ఈ విగ్రహానికి మొక్కని వాళ్ళని అగ్నిగుండంలో పడేస్తామన్న ఒక శాసనం వచ్చిందో, వెంటనే వీళ్ళు ముగ్గురు మాట్లాడుకొని ఉంటారు, మరే చచ్చిపోయినా సరే మనం మొక్కేది లేదు. చాలామంది యూదులు ఉన్నారు. యూదులందరూ ఏం చేశారు? కొంతమంది మొక్కేశారు. ఈ ముగ్గురు ఎన్ని రోజులుగా మాట్లాడుకున్నారు, చస్తే చచ్చిపోదామరా, మనం మాత్రం మొక్కేది లేదు. వాళ్ళ మనసాక్షి శుద్ధి చేయబడి ఉంది కదా. దేవుడికి మేము ద్రోహం చెయ్యం. నేను మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొన్న ఈ మధ్య కూడా నేను ఒక సహోదరికి చెప్పాను, దేవుడికి నేను ద్రోహం చేయను. యేసు ప్రభు రక్తం నన్ను కొనుక్కుంది. మనం ఎలా విమోచించబడ్డాం? యేసు ప్రభు కార్చిన రక్తంతో విమోచించబడ్డాం. ఆ రక్తానికి నేను ద్రోహం చేయను. ఈ రోజుల్లో పాటలు వచ్చేసాయి కదా, ఎన్ని రకరకాల నాసల్లో కూడా పంపిస్తూ ఉంటారమ్మా, ఈ పాట పాడాము చూడండి. నాకు ఏ పాట చూడబుద్ధి కాదు. కాసేపు సముద్రంలో ఉంటాడు, కాసేపు అడవిలో ఉంటాడు, కాసేపు ఈ చొక్కా వేసుకుంటాడు, కాసేపు ఆ చొక్కా వేసుకుంటాడు. ఆడవాళ్ళు పాడినా అంతే, కాసేపు ఈ డ్రెస్ వేస్తుంది, కాసేపు ఆ డ్రెస్ వేస్తుంది, కాసేపు ఆ చీర వేస్తుంది. దేవుడు చూసి సంతోషిస్తాడా? ఏమో మరి, దేవుడు సంతోషిస్తారేమో నాకు తెలియదు, నా హృదయం సంతోషించదు. ఏమైపోయింది? మనసాక్షి సగం లోకం కలిసిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది టెక్నాలజీ? టెక్నాలజీ ఉంటే ఉండొచ్చు కాక, టెక్నాలజీకి నేనేమి అంకితం అవ్వాల్సిన పని లేదు. మీకు అర్థమైందా? ఇది శుద్ధి చేయబడిన మనసాక్షి, ఇది నిర్మలమైన మనసాక్షి. నీ మనసాక్షిని పాడు చేసేవి చాలా జరుగుతాయి. అందరు తీసుకుంటున్నారండి, అది లంచం కాదు, అది బహుమానం, గిఫ్ట్. లంచానికి కొత్త పేరు. మా వాడు ఒకడు ఒక ఇల్లు కట్టాడు ఈ మధ్య, అంటే 2 రోజులు అయిందిలే, చాలా బాగుందిరా ఇల్లు, చాలా బాగా కట్టావంటే ఇంకో పక్కోడు ఇంకో చుట్టం అన్నాడు, అక్కో జీతంతో కట్టినాయి కాదక్క అవి, అదంతా బహుమానాలతో కట్టాడు. శుద్ధి చేయబడిన మనసాక్షి. కల్మషము అంటేనే మనసాక్షి. ఇంకా కొన్ని ఉన్నాయి, నిర్మలమైన మనసాక్షి. తిమోతికి రాసిన 2వ పత్రిక. పౌలు గారు తిమోతికి రాస్తూ, నేను నిన్ను చూడాలని మిగులా అపేక్షిస్తూ ఉన్నాను, నీ కన్నీళ్ళు తలంచుకుంటా ఉన్నాను. 3-5 కలిసి ఉన్నాయి, 1, 2, 3, 4 లైన్ చదువుతున్నాను. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎదుట దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఏ మనస్సాక్షిది? ఏ మనస్సాక్షిది? నిర్మలమైన మనస్సాక్షి. మాట వినటానికే బాగుంది కదా, నిర్మలమైన. ఒక సరస్సు, ఒక చెరువు దగ్గరికి వెళ్తే, ఒక్కొక్కసారి కొన్ని సరస్సుల దగ్గరికి వెళ్తే, సరస్సు వేరు, చెరువు వేరు, నిర్మలంగా ఉంటుంది ఆ నీళ్ళు. అవసరం అయినప్పుడు చాలా ఇక్కచ్చిగా ఉంటాం, ఖచ్చితంగా నిలబడతాం, అవసరం అయితే కోప్పడతాం. కానీ ఇళ్ళల్లో మనుషులు నిర్మలంగా ఉంటానమ్మా, రుసరుసలాడుతా, విసుక్కుంటా, కసురుకుంటా. అసలు అట్లా చేసిన వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారో నాకు అర్థం కాదు. ప్రతిదానికి విసుక్కుంటారు, ప్రతిదానికి కోప్పడతారు. బాబు పాట అలా కాదు బాబు, కొంచెం విని పాడు అంటే కూడా కోపమే. నీ రాగం సరిగ్గా లేదమ్మా, కొంచెం రాగం నేర్చుకొని పాడు అంటే కూడా కోపమే. ఏం బతికారా బాబు, ఏం బతుకో, ఏం క్రైస్తవ్యం, ఏంటి అసలు ఇది? పిచ్చెక్కిపోద్దు ఒక్కొక్కసారి. నిర్మలమైన మనస్సాక్షి ఎంత బాగుంది కదా మాట, చెప్పండి అందరూ. నిర్మలంగా హృదయం ఎప్పుడు పీస్ఫుల్గా చక్కగా ఉండు, మంచిగా ఉండు. లోకం ఎంతో దుమ్మేస్తుంది, భయంకరమైన సవాళ్ళు వస్తాయి. నిర్మలంగా ఉండు, కంగారు పడకు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు.
1: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడు నాయన, యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడయండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్.
2: మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237 6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా,

ప్రార్థన. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ నామస్మరణలో నాకు ఆనందాన్ని కలుగజేసి నా ఆవేదనలన్నిటినీ నాట్యముగా మార్చావు. ఈ నాలుగవ కేసెట్ వింటున్న వారిని కూడా వారి సమస్యలను తీర్చి, వారిని ఆశీర్వదించి, రోగాలలో నుంచి విడిపించి, ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తితో నీవు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి.

విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడవైన యేసు, నీ వైపు చూస్తూ మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుచున్నాము.

దయించాడు. కాపురులకు ఈ వార్త గొప్ప స్ఫూర్తినిచ్చింది. తరతరాల నిరీక్షణ ఫలమైన యేసు దావీదు వంశమందు పుట్టిన లోకరక్షకుడు. కాపురుల సాక్ష్యం మొట్టమొదటి సువార్త ప్రకటన, సౌవార్తిక ఉద్యమానికి అంకురార్పణ. ఈ పాట మోచెర్ల రాఘవయ్య గారి రచన.

దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. కీర్తనలు గ్రంథం 53వ అధ్యాయం.

దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1 అధ్యాయం.

అని పెద్ద వాంతి అయిపోయింది. అది మామూలు వాంతి కాదు, చాలా రక్తం నా నోట్లోంచి ముక్కులోంచి పడతా ఉంది. ఒక 10-15 నిమిషాలండి అలా ఆలోచిస్తున్నాను. అలా ఆలోచిస్తూ ఉన్న సమయంలో నా మంచము కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నారండి. ఓ పక్క పాడి కట్టబడతా ఉంది, మరొక పక్క గొయ్యతవుతా ఉన్నారు శ్మశానములో, మరొక పక్క ప్రియులరా మా బంధువులు కొంతమంది ఉంటే వాళ్ళు కౌరెళ్ళిపోయింది, వాళ్ళు కూడా వచ్చేస్తా ఉన్నారు. దాదాపుగా అప్పటికే సాయంత్రం 5:30 టైం అయిపోతా ఉంది. ప్రియులరా నేను 1 గంటన్నర పావు దగ్గర 2 నేను చనిపోయాను. దాదాపుగా 5 ఆ టైం అయిపోతా ఉంది. హైందవ సాంప్రదాయ ప్రకారంగా 6 లోపల శవాన్ని తీసుకెళ్ళి కప్పెట్టాలి కనుక కొంతమంది స్త్రీలు కూడా నీళ్లు సిద్ధపరిచి అన్ని రెడీ చేశారు. మాది ఇదే పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం రాయికుదురు అనే గ్రామం అండి. ఆ గ్రామంలో మా తల్లిదండ్రులకు మేము 5 సంతానం, 5 కూడా మగపిల్లలమే, ఆడపిల్లలు లేరు. మా నాన్నగారు మా అమ్మగారు చేసే వృత్తి అంటే చేతి పని ఏంటంటే మగ్గం నేస్తూ ఉండేవారు, నేత నేస్తూ ఉండేవారు. మనకు కులాలతో పని లేదు కానీ మీకు అర్థమవడం కోసం ఈ మాట చెప్తున్నాను. నేను పద్మశాలి కులానికి చెందినవాడిని. మా నాన్నగారు మా అమ్మగారు కూడా చిన్నప్పటి నుంచి నేత పని మీదే ఆధారపడి నేత పనిని కొనసాగిస్తూ అలాగున మా జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. మా నాన్నగారు 9 చీరలు నేయడానికి దాదాపుగా 14 రోజులు కష్టపడేవారు. ఈ 14 రోజులు పూర్తయిన తర్వాత డబ్బులు ఎంత వచ్చాయంటే 250 రూపాయలు వచ్చాయి. ఈ 250 రూపాయలతో మా కుటుంబం గడవడం చాలా కష్టంగా ఉండేది. ఆ దినాల్లో ఈ చేనేత కార్మికులు అనబడిన వారికి సరైన డబ్బులు లేక విపరీతమైన కరువుతో మేము బాధించబడతా ఉండేవాళ్ళు. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసేది. ఆవిడ వస్తూ నూకలు తీసుకొస్తే ఆ నూకల్ని మా అమ్మ ఉప్పేసి ఉడకబెట్టిది, ఉప్మారా అంటే నిజమే కామలని చెప్పి అది తిని మా ఆకలి తీర్చుకుంటూ మా జీవితాన్ని మా జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉండేవాళ్ళు. ఇలాంటి సందర్భంలో ఎప్పుడైనా మేము సంతోషపడిన సందర్భాలు, ఆనందపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే పండగలు వచ్చినప్పుడు మేము చాలా సంతోషించేవాళ్ళం. ఎందుకంటే ఆ పండగల సమయంలో ఈ యొక్క నేత నేపించుకునే సావుకారులు కాస్త కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చేవారు. ఆ డబ్బులతో మా ఇంట్లో పిండి వంటలు చేసేవారు. మేము కూడా ఏం చేసేవాళ్ళం అంటే మగ్గం అంతా ఇప్పి కాళ్ళలోకి పట్టుకెళ్ళి వాటిని శుభ్రంగా కడిగి ఒక మూలన పెట్టి నానా రకాలుగా అలంకరించి నీవే మా దేవుడువు అని మగ్గాన్ని ఆరాధించేవాళ్ళు. కానీ మగ్గాన్ని ఆరాధించిన నాళ్ళు పూజించిన నాళ్ళు మా జీవితాలు బాగుపడలేదు, మా కరువు తీరలేదు, మా పరిస్థితులు అలాగే కొనసాగుతూ ఉన్నాయి. మా నాన్నగారు మమ్మల్ని పెంచడం కోసం చాలా కష్టపడుతూ ఉండేవారు. మా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో దగ్గులూరు అనే ఊరుంది. అది భీమవరం నుండి పాలకొల్లు వెళ్తుంటే మధ్యలో తగులుతుంది. అక్కడ ఈ నూలికి రంగులు అద్దడం అనే పని నేర్పిస్తున్నారంటే మా ఊరు నుంచి 10 వెళ్ళారు. ఆ 10 మా నాన్నగారు కూడా వెళ్ళారు. 10 రోజులు అక్కడ పని నేర్పించారు. అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తూ ఉంటే ఆ యజమాని గారు 300 రూపాయలు చేతిలో పెట్టారు. మా నాన్నగారు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆ డబ్బుల్ని. కారణం ఏంటంటే ఆ దినాల్లో కూలి పని ఎంత అంటే 30 రూపాయలు, ఇంకెక్కువ అంటే 50 రూపాయలు ఉండేది. కానీ 300 రూపాయలు చేతిలో పడగానే మా నాన్నగారు చాలా ఆశ్చర్యపడిపోతూ, అయ్యా ఈ 10 రోజులు పనిచేసినందుకు ఇచ్చారా, లేకపోతే ఏంటండి డబ్బులు అంటే, లేదు లేదు రోజుకు 300 రూపాయలు ఇస్తాను, నువ్వు బాగా కష్టపడితే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తానంటా ఉన్నారు. ఆ మాటలకి మా నాన్నగారు ఆనందానికి అవధులు లేవు. ఆ రోజు శనివారం పాలకొల్లో మార్కెట్ జరుగుతుంది. నేరుగా మార్కెట్కి వెళ్ళి ఒక సంచి నిండా రైస్ తీసుకొని మరొక సంచి నిండా కాయగూరలు సరుకులు తీసుకొని సాయంత్రం 7 కావస్తా ఉంది. ఆ మాత్ర దూరంలో 5 ఆ టైం అవుతుంది. ఆ మాత్ర దూరంలో మా నాన్నగారు నిలబడ్డారు. మా అమ్మ చూస్తుంది, ఏడుస్తూ ఉంది. దగ్గరికి అంట వచ్చి మా నాన్నగారు అడుగుతున్నారు, ఎందుకు లక్ష్మి ఏడుస్తున్నావు, ఏమైంది అంటే మా అమ్మ చెప్తుంది ఇలాంటి ఒక రోజు నా జీవితంలో వస్తుందని కానీ నేను చూస్తానని కానీ ఎప్పుడు అనుకోలేదండి అని చెప్తా ఉంది. ఎందుకనంటే మా చేతికి 10 రూపాయలు ఇచ్చి కొట్టు దగ్గరికి వెళ్ళి మంచులను పట్టరా, కారం పట్టరా, ఉప్పు పట్టరా అంటే ఆ కొట్టు వాళ్ళ డబ్బులు మా మొఖాన్ని వేసి కొట్టేవారు. ఏమత్తా ఇట్లు అని చెప్పి ఎంత వస్తే అంత ఇవ్వండి అని బతిమాలుకుని తెచ్చుకున్న బాపతే తప్ప ఏనాడు కూడా సమృద్ధిగా తీసుకొచ్చిన రోజులు మా జీవితంలో లేవు. ఆ రోజున ఆ విధంగా తీసుకురావడం మాకు చాలా సంతోషం అనిపించింది, ఆనందం అనిపించింది.
ఐదుగురిని లైన్గా కూర్చోబెట్టి మా అమ్మగారు అన్నం వడ్డిస్తూ చెప్తున్నారే, నిన్నటిదాకా నూకలతోనే కడుపు నింపుకున్నారు కానీ ఈ పూట మంచి అన్నం దొరికింది కాబట్టి ఒక్క మెతుకు కూడా వదలకుండా జాగ్రత్తగా తినండిరా అంటుంటే ఓ పక్క మా కన్నీళ్ళు ఆగట్లేదు. కారణం ఏంటంటే నిన్న నూకలు అన్నమే తిన్నాం, మొన్న నూకలు అన్నమే తిన్నాం, ఇవాళంటే అన్నం దొరికింది, రోజు ఇలాగే దొరుకుతుందా అని దుఃఖమాక ఆ ప్లేట్లోనే మా కన్నీళ్లు పడతా ఉంటే వాటినే ముద్దలుగా చేసి తింటూ అనుకుంటా ఉన్నాం ఇలాగే ఉంటే ఎంత బాగుండు అని చాలా ఆశపడ్డాం, చాలా ఆనందపడ్డాం, సంతోషపడ్డాం, సంబరపడ్డాం. కానీ ప్రియులారా, ఆ ఆశ సంబరం ఎన్ని రోజులు ఉందంటే కేవలం మూడ్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. ఎందుకనంటే ప్రియులారా, మా నాన్నగారితో పాటు తొమ్మండుగురు పనికి వెళ్ళేవారు. పని అయిపోయిన తర్వాత వారు వచ్చేస్తున్న క్రమంలో మా ఊరు రావాలంటే లంకల కోడేరు సెంటర్లోంచి లోపలికి రావాలండి. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడ బ్రాందీ షాపులు ఉన్నాయి, కానీ అప్పట్లో ప్రియమైన దేవుని బిడ్డలారా సారా దుకాణాలు ఉండేవి, నాటు సారా తీసి అమ్మేవారు. ఈ తొమ్మండుగురు ఆ దుకాణంలోకి వెళ్ళి త్రాగుతుండేవారు, మా నాన్నగారు బయట కూర్చునేవారు. ఒక రోజున అన్నారు, నువ్వు బయట కూర్చోవడం ఎందుకు, మాతో పాటు లోపల రమ్మని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రియరామ్ వారు త్రాగుతుంటే మా నాన్నగారు చూస్తున్నారని చెప్పి నెమ్మదిగా ఆ త్రాగుణ్ణి మా నాన్నగారికి పోయిపించడం లేక పట్టించడం మొదలుపెట్టారు. వారేమో కొద్దో గొప్ప త్రాగి ఇంటికి వచ్చి భార్య బిడ్డలతో బాగానే ఉండేవారు, కానీ మా నాన్నగారు అప్పుడే అలవాటు అయిందేమో విపరీతంగా త్రాగడం మొదలుపెట్టాడు. ఎంత విపరీతంగా త్రాగేవాడు అంటే చేతిలో ఉన్న డబ్బులను అక్కడే చెల్లాచెదురుగా జల్లేసేవారు. అక్కడున్న ప్రియుల అందరికీ ఆ త్రాగుడు పోయిపించేవారు. మా నాన్నగారికండి ఈ మాత్రం వెడల్పున బల్ల సైకిల్ ఒకటి ఉండేది. ఆ సైకిల్ త్రొక్కుంటూ మా ఊరు రావాలంటే ఎదుళ్ళుపాలెం రైల్వే ట్రాక్ దాటిన తర్వాత రోడ్డు పక్కన పడిపోయేవాడు. అలా పడిపోయిన సమయంలో రాయికుదురు నుంచి పాలకొల్లు, పాలకొల్లు నుంచి రాయికుదురు వెళ్ళి వచ్చి వారు ఎవరుంటే, అది మాకు తెలిసిన వారు ఉంటే వారు చెప్పేవారు, పలానా చోట మీ తమ్ముడు పడిపోయాడని మా మేనత్ చెప్తే మా మేనత్ మాకు చెప్పేది. 5 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళి పడిపోయిన బల్ల సైకిల్ లెగ తీసుకుని వాళ్ళు వీళ్ళ సాయం పట్టుకుని ముందు మాత్రమే బలమే పడుకోబెట్టి తల చేత్తో పట్టుకొని ఒక దిక్కు మొక్కు లేని అనాథ శవనాలు తీసుకొస్తారో అలా ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం. ఇంటికి తీసుకొచ్చి నూతుగాడ కూర్చోబెట్టి బిందె మీద బిందె నీళ్లు పోసి మత్తు దిగేదాకా నీళ్లు పోసి మత్తు దిగిన తర్వాత తల్లనలుగురం కూర్చుని ఏడ్చేవాళ్ళం, నానా నిన్నటిదాకా డబ్బులు లేవని ఏడ్చావు, నిన్నటిదాకా ఆకలి ఏడ్చావు, ఈ పూట 4 రూపాయలు తెస్తున్నావు, కడుపు నిండా అన్నం తింటున్నావు, ఇదేంటి పరిస్థితినా అంటే మా నాన్నగారు మన ఎత్తిమే చేయ చెప్పేవారు, ఇదిగో నా పిల్లల మీద ఒట్టు ఇంకెప్పుడు త్రాగననేవారు. కానీ సాయంత్రానికి మరలా యథావిధిగా త్రాగుడికి వెళ్ళిపోతూ ఉండేవారు. ఈ మాదిరిగా ప్రియులారా, మా పరిస్థితులు మొదటి కంటే చాలా భయంకరంగా మార్చబడిపోతూ ఉన్నాయి. విపరీతంగా మా అమ్మగారిని కొట్టేవారు, ఇంట్లో ఉన్న వస్తువులను తాకట్టు పెట్టేసుకునేవారు. ఇలాగున్న ప్రియులారా, ఒక భయంకరమైన త్రాగుబోతుగా మా నాన్నగారు మారిపోయారు. ఆ సమయంలో గవర్నమెంట్ వారు మమ్మల్ని ప్రేమించి 3 సెంట్లు స్థలం ఇచ్చారు. వారే చుట్టూ ఫౌండేషన్ వేశారు. ఆ తర్వాత గోళ్ళ కట్టుకోమని కొన్ని డబ్బులు చేతికిచ్చారు. ఆ డబ్బులను కూడా మా నాన్నగారు త్రాగుడికి ఉపయోగించేశారు. ఇక చేసేది ఏమీ లేక మా నాయనమ్మగారు మా అమ్మగారు కలిసి తాటాకులతో ఇల్లు కట్టారు. ఆ ఇల్లు ఎలా ఉండదంటే ఎండ కాస్తే లోపలంతా ఎండే ఉండేది, వర్షం కురిస్తే లోపలంతా వర్షమే ఉండేది, అర్ధరాత్రి అపరాత్రం వర్షం వస్తే మా అమ్మగారు మమ్మల్ని అందరినీ ఒక మూలకు చేర్చి తాను మాత్రం వర్షంలో తడుస్తూ కోడి తన పిల్లల్ని ఏ రీతిగా రెక్కల కింద భద్రపరుస్తుందో అలాగను మమ్మల్ని భద్రపరచుకుంటూ వస్తూ ఉండేది. ఈ మాదిరిగా మా రోజులు గడుస్తూ ఉన్నాయండి. అలా గడుస్తున్న సమయంలో రాయికుదురులో ఇప్పటికీ కూడా చేనేత కార్మిక సొసైటీ అని ఒకటి ఉందండి, ఇప్పటికీ ఉంది. అప్పుడప్పుడు మా నాన్నగారు అక్కడ పనిచేస్తూ ఉండేవారు. అక్కడ పనిచేసే కొంతమంది మా ఇంటికి వచ్చి మా వాతావరణం చూసి, వీడు చూస్తే త్రాగుబోత అయిపోయాడు, ఈ పిల్లను చూస్తే ఇలా వదిలేశాడు, మనమే దోడు చేద్దామని చెప్పి వాళ్ళు ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ కలిసి సందాలు పోజేసుకుని గవర్నమెంట్ దగ్గర నుంచి లోన్ రప్పించి గోళ్ళ కట్టడం ప్రారంభించారు. గోళ్ళ పూర్తయిపోని ప్రియుల బంగాళాపింక రప్పించి మా గుమ్మాలో పెట్టి వాసలన్నీ కూడా వేయించి మా నాన్నగారిని పిలిచారు. సత్యనారాయణ, నీకేమాత్రం కొంచెమైనా సిగ్గనేది ఉంటే కనుక ఈ బంగాళాపింక నేయించి గృహప్రవేశం చేయరా, ఎందుకు నీ ఇష్టం త్రాగి భయంకరంగా ఇలా బ్రతుకుతావంటే మా నాన్నగారికి చాలా బాధ కలిగిందండి. మాది కాలనీ అన్నమాట, ప్రతి ఇంటికి వెళ్ళి అప్పు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే కప్పునేసి ఆయన 1000 రూపాయలు అడిగాడు, కానీ ఎవరిని అడిగినా కూడా రూపాయి అప్పు ఇవ్వడానికి ఇష్టపడతలేదు. మా కాలనీ అంతా తిరిగాడు, ఎక్కడా కూడా డబ్బులు పుట్టలేదు. మా ఊర్లో ప్రియమైన దేవుని బిడ్డలారా,
సుబ్బారాయుడు గారు అని ఒక 10 ఎకరాల పొలం కలిగిన ఒక ఆశ ఉన్నారండి. ఆయన ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టుకుని డబ్బులు అప్పిస్తూ ఉండేవారు. మా నాన్నగారు నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా 1,000 రూపాయలు ఉంటే అప్పిస్తారని అడిగారు. ఆయన అన్నారు, ఏం తీసుకొచ్చావు, బంగారం తీసుకొచ్చావా, ఏదైనా కాగితం తీసుకొచ్చావని అడుగుతూ ఉన్నారు. అవుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తానండి, మీరు ఇస్తే ఊరకనిచ్చినట్టు 1,000 రూపాయలు ఇప్పించండి బాబు అని బతిమాలుతూ ఉన్నారు. వెంటనే ప్రిలరా, మా నాన్నగారు ఆ మాట అంటుందో ఆయన అన్నారు, ఏదైనా ఒక వస్తువు తాకట్టు పెట్టకుండా డబ్బులు ఇవ్వడం జరగదురా అబ్బాయి, వెళ్ళిపోమని చెప్పి తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. సాయంత్రం 4 గంటల వరకు అలాగ అరుగు మీద కూర్చుంటే సాయంత్రం 4 గంటలకైనా పొలం వెళ్ళటాకని చెప్పి పాలతెప్పలా తీసుకుని అడుగు బయటట్టుగానే మా నాన్నగారు ఆయన కాళ్ళు పట్టుకుని, అయ్యా మీరు తప్ప వేరే ఆధారం కానీ దిక్కు కానీ మాకు లేదండి, 1,000 రూపాయలు ఇప్పించండి బాబని బతిమాలతా ఉంటుంటే ఆయన అన్నారు, నిజం చెప్పు, నీ దగ్గర తాకట్టు పడ్డాక ఏ వస్తువు లేదా? ఏ వస్తువు లేదండి, నిన్నగాక మొన్న నా భార్య మంగళసూత్రాలు కూడా తాకట్టు పెట్టేసుకున్నానండి, 1,000 రూపాయలు ఇప్పించండి అని బతిమాలతా ఉంటుంటే ఆయన అన్నారు, నీకెంతమంది కొడుకులు రా అని అడిగారు. మా నాన్నగారు చెప్పారు, నాకు 5 కొడుకులండి. సరే ఒక పని చేయి, నీ ఇంట్లో పెద్ద కొడుకుగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని తీసుకొచ్చి నా దగ్గర తాకట్టు పెట్టు, అప్పుడు నేను నీకు 1,000 రూపాయలు ఇస్తాను అన్నారు. అప్పటి వరకు మా నాన్నగారికి వస్తువులను తాకట్టు పెట్టడం వచ్చు కానీ మనుషులను తాకట్టు పెట్టడం రాదండి. ఆయన ఇచ్చిన ఆలోచన మేరకు మనుషులను కూడా తాకట్టు పెట్టవచ్చు అన్నమాట అని చెప్పి ఇంటికొచ్చి ఇంట్లో ఉన్న ఆ పెద్ద కొడుకు చేయబట్టుకుని బరబర ఈడ్చుకుంటా వెళ్తూ ఉన్నాడు. ఎక్కడ తీసుకెళ్తున్నావు నాన్న అంటే సమాధానం చెప్పట్లేదు. తీసుకెళ్ళి ఆ సుబ్బారాయుడు గారికి అప్పగించారు. ఆయన డబ్బులు ఇచ్చారు, మా నాన్నగారు ఇంటికి వచ్చేసారు. ఎందుకు డబ్బులు ఇచ్చారు ఈ అబ్బాయికి తెలియదు, ఎందుకు ప్రియులు అక్కడ నిలబెట్టారు తెలియదు. మా ఊర్లోనండి మండువాలోగిలని మయంగా ఖాళీ ఉండి చుట్టూ 14 గదులు ఉంటాయి. ఏదైనా బంగారం తాకట్టు పెడితే బీరువాలో పెడతారు, ఏ కాగితమైన అయితే ఏ పరుపు కిందో పెడతారు. కానీ మనిషిని ఏం చేస్తారంటే ఇంట్లో పని మనిషిగా ఉపయోగిస్తారు. తెల్లవారుజాము 4 గంటలకు లేపుతారు, ప్రతి గది తడిగుట్టు పెట్టి తొడవమని చెప్తారు, అంట్లు తోమని చెప్తారు, బట్టలు ఉతకమని చెప్తారు. ఇవేమీ చేత కాకపోతే కొడతారు తిడతారు. పోన్లే కష్టపడితే కడుపైన నిండుతుందేమని చెప్పి కష్టపడి పని చేస్తుంటే ఉదయం మిగిలింది రాత్రి పెడతారు, రాత్రి మిగిలిన మరుసటి రోజు పెట్టేవారు. ఇలాగున్న రోజులు గడుస్తూ ఉన్నాయి. ఎండాకాలం వచ్చిందండి. ఎండాకాలంలో మామిడి పళ్ళు సీజన్ కదా, ఒక డజన్ మామిడికాయలు తెచ్చుకుని డైనింగ్ టేబుల్ పెట్టుకున్నారు. ఈ అబ్బాయి ఆ మామిడికాయలు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మామిడికాయలు చూడటమే తప్ప మామిడికాయని వినడం తప్ప ఏనాడు తిన్న పరిస్థితులు లేవు. ఎందుకంటే తెచ్చిన పరిస్థితులు ఇంట్లో లేవు కనుక తప్పనిసరిగా ఒక మామిడికాయ ఇస్తారు. చాలా జాగ్రత్తగా తినాలని ఎప్పుడు ఇస్తారన్నట్టుగా ఆ మామిడికాయల వైపు చూస్తుంటే వారు ఒక్కొక్కటి కట్ చేసి తిన్నారు తప్ప మామిడికాయ కాదు కదండి, మామిడికాయ ముక్క కూడా పెట్టలేదు. ఏడుస్తున్న నిలబడితే ఇలా రారా అని చెప్పి వారు తిని పడవేసిన ఎంగిలి తొక్కలు టెంకలను ప్లేట్లో వేసి దీన్ని శుభ్రం చేసుకురా అంటే ఆ ప్లేట్ తీసి వెనక భాగంలోకి వెళ్ళి ఎక్కెక్కిపడి ఏడుస్తూ కనీసం ఒక మామిడికాయ తినడానికి కూడా నోచుకోలేని ఇంత దౌర్భాగ్యమైన బ్రతుక అని బాధపడుతూ వారు తిని పడవేసిన ఆ ఎంగిలి తొక్కలు తింటూ ఈ పూటకి ఒక మామిడికాయని రుచ్చూడగలిగాను అని సంతృప్తి చెందిన ఆ వ్యక్తి ఎవరో కాదు, నేనే ఆ వ్యక్తిని. ప్రియులారా, మా నాన్నగారు నన్ను ఒక వస్తువు తాకట్టు పెట్టినట్లుగా 1,000 రూపాయలకి నన్ను తాకట్టు పెట్టేశారు. మా ఊర్లో ఒక ఆనవాయితీ ఉంటుంది, ఇప్పటికీ కూడా చాలామందికి తెలుసండి, చాలా చుట్టుపక్కల ప్రాంతాలకు తెలుసు. పెద్ద పండగ జరుగుతుంది రాయకూతుర్లో సంవత్సరం ఒకసారి. అది జరిగినప్పుడు ఇంట్లో ఉన్న పని మనుషులు కానీ పాలేలు కానీ ఇంటికి పంపించేస్తారు. ఆ రోజు నన్ను కూడా నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు బాబు అన్నారు. చాలా సంతోషం అయిపోయింది, ఎందుకంటే మా అమ్మ ముఖం చూసి సంవత్సరం అయిపోయింది, తమ్ముళ్ళని చూసి సంవత్సరం అయిపోయింది, ఇంటికి వెళ్ళి సంవత్సరం అయిపోయింది. కాబట్టి ఇంటికి వెళ్ళమనగానే చాలా సంబరపడిపోతున్నాను. సాయంత్రం 7:30 టైం అవుతూ ఉంది. 2 జతల బట్టలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. కొత్త బట్టలు చూడగానే సంవత్సరం పని కష్టాన్ని మర్చిపోయాను. ఎందుకంటారేమో, మేము బట్టలు నేసేవాళ్ళం, చీరలు నేసేవాళ్ళం, తాణులు నేసేవాళ్ళం, నర్సాపురం లుంగీలు నేసేవాళ్ళం, ఇలా చాలా నేసేవాళ్ళం అండి. కానీ మా అదృష్టం ఏంటి తెలియదు, ఎప్పుడు మేము నేసిన ఆ తాన్లోంచి ఓ ముక్క కట్ చేయించుకుని చొక్క కుట్టించుకోవడం ఎరగమండి. ఎప్పుడు కూడా చీరల్లో ఒక చీర మా అమ్మగారు ధరించినప్పుడు చూడలేదు. మా మేనత్త రైస్ మిల్లో పనిచేసినప్పుడు ఆ ఓనర్ గారి పిల్లలవి చినిగిపోని బట్టలు ఉంటే అవి తీసుకొచ్చి మాకు ఇస్తే అవి కుట్టుకుని తొడుక్కునే వాళ్ళం తప్ప మాకు ఎప్పుడు కొత్త బట్టలు అనేవి తెలిసేది కాదు. ఆ రోజు నా కొత్త బట్టలు చూడగానే చాలా సంతోషపడిపోతూ ఇక ఒక 15-20 నిమిషాలు ఆగితే ఇంటికి వెళ్ళిపోతాను, ఈ బట్టలు మా అమ్మకు చూపిస్తాను అని చాలా సంతోషపడతా ఉన్నాను. 30 రూపాయలు జేబులో పెట్టారు, వెళ్ళిపోమని చెప్పారు.
ఇలాగే దారి మార్గం ఉంది వెళ్ళిపోతూ ఉన్నాను. ఆ రోజు పండగ దినం కనుక పండగ జరుగుతూ ఉంది. అలా జరుగుతున్న సమయంలో ప్రిలరా, నేను వెళుతున్న సమయంలో కాస్త దూరం వెళ్ళినప్పటికీ నా ముందుకి ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డారు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్నగారే. నన్ను నా కోసం వచ్చావా, నన్ను తీసుకెళ్తాకు వచ్చావా, ఎలా ఉన్నారు, అమ్మ ఎలాగుంది, తమ్ముళ్ళు ఎలాగున్నారని ఎంతో ఆప్యాయంగా అడుగుతుంటుంటే అప్పటికైనా బాగా త్రాగేస్తున్నారు. నా జబ్బు పట్టుకుని పక్కకు లాగి, అరే నిన్ను అక్కడ తాకట్టు పెడితే వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు, కానీ ఆ ఇంటి ఎదురుగున్న సుబ్రహ్మణ్యం గారని ఇంకొక ఆయన ఉన్నారా, అక్కడ తాకట్టు పెడితే 1500 ఇస్తానన్నారు, రారా అని చెప్పి మరలా ఈడ్చుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. కాళ్ళు పట్టుకుని బతిమన్న చూడ ఏమాత్రం కనికరించకుండా, ఏమాత్రం విడిచిపెట్టకుండా తీసుకెళ్ళి సుబ్రహ్మణ్యం గారని ఇంకొక ఆయనకు అప్పగించారు. ఆయన డబ్బులు ఇచ్చారు, మా నాన్నగారి ఇంటికి వచ్చేసారు. ఆ రాత్రి బయట వాళ్ళని ఎవరిని కూడా లోపలికి రానివ్వరు, పండుగ రోజు కనుక. ఒక గేదెలు పాకుంటే గేదెలు పాకలో ఉండమని చెప్పారు. అదంతా రొచ్చుతో నింపబడిపోయి ఉంది. ఓ భాగంలో నిలబడి బట్టలు చూసుకుంటూ డబ్బులు చూసుకుంటూ ఎక్కెక్కిపడి ఏడ్చేవాడిని. ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ బట్టలు మా అమ్మకు చూపిద్దాం అనుకున్నాను, ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఈ డబ్బులు తేవో పట్టుకెళ్దాం అనుకున్నాను, ఇలాగా ఆ మాటలే తలపోసుకుంటూ 8:30 వెళ్ళినోడిని దాదాపుగా పిల్లరా తెల్లవారుజాము 3:30 వరకు అలా ఏడుస్తూనే ఉన్నాను. ఎవరు చూసిన పరిస్థితి లేదు. 3:30కి ఒక వ్యక్తి వచ్చి, బాబు నిన్ను పిలుస్తున్నారని పిలిస్తే లోపలికి వెళ్ళాను. నా చేతికి ఒక చీపురు కట్టించారు, పైన గదులన్నీ శుభ్రం చేసుకురమ్మన్నారు. ఆ గదులన్నీ తుడుస్తూ ఉంటే కింద పడి ప్రిలరా, ఆ రోజు నిలబడిపోయి అలా ఉండిపోయినేమో, తుడుస్తూ తుడుస్తూ కింద పడి నిద్రపోతూ ఉన్నాను. 7:30 టైం అవుతూ ఉంది. ఆ ఇంటి యజమానురాలు పైకి వచ్చారు. పైకి వచ్చి పడుకున్నాను కాళ్ళతో తన్ని లేపుతూ ఉన్నారు. ఇలా ఉలుక్కుపడి లేచి నా చేతులు జోడించమ్మా, మీరు చెప్పిన పని అంతా చేస్తాను, నన్ను ఏమనొద్దనే లోపల నా చేతిలో ఉన్న చీపురు తీసుకున్నాను కొట్టడం ప్రారంభించారు. ఆ చీపురికి వెనకాల ఇనపతోడు ఉంటుందన్నమాట, అది పెట్టి 4 దెబ్బలు తల మీద కొట్టగానే సొమ్మసిల్లి పక్క పడిపోయాను. నాతో పాటు ఇంకా 2 ముగ్గురు పనిచేసే వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు గబగబా వచ్చి నా ముఖం మీద నీళ్లు కొట్టి నన్ను పైకి లేపి, అరే నువ్వు ఇక్కడ ఉంటే కొడతారు తిడతారు ఏదో ఒకటి అంటారు, ఒక పంచే ఇంటికి వెళ్ళిపో, మీ నాన్నగారు ఏదో రకంగా ఈ బాకీ తీర్చుకుంటారులే అంటే ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, కష్టమో నష్టమో బాధో ఇబ్బందో ఇక్కడనే పని చేసుకుంటానంటే వాళ్ళు ఒప్పుకోలేదు, బలవంతంగా బయటికి గెంటారు. రాయకూతురులో బస్టాండ్ ఎదురుగుండా కృష్ణమూర్తి గారి కాఫ్ హోటల్ అని ఇప్పటికీ ఉందండి. ఆ కాఫ్ హోటల్ ఎదురుగుండా ఒక మట్టి దిబ్బ ఉంటే ఆ దిబ్బ మీద కూర్చుని నా తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని గొళ్ళుమని ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, ఇటు వెళ్తే వాళ్ళు కొడుతున్నారు, ఏం చేయను భగవంతుడా అని ఏడుస్తూ ఉంటే నా వెనక భుజం మీద ఎవరో చేయేసినట్టు అనిపించింది. ఎవరని చూస్తే ఆ హోటల్ యజమాని గారు కృష్ణమూర్తి గారు. బాబో నా హోటల్ ముందు కూర్చుని ఏడుస్తున్నావేంటి, యా ఏం జరిగిందని అడిగితే జరిగిందంతా చెప్పాను. ఆయన విని నా మీద జాలిపడి ఒక మాట చెప్పారు, ఏమనంటే నేను పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటండి ఆ పని అంటే, ఏమీ లేదు, నెలకు 100 రూపాయలు నీ చేతికి ఇస్తాను, కడుపు నిండా అన్నం పెడతాను, నేను కొట్టనో తిట్టినా ఏమన్నో, కాకపోతే నేను చెప్పిన పని చేయాలన్నారు. ఏంటండి ఆ పని అంటే, నా హోటల్లో ఎంగిలి కప్పులు కడగాలి, నా హోటల్లో ఎంగిలి ప్లేట్లు కడగాలి, నా హోటల్ అంతా శుభ్రం చేయాలి, ఇది చేస్తే అది నేను చేస్తాను, నువ్వు ఎప్పుడు కాలతో ఇంటికి వెళ్ళి రావచ్చు, మీ అమ్మని తమ్ముని చూడొచ్చు అంటే చాలా సంతోషం అయిపోయి ఆ హోటల్లో పనిచేయడానికి ఒప్పుకున్నాను. ఒక 6 మాసాలు పనిచేసేటప్పటికండి ప్రతిరోజు అవి కడగటమేమో ఈ చేతులన్నీ కూడా వరిసిపోయి ఏమంటే పాసిపోయి అన్నం తింటుంటే నా చేతుల్లోంచి నాకే దుర్వాసన వస్తూ ఉండేది. ఏమంటే రాత్రిపూట పడుకున్నప్పుడు ఆడవాళ్ళు ఎలాగైతే కాళ్ళకు పసుపు రాసుకుంటారో అలా కాళ్ళకు పసుపు రాసుకుని పడుకునేవాడిని. ఈ మాదిరిగా దాదాపుగా ప్రియులకు 1 సంవత్సరం చేసాక చేయలేక ఇంటికి వెళ్ళి మా అమ్మతో చెప్పానమ్మా, ఏదో ఒక పని చేస్తాను కానీ ఈ పని మాత్రం నేను చేయలేనమ్మా అని. ప్రియులు ఎందుకు ఇదంతా చెప్పుకొచ్చానంటే, మా నాన్న ఒక భయంకరమైన త్రాగుబోతండి. ఎంతటి త్రాగుబోతనంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మా జీవితాలు చిన్నప్పుడే చిన్న భిన్నంగా మారిపోవడానికి కారణం మా నాన్నగారు త్రాగుడే. మా జీవితంలో ఎటువంటి సంతోషం కానీ ఆనందం కానీ లేకపోవడగల కారణం మా నాన్నగారు త్రాగుడే. ఈరోజున చాలామంది మాటలు వింటూ ఉన్నారు, ఇక్కడ కూర్చున్న వారే కానీ లైవ్లో చూస్తున్న వారే కానీ చాలామంది, ఒకరి బహుశా ఈ మాటలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మరి చాలామందికి వినబడతా ఉన్నాయి ఈ మాటలు. ఒకవేళ నేను అంటాను ఈ రాత్రి నా తండ్రి ఎలాగైతే త్రాగుడికి అలవాటైపోయి త్రాగుడికి బానిసగా మారిపోయారో అదే పరిస్థితిలో ఒకవేళ ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్న ఒకే ఒక్క మాట ఏంటనంటే గనక, ఒకవేళ అలాగే త్రాగుడినే ధ్యేయంగా పెట్టుకుని బ్రతికితే
నా తండ్రి వల్ల ఎంత నష్టపోయానో, నా తండ్రి వల్ల ఎంత కష్టపడ్డానో, నా తండ్రి వల్ల ఎంత శ్రమ పడ్డానో, ఈ రోజున నీ కొడుకు, నీ కూతురు, నీ భార్య, నీ తల్లిదండ్రులు అలాగే బాధపడుతున్నారని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏ చోట ఉండి వింటున్నారో నాకు తెలియదు, ఏ స్థలంలో ఉండి వింటున్నారో నాకు తెలియదు. ఒకవేళ మీకు వినబడుతుంటే, లైవ్లో వింటా ఉంటే గనక ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు గనక నీవు గనక త్రాగుడు మానేస్తే నీకంటే గొప్ప అదృష్టవంతుడు మరొకరు లేరు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. కాబట్టి ఇంతవరకు ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ నా చేతులు జోడించి మరి చెప్తున్నాను, ఆ త్రాగుడు మానేస్తే నిన్ను కట్టుకున్న భార్య సంతోషపడుతుంది, నువ్వు కనుకున్న పిల్లలు సంతోషపడతారు, నీ తల్లిదండ్రులు సంతోషపడతారు. ఏ తోవలో ఉండి వింటున్నారు నాకు తెలియదు. అయ్యా దయచేసి త్రాగుడు మానేస్తే నువ్వు చాలా గొప్పవాడు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే ప్రియులారా, నేను ఇక ఆ హోటల్ పని మానేసి తాపీ పనికి వెళ్దామని చెప్పి ఏలూరు పంపుల చెరువు దగ్గర ఒక బిల్డింగ్ పని చేస్తూ ఉంటే మా ఊర్లో గుడాల రాంబాబు గారు అని ఒక ఆయన నన్ను తీసుకుని వెళ్ళారు. తీసుకెళ్లి ఉదయకాల సమయంలో సిమెంట్ బస్తా నెత్తి మీద పెట్టుకొని పైకెళ్ళి పైన సిమెంట్ బస్తా వేసి మెట్లు దిగుతున్నాను. అలా మెట్లు దిగుతున్నప్పుడు కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి. తిరిగిపోతూ ఉంటే కింద కంట వచ్చి కింద ఆ మెట్టు మీద కూర్చుంటే బళ్ళు మన పెద్ద వాంతి అయిపోయింది. అది మామూలు వాంతి కాదు, చాలా రక్తం నా నోట్లోంచి ముక్కుల్లోంచి పడుతూ ఉంది. అది ఎలా పడుతుందంటే నరం కట్ అయిపోతే బ్లడ్ ఎలా చిందుతుందో అలా నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంది. అలా వచ్చేస్తూ ఉంటే అప్పుడే మేస్త్రి గారు పనికి ఎక్కడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు చూసి అయ్యి బాబు ఏంటి ఇంత రక్తం కక్కున్నాడు అని చెప్పి నన్ను ఒక ఆర్ఎంపి డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. ఆ డాక్టర్ గారు చూడగానే అన్నారు, పైనుంచి ఏమైనా పడిపోయాడు ఈ అబ్బాయిని అడిగారు. లేదండి, మామూలుగానే వామిటింగ్స్ అయిపోతున్నాయి, ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుందంటే. ఆ డాక్టర్ గారు అన్నారు, నేను చూడండి అయితే ఏదైనా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అన్నారు. ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ తీసుకెళ్లారు. ఉదయకాల సమయం 9:30కి తీసుకెళ్లారు నన్ను.

చనిపోతాడని చెప్పి ఆ డాక్టర్ గారు మా మేస్త్ గారు చెప్తా ఉన్నారు. మా మేస్త్ గారు అన్నారు, ఇదేంటండి ఇంత ఆరోగ్యవంతుడిని బాగున్న వ్యక్తిని పట్టుకొని ఏదో గడ్డ పగిలిపోయింది అంతా పాడైపోయింది అంటారు. లేదు లేదు, రిపోర్ట్లు ఏమైనా మారిపోనీయేమో, ఓసారి మరలా చూడండి అన్నారు. ఆ మాటలకి డాక్టర్ గారు అన్నారు, బాబు నీ పేరేంటని అడిగారు. నా పేరు ఆదాము రాజు కంటే ముందండి ఆదినారాయణ. ఆదినారాయణ అనబడిన ఈ వ్యక్తి యొక్క రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఈ భాగంలో గడ్డ పగిలిపోయింది. ఆ గడ్డను మేము పరిశీలన చేసినప్పుడు అది క్యాన్సర్ గడ్డగా తేలింది. కాబట్టి ఇదంతా పాడైపోతుంది, ఇదంతా పాడైపోతుంది. కాబట్టి ఇతను మా అంచనా ప్రకారంగా అయితే నెల 15 రోజులు, కానీ ఎప్పుడు చస్తాడో మాకు తెలియదు, మర్యాదగా మీరు తీసుకెళ్ళిపోనని చెప్తా ఉన్నారు. మా మేస్త్రి గారు వణుకుపోతూ, అలా కాదండి, నిన్నగాక మొన్న తీసుకొచ్చాను, లేని పొంది నింద నా మీద పడుతుంది, ఒక్క 1000 రూపాయలు మేము 10,000 రూపాయలు నేను ఖర్చు పెడతాను, హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి, వాళ్ళ అమ్మ నాన్న చెప్తానంటే, డాక్టర్ గారు అన్నారు 10,000 కాదు కదా 10 లక్షలు ఖర్చు పెట్టిన ఇతను బాగుపడ్డు, 10 రూపాయలు మందులు కూడా నేను రాయిని తీసుకెళ్ళిపోమన్నారు. ఇంటికి తీసుకొచ్చేశారు. మా అమ్మని పిలిచారు, అమ్మ నీ కొడుకు ఎంతో ఆరోగ్యవంతుడు బాగున్న వ్యక్తి అనుకున్నావు కానీ వీడికి క్యాన్సర్ రోగం అంట, ఇక్కడ గడ్డదో పగిలిపోయిందంట, వామిటింగ్స్ అయిపోతున్నాయి, బ్లడ్ వామిటింగ్స్, కాబట్టి ఎప్పుడు చేస్తాడో తెలియదు, కాస్త మీరు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా అంటే, ఇక మా అమ్మ ఒక మూలన కూర్చుని ఏడుస్తూ మొదలెట్టింది. పంచన ఒక మంచం వేసి నన్ను పడుకోబెట్టింది. మా అమ్మ గొళ్ళుమని ఏడుస్తూ ఉంది, కుటుంబానికి ఎవరైతే ఆధారం అనుకున్నానో, 4 రూపాయలు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషిస్తున్నారనుకున్నాను, ఆ వ్యక్తికి ఇలా జరగాలని మా అమ్మ ఏడుస్తూ ఉంది. ఓ పక్క ప్రియ నేను ఏడుస్తూ ఉన్నాను, ఆ మంచం మీద పడి గొళ్ళుమని ఏడుస్తూ ఉన్నాను. ప్రియులారా, అప్పుడు దాకా బలవంతుడిగానే ఉన్నాను, అప్పుడు దాకా ఆరోగ్యవంతుడిగానే ఉన్నాను, కానీ ఎప్పుడైతే ఆ రోగమని నాకు తెలిసిందో తెలియకుండానే నేను ప్రియులకు కృంగిపోతూ ఉన్నాను, నా శరీరం బలహీనం అయిపోతూ ఉంది. ప్రియులరా, అలాగా మంచం మీద పడుకోబెట్టారు. ప్రతిదినము కూడా మా అమ్మగారు నాకు అన్నం తినిపించేవారు, స్నానం చేపించేవారు, చక్కగా పడుకోబెట్టి, పర్లేదురా నాన్న రేపో మాపో లెగుతావును మరలా పనికి వెళ్తావంటే బాధ ఎలాగున్న మా అమ్మ మాటలకు కాస్త ఆనందం వస్తూ ఉండేది. ఇలా జరుగుతున్న కాలక్రమంలో ప్రియులరా, ఒక 10 రోజులు గడిచిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు, మరి ఎవరేం చెప్పారో నాకు తెలియదు, ఒక బరకం ఒకటి తీసుకొచ్చి మా అమ్మ ఇదే నా మంచం అయితే ఇలా చుట్టూ కట్టేశారు. మంచం చుట్టూ లోపల గాలాడేది కాదు, ఊపిరాడేది కాదు, నాకు ముక్కుల్లోంచి నోట్లోంచి బ్లడ్ అడిపోయేదేమో, విపరీతమైన బాధ అనుభవిస్తూ ఉండేవాడిని. మనుషులు కనబడితే కాస్త ధైర్యంగా ఉండేది, కానీ ఎప్పుడైతే బరకం కట్టేశారో ఒక రకంగా చెప్పాలంటే మనిషి బ్రతికుండగానే ఇక లేడు అనిపించుకున్నట్టుగా ఆ బరకం కట్టేటప్పటికి నేను ఒంటరి వాడిని అయిపోయాను, నాకంటూ ఎవరూ లేరు, నాకంటూ ఎవరూ లేరన్నట్టుగా భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను. 4 తమ్ముళ్ళున్నారు, తల్లి ఉంది, తండ్రి ఉన్నారు, తాతయ్య నాయనమ్మ ఉన్నారు, చాలామంది చుట్టాలు బంధువులు ఉన్నారు, కానీ అందరున్నా సరే ఆ రోగాన్ని బట్టి ఒంటరి వాడిని అయిపోయాను. ఆ మంచం మీద పడి భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను. నా ఏడుపు వినే నాదుడు ఎవరూ లేరు, కనీసం చూడ్డానికి వచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండేవారు కాదు, చాలా ఆశతో ఎదురు చూసేవాడిని, ఎవరైనా వచ్చి ఏదైనా మాట చెప్తారేమో అని ఎదురు చూసేవాడిని, కానీ ఎవరు కూడా ఏం మాట్లాడేవారు కాదు. అప్పటికే దాదాపుగా పిల్లల రోజులు గడుస్తూ ఉన్నాయి. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మా అమ్మతో అనేవారంట, వాడికి ఏమో అన్నం తినిపిస్తున్నావు, వాడికి మందులు ఆడికి స్నానం చేపిస్తున్నావు, ఆడి దగ్గరికి వెళ్ళొద్దు నువ్వు, ఎందుకంటే ఆ రోగం నీకు అంటుకుంటే, ఆ మరలా నీ కొడుకులు కంటుకుంటే ఆడితో పాటు అందరూ చేస్తారా, చచ్చేవాడిని ఎలాగైనా సావనివ్వండి, మీరైనా బాగుండు అంటే, కనీసం మా అమ్మ చూడ్డానికి కూడా వచ్చేది కాదు, ఎలా ఉన్నాడో అని పలకరించే దిక్కు కూడా లేని పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు చస్తానా తీసుకెళ్ళి పాతి పెడదామన్న ఒక భయంకరమైన పరిస్థితికి వచ్చేసింది. సంపాదించినప్పుడు ఒరే ఇంట్లో నువ్వేరా డబ్బులు తీసుకొస్తున్నావు అనే మాటలు వినపడ్డాయి. ఏమండి మా నాన్న భయంకరంగా త్రాగుతుంటే కుటుంబాన్ని కొద్దో గొప్ప పోషిస్తూ ఉంటే ఒరే నువ్వేరా నీ తమ్ముళ్ళకి మాకు ఆధారంగా నిలబడ్డావురా అని మాటలు వినపడ్డాయి. కానీ రోగం రాగానే ఎప్పుడు చస్తాడా తీసుకెళ్ళి పాతి పెట్టేద్దామన్న పరిస్థితులు వచ్చేసినాయి. ప్రియులరా, మా చుట్టుపక్కల అందరూ అనేవారు, ఒరే ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో, నీకు ఇలాంటి రోగం వచ్చిందిరా, అసలు నువ్వు పుట్టకపోతేనే బాగుండ్రా అనే మాటలు మాట్లాడేవారు. ఒకప్పుడు పనికి వెళ్తున్నప్పుడు అదే మనుషులు అనేవారు, నువ్వు చక్కగా పని చేస్తున్నావు, డబ్బులు పెట్టుకొచ్చి మీ అమ్మకి ఇస్తున్నావు, నీలాంటి వాడు మా ఇంట్లో కూడా ఎంత బాగుండ్రా అనేవారు. కానీ అదే మనుషులు ప్రియులరా ఇలా మాట్లాడటం మొదలుపెట్టారు. మనిషి యొక్క నైజం ఏంటి చెప్తానండి, మనిషి యొక్క నైజం ఏంటంటే నీకు ధనం ఉంటే నీ చుట్టూ జనం ఉంటారు,
నీకు పేరు

ఉపయోగపడేవాడివైతే ఉపయోగించుకుంటారు. నీవు గనక ఉపయోగపడేవాడివైతే అందరూ నిన్ను చాలా పొగుడుతారు, గణపరుస్తారు. నేను మాట చెప్పనా, నీ ఆరోగ్యం దూరం అయిపోయిన రోజున, నీ ధనం దూరం అయిపోయిన రోజున, నీ పరిస్థితులు పాడైపోయిన రోజున, అన్నీ కూడా నువ్వు కోల్పోయిన రోజున, నువ్వు ఒంటరి వాడిగా మిగిలిపోయిన రోజున నేను మాట్లాడి మైక్ అయినా విలువ ఉండదేమో కానీ మనిషికి మాత్రం విలువ ఉండదు ప్రియులారా, మనిషికి మాత్రం విలువ ఉండదు. ఆ రోజున ఆ పరిస్థితి కూడా అలాగే మారిపోయింది. ఎప్పుడు చస్తానో తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతానో తెలియదు, కానీ ప్రాణాల మీద మాత్రం నాకు ఎటువంటి ఆశ లేదు. ఎందుకంటే కన్నవాళ్లే చూసే ఆ చూపు నన్ను భయంకరంగా వేధించేస్తూ ఉంది. వ్యాధి కంటే వాళ్ళు చూసే చూపు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మేలు. ఎందుకీ బ్రతుకు బ్రతకాలి? చిన్నప్పటి నుంచి నేను దైవభక్తి భావాలు కలిగిన వాడిని కనుక ప్రతి ఒక్కరిని అడిగేవాడిని, పేరు పేరును అడిగేవాడిని, నన్ను బ్రతికించండి, నన్ను బ్రతికించండి, నన్ను బ్రతికించండి, మీరు బ్రతికిస్తే అలా చేస్తాను ఇలా చేస్తానని నా మనసుకు తోచిన ఆ పేరు తలంచుకుంటూ ఎన్నో రకాలుగా మాట్లాడేవాడిని. ఓపిక అయితే అయిపోయింది, కానీ ఉపయోగం మాత్రం ఏమీ లేకుండా పోయింది. దాదాపుగా నెల మీద 10 రోజులు అయిపోయింది పిల్లరా, నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. మంచానికి మాత్రమే పరిమితి అయిపోయాను, అన్నీ మంచం మీద అయిపోతున్నాయి. నా మంచం చుట్టూ రక్తపు వాంతులు పిల్లరా. ఇక నా జీవితంలో ఇక నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇక రేపో ఎల్లుండో నేను చనిపోబోతున్నానన్న విషయం అర్థమైపోయింది. అంతగా నా పరిస్థితి మారిపోతూ ఉంది ప్రియులారా. దాదాపుగా అది 13వ రోజు అండి. నెల మీద 10 రోజులు అయిపోయి ఇక 5 రోజులు మాత్రమే ఉంది. ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటన చెప్పి నా సాక్ష్యాన్ని ముగించేస్తాను ప్రియులారా. ఈ 5 రోజుల్లో జరిగిన సంఘటన కొంచెం జాగ్రత్తగా విందాం. ఆ మంచం మీద ఎలకలుగా పడుకొని ఈ భాగంలో గట్టిగా పట్టుకొని ఈ బాధను తట్టుకోలేక ఇక బ్రతకడం కంటే చనిపోవడమే మేలనట్టుగా ఎప్పుడు నేను చనిపోతానని మరణాపేక్ష కలిగిన వాడినై ప్రియులారా, మరణం కొరకు ఎదురు చూస్తూ ఎప్పుడు నాకు చివరి గమ్యమా అన్నట్టుగా ఆ మరణం కోసం ఎదురు చూసేవాడిని ప్రియులారా. నేను అనుకునేవాడిని ఒకవేళ చనిపోతే ఈ బాధ తగ్గుతుందేమో, ఒకవేళ చనిపోతే ఈ బాధ నుంచి విముక్తి పొందుతానేమో, చనిపోతే గనక ఇక నేను ఈ బాధ నుంచి పూర్తిగా విశ్రమిస్తానేమోనని పిల్లరా అలాగో అనుకుంటా ఉండేవాడిని. కానీ నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి, ఈ పరిస్థితి అంతా కూడా విపరీతంగా మారిపోతూ ఉంది. అప్పటికి దాదాపుగా 13వ రోజు అండి ఆ రోజు. ఆ రోజు ఈ రోజు వరకు నేను మర్చిపోలేను. ఆ రోజు ఆదివారం అండి ఆ రోజు. ఆ ఆదివారం రోజున మాది మిచ్చురు కాలనీ అంట, రాయకుదురు మిచ్చురు కాలనీ అంటే అన్ని కులాల వారు అన్ని జాతుల వారు కలిసి ఉన్నదనమాట. అయితే మాకు చర్చ్ క్రిస్టియన్ పేట ఉంది. ఆ క్రిస్టియన్ పేటలో ఒక లూథరన్ చర్చ్ ఉంది. ఆ లూథరన్ చర్చి పైన మైకా గొట్టాలు మా వైపు పెట్టుండి, ఆ ఆరన్స్ ఉంటాయి కదండి, అవి మా వైపు పెట్టుండి. అక్కడ మాట అయినా పాట అయినా మాకు వినబడతా ఉండేది. ఆ రోజు ఎవరో దైవజనులు మరి వాక్యం చెప్తా ఉన్నారు. ఆయన ఏమని వాక్యం చెప్తున్నారంటే ఈ 103వ కీర్తన 4వ చరణం ఏమని చెప్తున్నారంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అన్నమాట. వాస్తవంగా ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళినోడిని కాదండి నేను. ఎప్పుడు కూడా ఏమండి వాక్యం అంటే ఏంటో నాకు తెలియదు, ప్రార్థన అంటే ఏంటో నాకు తెలియదు, మందిరం అంటే ఏంటో నాకు తెలియదు. ఏ రోజుని ఏ పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన సందర్భాలు కూడా లేవు. కాబట్టి వాక్యం అంటే నాకు తెలియదు, ప్రార్థన అంటే నాకు తెలియదు, యేసు ప్రభు దేవుడని మాత్రం తెలుసు, కానీ ఇవేమీ ఇక తెలియదు. అయితే ఆ మాట నన్ను ఎలా దర్శించిందనంటే ఆ మాట అంతా నాకు అర్థం కాలేదు, కానీ అందులో ఒక చిన్న మాట అండి. ఏంటి ఆ మాట అంటే నీ ప్రాణమును విమోచించుచున్నాడు. అక్కడ కరెక్ట్గా అలాగే ఉంటుంది కదా, దేవునికి మహిమ కలుగునుగాక. నీ ప్రాణమును విమోచించుచున్నాడన్న మాట పట్టుకొని పిల్లరా నేను అలాగే ఆ మాట ఏంటి ఎందుకు ఇంత స్పష్టంగా వినబడుతుంది, ఎందుకంటే ఎవరన్నా సరే ఎవరు మంచం దగ్గరికి వచ్చినా ఎవరు దూరంగా నిలబడినా బంధువులైనా ఇంట్లో వారైనా చెప్పేవారు ఒరే నువ్వు చచ్చిపోవడమే మేలు రానేవారు, కానీ ఈ మాట మాత్రం నిన్ను బ్రతికిస్తాను అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ మాట మాత్రం నువ్వు బ్రతుకుతావు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ మాట మాత్రం నీ జీవితాన్ని బాగు చేస్తాను అన్నట్టుగా నా చెవులకి ఆ మాట అర్థమవుతా ఉంది. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తారా, హల్లెలూయా హల్లెలూయా. ఆ మాట కాడ ఆగిపోయానండి నేను.
ఆ మాటగాడు ఆగిపోయిన ప్రిలరా, ఏంటి మాట, ఎందుకు ఇంత స్పష్టంగా నాకు అర్థమవుతుంది, ఇంత స్పష్టంగా నా చెవులకి ఎవరో నా పక్కన నిలబడి నాతో మాట్లాడినట్టుగా అనిపిస్తా ఉంది, ఏంటి మాట, ఏంటి మాటని ఇలాగే ఎలకలుగా పడుకున్నాను, ఈ భాగంలో గట్టిగా పట్టుకున్నాను, ఇలా వంగిపోయేవాడండి ప్రిలరా, నా కళ్ళు పూర్తిగా మూతబడి ఉన్నాయి, అలాగని రెప్పలు లేపేంత ఓపిక నాకు లేదు, ఎలకలుగా పడుకుని అలాగే బాధపడుతున్నాను, నా చుట్టూ రక్తపు వాంతులండి, భయంకరమైన రక్తపు వాంతులు, దుర్వాసన, భయంకరమైన కంపు వాసన వస్తూ ఉండేది, ఎవరు వచ్చేవారు కాదు, ఎవరు మాట్లాడేవారు కాదు. మా అమ్మ నాకు అన్నం ఎలా పెట్టిందో తెలుసా అండి, ఇదివరకు ఈ ఫ్రిడ్జ్లు ఇవి లేని కాలంలో ఉట్టి తెలుసు కదా మీకు, ఉట్టి, అలాంటి ఉట్టి తీసుకొచ్చి దాంట్లో ప్లేట్ పెట్టి గ్లాస్తో నీళ్ళు పెట్టి అన్నీ పెట్టి అందులో అన్నము కూర అన్నీ పెట్టి ఆ బరకం వెలుపలుండి ఇలా కర్రతో అందించేది లోపలికి, అందుకుందాం కానీ చేయిజాపి లోపల గ్లాస్ నీళ్ళు అందులో అలుగుపోయి మొత్తం నీళ్ళు అయిపోయి తినడానికి ఉండేది కాదు, ఆ ప్లేట్ ఆ పక్కనే పడేసేవాడిని, కాబట్టి ఎవరు వచ్చేవారు కాదు, ఎవరు నాతో మాట్లాడేవారు కాదు. అలాంటి సమయంలో ప్రిలరా, ఏంటి మాటని ఇలాగే గట్టిగా పట్టుకుని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటుండగా దాదాపుగా ప్రిలరా ఒక 10-15 నిమిషాలండి అలా ఆలోచిస్తున్నాను. అలా ఆలోచిస్తూ ఉన్న సమయంలో నా మంచము కుడి భాగంలో ఒక తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నారండి. గట్టిగా చెప్పలేడు దగ్గరగా స్తోత్రం చెప్తామా, హల్లెలూయా. ఆ తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి నిలబడి నాతో మాట్లాడడం ప్రారంభించారు. ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, ఇంతవరకు నువ్వెవరెవరినో అడిగో బ్రతికించమని, కానీ నిన్ను బ్రతికించే ఏకైక దేవుడను నేనే, నిన్ను విమోచించేవాడిని నేనే అనే మాట స్పష్టంగా ప్రిలరా నా చెవులకి ఎంత గట్టి కనబడుతుందంటే, ఈ మైక్లో ఏకో పెడితే ఒక మాట 10 మాటలు వచ్చినట్టు కొద్ది, అలాగే నా చెవుల్లో మారుమ్రోగిపోతా ఉన్నాయి ఆ మాటలు. నిన్ను బ్రతికించేవాడిని నేనే, నిన్ను కాపాడేవాడిని నేనే అంటుంటే ఆ మాటలకి ఒక్కసారిగానే తుళ్ళుపడి చూశాను, కానీ ఆ పక్కన ఎవరు కనిపించలేదు, ఎవరు కనిపించలేదు, కానీ ఆ మాట నా గుండెల్లో మారుమ్రోగిపోతా ఉంది. నిన్ను బ్రతికించేవాడిని, బ్రతికించేవాడిని అనే మాట నా చెవుల్లో మారుమ్రోగిపోతా ఉంది. పిల్లలు నాకు అర్థం కావట్లేదు, ఎవరో నా పక్కొచ్చారు, ఎవరో నిలబడ్డారు, ఆ స్వరం మా అమ్మది కాదు, ఆ స్వరం మా నాన్నది కాదు, ఆ మా బంధువులు కాదు, ఎవరో వచ్చారు నా పక్కే, నన్ను బ్రతికిస్తానంటున్నారు. ఆ మంచాన్ని గట్టిగా పట్టుకున్నాను, నా శరీరం అంతా వణుకుపోతా ఉంది, షివరింగ్ వచ్చేస్తూ ఉంది, ఈ వెంట్రుకలన్నీ లేచి నిలబడ్డాయి, ఏదో జరిగిపోతున్నట్టుగా అయిపోతూ ఉంది. ఆ మంచాన్ని గట్టిగా పట్టుకున్నాను, నాకైతే ఓపిక అయితే లేదు, కానీ నాకు తెలియకుండానే అలా లేచి కూర్చున్నాను ప్రిలారా. కూర్చుంటమే కాదు, కానీ కూర్చున్నాక నా కళ్ళు తిరిగిపోతుంది, ముఖం తిరిగిపోతుంది, ఇదే నా మంచం అయితే ఇలా పట్టుకొని ఇలా మోకాళ్ళ మీదకి వెళ్ళాను, ఒక చెయ్యి ఇలా పెట్టుకొని మరో చేతి ఇలా గట్టిగా పట్టుకొని ఒకే ఒక్క మాట అడుగుతున్నా, అయ్యా నీవెవరివో నాకు తెలియదు, అయ్యా నీవెవరివో నాకు తెలియదు, నిన్ను బ్రతికించే దేవుణ్ణి నేనే అంటున్నారు, అయ్యా నా తల్లి దగ్గరికి రాదు, నా తండ్రి దగ్గరికి రాడు, కానీ నువ్వు వచ్చి నిలబడి నిన్ను బ్రతికిస్తానన్నావు, అయ్యా నీ పేరు చెప్పుకుంటానయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా, నన్ను బ్రతికించయ్యా అని కేకలు పెడుతుంటే మా అమ్మ ఎక్కడెందో పరుగు పరుగును వచ్చి ఆ పరకం పక్కన కూర్చుని అంటది, రే ఎవరిని రాలు అడుగుతున్నావు, బ్రతికించమని కేకలు పెడుతున్నావేంటి, ఏమైంది అని మా అమ్మ అంటుంటే నేను మాత్రం బ్రతికించవా బ్రతికించవా బ్రతికించవని చివరి కేక, బ్రతికించవా అని కేక వేయగానే బళ్ళుమని పెద్ద వాంత అయిపోయిందండి, చాలా రక్తము నా నోట్లోంచి ముక్కుల్లోంచి బయటపడింది, అలా రక్తం పడ్డం పడ్డమే దబ్బున ఆ రక్తంలో పడిపోయాను, అలా పడిపోవడం పడిపోవడమే నా ప్రాణం నా నుంచి పూర్తిగా విడిపోయింది, అంటే నేను పూర్తిగా చనిపోయి అందులో ఉండిపోయాను ప్రియరా, ఇక నాలో ఊపిరి కానీ ఎటువంటి అలికిడి కానీ ఏ విధమైన శబ్దం లేదు, పూర్తిగా చనిపోయి అందులో పడిపోయాను. ఎప్పుడైతే అలా అలా కేక వేయడం పెద్ద వాంత చేసుకోవడం అలా పడిపోయి అలా ఉండిపోవడం మా అమ్మ ఆ బరకం పక్కనే ఉండి అవన్నీ పిల్లలు విన్నది కనుక నా నుండి ఏ శబ్దం అలికిడి రాకపోవడం తోటే ఆ బరకాన్ని లేపు చూస్తే నేను పూర్తిగా చనిపోయాను అంటండి. చుట్టుపక్కల కేకేసి ఏమైందో, పెద్ద కేకేసాడు, వాంతి అయింది, రక్తం కక్కున్నాడు, ఏమైందో అని అంటే వాళ్ళు వచ్చి ముక్కులు కాడయి ఇవన్నీ చూసి, అమ్మా నీ పెద్ద కొడుకు చచ్చిపోయాడు కానీ ఉన్న కార్యక్రమాన్ని చూడండి అన్నారట. ఇక ఆ మాటలకు ప్రియులరా మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటారు మారిగారని, వాస్తవంగా ఎవరైనా చనిపోతే పాడి సామాన్లు ప్రియులరా ఏ టౌన్కి వెళ్ళి తీసుకొస్తారు, కానీ ఆయనే గెళ్ళ తీసుకొచ్చారు, కొండ తీసుకొచ్చారు, తాళ్ళు తీసుకొచ్చారు ప్రియులరా,
పిడకలు తీసుకొచ్చారు, రోడ్డు మీద పాడి కట్టడం ప్రారంభించారు. ఓ పక్క పాడి కట్టబడతా ఉంది, మరొక పక్క గొయ్యతవుతా ఉన్నారు శ్మశానంలో, మరొక పక్క ప్రియులరా మా బంధువులు కొంతమంది ఉంటే వాళ్ళు కౌరెళ్ళిపోయింది, వాళ్ళు కూడా వచ్చేస్తూ ఉన్నారు. దాదాపుగా అప్పటికే సాయంత్రం 5:30 టైం అయిపోతూ ఉంది. ప్రియులరా నేను 1 గంటన్నరా పావు దక్కు 2 నేను చనిపోయాను. దాదాపుగా 5 ఆ టైం అయిపోతూ ఉంది. హైందవ సాంప్రదాయ ప్రకారంగా 6 లోపల శవాన్ని తీసుకెళ్ళి కప్పెట్టాలి కనుక కొంతమంది స్త్రీలు కూడా నీళ్లు సిద్ధపరిచి అన్నీ రెడీ చేశారు. ఇక ఎప్పుడు ఆ బయటికి శవాన్ని తీసుకొచ్చి స్నానం చేపించి పాడిమే పడుకోబెట్టి తీసుకెళ్ళి పాతి పెట్టేద్దామంటగా ఎదురు చూస్తున్న సమయం దాదాపుగా అప్పుడు 5:30 టైం అవుతూ ఉంది. వాళ్ళైతే ఎవరు లోపలికి రాలేదు. నేనైతే రక్తంలో పడిపోయినాను, పూర్తిగా చనిపోయినాను. కానీ జరిగిన విచిత్రం ఏంటంటే నేను చనిపోయాను కానీ ప్రియులరా నా ఆత్మ ఒక చీకటి బిలాములో ఇరుక్కుపోయినట్టు కనబడతా ఉందండి. అది ఎంత చీకటి అంటే కన్ను కుట్టుకున్నా కనబడినంత చిక్కటి చీకటి. ఆ చీకటిలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, చిన్నపాటి వెలుగు వచ్చింది. గట్టిగా చప్పుడు బిక్కిరిగా స్తోత్రం చెప్తారా, హల్లెలూయా. ఆ వెలుగు రాగానే చీకటంతా కనుమరుగైపోయిందండి, పట్ట పగల వెలుగులా మారిపోయింది. ఆ పట్ట పగల వెలుగులో నిర్మలమైన ఆకాశం కనబడుతుంది. ఒక మబ్బు కానీ మేఘం కానీ ఏమీ లేదు. నేను అలా చూస్తూ చూస్తుండగానే దళ్ళున ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపుల మధ్యలోంచి రక్తముతో మిళితమైన ఒక హస్తము కిందకి దిగి వస్తూ ఉంది. గట్టిగా చెప్పుల దగ్గరికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. నేను సంపూర్ణంగా చూస్తున్నాను ప్రియరా, అది రక్తముతో మిళితమైపోయింది. గాయములతో ఉన్న హస్తం అండి, అది కిందకంట వచ్చింది, ఈ భాగంలో తాకింది. ఏ క్షణమైతే ఆ హస్తం వచ్చి భాగంలో తాకిందో చచ్చిపోయిన నేను సజీవుడిగా మరల బ్రతికాను. పొట్టలు గట్టిగా చెప్పట్లు స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే యేసుక్రీస్తు ప్రభువు కోసం కళ్ళబొల్లు కౌలు చెప్పాల్సిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ హస్తం ఎప్పుడైతే తాకిందో చచ్చిపోయి నేను మరలా తిరిగి బ్రతికానండి. బ్రతికించబట్టమే కాదు కానీ నా ఆ హస్తం తాకిన తర్వాత మొదటగా జరిగిన పని ఏంటంటే నా కళ్ళు తెరవబడ్డాయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవ పని ఏంటంటే నా శరీరము నడినెత్తి మొదలుకొని అరి పాద వరకు ఏదో ఒక తెలియని బలమైన శక్తి నాలోనికి రావడం ప్రారంభించింది. నా ఎముకలు, నా నరములు, నా శరీరం అంతా ఆ శక్తితో ఎప్పుడైతే నింపబడిందో నన్ను ఎవ్వరూ అందులోంచి లేవదీయలేదు. కానీ నాకు నేనే దిగ్గున లేచి నుంచున్నాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ గాయంతో ఇలా వంగిపోయిన నేను ప్రియులరా ఆ హస్తం తాకిన తర్వాత నిటారుగా నిలబడ్డాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక నాకు గట్టిగా అరవాలనిపిస్తుంది, ఎందుకంటే నా శరీరము ఏదో గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తూ ఉంది. నాకు గట్టిగా అరవాలనిపిస్తూ ఉంది, నేను బ్రతికాను, నేను బ్రతికాను, నేను బ్రతికాను అని అరవాలనిపిస్తుంది. కానీ నా నోరు పెగలట్లేదు ప్రియులరా. నన్ను నేను చూసుకున్నప్పటికే దాదాపుగా 25 అయిపోయింది. స్నానం చేసి విపరీతమైన దుర్వాసన రోతతో ఉన్నాను. కానీ నా హృదయం మాత్రం చెప్పని అసఖ్యంగానంత గొప్ప సంతోషంతో నింపబడిపోయిందండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తారా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అంత ఆనందంతో నింపబడిపోయిందో ఇక నాకు ఉండబుద్ధి అవ్వట్లేదు, బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అనుకున్నాను. కానీ వాళ్ళు ఉత్తరేమో లోపలికి నన్ను చూస్తారేమో నేను చూస్తున్నాను. వాళ్ళేమో పరకమవతలుండి నువ్వెళ్ళరా నువ్వెళ్ళరా అనుకున్నారు. కానీ పొరపాటున ఎవరు లోపలికి ఎత్తలేదు. సర్లే వచ్చేలా లేరు, నేనే వెళ్ళిపోతాను బయటకు అని చెప్పి ఆ పరకాన్ని ఇలా పైకి లేపుకుని నడుచుకుంటా వీధిలోకి వెళ్ళిపోయినాను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వీధిలో ఉంటుంది నుయ్యా ఆ నూతుగా నిలబడ్డాను. అలా నిలబడగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కట్టేవాళ్ళు కట్టేస్తా ఉన్నారు అక్కడ, ఇంకా చేసేవాళ్ళు చేస్తున్నారు. అసలు ఈ నూతుగా నిలబడ్డవాడు ఎవరని మాత్రం ఎవరో చోట్ల లేదు. సర్లే చూసేలా లేరులే అని చెప్పేసి నేనే చేత తీసుకుని ఆ నూతులు వేసుకుని ఇలా నీళ్లు తోడుకుని నెత్తండ పోసుకుంటుంటే అప్పుడే ఎవరు స్నానం చేస్తున్నారని అప్పుడు చూసారండి. అలాగా అలా చూడగానే అలా కంటి చూపేగా నోటి మాట లేదు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే ఇటు చచ్చిపోయాడుగా, ఈడి కోసమే పాడి కట్టాం, ఈడి కోసమే నీళ్లు తోడాం, ఈడి కోసమే నగ నుంచి ఏడుతున్నాం, ఈడంటే ఇక్కడ నిలబడ్డాడు. అసలు ఇటు మనిషే లేకపోతే ఇంకేమైనా నడి వయసులో చచ్చిపోయాడుగా, ఏదో మొత్తం మీద ఏదో రూపం వచ్చింది ఇక్కడికి అని చెప్పి ఒక అరగంట నానా పరీక్షలు చేశారండి నన్ను. దేవుని స్తోత్రం చెప్పండి. చేయిలాగేవాడు ఒకడు, బొగ్గలాగేవాడు ఒకడు, ఊపేవాడు ఒకడు, ఎన్ని రకాలుగా చేసిన వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే ఈడు మనిషే రోయ్ అన్న విషయం అర్థమైపోయింది. గట్టిక దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోరండి, హల్లెలూయా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను లోపలికి వెళ్ళి
ఏమంటే మారు బట్టలు కట్టుకుని కాండ్రగించి మూసాను, ఆ ఉమ్ములో రక్తపు జీర కూడా లేదు. కొట్టలు గట్టిగా చప్పట్లో స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. నాలుగే నాలుగు రోజులాగేనండి. ఏ ఆశ్రమ హాస్పిటల్ అయితే డాక్టర్ గారి భాగంలో గడ్డ పగిలిపోయి చనిపోతామని చెప్పారో, అదే ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో డాక్టర్ గారి ముందు నిలబడ్డాను. ఆయన నన్ను చూడగానే గుర్తుపట్టారు. ఎందుకంటే ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం దాకా నన్ను పరీక్షించారేమో, నన్ను చూడగానే గుర్తుపట్టి నువ్వు ఇంకా బతికే ఉన్నావని అడిగారండి. అవునండి బతికే ఉన్నానన్న. ఇంత బాగున్నావు ఏంటి అన్నారు. అది చూస్తారని వచ్చానన్నాను. అయితే లోపల రా అని చెప్పి షట్ ఇప్పమని చెప్పి మొత్తం ప్రియులరా ఇదంతా కూడా మరలా ఏదో రాసి దాదాపు ఒక అరగంట సమయం అండి పరీక్షించిన తర్వాత నన్ను లేపుతున్నారు. ఆయన, బాబు నీ పేరు ఆదినారాయణ అని అడిగారు. అవునండి ఆదినారాయణ. మరి ఆదినారాయణ అయితే మొదటి రిపోర్ట్లో ఈ భాగం అంతా పాడైపోయి గడ్డ పగిలిపోయి ఇదంతా పాడైపోయినట్టుగా ఉంది, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఆ గడ్డకు సంబంధించిన మచ్చ కూడా లోపల కనిపించట్లేదు, దాని రూపం కూడా కనిపించట్లేదు, దాని ఆనవాలు కూడా కనిపించట్లేదు. నిజం చెప్పు, నువ్వా నువ్వు కాదా అని అంటే, అయ్యా అయ్యా నేనేనండి బాబు నేనేనండి, కానీ మీరు అన్నట్టుగా నెల 13వ రోజు నేను చచ్చిపోయానండి. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే, ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక హస్తం అండి, రక్తముతో మిళితమైన హస్తం అండి, ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చిందండి. ఈ భాగంలో తాకితే ఆ హస్తం తాకిన తర్వాతే మరలా బ్రతికేనంటే కుర్చీలో కూర్చున్న డాక్టర్ లేచి నిలబడ్డారండి. దేవునికి స్తోత్రం. నిలబడటమే కాదు, నా చేయట్టుకుని రూమ్లోకి తీసుకెళ్ళిపోయారు. నన్ను కూర్చోబట్టి అటు ఇటు తిరుగుతూ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని పెద్ద పెద్దగా గట్టి గట్టిగా, నిజం చెప్పు హస్తమే తాకిందా? అవునండి. హస్తం ఎవరిదో నీకు తెలుసా? నాకు తెలియదండి. ఎప్పుడు వినలేదా? ఎప్పుడు వినలేదండి. ఆ హస్తం ఎవరిదో చెప్పనా అన్నారు. ఎవరిదయ్యా హస్తం అనని అలా నోరాగిలించి ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు, ఆ హస్తము నజరేయుడైన యేసుదే, ఆయన ఒక్కడు మాత్రమే మృతులను సజీవులుగా చేయగలవాడు, ఆయన ఒక్కడు మాత్రమే చనిపోయిన వారిని సైతము తిరిగి లేపగలిగిన సర్వశక్తిమంతుడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. కొట్టలు గట్టిగా చెప్పట్లు, స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. నిన్ను బ్రతికించింది, నీకు జీవాన్ని పోసింది, నీకు ప్రాణాన్ని పోసింది సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు, హల్లెలూయా. నాకు కూడా తెలియదురా అబ్బాయి, నేను యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదు. ఓ పాస్టర్ గారు ఖాళీగా ఉంటారు, ఏముంటారులేండి ఈ బైబిల్ చదవడానికి, కొత్త నిబంధన బైబిల్ ఇచ్చారు నాకు. ఆ చదువుతున్నప్పుడు యోహాను సువార్త సందర్భం ఏంటంటే, లాజరు చనిపోయిన 4 రోజులైంది, యేసు ప్రభు వారు వచ్చి ఆ సమాధి ముందు నిలబడి లాజరు బయటికి రాని ఏదో ఇంట్లోంచి బయటికి కేకేసినట్టుగా కేకేశారు. నేను అనుకున్నాను చచ్చిపోయిన ఇలా కేకేస్తారేంటి అని అనుకుంటే, నిజంగానే ఆ లాజరు బయటకు వచ్చి నిలబడ్డాడు. నేను అనుకున్నాను ఇవన్నీ కథల పుస్తకాలు, నా వైద్య చరిత్రలో ఇంతకాలంగా నా సర్వీసులో ఎప్పుడు కూడా చచ్చిపోయిన బ్రతకడం అనేది జరగలేదు, ఈ కథల పుస్తకంలో చచ్చిపోయిన కూడా బ్రతికిస్తాను అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, ఇది కథల పుస్తకం కాదు, సజీవమైన దేవుని వాక్యం. కొట్టలు గట్టిగా చెప్పట్లు, హల్లెలూయా. వాక్యములో జీవముండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. నిన్ను జీవింపజేసింది మాటే, నిన్ను బ్రతికింపజేసింది మాటే, నీకు జీవాన్ని పోసింది మాటే, చచ్చిపోయిన నిన్ను తిరిగి బ్రతికించింది సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు, హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను, ఇక ఎప్పటికీ నువ్వు యేసు ప్రభువుని విడిచిపెట్టద్దు. మొట్టమొదటి నా సువార్త చెప్పింది ఎవరు తెలిసిన ఒక డాక్టర్ గారు, నువ్వు ఎప్పటికీ యేసు ప్రభువుని విడిచిపెట్టద్దు, ఆయన నీకు దేవుడై ఉన్నాడు, ఆయనకు నువ్వు కుమారుడు అయి ఉన్నావు, ఇక నుండి యేసునే వెంబడించు అని ఆ రిపోర్ట్లు నా చేతికి ఇంటికి పంపించేశారు. ఇంటికి వచ్చేసాను, మా అమ్మతో చెప్పానమ్మా, యేసుప్రభు ఎంత గొప్ప దేవుడమ్మా, యేసుప్రభు మందిరానికి ఏనాడు వెళ్ళలేదు, ఏసన్న మాట మన నోట ఎప్పుడు రాలేదు, కానీ యేసుప్రభు నన్ను బ్రతికించాడమ్మా, ఇవిగో రిపోర్ట్స్ అంటే, మా అమ్మ రిపోర్ట్ చింపేసి పొయ్యిలో పడేసి అంటుంది, ఇంకోసారి యేసుప్రభు అన్నామంటే నీ మాట మరి తగ్గదండి. యా అన్నాను, యా అంటావేంటి, మీ నాన్న అసలు త్రాగిపోతూ, ఇప్పటికే మన బ్రతుకులు అంతంత మాత్రంగా ఉన్నాయి, కాబట్టి బ్రతికింతే బతికించేళ్లే, ఏ క్రిస్మస్కి ఒక అట్టుపలికి వెళ్ళట్లు అక్కడ ఇచ్చేసి దండం పెట్టుకుని వచ్చేయను మా అమ్మ. నేనన్నాను, చచ్చిపోయినని బ్రతికిస్తే అట్టుపలికి వెళ్ళ కాదమ్మ, ఇవ్వడం జీవితాలు ఆయనకి ఇచ్చేయాలి, బ్రతుకులు ఆయనకి సమర్పించేద్దామమ్మా, అందరం కలిసి వేసే దగ్గరికి వెళ్ళిపోదామమ్మా అంటే, మా అమ్మ ఇంకొకసారి వేసుకున్నాం అంటే మాట మరే దగ్గరంది. నేనన్నాను, అన్నం లేకపోయినా బ్రతకగలను, నీడ లేకపోయినా బ్రతకగలను, నీళ్లు లేకపోయినా బ్రతకగలను, కానీ యేసు లేకపోతే బ్రతకలేనమ్మా. ఈ ప్రాణం పోసిందేసయ్యా, ఈ జీవాన్ని పోసిందేసయ్యా, నన్ను బ్రతికించిందేసయ్యా, నేను చచ్చిపోతే తీసుకెళ్లి పాతి పెడతామని మీరు చూశారు, కానీ నేను చనిపోకముందే నా పక్కన నిలబడి నిన్ను బ్రతికించే దేవుడు అని చెప్పారు. కాబట్టి బ్రతికించిన దేవుడి కోసం బ్రతకడం న్యాయమా?
అమ్మా మీకోసం బ్రతకడం న్యాయం అంటే మా అమ్మ అంది అప్పుడే చచ్చిపోవు అనుకుంటానంది. అలాగేనమ్మా, నీ దృష్టిలో నేను చనిపోయినాను కానీ ఏసై దృష్టిలో బ్రతికాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఏసయ్యే కావాలి. ఎక్కడికి వెళ్ళి బతుకుతావో బ్రతకని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమంటే కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆ రోడ్డు అంట వెళ్ళిపోతుంటే పెంతుకోస్తు ప్రార్థనా మందిరమని రాయకుదురులో ప్రియులరా మా కాలనీకి ముందుగా ఉంటుంది చర్చి. ఆ చర్చి కాడికి వెళ్ళిన పాస్టర్ గారు ఏదో పని చేసుకుంటా ఉంటే ఆ పాస్టర్ గారు ముందు నిలబడ్డాను. యా బాబు ఇలాగ వచ్చావంటే జరిగిందంతా చెప్పాను. చెప్పగా నేను గట్టిగా కౌగులించిన ఒక మాట చెప్పాను, నానా నాకు మంచి టైంలో దొరికావురా, నేను పని చెప్తాను చేస్తావా అన్నారు. ఏంటండి ఆ పని అంటే ఏమీ లేదు, నేను ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వచ్చి ఇవే మాటలు అనేకులు చెప్తావా అని చెప్పారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. యథార్థంగా సాక్ష్యం చెప్పాలని నాకు తెలియదండి, అసలు సాక్ష్యం చెప్పాలన్న విషయం కూడా నాకు తెలియదు. కానీ ఇది జరిగినట్టుగా ఎలాగైతే నాకు చెప్పావో అలాగ అందరికీ చెప్తావంటే మా వీధుల్లో మా చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్న చిన్న సువార్త కోడికలు, రోడ్డు మీద చిన్న చిన్న ప్రార్థనలు, గృహ కోడికలు, ఏదైనా ప్రియుల ప్రత్యేకమైన ప్రార్థనలు పెట్టుకుంటే ఆ మీటింగ్ మా పాస్టర్ గారు వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి ఒక అర్ధగంట సమయం లేక ఒక 3/4 గంట సమయము సాక్ష్యం చెప్తాడని చెప్పి నన్ను నిలబెట్టి సాక్ష్యం చెప్పిస్తే దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మంది ఏసే దేవుడు అని ఒక ప్రవాహములాగా అనేకులు మందిరానికి రావడం ప్రారంభించారండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది వాస్తవం ఏది అవాస్తవమో, ఏది వెలుగో ఏది చీకటో ప్రజలు గ్రహించి అనేకులు మందిరానికి వస్తూ ఉంటుంటే నాకెంత సంతోషంగా ఉండేదో పక్క బాధగా ఉండేది. దేవుని స్తోత్రం చెప్పండి. బాధ ఎందుకో తెలుసా అండి, మా అమ్మ రావట్లేదు, మా నాన్న రావట్లేదు, మా బంధువులు మా చుట్టాలు ఎవరు రావట్లేదు, అందరు వస్తున్నారు ప్రభువా, మా ఓళ్ళు ఎవరు రావట్లేదు. అలాగే మందిరంలో పడి ఏడుస్తూ ఉండేవాడండి. ఒక రోజున నా పక్కన ఇంకొక ఆయన ఏడుతున్నాడు. ఎవరని చూస్తే ఎవరో కాదు, మా నాన్నగారే. నాన్న నువ్వు ఏడుతున్నావేంటి నాన్న, నువ్వు ఏడిపించే రకమే కానీ ఏడ్చే రకం కాదు కదా, ఎందుకు ఏడుతున్నావు అంటే మా నాన్న అన్నాడు, రే ఏ యేసు ప్రభు అయితే నేను బ్రతికించాడో అదే యేసు ప్రభు నాతో కూడా మాట్లాడాడు, ఈ రోజు నుంచి త్రాగుడు మానేస్తానని. మా నాన్న త్రాగుడు మానేయడండి. మా నాన్న త్రాగుడు మానేయడం మీకు ఎవరికి ఇష్టం లేదా? మరి గట్టిగా చప్పట్లు కొట్టరా, పట్టిన గట్టిగా చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టాలి, స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే ఒక త్రాగుబోతు మారిపోవటం అంటేనండి అది మనిషి మాట వల్ల మరొక పని వల్ల జరగదండి. హృదయాలు ఎరిగిన దేవుడే హృదయాలను మార్చగలడు, మనసు ఎరిగిన దేవుడే మనిషిని మార్చగలడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు హృదయాలు ఎరిగిన దేవుడు, మనసుని ఎరిగిన దేవుడు, మనసుని ఎరిగిన దేవుడు గనుక వేరే త్రాగుబోతని నా తండ్రిని సంపూర్ణంగా మార్చేయడండి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మా నాన్నగారు ఎప్పుడైతే మారిపోయారో మరుసటి రోజు మా అమ్మ మారిపోయిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి అంతటి త్రాగుబోతు మారిపోయినప్పుడు మా అమ్మ మారిపోదా మరి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత మా తమ్ముళ్ళు కూడా మారిపోయారండి. ఆ తర్వాత మా నాయనమ్మ, మా తాతయ్య, మా మేనత్త, మా మేన అందరూ మార్పు చెంది నేను నా ఇంటి వారము యెహోవానే సేవించదమని ఆ సంపూర్ణమైన వాగ్దానము అక్షరాల 100% మా కుటుంబట్ల దేవుడు నెరవేర్చారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి, స్తోత్రం చెప్పాలి. ఇలాగే తెల్ల బట్టలు వేసినండి. ఆదివారం బైబిల్ వెళ్ళిపోయేవాళ్ళు మందిరానికి. మా ఈదులు ఆ పక్కళ్ళు ఈ పక్కళ్ళు అని ఎవరిని నడదాకా ఈ త్రాగుబోతాడు కేకేసి మరి మనం తిట్టేవాడు, ఇవాళ గొర్రెపిల్లకి బైబిల్ వెళ్ళిపోతున్నాడు. ఇంత మార్పుగా యేసుప్రభా కదా కారణం, మనం కూడా యేసుప్రభు నమ్ముకుంటే మన త్రాగుబోతులు మారుతారని. మా వీధిలో 30 కుటుంబాలు మారిపోయాయండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఒకటి నన్ను బ్రతికించడం కాదు, రెండు నా తండ్రిని మార్చడం కాదు, మూడు నా కుటుంబాన్ని మార్చడం కాదు, నాలుగవదిగా మా వీధి వారిని కూడా యేసయ్య మార్చేయండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. అలా మార్చిన తర్వాత ప్రభు నాతో మాట్లాడడం మొదలెట్టారు. నా కుమారుడే నా పని చేయన్నారు. నేను అన్న నీ పనికి నేను పనికిరాను ప్రభు అన్నాను. ఏ అంటే ప్రియర్ నాకు చిన్నప్పటి నుంచి అక్షరం మొక్క అంటే నాకు తెలియదండి. మా నాన్నగారు నన్ను స్కూల్లోకి ఎప్పుడూ పంపించలేదు. ఏమండి స్కూల్లో జాయిన్ అయిన దాఖలా నా జీవితంలో లేవు, అక్షరం మొక్క రాదు నాకు, ఆ అంటే ఏంటో నాకు తెలియదు. ప్రిలరా అలాంటి సమయంలో నేను అన్నాను ప్రభుత్వ ప్రభా, ఆ అంటే నాకేమీ తెలదు, అసలు అక్షరమే రాదు నాకు, అలాంటిది నేను నీ పని ఎలా చేయగలను ప్రభా, ఏదో పని చేసుకుంటా, పాస్టర్ గారికి పరిచర్య చేస్తా, ఈ సాక్ష్యం ఎక్కడని చెప్పమంటే చెప్తా, నమ్మకంగా బ్రతుకుతాను ప్రభు అంటే ప్రభు అన్నారు, ఏదో పని చేస్తావని కాదు నా పని చేస్తావని నేను బ్రతికించానన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి అక్షరం మొక్క కూడా రాదు నాని ఎలా ప్రభు అండి? ఈ రిఫరెన్స్ కూడా మా పాస్టర్ గారు చెప్పారండి. 103వ కీర్తన 4వ చరణం చదివించేయడం సాక్ష్యం చెప్పానంటే నేను ఆ చదివించేసి ఎలరైపోయాను అంతే. దేవుని స్తోత్రం చెప్పండి. మీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి బాబు పై వచ్చిన ఏంటంటే ఏమో నాకు తెలియదు అని మా పాస్టర్ గారు అన్నాను అండి.
హల్లెలూయా. కాబట్టి వాక్యం అంటే ఏంటో నాకు తెలియదు, దేవుని మాటలు నాకు తెలియదు, కాబట్టి సాక్ష్యం ఒకటే తెలుసు కాబట్టి ప్రభువా సాక్ష్యం చెప్తానంటే కుదరదని చెప్పి ఇలాగే మందిరంలో పడుకునేవాడినండి. ఇప్పుడు ఈ వాక్యాలు పెద్ద పెద్ద అక్షరాలుగా కనబడుతున్నాయి గోడల మీద, అలా పెద్ద పెద్ద అక్షరాలు ప్రియులారా ఈ తెల్లటి అండ్ గోడ మీద ఈ నల్లటి అక్షరాలు పెద్ద పెద్దగా కనబడుతూ ఉంటే ఆ కల్లో ప్రియులారా ఏ హస్తం అయితే వచ్చి ఇక్కడ తాకిందో అదే హస్తము వ్రేలు చూపిస్తూ కీర్తనల గ్రంథం మొదటి కీర్తన నుంచి 150 కీర్తన వరకు 3 నెలల 15 రోజులు యేసు ప్రభు వారు నాకు వాక్యం నేర్పించారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అక్షరం మొక్కలే నా జీవితం, అక్షర జ్ఞానంలే నా జీవితం. ఈ పూట 66 పుస్తకాలు చదువుకునే కృపాజ్ఞానం దేవుడిచ్చాడండి. గట్టిగా స్తోత్రం చెప్తారా, హల్లెలూయా. నేను అంటాను దైవజనులు కాలు గోటు కూడా నేను సరిపోనండి, అంతటి భయంకరమైన మట్టికి మట్టిగా మారిపోయిన బ్రతుకు, కానీ రోజున తన మహిమగా ఈ పూట మార్చుకున్నాడండి, తన మహిమగా ఈ పూట నిలబెట్టాడండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా నాకు పాటలు కూడా రావండి, నాకు పాటలు కూడా రావు. నడిపించు నానావు నా ఫేవరెట్ సాంగ్ అనమాట, దేవునికి స్తోత్రం. ఓ రోజు సమాధి కాడ పాడేస్తున్నాను, ఒరే ఆగ్రా బాబా ఇక్కడ పాడకూడదా పాట, అయినగా అయినా తగునంట పాడేస్తున్నావు అని పాటలు అని చెప్పేసి ఓ రోజు మా పాస్టర్ గారు అంటే నాకు బాధ వచ్చి మందిరంలో ఏడుతున్నాను, ప్రభువా పాటలు రావు నాయన, ఇన్ని నేర్పించినోడు పాటలు నేర్పించవా ప్రభు అంటే, ఇప్పటికి చాలా వరకు పాటలు ప్రియులరా ఈ చదువులేనోడి చేత ఏసయ్య ప్రియులరా పాటలు సొంతంగా పాడడానికి దేవుడు కృప చూపించారండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కృప కలుగునుగాక ఎందుకు నన్ను ప్రేమించే వేసయ్య, ఏదేమైనా ఎవరేమైనా ఇలా ఎన్నో పాటలు ప్రియులరా దేవుడు ప్రభువారు నాకు అనుగ్రహించారు పరిశుద్ధాత్ముడు, ఆయన ఆ పాటల ద్వారా ప్రభువుని ఘనపరిచే కృపాభాగ్యము ప్రభు ఇచ్చారు. గట్టికి స్తోత్రం చెప్దామండి, హల్లెలూయా. ప్రియులరా నేను ఎందుకీ మాటలు చెప్తున్నానంటే జాగ్రత్తగా ఉండండి, యేసు క్రీస్తు ప్రభు ఒక్కసారి నన్ను తాకాడండి, దేవుని స్తోత్రం చెప్పండి, నా జీవితము అంచెలంచెలుగా మారిపోవడం మొదలుపెట్టింది.

జాతుల్లో పిచ్చులేనిది పావురం. నిష్కలంకమునకు అది చూచెన. 10,000 మంది పురుషులలో అతిశ్రేష్ఠుడు నా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు.